0: ప్రకృతి వైపు తిప్పు బంధన
1: అయిపోతుంది.
0: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వి షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
0: డై. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: But there is one without birth and death.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: He has no beginning nor end. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: He doesn't die nor born.
0: సర్వమును సాక్షి అయి వెలుగు.
1: He stands an eternal witness.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: And his truth.
0: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
1: He has no birth nor death.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వి షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి రిడీమ్డ్.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు?
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు?
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజులు రాజ్యమును కలుగరే, గర్వమును తిండి పొందరే, వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నౌ?
0: నిరుత సత్యప్రభుడి ధరణి నేను హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టూడ్ బై ద
0: లోకములు యశోని నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డు యు ఫైండ్ దట్ నల కింగ్
0: ఆన్ జనది సేతువు గట్టే
1: Bill, bridge is built.
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు పై ఉన్నవాడా?
1: రామ హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్
0: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వీ బోర్న్ వీ డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఎంత బట్టైన కట్టుకుని రాడు.
1: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయే
0: తప్పుడు అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: మనల్ని కట్టుకుని మనం ఏం అనుభవించేది?
1: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతూ ఉంటారు.
1: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
0: నేమ్ తేవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ
0: గుడ్ నేమ్. ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: ది ఐడియల్ లైఫ్ ఈజ్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈజ్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఈజ్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఈజ్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your
0: leg? ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పించాలి కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఈస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
0: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్.
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హూ ఆర్ ది సిక్స్?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు.
1: ద లస్ట్, గ్రీడ్,
0: ఎవర్. ఆరు మంది ఒక వైపున.
1: ఆల్ ద సిక్స్,
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద
0: సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్. ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: But there is a goal one.
0: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: The two poles on
0: it. ఈ రెండు స్తంభములకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: When the ball passes off between the two ends of the goal, then you will be getting
0: it. హేమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోన మనం మార్తేరాలి.
1: To be happy in this world, we should have secular knowledge.
0: అవి ఏ మనకు లిమిట్?
1: The spiritual knowledge for the other world. మధ్యలో
0: మనం దైపనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: These are the two goals. When you hit it, you will be successful. Successful in the game of life.
0: ఇది ధర్మ విద్య, బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: When it is not between these two points of the goal, it is a waste.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం.
1: Then what happens? You'll be born again and die.
0: మధ్యలో పోయింది, పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you'll not be born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్,
0: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: వెన్ దోస్ నో బర్త్ వేర్స్
0: డెత్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్. మనకు
0: విచారంగా ఉండదు అది.
1: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వం మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
0: కనుక
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమమయులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆనంద పిపాసులే.
1: యు అస్పైర్ బ్లిస్.
0: ఆత్మస్వరూపులే.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆత్మ. ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ గాడ్.
1: లెట్ స్టార్ట్ రిపీటింగ్. ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ గాడ్. ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ గాడ్.
0: దేహము మ్యాన్ తత్వమే, కానీ నేను దేహం కాదు.
1: This manhood applies to the body, not to me.
0: Malamutra durganda mamsaraktam gaani punugu javvajilu puttabovu.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: Rogamula muggedu gampa.
1: Afflicted by diseases.
0: Jaatam chalanamu bondu dumpa.
1: It perinates like a
0: life. Bhavagaramayakaleni kampa.
1: It's full of bones.
0: Amula mana mappu dalampa.
1: And it's full of bones.
0: Nichiramani nammaboku manasa.
1: Don't think, oh mind, the body is permanent.
0: Ee deham anetundi oka upadi.
1: Body is a vesture.
0: Andulo unnatundi oka chaitanyame mana yokka swarupamu.
1: There lies the awareness, our true form.
0: Neevu naasharahitudu kaadu. నాశం ఉన్నటువంటి వాడు కాదు.
1: యు ఆర్ నాట్ పెరిషబుల్.
0: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
1: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
1: హోల్డింగ్ ఆన్ టు దిస్ ఆత్మిక్
0: దేహం ఒక ఉపాధిగా నీవు విశ్వసించు.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఉపాధి ఉపాధి.
1: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ, మైండ్, సెన్సెస్, ఇవన్నీ కూడా ఉపాధులే.
1: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, నెగటివ్స్.
0: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుండాలి.
1: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
0: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
1: దెన్ యుల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: ఈ తుచ్చమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి వాటి పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా, మన స్వార్థం కోసం కాకుండా, జగత్ కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: నచేతరా. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: Shiva is God, God is Shiva. The individual is divine, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavatvamu చాలా దుర్లభమైనటువంటిది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఇస్ లేటెంట్ ఇన్ హ్యూమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుడు ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విత్ హిమ్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: దర్ ఫైవ్ షీట్స్. ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: The other creatures, living beings, cannot understand the fourth one, the sheath of wisdom, excepting man.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: And hence human being excels all the living beings.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందున్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విదిన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విదిన్ ఆర్ ద టూ ఆర్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ద ఇండివిజువల్ ఈస్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈస్ డివైన్. దిస్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవు ఎందుకును నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ in all of the living beings is explained interpreted by man.
0: Aithe sarva jeevulu endukudunu moham aneetundi unnadi.
1: However, there is this attachment, moha, in all of the beings.
0: Kaani manavudu maatrame mohamunu chayamu gaavinchukoni mochamunu pondutu vachadu.
1: But it is only man who can just reduce his attachment, moha kshaya, and work for moksha or liberation.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హింసెల్ఫ్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఇల్యూషన్.

0: The foundation happens to be the three attributes, the inertia, the emotion, and that of pious.
1: Mohamanaku, Dhaneshana, Dhareshana, Putreshana. Ee moodu kudanu mooladharam.
0: For illusion, the primordial principles, foundations happen to be the attachment towards money, the wife, and the progeny.
1: Rajoguna, Sattvika Rattomukudu kudanu, నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు. మాయ తన దగ్గరే ఉండదు.
0: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
1: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
0: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
1: ఆ త్రిగుణములు ఉండినంతటి వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
0: So long he is bound by the three attributes, he is drowned in illusion.
1: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
0: Well, how are we to get away from
1: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
0: How to give up this attachment?
1: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
0: This attachment is due to these three factors of wealth, the wife, the family, and the children.
1: Kanuka manavuni yendunnatundi maya tattvamunu mayavuni manavuni yendunnatundi moha tattvamunu manamu nirmoolam gaavinchukoni nischintaraga manam bratakalanukunte ee moodintini manam tyajinchali.
0: In order to cut off this attachment and to be steady and pure and steady, we have to kill these three attributes.
1: Inka acharam charame vacha anindi Bhagavad Gita. Charinchavadini charinchaka nishtaramga undinatundi vanni nene anindi.
0: Gita describes the divinity as one that is mobile and immobile.
1: Prati manavani endu kudanu characharamulu rendu kudanu sakshatkaristu vachayi.
0: These two aspects of motility and immotility are present in all of the living creatures.
1: నీటిలో నింపినటువంటి కడవను కడవలోన నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
0: When once the earthen pot is sunk in water, you find water in the pot and around the pot.
1: కనుకని అంతర్పహిచ్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: And hence the principle of God is present inside and also outside.
1: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
0: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
1: అదే విధంగానే మానవునికి వెలుపల మానవునికి లోపల సర్వత్రా కూడా ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
0: So the very same principle of divinity is present within and outside man.
1: ఇక్కడ కేవలం ప్రత్యేకించి రెండు స్థానములు కాదు.
0: హియర్ నాట్ టూ పొజిషన్స్.
1: అంతర్భావమునందున్నటువంటి ఆత్మతత్వమే బహిర్ముఖం నందు మనకు వెలుగుడుతుంటాయి.
0: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
1: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
0: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
0: వాట్ ఆల్ దట్ వి సే అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
1: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
0: వెన్ దేర్ నో రియాలిటీ విద్ ఇన్, దేర్ కెన్ నాట్ బి రిఫ్లెక్షన్.
1: కనుక రియాలిటీ లోపల ఉన్నది,
0: రియాలిటీ ఇస్ విద్ ఇన్,
1: రిఫ్లెక్షన్ బయట ఉన్నది,
0: రిఫ్లెక్షన్ ఇస్ అవుట్ సైడ్.
1: రీ సౌండ్ లోపల ఉన్నది,
0: రీ సౌండ్ ఇన్
1: సౌండ్ లోపల ఉన్నది, రీ సౌండ్ బయట ఉన్నది.
0: Sound inside and resound outside.
1: Action lopala unnadi, reaction baita unnadi.
0: Action is within, reaction without.
1: Reflection, reaction. Ee sound ee yokka sound renniti yokka ekatvame ee charachara prakriti yokka sambandham.
0: The combination of action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
1: Kani itti satyanni prachina maharshulu prapanchaniki prabodhinchi అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
0: ఏన్షియంట్ సేజెస్ హావ్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఆల్ ఓవర్ అండ్ బ్రాట్ ఇన్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ ది టూ.
1: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
0: ద ఏన్షియంట్ టీచింగ్స్ మేడ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఇంటూ అన్ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ.
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
0: ఆల్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ హాస్ గాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ అకాడమిక్ టెక్స్చువల్ నాలెడ్జ్.
1: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ అవుట్వర్డ్ ప్లెజర్.
1: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
0: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
0: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
1: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
0: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈజ్ 560 crores.
1: కానీ జనం పెరిగినారు.
0: పాపులేషన్ హెస్ గాన్.
1: జనాభా అభివృద్ధి అయింది.
0: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
1: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
0: But in a desire for liberation is on the decline.
1: ప్రాచీనుల యందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
0: In ancient good old days, there is pining, yearning for liberation.
1: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
0: In olden days, 75% of the world population wanted liberation.
1: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలగాల వారు లేరు.
0: In today's population, not even 20% desire liberation.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి వాంఛల చేత,
0: the worldly desire,
1: భౌతికమైన విద్యల చేత,
0: the worldly knowledge,
1: కూటి యొక్క దీని కోసమని,
0: for living,
1: కోటి వేషములు వేస్తూ,
0: they undertake many ways.
1: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
0: All his knowledge, all his attempts are only to eke out his living.
1: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగించేస్తుంది?
0: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
1: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
0: The modern education will not inculcate the desire for liberation.
1: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
0: In fact, it leads to bondage.
1: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
0: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్. వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
1: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
0: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్ బీచ్.
1: ప్రత్యేకించి మనం చదవాలనా?
0: Should we study for the
1: reason? ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
0: Do you need any practice for
1: that? మాకు అక్కర్లేదని త్యజించినటువంటి వారు పూర్వీకులు.
0: Earlier days, people have sacrificed these two.
1: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
0: because of modern education,
1: వారు త్యజించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: The attachment given up by those people then is received, accepted now.
1: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైనటువంటి రూపముగా మారుతూ వచ్చింది.
0: This is how the distorted, perverted way of education happening.
1: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితమంతా చూసుకునేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
1: ఆనాటి విద్య నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
0: దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
1: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
0: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
1: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
0: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్ అండ్
1: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
0: హౌ ఆర్ ది మోడర్న్ స్టూడెంట్స్?
1: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్ అభివృద్ధి అయిపోయింది.
0: ది ఎడ్యుకేషన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఎ లాట్.
1: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
0: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
1: కూడు పెట్టిన వారిని కూల ద్రోయు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
1: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
0: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
1: మేలు చేసిన వారిని కీడు చేయు.
0: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్ హిమ్.
1: ఇదే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
0: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇది మన ప్రోగ్రెస్?
0: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
1: చాలా విచిత్రమైనటువంటి.
0: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
1: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
0: There's wide gulf between the education then and now. కొంత వరకు
1: వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
0: If there's slightest of the difference, we can improve.
1: మార్పు జరుగుతూ వచ్చింది.
0: Or totally different.
1: నీతి నియమాలు గ్రంథాలించిపోయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద మొరాలిటీ అండ్ ఎథిక్స్ హావ్ కన్ఫైన్ టు ద బుక్స్.
1: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
0: హార్ట్ హెస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్నెస్.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
0: హ్యాండ్స్ హావ్ టర్న్డ్ సెల్ఫిష్.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
0: దిస్ ఈస్ ది ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ది సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: ప్రాచీన ఎంత వినయ విద్యార్థులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: ఏన్షియంట్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
0: And in fact, in ancient days, he was ready to sacrifice the very body to his preceptor.
1: Dronacharyudu tana guruga unnadani bhavinchadu.
0: He considered Drona as his guru.
1: Kani sakshattu aa Dronacharyuni kalavaledu. Dronacharyudu virvidya nerchaledu.
0: Ekalavya never met Drona and he has not learned archery.
1: Kani manasunandu vishwasinchadu.
0: He had full faith in his mind.
1: Adane naa guruvu.
0: He accepted him.
1: Atanu angikarinchakapoyinappudikini taanu angikarinchi అతనిగానే గురువుని తీసుకున్నాడు.
0: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
1: guru. గురువును స్మరించటము, వీళ్ళు నేర్చుకోవటం.
0: He always thinks of his guru and starts practicing archery.
1: కట్టకడపటికి
0: finally
1: అర్జునుని తీసుకుని అడవికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు.
0: Drona went to the forest along with Arjuna.
1: అర్జునుని చేతిలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
0: Two dogs followed Arjuna.
1: అవి మనుషులను చూచి అరిచినాయి.
0: They started barking, watching men around.
1: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకొని ఏకలవ్యుడు అంబును విడిచాడు.
0: Listening to the sound of the barking of the dogs, Ekalavya shot the arrow.
1: కాని ఆ అంబు వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
0: This arrow has gone straight into the gullet of the dog.
1: ఒక్కటి కాదు, ఐదారు అంబులు విడిచాడు.
0: Not one arrow, five arrows.
1: ఐదు కూడాను ఆ కుక్క నోటిలో చేరిపోయినాయి.
0: All the five arrows have gone into the gullet of the dog.
1: అర్జునుడు
0: Arjuna watched this.
1: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరు ఇతను?
0: Who is the one expert in archery who could base on the sound
1: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
0: Why is he moving about in the forest?
1: ఏకలవ్యుడు కనిపించాడు.
0: Then he saw Ekalavya.
1: అతను ఒక అడవి మనిషి.
0: And in fact he is a tribal.
1: Tribal man.
0: He is a tribal man.
1: అతని దగ్గరికి వచ్చి, అయ్యా నీవేనా ఈ అమ్మును మొదలింది?
0: He asked him, are you the same person who shot this arrow?
1: అవును సార్ అన్నాడు.
0: He said, yes sir.
1: నీకెవరు గురువు?
0: హూ ఇస్ యువర్ టీచర్?
1: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
0: హి సెడ్ మై టీచర్ ఇస్ ద్రోణాచార్య.
1: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
0: ద్రోణాచార్య
1: నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
0: ఆయన ద్రోణాచార్య అట్టడే లా, ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
1: స్వామి, నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
0: స్వామి, ఐ హావ్ ఇన్ నాకు
1: అన్య గురువులు లేరు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టీచర్.
1: మీ చిత్రమునే నా హృదయంలో చిత్రించుకున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
1: మీ భావరాగం చేత నేను ఈ విరివిద్య నేర్చుకున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
1: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్, ఇన్
1: మనోరీతిగా నేర్చుకున్నాను.
0: అండ్ ఐ హావ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ విదిన్.
1: విద్య అనగా ఆనాడు కేవలం అక్షర స్వీకారం కాదు. విద్యలు
0: ఎడ్యుకేషన్ డజంట్ మీన్ మియర్లీ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
1: ఆనాడు గ్రంథములే లేవు.
0: దెర్ వర్ నో బుక్స్ అట్ ఆల్.
1: ఆనాడు పేపర్లే లేవు.
0: అండ్ దెర్ నథింగ్ వాట్.
1: ఆనాడు బుక్స్ ఏ కాదు.
0: నో బుక్స్ దెన్.
1: నోటి నుండి వచ్చేటువంటి పదములే అక్షరములు.
0: ఆల్ ఇన్స్ట్రక్షన్ వాజ్ వెర్బల్, ఓకల్.
1: ఈ అక్షర స్వీకారంతోనే అక్షరాన్ని సాధించాడు.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ అక్షర ద లెటర్స్ ఈ కుడ్
1: అక్షరముగా దైవమే స్వరూపుడే అక్షరము.
0: అక్షర ఇంపెరిషబుల్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అక్షర స్వరూపుడే దేవుడు.
0: గాడ్ ఈస్ ఇంపెరిషబుల్ అక్షర.
1: కాబట్టి దైవాన్ని ఇప్పుడు నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
0: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
1: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు, నేనే నీకు గురువు అయితే నాకు గురుదక్షిణ అందించమన్నాడు.
0: టు సాటిస్ఫై అర్జున, ద్రోణ ఆస్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్, గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
1: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
0: దేర్ మే బి ఎనీ మిస్టేక్.
1: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
0: బట్ హియర్ ఈస్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
1: నీకేం కావాలి స్వామి అన్నాడు.
0: అండ్ హీ సెడ్ ఓ సార్, వాట్ యు వాంట్?
1: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
0: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్.
1: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
0: హీ వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
1: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంబును వదలడానికి వీటికి వీలు కాదు.
0: వెన్ వన్స్ ది థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ ఇస్ ఆఫర్డ్ హీ కెనాట్ షూట్ ఎనీ లాంగర్.
1: యావత్ జగత్తునకు అర్జునుడే అంబును మించినటువంటి వాడు అవుతాడు.
0: అండ్ దెన్ అర్జున విల్ స్టాండ్ ఫస్ట్.
1: అతనికి మించిన వారెవరు ఉండరు.
0: నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్ దెన్.
1: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి తెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ అర్జున విల్ హ్యావ్ వెరీ బిగ్ నేమ్,
1: దేనికైనా
0: ఏకలవ్య ఆఫర్డ్
1: హిస్ శిష్యుడు.
0: ఏకలవ్య వాజ్ ఎ డిసైపుల్ దెన్.
1: కత్తి తీసుకున్నాడు, దక్షిణ అందిస్తుంది, కొట్టాడు.
0: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
1: అది కొట్టేటప్పటికి,
0: when he did so,
1: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి,
0: because of the fact that he has offered his thumb,
1: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి,
0: the thumb of the right hand is given.
1: ఎరుకు విలి విద్య హీనుకి హీనుడయ్యే,
0: he lost all the expertise in archery.
1: ఇంక విలువిత్ ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టమంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
0: ఎన్ని లాస్ట్ థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్, హౌ కెన్ హి షూట్ ఎన్ ఆరో దేర్?
1: బాణ సంధాన లాభు అభంగమయ్యే,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ హిమ్సెల్ఫ్.
1: ఎరుకు కొట్టాడు,
0: హి హస్ టేకెన్ ద నైఫ్ అండ్ ఇస్ కట్ ఆఫ్, చాప్డ్ ఆఫ్ ఇస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
1: అది కొట్టేటప్పటికి,
0: వెన్ హి డిడ్ సో,
1: దక్షిణాంగుష్టమిచ్చిన దాన

0: has lost all the benefits of the knowledge of archery.
1: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితం గీవిచ్చాడు.
0: He has offered himself to his guru.
1: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
0: That was the spirit of sacrifice of students then.
1: ఏదైనా సరియే.
0: At anything be there.
1: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
0: He was ready to offer his own life to his guru.
1: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
0: How are the teachers and students today?
1: చెవులో మంత్రము,
0: the mantra is whispered in the ear, and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
1: Idi kaadu,
0: this is not money.
1: Adi guru nandu vatsalya buddhi adhikanga undetundi.
0: The gurus then in those days had full of affection.
1: Gurumule yandu shishyulaku priyamainatundi okka kumara bhavam undetundi.
0: And then the preceptor had the feeling of a father towards his disciple.
1: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ ప్రేమపుత్రుడు.
0: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ ఎ బిగాటెన్ వన్.
1: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
0: వెరస్ టు ఎ టీచర్ ఇస్ ఎ సన్ ఆఫ్ లవ్.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రులు కావాలి.
0: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
1: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
0: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
1: కనుకనే
0: సో
1: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్.
1: యత్ భావం తత్ భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ యాక్షన్ సో ఈజ్ ది కాన్సిక్వెన్స్.
1: ఇలాంటి శిష్యునికి ద్రోహం చేయటం వల్ల తన కుమారుడికి ఇంకో ద్రోహం చేయరా?
0: యాజ్ హి హస్ బిట్రేడ్ హిస్ డిసైపుల్ హిస్ సన్ ఆల్సో వాస్ దిస్ బిట్రేడ్.
1: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఈజ్ ది రియాక్షన్.
1: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: So then comes the reaction. You cannot escape.
1: Kana,
0: hence,
1: manamu pavitramainatvanti oka guruvulaku shishyulaga undali.
0: We should be sacred disciple students.
1: Ee naati vidyarthulanta kevalam vidya nimittame manu kaalamunu vyartham cheyakoodadu.
0: We should not waste our time only for acquiring knowledge.
1: Guruvulu oka trupti nimittame manu kaalamunu sadvinayogam cheyali.
0: We should make use of time to satisfy gurus.
1: Kanuka ee okka dani kudunu సమత్వం ఏర్పడాలి.
0: దేర్ షుడ్ బి ఎన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
1: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
0: విదౌట్ ఈక్వాలిటీ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
1: కొన్ని సందర్భం లోపల
0: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
1: వాలీ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
0: వాలీ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
1: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
1: కానీ వాలీ తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
0: వాలి వాజ్ రిసైడింగ్ అట్ హిస్ ప్లేస్.
1: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
0: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్.
1: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
0: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళు?
1: వాళ్ళని ఏ రీతిగా జయించాలి?
0: హౌ టు కాంకర్ హిమ్
1: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ థింకింగ్.
1: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
0: హూ కెన్ కాంకర్ వాలి unless one excels him.
1: Samana shakti undinattu vaadu evariki kodunu vijayam sadhinchaledu.
0: The one that equals him can never win.
1: Kanukane Chitramukha parvatam paina undinattu yokka Sugrivuniki evvaru sahayam ledu.
0: Sugriva had none to help him.
1: Hanumantudu maatrame sahayam unnadu.
0: Only Hanuman helped him.
1: Aa Hanumantuni pilichadu.
0: He called Hanuman.
1: Ee reetiga manam ee okka varini jayinchali.
0: How can we conquer vali?
1: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
0: హనుమాన్ గేవ్ గుడ్ టీచర్.
1: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
0: అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ అట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్.
1: సుగ్రీవ కాలం కోసం నీవు కాచుకో.
0: వెయిట్ ఫర్ ద రైట్ టైం.
1: ఏనాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
0: విల్ హ్యావ్ ద రైట్ టైం వన్ డే ఆర్ అదర్
1: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ.
1: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
0: moving along the mountain range,
1: కొండల మీద ఇద్దరు రత్నాలు వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
0: They also found two gems, human beings moving around.
1: వారి ఇరువుని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
0: As they start staring at these two human beings,
1: వారి
0: చేతులు their faces were full of
1: వారి ముఖంలో కెలకెలు నవ్వుతున్నారు.
0: They were smiling faces.
1: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికీ
0: and they saw such beings,
1: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది. హనుమాన్ వాళ్ళెవరో చూడు.
0: సుగ్రీవ హనుమాన్
1: అన్నయమైన మారు వేషంతో వీళ్ళ

0: నన్ను సంహరించడానికి పంపించాడు ఏమి విచారించుకున్నాడు.
1: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
0: ఎవరి గిలి వారిది.
1: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
0: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిస్ ఓన్ ఫియర్.
0: కానీ నీవు భయపడవద్దు.
1: Don't be afraid of it.
0: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
1: Those brilliant people are very divine.
0: నేను వెళ్లి వస్తాను.
1: I'll go and tell.
0: అనుగ్రహించమని కోరాడు.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
0: క్రిందికి వచ్చి చూచాడు ఇరువురిని.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: But they were speaking truth.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: And one said, I'm Rama. And the other one is Lakshmana.
0: దశరథుని కుమారులము.
1: We are the sons of Dasharatha.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని.
1: Basing on the command of the father,
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: We are just conducting like this as per the desire of the stepmother.
0: మేము అరణ్యవాసము, తన కుమారునికి అయోధ్యవాసము.
1: I am to spend time in exile and her son is to be coronated.
0: ఈ విధంగా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు,
1: as we are moving about in the forest,
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: Someone abducted my wife.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: We are just roaming about in search of her.
0: ఆ సత్యాన్ని విని,
1: having heard this,
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్, హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: చెప్పి, స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్, వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: ఇరువురిని భుజాల పైన కూర్చోబెట్టుకున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ మేడ్ దెమ్ సిట్, బోత్ ఆఫ్ దెమ్ సిట్ ఆన్ హిస్ షోల్డర్.
0: పర్వతం పైన దిగాడు.
1: అండ్ హి జస్ట్ ల్యాండెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటెన్.
0: దిగేటప్పటికి, వీరిని చూసేటప్పటికి సుగ్రీవునికి ఒక విధమైన ఆనందం ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: వాచింగ్ బోత్, Sugriva was ecstatic.
0: ఎంత కాలం నుంచినో పడుతున్నటువంటి బాధ నిర్మూలమైపోయింది.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వాడు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Partake some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire, request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బై.
0: రెండవ దినము,
1: నెక్స్ట్ డే,
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హార్మ్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ
0: షుడ్ ప్రొటెక్ట్. దేహమును ఒక్క ప్రాణము ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: వాలి చాలా బలవంతుడు.
1: వాలి ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం చెప్పి అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: ఈ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
0: రామ,
1: రామ,
0: ఇది ఏ వృక్షము?
1: వాట్ ట్రీ ఇస్ దిస్?
0: ఇది కేవలం
1: ఇట్స్ జస్ట్ ఫిగ్ ట్రీ, ఫారెస్ట్ ఫిగ్ ట్రీ.
0: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
1: దర్ వెరీ స్ట్రాంగ్.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: దర్ వెరీ మైటీ ట్రీస్.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అంబు.
1: యాజ్ మై బ్రదర్ వాలి షాట్ ఎన్ యారో, ది యారో పియర్స్ త్రూ ది టూ ఆఫ్ ది ట్రీస్. అంటే
0: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఎక్సెల్స్ హిమ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ, ఐ విల్ బి హిస్ గోయింగ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: యాస్ రామా టు షూట్ ఎన్ యారో.
0: రాములు ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the 6 days and Sugriva fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ షుడ్ బి మై ఫ్రెండ్.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రతిప్పులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: And he made a promise to Rama, keeping the fire,
0: Rama,
1: as a witness.
0: ఈ నాటి నుండి నేను నీ దాసుడిని.
1: Rama, right from this day, I am your slave.
0: ఈ నాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: యాజ్ పర్ ద వౌ,
0: తిరిగి రాములే కట్టగట్టి వాలిని చంపాడు.
1: రామ కిల్డ్ వాలి.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: సుగ్రీవ వన్ బికాజ్ ఆఫ్ రామ.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: Then only you can achieve success.
0: ఈ విధంగా కూడాను
1: ప్రాచీన
0: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: That has been the sacred trend found noticed among the teacher and the disciple in ancient days.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముని.
1: Rama has to examine హనుమాన్.
0: హనుమంతుడే సీత అన్వేషణ లోపల కదమ పాదం పుట్టాడు.
1: And Hanuman was ready to go in search.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: Rama never doubted whether Hanuman would be able to accomplish the task or not.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: Sugriva was ordinary man, so he started doubting.
0: అంతేకాదు, గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: Sugriva is highly intelligent.
0: గొప్ప చదువరి.
1: Highly educated.
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోన్
0: సేవ్. యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణములు చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్
0: ఇంటెలిజెన్స్. గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చ్యూ.
0: ఎన్ని తెలివి తేటల నుండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ ద వర్చ్యూ ఈస్ బ్లైండ్, యూస్లెస్.
0: గుణము కలిగాల.
1: అండ్ యూ షుడ్ హావ్ వర్చ్యూస్.
0: బలము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ ఎ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ,
1: దో హి ఇస్ సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హి డిస్టెన్స్ హిమ్సెల్ఫ్
0: ఫ్రమ్ గాడ్. దైవానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఇస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది, ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: హీ కెనాట్, హీ డిడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్.
0: ఇతనికి దాసుడు కాలేదు.
1: హీ హాస్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్.
0: ఈ తెలివితేటలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్లెస్.
0: ఇంత శక్తి సామర్థ్యం ఉండినప్పటికీ కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: గర్ల్స్ అండ్ బాయ్స్,
0: ముఖ్యంగా మీరు గ్రంథమును పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలాన్ని ఉండగా గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేన్ని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుల యొక్క తత్వములు,
1: the nature of students in those days,
0: ఎంత పవిత్రమైనటువంటి వారు మీరు యోచించండి.
1: How sacred they are, imagine yourselves.
0: ప్రతి వాని హృదయమునందు కూడాను,
1: the heart of everyone,
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి,
1: divine feelings originate,
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి,
1: every idea, every thought was just radiating.
0: ఆ గుణమనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: Without that character and virtue, everything will be in vain.
0: మీకు అందరికీ తెలుసు, మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: Classmate, you know, he is your classmate.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్.
0: టైనీ వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లల వాటి వాలే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్, ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్, వాట్ వర్చ్యూ హి హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాజ్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుడిని కూడా జయించి,
1: and he conquered all,
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: He could also conquer ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర, ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అయినటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య.
1: శుక్రాచార్య,
0: తాను ఎట్టైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: ఒక దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
0: ఒకనాడు
1: one day
0: devagurugu
1: the preceptor
0: devendrudu pilchi
1: called devendrudu,
0: neevu palani samayam lopala vishwajit aneetuvanti yagnam chestunnadu prahladudu.
1: The preceptor told prahlada is performing a sacred ritual by name vishwajit.
0: Aa vishwajit ane yagnam samayam lopala neevu poi daanam nadugumannadu.
1: As he performs this sacred ritual vishwajit, you ask for charity.
0: Unnappudu chinna vaani vesham veskoni,
1: he has taken the form of a small boy.
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణులు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద్ హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయనా నీకేం కావాలి?
1: హి ఆస్క్డ్, వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
1: హి ఆస్క్డ్, హి ఆస్క్డ్, డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: ఒరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను, ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హి సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
0: దానికి లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి,
1: ఆఫ్టర్ సమ్ టైమ్,
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్, హూ ఆర్ యూ?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: కాబట్టి రాజ్యం నేను నిలబడతాను ఇక్కడ.
1: Why should I be with you when there is no character?
0: నేను కూడా అనుతోనే పోతాను అన్నాడు.
1: Therefore, I will also leave along with your
0: మరి కొంతసేపటికి మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: After some time, a greater one of valor came out of him.
0: అతని చీఫ్ సైన్యాధిపతి,
1: and his
0: commander in chief,
1: is commander in chief.
0: అతను బయటికి పడ్డాడు.
1: And he came out of him.
0: ఎందుకోసం నీవు వెళ్తున్నావు అంటే,
1: why are you leaving?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యు లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యు లాస్ట్ వార్.
0: నేను సన్యాసిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
1: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ ఇస్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలం పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: కట్ట కడపకి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రే
0: నారాయణ నారాయణ నారాయణ.
1: హీ ప్రే టు నారాయణ.
0: నారాయణ
1: నారాయణ,
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణము మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణము యొక్క మహత్యాన్ని గుర్తించుకోదని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ఫోర్ హీ లవ్డ్ హిమ్.
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హీ అండర్స్టుడ్ వాట్ ఇట్ మెంట్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్. హీ రియలైజ్డ్.
0: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హీ ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: అండ్
0: దేవేంద్రుడు కూడా తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసు ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్ హీ కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హీ సాక్రిఫైస్డ్ ఎర్లియర్. కనుక
0: మానవుని యందు ఈ శీలము గుణం అనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తరువాత ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిది అవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్ యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదటి మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ వన్ బిగ్ బుక్ యూ షుడ్ రీడ్.
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
1: వరల్డ్ ఈస్ ఎ బిగ్ బుక్.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
1: in that very big book of the world
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: స్పిరిచువల్ హార్ట్.
1: ఇట్ ఇస్ ది స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ గురువు.
1: స్పిరిచువల్ హార్ట్ ఈజ్ యువర్ గురు.
0: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
1: హ్యావ్ వన్ ఫ్రెండ్.
0: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
1: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
0: గాడ్ ఈజ్ యువర్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. గాడ్ ఇస్
0: కనుకొని గాడ్ ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకుని, ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
1: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్. ది హార్ట్ యాజ్ యువర్ టీచర్. ద వర్డ్ ఇస్ ఎ బుక్.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక.
0: రాజకాల పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువును నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురు ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా నీ వదలకుండా వెంట పెట్టుకో.
1: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
0: వెంట దంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
1: హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.
0: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకోకండి.
1: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకనొక సమయం లోపల స్వార్థపరులే.
1: ఆల్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సెల్ఫ్.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
0: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్ లెస్, హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్
0: ఆశించడు.
1: అండ్ హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశలు అతని ఎందు లేవు.
1: హీ హాస్ నో డిజైర్ అంబిషన్.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: హార్ట్ ఈస్ ఖాళీ ఎంప్టీ. హీ హాస్ గట్ జాలి కంపాషన్ ఫర్ హిస్ ఫ్రెండ్.
0: ఈ జాలి కలిగినటువంటి ఒక భగవంతుణ్ణి నీవు ఫ్రెండ్ గా తీసుకో.
1: హ్యావ్ గాడ్ విత్ జాలి కంపాషన్ అండ్ ఫ్రెండ్.
0: ప్రాపర్టీనే అది. లవ్ ఇస్ జాలి.
1: అండ్ గాడ్ గాడ్స్ ప్రాపర్టీ ఇస్ జాలి కంపాషన్ లవ్.
0: నిజమైనటువంటి ప్రేమ.
1: దట్స్ నాట్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో చెప్పండి.
1: దట్ ప్రాపర్టీ ఆఫ్ లవ్, వేర్ ఇస్ ఇట్ అవైలబుల్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాటి నుండి మీ సరైన భావములు అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రులను గౌరవించి, పెద్దలను గౌరవించి, నమస్కరించి దైవాన్ని నీవు ఫ్రెండ్ గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆఫర్ సాలుటేషన్
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మను
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్
0: పరీక్షలు పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి
1: God may put you to test, but it
0: protects you. This is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that it's good for you. Everything is good for me.
0: Doctor puttana poste, kathi iskoni putta vastadu.
1: When you have got the stomach complaint, doctor will operate.
0: Kani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్ డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
0: నీ మంచి కోసమని
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ అదే విధంగానే
0: భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు కానీ ద్వేషంతో ఇవ్వడు
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్
0: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్
0: మదాత్మ సర్వభూతాత్మ
1: యు ఆర్
0: నా ఆత్మని సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody. In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి
1: మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు నో రీచ్ దట్ ఫోర్త్ షీత్ ఆఫ్ విజ్డమ్
0: కనుకనే జంతువు నా నరజన్మ దుర్లభం జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్
0: సర్వశక్తులు తన ఎందు ఉంటున్నాయి
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్
0: అలాంటి శక్తిమైన మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి
1: వై షుడ్ హి సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఏ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్
0: దైవానికి దాసుడు కాదు
1: యూ షుడ్ బి ఏ స్లేవ్ టు గాడ్
0: దాసను దాసుడును కావలెను రా
1: వన్ షుడ్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్
0: దాసులకు సేవనే చేయవలెరా
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్
0: దాసను దాసుడను కావలెను రా
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళల యందు
1: ద మదర్ అండ్ ద చైల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ టుగెదర్
0: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలందు
1: ద చిల్డ్రన్ అండ్ మదర్ టుగెదర్
0: దైవ చింతన చేసి ధన్యులు కావాలి
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ థింక్ హిస్ గ్లోరీ అండ్ వర్క్ ఫర్ ది
0: కనుక మీరు దాసాను దాసులు కాండి దైవానికి
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ది సర్వెంట్
0: ఇతరులకు మీరు దాసులు కానక్కర్లేదు
1: డోంట్ బి సర్వెంట్ టు అదర్
0: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ యూ దెన్
0: ఆశకు దాసుడైన జగమంతరికి నీవు దాసుడే కదా
1: Then if you become a servant to the desire, you are a servant of everybody.
0: Then
1: once you give up desire, the whole world will be your servant. Therefore, let all your desires be directed towards God. Nothing is more than
0: that.
1: God will protect you in every way. And he will protect you. And you will also liberate you.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు
1: ఏజ్ ఇస్ హైలీ
0: సెక్రెడ్ గోల్డెన్ ఏజ్
1: అండ్ దిస్ ఇస్ ద గోల్డెన్
0: ఏజ్ వయసును మీరు పవిత్రం చేసుకో అపవిత్రం చేసుకోకూడదు
1: నెవర్ మేక్ ఇట్ అన్సేక్రెడ్
0: ఈ పవిత్రతను ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి
1: యు హావ్ గివెన్ యు హావ్ గాట్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ
0: ఒక్క క్షణమును మీరు వదులుకుంటారా ఆ క్షణంతో ఎన్నో పోతాయి
1: If you just lose one moment, you will lose many people. ఇలాంటి
0: అనుగ్రహం అనేటువంటి తెలుసినా
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్
0: ఒక దారమును చెండు కడుతున్నాం మనం
1: And here you have got the thread making it a bundle.
0: ఒక చెండు మాదిరి చుడుతున్నాము.
1: You are just rotating, revolving the thread into a bundle.
0: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
1: You have completed one round.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు దారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
1: Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో వదలకుండా
0: గట్టిగా పట్టుకోండి
1: హోల్డ్ ఇట్ టైట్లీ
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: చదువులు చదవండి
1: స్టడీ
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి
1: సెక్యులర్ నాలెడ్జ్
0: హేమధారక విద్య పరమనుష్కింప బ్రహ్మ విద్య.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ జీవితం వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టని నింపుతుంది.
1: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యు టు ఫిల్ యువర్ బెల్లీ.
0: కానీ ఆధ్యాత్మిక విద్య,
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్ ఇన్ యువర్ హార్ట్.
0: పంటలు మన హృదయమునందే పండుతాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
1: వన్ ఇస్ రైట్ అదర్ ఇస్ లెఫ్ట్.
0: కనుకని ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్,
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ అండ్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: వెన్ వన్స్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right,
1: it has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవ నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రము రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకు చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై

0: శైలే శైలే విహరదైవం. పర్వతములు యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి ఈ దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్.
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్య స్వరూపమైనటువంటి సర్వంతర్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్
0: నీలింగ నైదిలియ శృంగార ఊరింగే ఆగరవ్య శృంగారం

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్. గ్రామమునకు గృహములే శృంగారము. ఇట్ ఇస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్. సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము. ఇట్ ఇస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్. ఆకాశమునకు చంద్రుడే శృంగారము. ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై. సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము. ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్. కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి. దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్. మానవునకు మానవత్వమే శృంగారం. ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ బ్యూటీ. మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం. వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్. మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది. The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kodanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kodanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణం నందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కుళ్ళిపోతుంది.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: కనుక నీతి నిజాయితీలు అనేటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhruddhi gavinchukovalsinatundi manavattame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavattvaniki bijamunu oka tinnulo petti neeru poste idi krullipothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.

0: ఇట్ ఇస్ ది మొరాలిటీ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ డెవలపింగ్ ఆల్ ది వర్చ్యూస్ విచ్ యు కాల్ హ్యూమన్ క్వాలిటీస్.
1: నీతి అనగా నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
0: ఇట్ ఇస్ ది ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ విచ్ ఇస్ మొరాలిటీ.
1: ది నీత అనేటువంటి సంస్కృత పదము నుండి ఆవిర్భవించినటువంటిది నీతి.
0: ది వర్డ్ నీతి మొరాలిటీ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ నితి ఫ్రమ్ సాంస్క్రిట్.
1: భోగభాగ్యములు కాని సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అనేది కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వార్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం నందుంచుకొని సర్వకాలం ఎందుకును దానిని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాజ్ సచ్ ఎ పర్సన్ హు వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: దిస్ మొరాలిటీ కెన్ బి ఒబ్టెయిన్డ్ ఓన్లీ బై సెన్స్ కంట్రోల్.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ సెల్ఫ్ కంట్రోల్ కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్.
1: తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు.
0: ఎ వీక్ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ యూ కంట్రోల్ ఆర్ రూల్ ఓవర్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించ

0: తెచ్చుకొనుటకు తగిన కృషి చెయ్యాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
0: తన మాట, తన ప్రవర్తన రెండింటిని ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
1: హిస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
0: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
1: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
0: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: and one's deeds. మాట క్రియతో కూడినటువంటిది సత్యము.
0: It is the truth which lends life for the world.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఇస్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct themselves.
1: ఈ విద్యార్థులకు హిందు నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Today students do not know what sense control means.
1: సంయమము అని దీనికి పేరు.
0: The word used for this is సంయమ.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: Those people who have exercised this sense control are said to have damamu.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: That person who has achieved this damamu is described as ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: Today's need is to have more of ధాంతుడు rather than
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: Today the philosophy is only talked about.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను ధాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ ధాంతుడు.
1: ఈనాటి విద్యార్థి,
0: టుడేస్ స్టూడెంట్,
1: చదువు సంధ్యలకు పూర్వమే,
0: బిఫోర్ హీ కంప్లీట్స్
1: ఆడంబరము అహంకారము,
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో,
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి,
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్,
1: వీర విహారం జరుపుతున్నది.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్.
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడా వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ అండ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్ ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ బ్రైబ్స్. మన చదువులు
1: దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం నందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
0: Education is declining because people consider earning money as the goal and not earning wisdom.
1: Dhanamu kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: mana viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gaurava maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo అంత గాలిని విడువక తప్పదు. విడవకుండా మన యొక్క ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
0: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ ఎయిర్ వీ టేక్ ఇన్ వైల్ బ్రీతింగ్ వీ హ్యావ్ టు బ్రీత్ అవుట్ ఆల్సో. ది ఎంటైర్ ఎయిర్ విల్ హ్యావ్ టు బి లెఫ్ట్ అవుట్, అదర్వైజ్ దేర్ విల్ బి ట్రబుల్ ఇన్ సైడ్.
1: కనుక ధనమును సంపాదించవలసిందే, విద్యను నేర్చవలసిందే.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎర్నింగ్ మనీ అండ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్.
1: కానీ ఈ ధనమును విద్యను తిరిగి వినియోగపరచడం.
0: బట్ దేర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ ఎవర్ మనీ యూ హావ్ ఎర్న్డ్ అండ్ ఎడ్యుకేషన్
1: సన్మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: యు హావ్ టు యూజ్ ఇట్ ఫార్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఇది కేవలము ఈ విధమైన భావము విద్యార్థుల హృదయాల్లో ఏమాత్రము కలుగుతటం లేదు.
0: బట్ వన్ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుడే.
1: చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజం యొక్క ప్రజలకు సరియైనటువంటి యొక్క ఆనందాన్ని అనుకూలతను మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హావ్ అక్వైర్డ్ యు షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరియైనటువంటి స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే.
0: If money is not used for the good of the society, it is as useless as mud.
1: ఈ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అది నిజమైన సేవ.
0: From whichever society you have earned money, you should use the same money for the good of the same society. That is real service.
1: కనుక విద్యార్థులు ఎందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: It is not obtained to see such kind of sacrifice.
1: ప్రోగు చేసుకోవటం.
0: Acquiring, accumulating and acquiring, this is
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ గా మాదిరి వివేచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెని స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్.
1: వెనుకకు త్రోస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యు షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసిన ప్రతి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలను త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యమును విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోభ మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషద్ వర్గం లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కడలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని ఎందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్ట మదములు అని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలన గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
1: అన్నింటి యందు కూడా దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెడపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వి పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించేటివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్, stating that God is the one who makes him utter, who makes him write, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vrayatam vallane ikkada ee okka padamunande tattvam ase anetundi yokka divyattam imidi untundadi.
0: As Potana undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
1: itself. Palikedidi Bhagavatamata palikinchedi vadu. Vadu. Adhe Bhagavantu.
0: That the one who is making him utter is vadu, that is Bhagavan.
1: Ne palikina. Ne. Itne jivatma.
0: There is that reference to ne, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God.
1: Tam asi ee rendintu yokka ekatvame ee bhagavatamu annadu.
0: This bhagavata, therefore, he just said, there is a tat, that and tvam.
1: Ee bhagavatamunde manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాము.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము, ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్, దట్ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూప్.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిర్ ఇస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: దేర్ఫోర్ ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ద విద్యార్థి
1: పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది.
0: If the foundation is not strong, the mansion can collapse at any time.
1: విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనటువంటివిగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
1: గుణమే లేకుండా మన జీవితంలో శాంతియే ఉండదు.
0: You will not have peace without virtues and good qualities.
1: మనము సమాజంలో పుట్టినాము.
0: We are born in society.
1: సమాజములో పెరిగినాము.
0: We have grown in society.
1: సమాజములోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: We are living our life in society.
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
0: We will not have our own life without society.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: Today, man unfortunately is confining himself to himself and his family. Doesn't go beyond that.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: He does not go as much as to society at all.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: His journey is from himself to his family and there it ends.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your family?
1: సమాజమే లేకపోతే నీవెక్కడ?
0: If there is no society, where do you?
1: సమాజంలో నీవు ఒక వ్యక్తివి.
0: You are only an individual in the society.
1: అలాంటి సమాజాన్ని నీవు విసర్జించి, సమాజాన్ని నీవు లెక్క చేయకుండా కేవలం స్వార్థము, స్వప్రయోజనము నుండే జీవితం గడపటం చేతనే నీకు శాంతి సౌఖ్యములు దూరమైపోతున్నాయి.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: భక్తి ప్రపత్తులు ఎందుకుడను, భక్తులు కూడాను మొట్టమొదటి తన పని తానుకు ముఖ్యము.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pare,
0: and he then only thinks of God.
1: Kanukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu, anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkadi nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living? ఏ
1: అనుభవంతో నీవు ఈ యొక్క లోకంలో అనుభవిస్తున్నావు?
0: How are you enjoying your life? By what grace?
1: దీనిని మర్చిపోతున్నారు మానవుడు.
0: Man is forgetting this truth.
1: కనుకనే భగవంతు యొక్క తత్వాన్ని విస్మరించి భౌతికమైన, లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: Those people who take shelter and base their entire life on the worldly life and give up God who is the very basis, they may be described as Kauravas.
1: Kauravas sampadalu undinappatikini katta kadapatike em ayipoyaledi?
0: Kauravas had so much of wealth and power. What happened to them at last?
1: Samasta bandhuvulu kudanu kauravulike sahayam gavistu vacharu.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, dheerulu, gambheerulainatunti varanta kudanu kauravulu yende goppa variga nichivoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవ బలపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: క్షేత్ర కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగనపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మముతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్టూక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకించేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
1: sukham manaku praptinchadu
0: without difficulty.
1: Kaste phali,
0: only the one who works hard will be rewarded.
1: Pandavuni yokka swaroopamu, kauravu yokka vibhagamu ee rakamga manam gurtinchalante, kauravulu motta mota I nenu ane ahankaranni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I.
0: First I.
1: Next world. Last God. Kanukane, world anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God. Next world. Last I. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kanda balam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడా పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దెర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దెర్ విల్ నాట్ బి
1: దేనిని కూడా లెక్క చేయరు.
0: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పరువుల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్
1: విద్య. వినయము
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ ఆన్ అకౌంట్
1: ఆఫ్ పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ ఆన్ అకౌంట్
1: ధనము వలన నువ్వు దైవంబు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ, లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో, యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే.
1: కనుక విద్యార్థులు, ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్, మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును, ఈ కాలమును, ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ, దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్.
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుంది.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్, డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్,
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటారు.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గము అత్యవసరము.
0: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హి హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: ఈ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును.
0: ఈ విత్ యువర్ ఆరోగెన్స్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీ
1: ధనముడిగిన మదముడుగును.
0: ఈ wealth declines
1: madamudigina durgunambu manulu veemanna.
0: If your arrogance declines, good qualities also will increase.
1: Manaku padavulu kaani leka dhanamu kaani gaurava pratishthalu kaani kadili poyye meghamulu.
0: Power and authority, money, wealth, name and fame, all these are
1: ee ahankarame manavuni atappatanam chestundadi.
0: It is this ego which brings down man.
1: దేనిని బట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
0: వై ఆర్ యు సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆన్ వాట్ బేసిస్?
1: ఏ ఆధారము లేదు.
0: దేర్ ఇస్ నో బేసిస్.
1: ఇదే మూర్ఖత్వము.
0: దేర్ ఇస్ ఓన్లీ స్టూపిడిటీ విచ్ ఇస్ ది బేసిస్.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ బికాస్ ఆఫ్ హిస్ ఈగో.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: ది గ్రేటెస్ట్ బాండేజ్ ఈస్ forgetting one's own real
1: nature. తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్ ఇస్ ది రియల్ సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
1: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: By mere change of man, there is no use. There, the mind should change.
1: గుడ్డలు మారినంతం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణము మారాలి.
0: By change of clothes, you are not going to get anything.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: విద్యార్థులు భవిష్యత్తునకు నాయకులు.
0: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్.
1: మీరు సరి అయినటువంటి స్థితి ఎందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
0: ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ స్టేట్ ద నేషన్ విల్ బి.
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల పైననే ఆధారపడి ఉంటుంది.
0: ద ఫ్యూచర్ వెల్ఫేర్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద నేషన్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: ఇఫ్ ది స్టూడెంట్స్ ఫాలో ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ద నేషన్ వుడ్ ప్రాస్పర్ అండ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇటు సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
0: రెస్టోర్ ద ఏన్షియంట్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: నాట్ మెర్లీ భారత్, ఆల్ ది కంట్రీస్ ఎంజాయ్డ్ ఆల్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ బికాస్ ఆఫ్ ది సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
1: భారతీయులే ఈ యొక్క ధర్మమును, ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియన్ దెమ్సెల్స్ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దర్ ధర్మ అండ్ దేర్ కల్చర్.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది, పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
1: కాని ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ది ఫాలో రైట్నెస్.
1: భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనము జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ధర్మ.
1: సత్యం వద, ధర్మం చర, ఈ రెండింటిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న, గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్.
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనవర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్
1: రిలీజియన్.
0: వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఈజ్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: We are destroying our own lives, having faith in other nations, giving up faith and love for our own sacred motherland.
1: కానా విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: Dear students, develop love for the nation. Take care of its own greatness and see its sacredness and its greatness are restored.
1: మీ దృష్టిని లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: Always pray for the welfare of the entire world.
1: ఏ దేశం పైన కాని, ఏ మతం పైన కాని, ఏ వ్యక్తి పైన కాని మీకు ఏమాత్రం కూడా ద్వేషం కాని, ఒక విధమైన అయిష్టం కాని మీరు పెంచుకోకూడదు.
0: Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country.
1: విశాలం విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: Broaden your vision, broaden your mind.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: Give up narrow mindedness.
1: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: That is true culture of Bharatiyas.
1: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్ భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవద్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: Do not give up such sacred love
1: under కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: Do not give up love for God under any circumstances, whatever be the difficulties, problems,
1: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: It is this love for God which can give you protection under all circumstances, accompanying you at all times.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: When you face difficulties and problems, do not criticize God.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
0: It is only this selfishness.
1: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
0: For what? Justified.
1: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
0: Should always consider all difficulties given by God as gifts for your own good.
1: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
0: Life is sandwiched between joy and sorrow.
1: కానా మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
0: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
1: ఎలాంటి పరిస్థితులు ఏందకొనే కూడా

0: భగవత్ నామాన్ని మీరు మరవకూడదు.
1: డూ నాట్ గివ్ అప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ రిమెంబరింగ్ హిస్ సేక్రెడ్ నేమ్.
0: మీ జీవిత యొక్క ప్రవాహంలో నావగా తోడ్పడుతుంది.
1: దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బోట్ ఫర్ యూ టు సేవ్ యూ ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్.
0: కనుక నామస్మరణ చేయండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 21st of November 1980 అడ్రెసింగ్ ద సాయి ఆర్గనైజేషన్.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్, ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే, లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్, ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ఇష్టమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెరితలకు ఎవరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూప,
0: మీరు మనసు కాదు,
1: యు ఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యు ఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ బై ఎఫర్ట్ you can get and acquire anything that you want.
0: Yegaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird, if it makes an attempt to fly, it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it, it cannot move even an inch.
0: Kanukani ee manavattam anetundi danni konni prayatnamula dwara manamu sadinchi paramaatma tattvanni manamu గుర్తించుకోవటానికి తగిన కృషి కలపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన, బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్,
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee sanatana dharma anetundi kevalamu manavuni gurtinchukovataniki tagina krushi kalpali.
1: So through effort and through sadhana, by making an attempt to recognize divinity in this human nature,
0: itti pavitramaina yokka

0: కంటపక్షిగా తాను ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all humanity.
0: Manavatvanni vikasimpajeseetundi sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానికి దానికి పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్ప నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: So long as you have the illusion that you are a human being, you can see God only in human form.
0: మరొక రూపములో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: It is not possible at all for you to have a vision of the Lord.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: The reason for that is, it is the human form and the human nature that
0: ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్,
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యు కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యు కెన్
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటి వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the text.
0: కంట శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: అనుష్ఠానము అత్యవసరం.
1: Practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali.
1: Transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకుని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాల్లో నిర్ణయించిన యొక్క ధ్యానము చూచా రచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన రికగ్నైజింగ్ యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడాను కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ, కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows,

0: goes into adulthood and becomes big, then the fence is
1: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
0: బై దట్ టైమ్ యూ కెన్ గివ్ అప్ ఎవ్రీ.
1: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
0: బట్ ఇఫ్ యూ హావ్ నాట్ గ్రోన్ టు దట్ స్టేజ్, ఇఫ్ యూ డూ నాట్ అక్సెప్ట్ రెగ్యులేషన్స్ ఎస్ ఎ ఫెన్స్, యూ విల్ నాట్ హ్యావ్ ది ఫ్రూట్.
1: ఇక్కడ మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భావిస్తున్నాము.
0: Here we are expressing the feeling brothers and sisters.
1: మన సత్యసాయి సంస్థలు యందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
0: We are conducting our సత్యసాయి organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
1: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
0: So whether one is in America or Germany or Japan or Russia, he is your brother.
1: Kani brothers aneetundi dantlopala America ku oka rules, Japan ku oka rules, Russia ku oka rules aneetundi dani manam pettukokoddu.
0: So in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
1: Ee santati aneetundi ee brothers andaru kodunu oke marganni avalambinchali.
0: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
1: Kontamandi paschatyulu mem aada maga rendu kalisi mem bhajana chestuntamu pratyekanga aada varu veru maga varu veru undadaniki veelu kaadu idi maa sampradayamu maa modalu nunchi vachinatundi culture ani vaaru cheptu untaru. Aa culture nu maarchukovali, adi maarchinappude nee bhaktulu avutaru, kaani naa culture ani nee pothuntunte nee enaatiki nee bhaktulu kaavu.
0: Some Westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
1: Ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kaani videshiyulu kaani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
0: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
1: ఇది ఆధ్యాత్మిక మార్గం.
0: దిస్ ఇస్ ది స్పిరిచువల్ పాత్.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడమని మహావీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అర్జునుడే ఈ మనసును నేను అరికట్టుకోలేను అంటున్నాడు.
0: ది గ్రేట్ హీరో అర్జున టోల్డ్ కృష్ణ, ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై మైండ్.
1: కనుక ఈ మనస్సు ఒక పిచ్చికోతి వంటిది.
0: యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
0: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్ హార్డ్.
1: అంతే కాకుండా సమితికి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
0: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: This is not the right thing.
1: అన్నింటికీ సన్నిష్ట సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
0: There must be a close link between all these components.
1: చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: ఇది సేవా సమితి.
0: This finger is the సేవా సమితి.
1: ఇది మహిళా విభాగం.
0: The next finger is the మహిళా విభాగం.
1: ఇది సేవా దళము.
0: The middle finger is the సేవా.
1: ఇది బాల వికాసం.
0: This finger is the బాల వికాసం.
1: ఇది భజన మండలి.
0: The last one is the భజన మండలి.
1: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముంటుంది ఇక్కడ?
0: If these five are chopped off and made independent, what remains?
1: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
1: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
0: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో ఆన్ జాయింట్.
1: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
0: The rivers have different forms and names before they merge into the ocean.
1: Tana ruchi kudanu pratyekanga untadi.
0: The taste of the river is also different.
1: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
0: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
1: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasemin lopala ekamai povali.
0: So all citizens of different కంట్రీస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ది డివైన్ సాయి దే షుడ్ బికమ్ వన్.
1: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటుంది.
0: హియర్ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ట్రబుల్డ్ బై సమ్ డౌట్స్.
1: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: హియర్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ సమ్ ఆఫ్ ది ఆఫీస్ బేరర్స్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది ఎసెన్షియల్స్.
1: వరల్డ్ కౌన్సిల్ అనేటువంటి వారి యొక్క సంబంధ బాంధవ్యాన్ని కూడా వారు చక్కగా గుర్తించడం లేదు.
0: They are also not recognizing the type of connection with the World Council they should have.
1: కొన్ని కొన్ని దేశములకు ప్రత్యేకించినటువంటి ఒక ప్రతినిధిని మనం నియమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
0: We are making an attempt to have some individual person who will be the leader.
1: ఈ ప్రతినిధిని ఏ రీతిగా నియమించాలి?
0: How do we determine and decide?
1: ఎవరు నియమించాలి?
0: Who is to establish the leader?
1: దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
0: Some others too have got
1: misconceptions. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
0: సమ్ పీపుల్ థింక్ దట్ డిపెండింగ్ ఆన్ ది వ్యూస్ అండ్ నోషన్స్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ ది డివోటీస్ దే షుడ్ ఫార్మ్ హూ ది లీడర్ ఈస్.
1: ఈ విధమైనటువంటి యొక్క కలతలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి, అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
0: If these methods are adopted there it will become something like an election in politics.
1: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కూడా చచ్చిపోతాయి.
0: In such an election, all aspects of love completely disappear.
1: Mana premanu kodanu manamu durvinyogam chestuntam.
0: We will be misusing our love.
1: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
0: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
1: Aa selectionu central test dwara povali.
0: We should accept selection and not election.
1: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
0: They should not make an attempt to divide and discuss things in their own way.
1: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు యందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడాను గుర్తిస్తూనే ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
1: పుట్టెడు బియ్యములో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
0: ఇఫ్ యు హావ్ సెవెరల్ బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ ఆల్వేస్ టు ఫైండ్ ఎ ఫ్యూ గుడ్ గ్రెయిన్స్.
1: సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
0: సిన్స్ we are all ordinary human beings, some in the large number will be making some
1: anta matram cheta samasthalaku ye matram kodunu debba tagaladu.
0: Because of this situation this organization as such is not going to
1: nijamuga satyasai samasthalu chestunnatundi tyagamu vannanaatitam.
0: Truly the sacrifice being made by the satyasai organizations is beyond
1: ee annintiki kodunu mee premane moola kaaranamu.
0: For all these things it is your love.
1: Oka chinna udaharanam,
0: there is one small example.
1: Sahana bhavatu sahano bhavantu ani aneka vidhamuluga kodunu vedam uchcharistu untundali kaani aa sahanam aneetundidi purvam nunchi kodunu పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ది వేదాస్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ పేషెంట్స్ అండ్ ఫర్ బేరెన్స్ దాట్ వాజ్ ఓన్లీ టాకింగ్ బట్ టుడే ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ షోయింగ్ వాట్ ట్రూ ఫర్ బేరెన్స్ అండ్ పేషెంట్స్ క్యాన్ బి.
1: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కంటిది కాదు.
0: This kind of forbearance and patience can come only through love, not through any other thing.
1: చిన్న ఉదాహరణమే చూడండి.
0: Look at a small example.
1: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
0: There are so many wealthy people who have come.
1: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
0: There are so many people who have enjoyed comfort.
1: ఒక్క క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
0: మెనీ హూ హావ్ నెవర్ డన్ ఈవెన్ అన్ ఐయోటా ఆఫ్ వర్క్ బై బెండింగ్ హావ్ కమ్ హియర్.
1: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
0: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have
1: alanti sukapurushulu alanti srimantulu alanti dhanavantulu alanti aishwaryavantulu kodanu ee prashantinamlo enni vidhamulainatundi sahanamto jeevisthunnaro yochana cheskondi.
0: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they're putting.
1: ఏ అనుకూలమును కూడా ఆశించటం లేదు.
0: They are not wanting to have any kind of.
1: ఏ సుఖాన్ని కూడా వారు వాంఛించటం లేదు.
0: They are not wanting to have any.
1: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడా భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై

0: కొని ఉంటున్నారు. దే ఆర్ విల్లింగ్ టు పుట్ అప్ విత్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ హ్యావింగ్ స్వామీస్ లవ్.
1: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకు కాని ఏ యొక్క సమావేశం ఎందుకు కాని లభించేది.
0: దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ కెనాట్ బి సీన్ ఇన్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ అదర్ కాంగ్రిగేషన్.
1: అంతేకాదు ఇంకా ఇంకా అనేక సంస్థలు ఎందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు.
0: Not only this, in several of our organizations, starting from young boys until old people,
1: స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్య సాయి సంస్థ ఎందు మాత్రమే ఉంటుంది.
0: Selfless service can be seen only in the Satya Sai organizations.
1: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలను జరిగినాయి.
0: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
1: Krishna జిల్లాలో కూడాను కృష్ణ పుష్కరాలు కూడాను ఉన్నవనని జరిగినాయి.
0: In the Krishna district as well, ceremonies relating to the Krishna river
1: were performed. పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూచినటువంటి కన్నులకే అర్థమవుతుంది కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
1: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడాను సహించుకొని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
0: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand
1: the patience. యొక్క పుట్టిన పండుగ వస్తున్నదని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
0: మెనీ మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ రిగార్డింగ్ దట్ సర్వీస్ టు ది డివోటీస్ ఆఫ్ స్వామి ఈజ్ సర్వీస్ టు స్వామి అండ్ దట్ స్వామిస్ బర్త్డే ఈస్ కమింగ్ వెరీ క్లోజ్ సచ్ పీపుల్ అట్ ధర్మవరం అండ్ అట్ అనంతపూర్ వేరియస్ ప్లేసెస్ దే హావ్ బీన్ డూయింగ్ సర్వీస్ టు ది డివోటీస్ ఇన్ ది ఫీల్డ్.
1: మానవ సేవే మాధవ సేవ అని రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కానీ సత్యసాయి సంస్థలు ఏంది ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations, service to man is service to God.
1: Prema swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina rongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
0: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ వితౌట్ సింకింగ్ ఆర్ వితౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
1: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
0: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
1: Karma swaroopani dharinchali.
0: They should be given a form of practice.
1: Prati okkaru kodanu anubhuti lopala manam ee yokka aashayalanu nirupistu raavali.
0: Everyone should establish these decisions in practice.
1: Kontaru konni konni samayamunandu mana nibandhanalu ullanginchi pothuntaru.
0: Some people on some occasions they transgress.
1: Leka mana yokka aashayalu kaani మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేనటువంటి వారు ఉంటుంటారు.
0: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
1: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
0: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
1: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
1: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
0: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
1: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
0: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
1: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
1: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
0: There is no strength stronger than the strength of prema. There is no wealth higher than the wealth of prema.
1: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
0: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
1: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
0: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: నీవు కేవలం సేవకుడిగా నీవు తయారు కావాలి కానీ నాయకుడిగా నీవు తయారు కాకూడదు.
0: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
1: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: ఇంకా రెండవది అసూయ.
0: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
1: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగ చేసుకుంటుంటారు.
0: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
1: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
1: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
1: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ ఎ డెమోనియక్ నేచర్.
1: కనుక ఈ అసూయ అనేటువంటి యొక్క రాక్షసుని మనలో ప్రవేశింపచేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
1: ఇంకా ఆడంబరము.
0: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
1: వారేదో చక్కగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
0: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ an equal sweet.
1: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్ప ఆడంబరంగా చేస్తుంటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
1: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
1: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
1: Dhanamu lakshmi swaroopam annaru.
0: Wealth is the form of Lakshmi.
1: Danini kuda manam durvinivam chesthe mana lakshyanni durvinivam chesinattunte varu avtam.
0: If we misuse Lakshmi, it means we are misusing our goal.
1: Avasaramainatundi oka samayam vachinappudu tappaku nee entaina kuda nee jeevithanni darabosi rakshinchu.
0: When there is a need, you can spend any amount.
1: Anavasaramainatundi vishayallo peru pratishthana nimittamai dananni matram vyayam cheyakoodadu.
0: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
1: Kanuka oka chinna marokadu vishayamu.
0: There is one other instance.
1: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
1: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
1: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
1: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
1: అనవసరంగా కూడా నువ్వు ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
1: ఉదాహరణ మీకు చూడండి,
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
1: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఇంత గొప్పగా జరుగుతుండాలని తెలియనటువంటి వాళ్ళంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
1: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
1: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్, దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
1: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
1: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
0: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
1: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
0: ఫర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
1: దీనికి డబ్బుతో పనే లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్ దిస్?
1: డబ్బుతో పని లేకుండా జరుగుతున్నది. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
0: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
1: అనేక విభాగములు అయిపోతుంటాయి.
0: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west, so many divisions will appear.
1: Kanukani, ee vidhamgane my life is my message. Swami prashantindeyamlo ye vidhanga karyakramalu jarugutuntado ade vidhanni meeru anusarinchali.
0: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in prashantindeyam, so you must conduct your program.
1: Mee tindi meeru tintunnaru. మీ వసతుల్లో మీరు ఉంటున్నారు. ఎన్ని కష్టములకో ఎన్ని నష్టములకో ఎన్ని విధమైన బాధములకో గురి అయిపోయి సహనంతో మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: యు ఆర్ టేకింగ్ యువర్ ఫుడ్, యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ రెసిడెన్సెస్, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ టు సో మచ్ ట్రబుల్ అండ్ ఎంజాయింగ్.
1: పనే లేదే.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: కనుక ఇలాంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలి.
0: వీ మస్ట్ రికగ్నైజ్ ఇట్ ఈస్ దీస్ థింగ్స్ దట్ వీ షుడ్ రికగ్నైజ్.
1: కొన్ని రాష్ట్రాల లోపల చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను కొంత డబ్బులు వసూలు చేసుకునేటువంటి యొక్క తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: ఇన్ సమ్ స్టేట్స్ ది రాంగ్ పాత్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఈవెన్ ఫర్ స్మాల్ ట్రివియల్ ప్రోగ్రామ్స్ ఈస్ బీయింగ్ అడాప్ట్.
1: ప్రేమ స్వరూపులారా, అధికారి అయినటువంటి వారు కొంతవరకు ఈ మార్గాన్ని అవలంబించినప్పటికీ మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రమూ అంగీకరించకండి.
0: ప్రేమ స్వరూపస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగ్గింగ్.
1: ఇంకా కట్ట కడపటి విషయం ఏమిటనగా, ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
0: ది లాస్ట్ ఐటమ్ విచ్ వీ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ ఈస్ దట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వీ షుడ్ అడాప్ట్.
1: దేశంలో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: From the time of the conference, each family to protect one poor man should be attempted.
1: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండ ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
0: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
1: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
0: Each family every day it should try and give relief to one person by giving him food.
1: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
0: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
1: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా, ఒక్కటి ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనుణ్ణి అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
0: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
1: నిజమైన సాధన ఏమిటనగా, అన్నదానము కన్నా అధిక దానం వేది.
0: The true sadhana says that giving food to a hungry man is
1: తల్లిదండ్రులకన్న దైవం ఏది.
0: Which God is there higher than the parent.
1: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
1: ఇల్లు గెలిచి రచ్చ గెలుచు.
0: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్ వరల్డ్.
1: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
0: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
1: వారిని నీవు పూజించు.
0: వర్షిప్ యువర్ ఫాదర్ వారిని
1: నీవు ప్రసన్నుని గావించుకో.
0: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీ తపము కన్నా సత్యశీలం ఏది.
0: వేర్ ఇస్ ది గాడ్ విచ్ ఇస్ హైయర్ దెన్ ది ఫాదర్ అండ్ మదర్.
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది.
0: వేర్ ఇస్ ది ధర్మ విచ్ ఇస్ అన్ హైయర్ పెడెస్టల్.
1: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది. సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది.
0: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్.
1: క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది.
0: వేర్ ఇస్ ది గ్రేటర్ ఎనిమీ దెన్ యాంగర్.
1: రుణము కంటేను నన్నకు రోగం ఏది.
0: వాట్ ఈస్ ది డిజీజ్ విచ్ ఇస్ వర్స్ దెన్ బీయింగ్ ఇండెటెడ్.
1: ధరణి అపకీర్తి కంటేను మరణం ఏది.
0: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
1: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది.
0: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
1: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
0: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఈస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్.
1: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
1: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakal avutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
1: Ikkada inkokka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్ లోన అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళని అభివృద్ధి చేయదండి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యు షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఇది కేవలం ఉపకారం బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good. This will result in harm.
1: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
0: Whom we are giving such food and whom we are protecting a second
1: person. Ilanti aadambaramulu lekukunda mana samasta yendu sodaratvanni pavitramainatvanti oka daivatvanni kodanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashistunnanu.
0: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
1: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ।

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: ద సర్చ్ ఫర్ గాడ్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ డూయింగ్ భజన్ ఆర్ డూయింగ్ ధ్యాన మెడిటేషన్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ జప ఆర్ పెర్ఫార్మింగ్ సచ్ అదర్ రిచువల్.
1: మనసు ఏకాగ్రపరిచేసి మార్గములే అవి.
2: దీస్ మియర్లీ ట్రై అండ్ హెల్ప్ యూ టు కాన్సన్ట్రేట్ టు బ్రింగ్ ద మైండ్ అండర్ చెక్.
1: ద్వేష రాగాదులు అణుచ అన్వేషణలు.
2: దే ఆల్సో ట్రై టు హెల్ప్ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ అటాచ్మెంట్ అండ్ నాన్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ థింగ్స్ లైక్ దాట్.
1: దేవుడు ఎక్కడంచు దేవుడాలగ నేల, దేవుడు ఎక్కడంచు దేవుడాడగ నేల.
2: వేర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్, యు కాల్ అవుట్ టు హిమ్.
1: హృదయమందు లేడు ఈశ్వరుడు.
2: ఇస్ గాడ్ నాట్ రెసిడెంట్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
2: గివ్ సర్వీస్ ఫ్రమ్ యువర్ సైడ్ and receive in turn love.
1: Atula chesi atma tattvam anubhavinchu,
2: thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi bharata desamulo rendu prasiddhamainatundi vaangmaya pravahamulu anyonya upakaramato pravahinchutunnavi.
2: Right from ancient times it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling inseparable things coming down.
1: Okati veda vaangmaya pravaham.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: Idi karma kanda pradhanamainatundi,
2: and this highlights the efficacy of karma or action.
1: Idi brahma nundi aarbhavinchinatundi.
2: This is something which originates in Brahma.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చింది.
2: This is precisely what the rishis had imbibed, imbued and passed on.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైన ఉంటుంది. నేను చేస్తాను అనేది.
2: దిస్ హైలైట్స్ ద ఫీలింగ్ దట్ ఐ షాల్ సక్సీడ్, ఐ షాల్ డూ.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: దిస్ అగైన్ వాజ్ ఇంబైబ్ బై ద రిషీస్ అండ్ ప్రొపగేటెడ్.
1: ఈ తర్వాత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: ఆల్ సెడ్ అండ్ డన్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ఎ లైక్నెస్ అండ్ ద ఇన్సెపరబుల్.
1: కర్మకు పర్యవసానము జ్ఞానం.
2: ఫర్ కర్మ జ్ఞాన ఇస్ ద బేసిస్.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: అండ్ ఈక్వల్లీ ద సపోర్ట్ ఫర్ జ్ఞాన ఇస్ కర్మ.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: అండ్ వెన్ యూ కెన్ బ్రింగ్ బోత్ దీస్ టూ ఇన్ హార్మనీ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ద రిజల్ట్ ఈస్ సేవ.
1: ఆచరణ వలన చిత్తశుద్ధి.
2: ఆల్ ఇన్ యువర్ యాక్షన్స్ purity of heart.
1: Chitta shuddhi varana atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye teeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto manchi karmalu acharinchadame manavuni pradhana kartavyam.
2: The primary duty of man is to do things in a proper way.
1: Aithe ఈ కార్యం నా వలన ఫలించినదనేటువంటి అహంకారం మంచిది కాదు.
2: Now this body that's given to you should not go to you onto a feeling that this is something which I have won.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరైనటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుతున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchatamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaniyendu ahankaramunu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing and to ask, not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
1: Ide karma yogamu.
2: This precisely is karma yoga.
1: Karma yogamu. కర్మను ఏ విధముగా ఆచరించవలనటువంటిది బోధిస్తుంది.
2: అండ్ కర్మయోగ, వాట్ డస్ ఇట్ టీచ్? ఇట్ టీచెస్ యూ దట్ ఇన్ కర్మ ఆర్ యాక్షన్ డు నాట్ సీక్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్.
1: కర్మ నిమిత్తమే కర్మను ఆచరించటము కర్మయోగం యొక్క సిద్ధాంతం.
2: ఇట్ ఆల్సో హైలైట్స్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ గాట్ టు డూ వాట్ హ్యాస్ టు బి డన్.
1: యోగ కర్మ సుఖౌశలమని ప్రతి మానవత్వం యొక్క తత్వం కూడాను ఆత్మ యొక్క ప్రతిబింబం అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేసేటువంటిది కర్మయోగం.
2: ది కర్మయోగ ఫర్దర్ హైలైట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ద సెల్ఫ్ సేమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్ప్లెండెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: సక్రమమైనటువంటి నీతి తత్వము, ఇంద్రియ నిగ్రహము, ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: And what's the secret of unraveling the mystery of the karma yoga? And that is sense control.
1: Vishva prema, sanubhuti, sadacharamu, dini yokka aashayamulu.
2: What are the lofty ambitions set for this karma yoga? It is to seek universal love, peace and harmony.
1: Jeevitamu, karma yoga nimittamai yerpadinatuntide kaani, kevalam swartham nimittamai yerpadinatuntide kaadaneetunti satyanni ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ద ఫండమెంటల్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ this karma or to do perform this action, health is a
1: karma bharamunu bharinchagaligetunti yokka deha pustini manamu abhivruddhi gavinchukovali.
2: Health is important and therefore the upkeep of the body is necessary.
1: Karmam nishkama karma ayinatunti margamunandu pravesha petti nirmala nischala nisvarthamainatunti sevalo jeevitanni ankitam chesukovali.
2: These actions of ours should be directed towards a selfless end. And we should be imbibed and inspired by lofty senses, ambitions.
1: Karma yoga yokka vishayam samanyamga manavulandaru kodanu artham chesukonaleru.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru thodichadam,
2: to sweep the street,
1: deenulunku dikkulenatunti variki sevalu cheyatam,
2: or to serve the destitute and the helpless,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించడం,
2: టు బ్రింగ్ సకా టు ద డిజీజ్డ్ అండ్
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించడం,
2: టు గివ్ ఫుడ్ టు దోస్ హు డు నాట్ హావ్ ఫుడ్
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
2: దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ టాస్క్ అండ్ వన్ టెండ్స్ టు లుక్ డౌన్ అపాన్ దీస్.
1: ఇది చాలా పొరపాటు.
2: దిస్ ఇస్ ఎ గ్రేవ్ మిస్టేక్.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కానీ, విశిష్టతను కానీ, దివ్యత్వాన్ని కానీ గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకన పరుస్తారు.
2: ఓన్లీ దోస్ పీపుల్ హుడ్ నాట్ సీ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద వైటాలిటీ ఆఫ్ దీస్ యాక్షన్స్ దే టెండ్ టు లుక్ డౌన్ అపాన్ దెమ్.
1: త్రిలోకాధిపతి అయినటువంటి కృష్ణుడే మానవత్వం యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయొచ్చు వచ్చాడు.
2: ద లార్డ్ హింసెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ సో హాస్ టు హైలైట్ దిస్ ఐడియా ఆఫ్ యాక్షన్ himself tended to take care of cattle,
1: birds, జీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడాను సేవ సల్పుతూ వచ్చాడు.
2: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
1: మహాభారత యుద్ధమునందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత హీ వుడ్ నాట్ వీల్ ఎ వెపన్ బట్ హీ వాస్ మియర్లీ ఎ చారిటీయర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటిది ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హీ డిడ్ సో యాస్ టు హైలైట్ ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్.
1: లోకంలో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడా కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ a paramount necessity to recognize this truth that all that is given in the world in the form of comfort, joy, etc. are not the prerogative of just one individual.
1: Varshamulu kurustunnavi,
2: the rains come down,
1: nadulu pravahinchunnavi,
2: and the rivers flow,
1: pantalu panduchunnavi,
2: and the crops are
1: suryudu udayinchi prakashamunu lokamunaku andinchunnadu.
2: The sun rises and fills the world with light,
1: chandrudu prakashinchu challadanamunu andinchunnadu.
2: The moon rises to shed coolness all around.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
2: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిడ్యువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి అధికారం ఉన్నది.
2: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిడ్యువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
2: We should strive such that each one derives his own share of this joy and thereby benefits.
1: Karma yogamunandu nijamainatuvanti oka tattvam anekatvamuloni ekatvanni nirupinchatame.
2: The primary point in this karma yoga is to see unity in diversity.
1: Nishkama karma yandu anantatvanni prema tattvanni prakatimpa chestundi viksimpa chestundi.
2: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: సేవకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ సాధన దాన్ సేవ.
1: ఆధ్యాత్మిక మార్గం ఒకటని, సేవా మార్గం ఒకటని, విద్యా మార్గం మరొకటని, మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
2: వి టెండ్ టు మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ద స్పిరిచువల్ పాత్, ద పాత్ ఆఫ్ సర్వీస్ ఆర్ సేవ అండ్ ద పాత్ ఆఫ్ విద్య.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
2: దీస్ త్రీ ఆర్ నాట్ డిస్టింక్టివ్, దే ఆర్ ఆల్ వన్ అండ్ ద సేమ్ థింగ్.
1: సేవనే ఆత్మ విద్య.
2: Seva is atma.
1: Sevani daivam yokka anugrahaniki moola margam.
2: It is seva again which leads you to the grace of God.
1: Sevakudu kaaka nayakudu kaadani ivanti oka satyanni gurtinchali.
2: Before in the first place you have got to be a saver and then you can become a master.
1: Kinkarudu kaaka shankarudu kaadani ivanti satyanni kuda nu visvasinchali.
2: You also should have trust in his words that first be a man then you can become God.
1: ముఖ్యంగా మానవులకు సేవ ప్రధానమైనటువంటిది.
2: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
2: అండ్ ద నోబ్లెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇస్ సర్వీస్ టు సొసైటీ.
1: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
2: సేవ ఇస్ లైక్ ద సాల్ట్, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్, సో యాస్ టు గెట్ జాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటోల్డ్ హ్యాపీనెస్.
1: విశ్వ ప్రేమనే జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
2: దిస్ యూనివర్సల్ లవ్ ఈస్ వాట్ స్ట్రెంగ్థెన్స్ అండ్ నరిషెస్ యూ.
1: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
2: ఇట్ ఈస్ వాట్ గివ్స్ యూ, ఫిల్స్ యూ అండ్ యువర్ బీయింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
1: మంచి ధ్యానమే, అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
2: అండ్ ద వెరీ లైఫ్ బ్రెత్ in the form of dhyana is that which is motivated by a sense of service.
1: Kanuka jeevitamunaku ruchi modatadi.
2: So in life one of the first requirements is taste.
1: Rendavadi pushti.
2: Second is sustenance or nourishment.
1: Moodavadi sugandhamu.
2: And the third is a sense of experience.
1: Nalugavadi pranam.
2: And the fourth is prana,
1: ruchi.
2: First is taste,
1: balamu.
2: Second is strength,
1: sugandhamu. సుగంధము,
2: ఎ గుడ్,
1: ఈ ప్రాణము, ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
2: ఎ గుడ్ ఆర్డర్, ఎ గుడ్ ఎసెన్స్ అండ్ ద ఫోర్త్ ఇస్ యువర్ వెరీ లైఫ్.
1: భోజనానికి కూర్చున్నప్పుడు పప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టి వేస్తున్నాం.
2: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
2: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: Inka 60 samvatsaramulu 20 samvatsaramulu 90 samvatsaramulu jeevinchetundi manavatvaniki kosam ruchi undanakkaraleda.
2: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: Kanuka manavattamulo ruchi emiti?
2: So what is this taste that you seek in man?
1: Sadgunamule manavattvaniki chakkani ruchi.
2: The good traits and habits, these are the what give you taste.
1: Inka pushti edi manaku balavunu andinchetvantidi.
2: Next is that which gives you strength and sustenance.
1: Sadacharame manavuniki chakkani balam.
2: To do things in a proper and noble way, this is what will give you strength.
1: Sadacharame lekundina balahinudai jagattulo durbaluduga maripothadu.
2: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
1: Inka sugunamulu ee sugunamulo undinatvanti oka pavitramainatvanti bhavamule మానవునికి సుగంధములు.
2: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
1: కనుక మానవుడు త్యాగముతో సహనభావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
2: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you
1: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
2: నౌ వి కమ్ టు ద ఫోర్త్ వన్. దిస్ వెరీ లైఫ్ అస్ సచ్.
1: ఈ ప్రాణం అనగా కేవలము శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
2: వి థింక్ ఆఫ్ లైఫ్ యాజ్ వన్ అసోసియేటెడ్ విత్ దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ ప్రాసెస్.
1: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణము లేని జీవితమే.
2: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
1: Kanuka manavulaku pradhanamainatundi sadbhavamulu.
2: So what is necessary for man in the first place is good thoughts.
1: Rendavadi sadacharamu.
2: And then to act in a noble way, second.
1: Moodavadi satkarmaacharana.
2: And the third is to perform your actions
1: in indilone tyagamu udara bhavamu atyavasaramu.
2: And for these you need a sense of benevolence and sacrifice.
1: Kanuka prati sadakuni endu kudanu త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
2: సో ఇన్ ఎవ్రీ సాధక దే షుడ్ బి రూమ్ ఫర్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్.
1: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
2: నౌ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సిద్ధాంత ఆర్ ఏ సర్టన్ డాక్ట్రిన్ యాజ్ వన్ విచ్ instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
1: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hecharinchetundi sai yokka siddhanta.
2: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
1: Sovarattamunaku ye mattam kodamu avakasam nandinchukunda undali.
2: There should be no room for laziness on your part.
1: Jeevita tattvani attam chesukuneetundi sadaka vruttilo praveshinchali.
2: And you should try and take to such paths that give a meaning to your life.
1: Sevaleni jeevitamu cheekati mandiram.
2: A life without or devoid of service is like a temple without light.
1: Ee cheekati mandiramu dayala kompa.
2: And a temple without light therein is a devil's camp.
1: Kanukani sevani ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
2: సో ఇట్ ఈస్ సేవ దట్ ఫిల్స్ యువర్ లైఫ్ విత్ లైట్ అండ్ గ్లో.
1: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
2: ఇట్ బ్రాడన్స్ యువర్ విజన్, యువర్ అవుట్లుక్.
1: దివ్యత్వమైనటువంటి భావనను కలిగిస్తుంది.
2: అండ్ గివ్స్ రూమ్ ఫర్ ఆల్ డివైన్ థాట్స్ అండ్ ఐడియాస్.
1: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
2: అండ్ దిస్ ఈస్ వాట్ విల్ ఎంటర్, the very best of things will enter your heart.
1: Kanuka manavattanni divyattanga maarchukoneetundi ekattamu okka seva yendu maatrame untunnadi.
2: It is this unity that you must seek which in turn will transform man to God.
1: Seva vidharamu pradhanamainatundi pranam.
2: And this is what your seva does to you.
1: Kanuka patti manavudu kudanu ee yokka phalapeksha lekunda sevanu aacharincheetundi dantlo manamu praveshinchali.
2: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
1: Kevalam maatalato kaalamunu vitha gadaputaku e maatram kudanu ponukonaradu.
2: There is no point in wasting your time in merely words.
1: Bhagavantudu sarvajnudu సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనే పదములతో ఉచ్చరించినంత మాత్రమున ఇది ప్రయోజనము లేదు.
2: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
1: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
2: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
1: ఎంత మంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
2: Now the question is, how many people really translate these into action?
1: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
2: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
1: కనుక ఇవన్నీ కూడా కేవలము అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయి కాని ఆత్మానందం కింద చేరవు.
2: So these fleeting moments of happiness that you get are merely momentary. They do not confer on you the atmic bliss.
1: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధమై ఉంటుండాలి.
2: There should be close harmony between the words that you utter and the actions that you perform.
1: చెప్పుట సులభం,
2: clap in appreciation.
1: ఎంత మంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
2: Now the question is, how many people really translate these into action?
1: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగు

0: దాతకైనా వాని తాతకైనా.
1: Either for an individual or his great grandfather, ancestor.
0: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తేలుతారు.
1: So now if each one of you were to question, how far have you been true to this ideal? Perhaps two or three could confidently say
0: that they are doing. లోపల ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
1: So the one who really deserves is one who performs, who translates these into action.
0: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలము ప్రాణము లేని వాయువులే.
1: Without the action in the first place, any number of things being uttered has no meaning.
0: ఒక్కడైనా కూడాను ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
1: It's enough if just one individual were to be cited who translates into action.
0: సాధ్యమైనంత వరకును ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: To the extent possible, we should become such individuals who do rather than say.
0: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
1: The true servants are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
0: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
1: We should not be carried away by our sense of ego, of form, and such superficial commodities.
0: పది చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించాలి.
1: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
0: హృదయంలో ఉండేటువంటి భావాన్ని వెలిపుచ్చడానికి కర్మనే సరైన సాక్ష్యం కానీ ఒక బుక్కులు కానీ మరొక స్పీచెస్ కానీ దీనికి ఆధారం కాదు.
1: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
0: కనుక మనసులో ఎట్టి సందేహము లేకుండా.
1: So without any trace of doubt in your mind.
0: నిస్వార్థమైనటువంటి భావముతో.
1: Motivated by a selfless feeling.
0: నిరంకారమైన హృదయముతో.
1: A heart which is pure without ego.
0: నిశ్చలుడై ఈ సేవలో ప్రవేశించాలి.
1: And being steady minded. Get into this seva path.
0: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
1: First and foremost, strengthen your faith.
0: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
0: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం. విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం.
1: A heart which has this sense of faith is like a volcano.
0: అట్టి అగ్ని పర్వతం పైన సందేహము అనుమానము అనేటువంటి మొక్కలు మలచుటకు వీలు లేదు.
1: And atop this volcano, there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
0: అనుమానము సందేహము అనే మొక్కలు మలచినా అది విశ్వాసము లేదు.
1: And what are these saplings in the growth? They are
0: doubts. అది అగ్ని పర్వతము కాదు.
1: Once these doubts in the form of these come, then
0: it is matti kuppa.
1: You cannot call it anymore a volcano. It is just a mud heap.
0: Kanuka manalo sandehamulu anumanamulu appudappudu aavirbhavinchutunnavante manadi matti kuppa hrudayame kaani agni parvatam kaaneru.
1: So now if we are entertaining feelings of doubts etc. now in then we are not volcanoes. We are like the heap of mud.
0: Mana hrudayanni gnanaadiche abhirti gaavinchukovali.
1: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
0: Ee jnanamunaku karma ne aadharam.
1: And for jnana again, karma is the basis.
0: Chitta shuddhiye karmaha. Chitta shuddhini gavinchatame karmam yokka lakshyam.
1: And the goal of karma is to cleanse the heart, purify the heart.
0: Ee karmala dwara edo moksham labhinchutunnadaneetundi vishwasamu moodha vishwasam.
1: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
0: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
1: దీస్ యాక్షన్స్ మియర్లీ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద హార్ట్.
0: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
1: వన్స్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్, యు మస్ట్ ట్రై టు ఫర్దర్ యువర్ జ్ఞాన.
0: ఇది మానసికము భావములను అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
1: దిస్ ప్రాసెస్ సో ఫార్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
1: The search for God does not mean doing bhajan, and certainly does not mean doing dhyana or japa.
0: ఈ భజనలు ధ్యానములు పూజలు జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.

0: These bhajans, these dhyanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
1: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
0: They help you in arresting the thoughts of the mind.
1: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
0: Once the mind is curbed thus, you could really set upon the main task.
1: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
0: This is what leads you finally to the state of atmic bliss.
1: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
0: The road is set all right, but doesn't mean that you have reached your destination.
1: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
0: Once the road has been established, you must take your journey.
1: ఆ ప్రయాణమే సమాజ సేవ.
0: This journey is doing service to society.
1: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తియందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
1: భారతీయ సంస్కృతి నందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
0: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
1: సర్వభూతములు యందు ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరమును కట్టుకోనక్కర్లేదు.
0: So God who resides thus in every being in the form of the Atma, you don't have to set up a mandir, you don't have to sit for meditation, you don't have to do puja exclusively.
1: Deho devalaya prakto jivo deva sanatanaha. Ee dehamunaitunte devalayam nundi jeevatattamainatunte atma tattamu sanatanamainatunte divyatvanga roopondutu vachindi.
0: In this body which is like the temple verily of God, shelter, God takes residence in the heart.
1: Kani ee naadu మందిరములు మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ, దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
0: బట్ టుడే వి ట్రై టు క్లెన్స్ అండ్ టు క్లీన్ అప్ ద టెంపుల్స్ అవుట్ సైడ్.
1: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
0: బట్ వాట్ ఈస్ అట్ ద వెరీ బేసిస్ ఆఫ్ థింగ్స్ గాడ్ హింసెల్ఫ్ వి టెండ్ టు ఫర్గెట్.
1: దేహమే మనకు ప్రధానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
0: ద వన్ హూ రిసైడ్స్ విదిన్, హీ ఈస్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈ లక్ష్యాన్ని మనం దృష్టి అందించుకుని గమ్యము చేరినంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
0: కీపింగ్ దిస్ ఫర్మ్లీ ఇన్ అవర్ సైట్, వి మస్ట్ మూవ్ ఆన్ దిస్ జర్నీ ఆఫ్ ఆర్స్.
1: ఇది గమ్యము. దేహిని చూడటమే గమ్యము.
0: వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెస్టినేషన్? ఇట్ ఈస్ టు సీ ద వన్ హూ ఇస్ విదిన్ యూ.
1: దేహముల సేవలో నుంచి
0: by plunging this body of yours in
1: nishkama karma na anubhavinchi
0: and experiencing this selfless service,
1: nishvartanamanta sevalu salapi
0: and by performing actions without
1: nirahankaramanta jeevitanni gadipi
0: and living a life without any sense of ego,
1: nischarudai undinappude ee dehi neeku sakshatkarinchagaladu.
0: And once you become steady minded, thus equanimity reigns supreme, God you can see.
1: సాధ్యమైనంత వరకును రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
0: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
1: శరీరం మానసిక వృత్తులు ఎందుకూడాను ఎట్టి దోషములు కూడాను లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
0: We should also endeavor to see that either the body or the mind are not defiled.
1: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
0: We can get all that is pure and noble only through the means of seva.
1: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: It is this seva or service which is of paramount importance for us.
1: గ్రామ సేవయన్న రామ సేవే సుమా.
0: Doing service in a village, be convinced, is verily seva, serving Rama, God himself.
1: Rama rajyamanna premamayami.
0: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
1: ప్రేమలేక ఉద్ధరించుటయే లేదు. ప్రేమలేక ఉద్ధరించుటయే లేదు.
0: Without love, there is no question of trying to redeem.
1: సేవ లేని నరుడు బాగుపడడు.
0: And a person without this element of seva in him can never prosper or benefit.
1: కనుక నరుడు బాగుపడవలనన్న సేవలోనే మనము ప్రవేశించాలి.
0: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
1: కరుణ ప్రేమయు లేకున్నా నరుడే కాదు.
0: Without mercy or compassion and love, you cannot call a person.
1: స్నేహతత్వము వానికి చేరితీడు. స్నేహతత్వం ని వారికి చేయు మేలు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కామ్రేడరీ ఇట్ ఈస్ వాట్ బ్రింగ్ దెం.
1: ఈ స్నేహం మనకు ఏర్పడవలన ప్రేమ అనే దీనికి ప్రధానం.
0: ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమ అభివృద్ధి గావించుకున్న వాళ్ళన్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
1: సేవ ద్వారా ప్రేమ,
0: ట్రూ సర్వీస్ వి గెట్ లవ్.
1: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
0: And through love, we try to get this sense of righteousness or right conduct.
1: Kanuka mottamodata prema pradhanam.
0: So first and foremost is love.
1: Premaku nammakam aadharam.
0: And for love, the basis is faith.
1: Ee rendittu valane manaku shanti labhistundi.
0: And these two confer peace.
1: Shantiki satyame moolam.
0: And for peace, shanti.
1: Ee satyamunaku tyagame aadharam.
0: Truth is the basis, and for that in turn, sacrifice is necessary.
1: Tyaganeki amritattvam. Tyaganeki amritattvam. ఈ త్యాగమే మన అమృతత్వానికి సరైనటువంటి గమ్యం.
0: అండ్ ఇట్ ఇస్ సాక్రిఫైస్ దట్ లీడ్స్ us on to the state of immortality.
1: త్యాగ జీవులై
0: a life spent in sacrifice,
1: ప్రేమమయులై
0: will become full of love,
1: శాంతి జీవితాన్ని గడుపుతూ
0: will experience peace,
1: నమ్మకమైన జీవితంతో జీవించాలి.
0: అండ్ having the sense of faith lead your life.
1: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
0: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
1: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
0: So the first thing is to believe in man.
1: నరుణ్ణి నమ్మినటువంటి వాడి నారాయణుని కూడాను నమ్మగలడు.
0: One who believes in man would certainly believe in Narayana or God.
1: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
0: Because man is God and God is man.
1: ఈ రెండింటికి ని సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
0: And it is this love which bridges these two entities.
1: తనక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
0: So have this love as a primary goal.
1: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
0: And take the support of seva.
1: seva ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
0: And with seva and prema, with the help of these two wings, reach your destiny.
1: ఉన్నత స్థాయిని చేరుకొనుటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
0: And those which have to take us to a higher purpose in life are these two very things.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మనము ఎన్నో విధములైనటువంటి సమావేశంలో మనం చేరుతున్నాం.
0: We get involved in conferences and gatherings of many descriptions.
1: ఎన్నింటిందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
0: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
1: ఆచరించేటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడాను వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
1: మనం నిర్ణయించుకునేటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనం ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
1: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్ళిన తక్షణమే ఇది మననానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
0: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
1: ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: Today, even such organizations have become commercial establishments.
1: కానీ సత్యసాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
0: But the Satsai organization should never become one such commercial establishment.
1: వ్యాపారం ఎలాంటి వ్యాపారం ఉండాలి?
0: Now when you talk about your business transactions, what type of business?
1: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
0: Heart for heart's sake and love for love's sake.
1: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
0: So get into this business transaction, give and take.
1: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనం యొక్క సంబంధం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
0: There should be no other thing like money or cash or kind in such transactions.
1: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడునూ అభివృద్ధి రావు.
0: ఆర్గనైజేషన్స్ వేర్ దే గెట్ బాగ్డ్ డౌన్ ఇన్ డీటెయిల్స్ లైక్ మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ కెన్ నెవర్ ప్రోగ్రెస్.
1: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
0: సో వాట్ వీ షుడ్ ఆస్పైర్ ఫర్ ఇస్ బ్రిడ్జ్ దిస్
1: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
0: ఎస్టాబ్లిష్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, లవ్ ఫ్రమ్ వన్
1: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
0: గెట్ టుగెదర్ అండ్ స్టార్ట్ డూయింగ్ సేవ.
1: దీని ఎందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
0: అండ్ ఇన్ దిస్ మేనర్ యు కెన్ విజువలైజ్ ద యూనివర్సల్ కాస్మిక్ ఫామ్.
1: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమున కానీ
0: rather than this merely reading books and texts
1: upanyasamulu vinnanta maatramana kaani
0: or listening to discourses
1: ee maatram kodanu hriday granthulu bhedinchalevu.
0: There is absolutely no point in such futile exercise.
1: Hriday granthulu bhedinchalanukunnappudu sevalo manam praveshinchali.
0: Unless they touch the heart in order that the heart might respond.
1: Sevaki anetti vaadu ee maatramu cheppudaku adhikari kaadu.
0: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: సో ఇఫ్ యు విష్ టు టెల్ సంథింగ్ అదర్స్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ సర్వీస్ యువర్ సెల్ఫ్.
1: కనుక సేవనే ప్రధానమైన సాధన.
0: సో ది సేవ్ ఆర్ సర్వీస్ ఇస్ ద ప్రైమరీ సాధన.
1: ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
0: Whomsoever we serve, we are serving verily God.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
0: And it is his love for God that's what we used to see in everyone.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ప్లీజెస్ గాడ్. దిస్ షుడ్ బి ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సాయి ఆర్గనైజేషన్.
1: కేవలం ముక్కు మూసుకొని జపం చేసినంత మాత్రమన,
0: బై మియర్లీ క్లోజింగ్ ది నోస్ అండ్ సిట్టింగ్ ఇన్ జప,
1: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమన,
0: ఆర్ ట్రైయింగ్ టు గెట్ లాస్ట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ మెడిటేషన్,
1: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ,
0: ఆర్ బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ సింగింగ్ భజన్స్,
1: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగభావమే లేకుండినా,
0: if it is not motivated by the sense of service sacrifice,
1: idi swartham yokka chinhalanu chustunnaru,
0: then these merely become indications of a selfish nature.
1: Kanuka neevu nee mokshamane aashinchadamu idi parama swartham.
0: Therefore to seek your own salvation is selfishness supreme.
1: Neevu nee gamyamane aashinchadamu parama swartham.
0: To think about your own destination again is selfishness.
1: Nee aanandanni maatrame neevu kooratam parama swartham.
0: And to think about your own ananda is again a sign of selfishness.
1: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుల యొక్క ఆనందమే నా ఆనందం అనేటువంటి పరాత్మలో ముందినటువంటి వాడే నిస్వార్థపరుడు.
0: వన్ హూ సాక్రిఫైసెస్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ థింగ్స్ ఆఫ్ ది ఆనంద అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ అదర్స్ హీఈస్
1: పరులను ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
0: అండ్ వన్ హూ లవ్స్ అదర్స్ డస్ గాడ్ ఆల్సో లవ్స్.
1: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
0: సో ఇఫ్ యూ విష్ టు బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ స్టార్ట్ లవింగ్ అదర్స్.
1: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
0: యూ డు నాట్ లవ్ అదర్స్ యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: కనుక పరులను నీవు ప్రేమించు నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
0: దేర్ఫోర్ లవ్ అదర్స్ గాడ్ షల్ లవ్ యూ.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
0: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్, దిస్
1: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
0: టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
1: రాబోయే దానిని చింతించక,
0: and without having a thought about the future,
1: unna vartamananni meeru chakkaga anubhavinchadaniki prayatninchandi.
0: Live in the present and make the best of it.
1: Ee naadu ee samasyalakanta moola kaaranam emiti? Ee naadu lokamulo abhivruddhi gaavinchina samasyalakanta moola kaaranam emiti?
0: Now what is the primary cause of all the developments in the world around you today?
1: Aneka mandi aneka kaaranalu cheptuntaru.
0: Many people give many reasons.
1: Kaani ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
0: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
1: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
0: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
1: నా యవ్వనమునందు, నా బాల్యం నందు, నా చదివే సమయం నందు, నా పెండిళ్ళ యందు, నా ఆస్తిపాస్తులు యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
0: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్ థింకింగ్ అబౌట్ దే చైల్డ్ హుడ్ డేస్, దే బాయ్హుడ్ డేస్, దే యూత్ అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు డూ.
1: గడిచిపోయేది గడిచిపోయేది.
0: Now what has happened has happened. It's a
1: bypass. Chintinchi prayojanam emiti?
0: What's the point in thinking about that?
1: Enni kottu kharchu pettina gaani manaku tirigi manaku raadu.
0: You might spend any number of crores but can you get back all that?
1: Raani danni chintinchi prayojanam emiti?
0: సంథింగ్ విచ్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్, వాట్స్ ద పాయింట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఇట్?
1: ఇంకా యువకులు చూస్తామంటే నా చదువు తర్వాత, ఫారిన్ తర్వాత, మరి మ్యారేజ్ తర్వాత, సర్వీస్ తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఎక్కువ ఇమాజినేషన్ చేస్తుంటారు.
0: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
1: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
0: So here it is something about the future, of which you have no knowledge.
1: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది?
0: How can you trust in this future?
1: రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
0: Now you cannot trust in the tomorrow as such.
1: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
0: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
1: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
0: So the sum and substance is, the youth thinks about the future and loses time. The old and the aged ones think about the past and lose their time. And both these categories forget the present.
1: ఇదే పెద్ద సమస్య.
0: This is the biggest problem of today.
1: మనము గతాన్ని చింతించి ప్రయోజనం లేదు.
0: Now there is no point in thinking about the past.
1: వర్తమానాన్ని ఆలోచించి మనకు ఏమాత్రము ఫలితం లేదు.
0: There is no point in speculating about the future.
1: కనుక ఈ ఉన్నటువంటి ఈ వర్తమానంలో మన జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
0: So what is present now, we must try to live in that and make the best of it.
1: వర్తమానములో అప్పటికప్పుడు పవిత్రమైన భావాలతో మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
0: So in what is present today and now, if we were to spend our time in all that is pure and ennobling, it will come as a benefit.
1: గతం యొక్క ఫలితమే వర్తమానం.
0: What you are experiencing now is a result of what you had done in the past.
1: వర్తమానం యొక్క ఫలితమే భవిష్యత్తు.
0: What you are going to do now is what is going to come to you as a fruit.
1: భవిష్యత్తు యొక్క ఫలితము, గతం యొక్క ఫలితము వర్తమానంలో ఉంటుండాలి.
0: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
1: కనుక మనము వర్తమానాన్ని తగినటువంటి ఒక భద్రతలో మనం పెంచుకోవాలి.
0: So we should try and make this present secure.
1: వర్తమానాన్ని పవిత్రంగా మనం గడుపుకోవాలి.
0: And we should spend this in a sacred
1: way. వర్తమానమే దివ్యమైనటువంటి దీనిగా మనం భావించాలి.
0: This is what is all that is pure and divine. So we should.
1: దీనిని మీరు మనం పవిత్రంగా భావించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు.
0: If we purify the present, we are really purifying the future.
1: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా.
0: So this golden opportunity given to you, do not misuse it.
1: సద్వినియోగపరచుకుంటూ
0: make the best of it.
1: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: Sanctify your lives in doing seva, pure and noble.
1: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.
0: And in this form of seva, we can also come face to face with
1: అనంతత్వాన్ని మనం పొందవచ్చు.
0: We can reach out to that which is infinite.
1: ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: And experience untold bliss.
1: ఆదర్శాన్ని అందించవచ్చు.
0: And we can be an ideal to others.
1: కనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవి నిజమైన మన ప్రాణములు.
0: We tend to feel that there are these panchapranas, the five life-giving pranas resident in us. But actually, these five are satya, dharma, shanti, prema and ahimsa.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
0: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
1: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో, విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరమిచ్చేటువంటి.
0: You should be inspired and encouraged by such lofty ambitions, lofty aims and goals. And that is the true index of a true Sai Seva.
1: Sai santoshapettetuvanti sevale.
0: And that which brings immense joy to Sai is Seva.
1: Sai chesetuvantidi kudanu sevale.
0: And what Sai himself does is service.
1: Sai cheppetuvantidi kudanu sevale.
0: What Sai tells you to do is also service.
1: Kanuka Sai cheyunavi, సాయి చెప్పునవి మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించరని నేను ఆశిస్తున్నాను.
0: సో వాట్ సాయి సేస్ అండ్ వాట్ సాయి డస్, దీస్ ఆర్ సేవా అస్ సచ్. అండ్ ఇట్స్ మై హోప్ దట్ యూ షల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్ బై ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ వైటల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
1: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధన వ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చారు. కానీ వచ్చినందుకు చక్కని హృదయాలతో, చక్కని భావాలతో, ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధిపరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: You are gathered here today, coming as you have done, from great distances, from different places, undergoing untold sufferings and troubles on the way. Having come thus to partake of these proceedings, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality.
1: ముఖ్యంగా ఈ సమావేశం యొక్క అంతరాత్మను రెండు పదములతో మీరు చక్కగా గుర్తించాలి.
0: Now, in just two words, you can try to understand the significance of this conference.
1: చెప్పినవి చేయండి.
0: What you say, do that.
1: చేయనటువంటివి చెప్పకండి.
0: Second is, that which you cannot do, don't talk about it.
1: ఈ రెండింటి మీరు చక్కగా నేర్చుకుంటే మీరంతే ధరిస్తారు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద
1: సిగ్నిఫికెన్స్ చెప్పటమే ఒక మోసం.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ యూ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
1: చెప్పినవి చేయటమే ఇది సరి అయిన మార్గం.
0: ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎ థింగ్ దట్ యూ కెనాట్ డూ దట్ ఈస్ డిసీట్.
1: దీనిని వ్యాసుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: బై డూయింగ్ వాట్ యూ హ్యావ్ సెడ్ that is an index to your greatness. This is what Vyasa has said.
1: Cheppani cheyakapoyatame papam.
0: If you cannot do what you talk about, that is sin.
1: Chesinavi cheppatame punyam.
0: And to do what you have said, that is punya, that's your good fortune.
1: Ee rendittini meeru chakkaga gurtinchukondi.
0: So try to understand the significance of these two simple statements.
1: Santosham.

0: ఎందు వెతుకదు నీవు దేవుని చెట మేది చెడినట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులు వెతివాడ వెతుకబోయద వెండు
1: జస్ట్ యాస్ fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కాని ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము, అనుబంధము, సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ, అనురాగ, వాత్సల్య, మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధములను పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary.
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్యా క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్యా క్లేశము అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవునకు దేవునకు చాలా సంబంధము లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్యా క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని పిండిపరుస్తూ వస్తుంది.
1: Out of this, he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku, aasalaku, rogamulaku, raagamulaku, nilayamain iti manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: Kanaka ee manomoolamu chetane, mano kaaranamu chetane, samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికినీ మనసే కారణమని తెలుసుకోవడను.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: Man is not able to separate out the mind.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకనే ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఈజ్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: దిస్ ఇస్ వన్ దట్స్ లింక్డ్ విత్ సెన్సరీ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: దిస్ వరల్డ్లీ ప్లెజర్ బికమ్స్ పాయిజన్.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: వెన్ దేర్ ఇస్ నో సెన్సరీ ప్లెజర్ దేర్ నెవర్ బి దిస్ పాయిజన్ దట్ ఆర్ ఇస్
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: ishyanni aarandinchagori,
1: as he wants to enjoy delight himself,
0: vishaya lonudai,
1: is drenched in sense of
0: pleasure, vivekamunu kolpoyi,
1: he aspires after
0: insight, vichishna gnanamunu kolpoyi,
1: he loses all discrimination wisdom,
0: vishayame tane yokka jeevitamuni yokka pradhanamaina lakshyamuni pettukoni,
1: keeping the sense of pleasure as the main one,
0: ee vishayamulu cheta aneka vidhamainatvanti yokka kleshamulu anubhavistunnadu manavu.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కొడుము తాపత్రయపడుతూ
1: he always yearned for the wealth and property.
0: వీటిని అనుభవించుటకై అనేక విధమైన శ్రమలు పొందుతూ
1: he struggles to experience them all.
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ
1: he exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది
1: he sacrifices the drink and food.
0: నిద్రములు నిద్రను దూరముకు జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యములకు గురియై
1: suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులు ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసి
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత
1: because of excessive desire
0: మతిని చేర్చుకొని
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ గ్రీవ్స్ హీ సఫర్స్
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: ఫర్ ది గ్రీఫ్ ఫర్ ది లాస్ ఫర్ ది యాంగ్జైటీ
0: ఈ రాగ క్లేశం అనేటువంటిది మానవుని కృంగదీసి పుల్లిప్పచేస్తున్నది.
1: దేర్ఫోర్ ది సఫరింగ్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఇట్ విల్ డీజెనరేట్ హ్యూమన్ బీయింగ్.
0: ఐది ద్వేషం
1: ద ఫిఫ్త్ వన్ హేట్రేట్.
0: ఈ ద్వేషం అనగా ఏమి?
1: వాట్ డు యూ మీన్ బై హేట్రేట్?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: expecting the result
0: ఒక వ్యక్తిని చేరి
1: joining an individual
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: ఇతరులను ఆశ్రయించి
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
1: when the desire is not fulfilled by approaching
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: then he develops hatred towards him
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై
1: for his selfishness and self interest
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని
1: మ్యాన్ విల్ హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్
0: ఎదుటి వ్యక్తులపైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యు విల్ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్
0: తాను కోరిన కోరిక
1: డిజైర్
0: తాను ఆశించిన ఆశలు
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన
1: not fulfilled
0: దైవం పైన కూడా నువ్వు ద్వేషం వస్తున్నావు.
1: you have hatred on God also.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: this is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే.
1: they are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: who will be put to loss?
0: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం.
1: all these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
1: the man who puts himself to suffering
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: he forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: he forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: ఈ కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: హి. ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖము చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కొడును ఆనందము లేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని అంటే
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him
0: మరొక దేహం నందు
1: another body
0: మానవ పశుత్వము అనుకుంటున్నాడు.
1: ఇట్స్ హ్యూమన్ అనిమల్ ఇన్ హిమ్
0: మానవ దేవుడు
1: హ్యూమన్ గాడ్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: మానవ దానవుడు
1: హ్యూమన్ డెమన్
0: మానవ పశుత్వము
1: హ్యూమన్ అనిమల్
0: నాలుగు కూడా మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: ఆల్ ద ఫోర్ ఆర్ ఇన్ మ్యాన్
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: హౌ ఆర్ ద ప్రెసెంట్ ఇన్
0: యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావములు ఏమిటి?
1: వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్?
0: మానవ దేవుడు
1: one human god
0: brahmanishta paro devaha నిరంతరము కూడా నువ్వు బ్రహ్మనిష్ఠుడై
1: కంటిన్యూస్లీ రిమైనింగ్ ఎస్ బ్రహ్మన్,
0: ఆత్మ లక్ష్యము చేత
1: కీపింగ్ ద సెల్ఫ్ ఎస్ ది
0: ఎండ్, ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ,
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్,
0: సర్వ దృశ్యములు కూడా నువ్వు భగవద్ దృశ్యములుగా విశ్వసించి,
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ది డివైన్,
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్,
0: తన జీవితం అంతా కూడాను
1: త్రూ అవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ఠ చేతనే
1: విత్ ఆల్ ద
0: బ్రహ్మనుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షరం గావించుకుంటాడు.
1: హీ స్పెండ్స్ అండ్ డిలైట్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ త్రూ అవుట్ హిస్ లైఫ్.
0: ఇంకా రెండవ వాడు,
1: ద సెకండ్ వన్,
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్,
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నారు. మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
1: ద మ్యాన్ ఆన్ ఎర్త్,
0: సత్య ధర్మములను రచించి,
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్,
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని,
1: he will develop the feeling that he has to speak truth and do righteous actions.
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని,
1: he will keep the duty as the aim.
0: అధికారములను ఆశించక,
1: without aspiring any position,
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: He discharges his duties.
0: దయ,
1: compassion,
0: ధర్మము, దానము, సానుభూతి, సహనము ఇత్యాది గుణముల చేత,
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, వర్చ్యూ, టాలరెన్స్,
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
0: సత్యధర్మములను విశ్వసించి,
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: అతనే మానవ మానవుడు,
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు,
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్.
0: మద్యపాన రథు దానవ, తాను తినటము, త్రాగటము, నిద్రించటము, ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్లీపింగ్,
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu athanu vikasinchadu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: Paralanu baadinchatamloni aanandistadu kaani maroku daralo athaniki aanandam emaatram kodunu ruchinchadu.
1: He delights himself while harming others, but not in any other way.
0: Inga satpurushulanu leka mahapurushulanu leka dharma veerulanu chuchinappudu athaniki aneka vidhamainatundi yokka dveshamu asuya kodunu perugutundi.
1: When you see great people, saintly people, the men of righteousness, even all the jealous,
0: samasta durgunamula chetanu duralochana chetanu nindina manasunu kaliginatundi vaade manava daanavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feeling.
0: Inka manava pasuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu indri sukhamune aasinchi పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ while eating with all the selfishness and self interest.
0: Pashulakaina oka vidhamainatundi season reason untundi kaani ee pashu manava pasutvaniki season ledu, reason ledu.
1: Even animals have got season and reason, but this human animal has no reason. Yani
0: parimitamana kodunu atheetamainatundi oka durgunamulu taanu pempondippa chestuntaru.
1: He will have all limitless bad qualities.
0: Kanukane
1: so
0: ee manava daanavudaneetundi vaadu,
1: so this human demon,
0: జీవితము లోపల ఏ సుఖము కాని ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
1: This human demon will never have in his heart any happiness or righteousness or justice.
0: Aithe ee anninthiki nee karanamu manasu.
1: For all this mind is responsible.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ యు అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: ఫర్ దట్ బీయింగ్ నాట్
0: ప్రాప్తమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ రెస్పాన్సిబుల్.
0: మానవత్వంలో
1: ది హ్యూమన్ లైఫ్
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokku ee prapanchamundu paripurnamainatundi jeeva tattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi,
1: that which is seen with the physical eye,
0: tanuvunu kaliginchedi,
1: that melts the heart,
0: manasunu muripinchedi,
1: that deludes the mind,
0: manugadanu veliginchedi,
1: that which expresses the
0: bhautika prapanchame.
1: Only the physical world.
0: Ee parthavamaiti ee prapanchamulandu aparthavamaiti yokka divyattu kudunu untundi.
1: In this world which is undeserving there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: Facing on this,
0: ఉపనిషత్తులు పూర్ణ మద పూర్ణ విధం పూర్ణాత్మ ఉదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము,
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన,
1: అండ్ ది ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్,
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్స్.
0: మిగిలినది పూర్ణమే,
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
0: ఉన్నది పూర్ణమే,
1: దట్ విచ్ ఎగ్జిస్ట్.
0: తీసినది పూర్ణమే,
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్.
0: మారినది పూర్ణమే,
1: దట్ విచ్ చేంజెస్ ఇస్.
0: సర్వము పూర్ణమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: Meaning everything is the form of the Satchidananda.
0: Itti Satchit Ananda Swarupamainatundi yokka manavatvanni,
1: this human quality which is the very form of Satchit Ananda.
0: Manasika sankalpam yokka vikaram cheta,
1: because of aberrations of thought,
0: aneka vidhamainatundi kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manavudiga anubhavinchitamu madhyamainatundi jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchatame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of a human god.
0: Kanuka ee naati manavudu manavatvanga anubhavinchataka kevalam pasutvanga jeevisthunnadu.
1: Therefore man today is not leading the life of a human being.
0: Ee kaaranam enti?
1: What is the reason?
0: Raga dveshamule.
1: The reason is the attachment and
0: hatred. Raga dveshamulaku kaaranamu,
1: the reason, cause for attachment,
0: manasu.
1: The mind is responsible.
0: Ee manasu aashinchinatvanti okka sukamulaku viruddhamu kavatam chetane raga dveshamulu sambhavistunnayi.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment.
0: Manasu kevalam dukkha swaroopudu kaadu.
1: Human being is not the form of any grief or misery.
0: Kevalamu aananda swaroopudu kaadu.
1: He is not merely not the form of bliss.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
1: దట్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్,
0: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సచ్చిదానంద.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద
0: విశాలమైన ప్రపంచమునందు
1: దిస్ వాస్ట్ వరల్డ్
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి
1: వీ షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్
0: అనంతమైన జగత్తునందు
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్
0: అల్ప భావములకు అవకాశం ఇవ్వక
1: వీ షుడ్ నాట్ యూస్
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి
1: వీ షుడ్ హావ్ దట్ ఆల్ ద ఫాస్ట్ ఫీల్
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని
1: డెవలపింగ్ నారో ఫీలింగ్స్
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం
1: వీ లీడ్ దిస్ హార్డ్ లైఫ్
0: ఇది ఎవరి తప్పు
1: హూజ్ మిస్టేక్ ఇస్ దట్
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే
1: ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్
0: మనస్సును ఆధారముగ చేసుకున్న మానవుడు
1: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్
0: పశువు కంటిని హీనమై పతనమగును
1: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు
1: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలిజెంట్
0: పశుపతిగా మారు
1: హీ విల్ బికమ్ గాడ్
0: కనుక బుద్ధి అనగా ఏమిటి
1: What do you mean by intellect?
0: Vichana gnanamato kudinatundi.
1: It has got discrimination.
0: Idi manasuku atheetamainatundi.
1: It is beyond the mind.
0: Mottamadi deham.
1: The first one is body.
0: Daniki pai bhagamadi indriyamulu.
1: Above that sense.
0: Danikante pai bhagamadi manasu.
1: Over that mind.
0: Danikante pai bhagamadi buddhi.
1: Beyond that is intellect.
0: Idi pai bhagamde atma.
1: Above the intellect is the self.
0: Atmaku at samipamulo buddhi undatam cheta atma prabhavamu prakashamu buddhi paina padutuntadi.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: reflection.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
1: ఇంక్వైరింగ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది
1: Then only the nature of self would be known.
0: మానవుడు
1: Human being,
0: పుట్టిన మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు
1: ఈ స్ట్రగుల్ ఫర్ ఫుడ్ అండ్
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు
1: బై స్టడీంగ్ సో వాట్ ఈస్ దట్ హీ అకంప్లిష్డ్
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి

0: హ్యూమన్ బీయింగ్
1: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్
1: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
0: హీ స్ట్రగుల్స్ ఫర్ ఫుడ్ అండ్
1: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను

0: Right from the time, moment you get up from bed.
1: మరి నిద్రపో ఎడిగాలి.
0: Until you go back to bed.
1: పొట్టకై హద్దును పద్దులేక.
0: Without any limitations you struggle for a living.
1: జయమందగజేయుచు జీవితంబు.
0: You waste your life.
1: నీ విద్యల దారవోసి.
0: You spend your time by
1: అరవిందగలాచ్చుని విస్మరించి.
0: Forgetting God. What big happiness you have got.
1: Oh
0: man, understand, inquire.
1: Oh manavuda.
0: Oh man.
1: నీవు ఏమి తిరిగి సాధించావు?
0: వాట్ ఈస్ దట్ యు హావ్ అకంప్లిష్డ్?
1: భగవంతుని విస్మరించి,
0: ఫర్గెటింగ్ గాడ్,
1: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి,
0: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్,
1: సాధించావు.
0: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే,
0: ద మూమెంట్ యూ క్లోజ్ యువర్
1: సాధించినది ఒక్కటి లేదు,
0: నథింగ్ యూ హావ్ అచీవ్డ్.
1: కానీ సాధించినది దుఃఖమే, విచారమే.
0: వాట్ యూ హావ్ అచీవ్డ్ ఈస్ వరీ అండ్ మిజరీ.
1: చదువుతున్నావు గ్రంథాలు.
0: You have studied books.
1: ఎన్నో గ్రంథాలు చదివావు.
0: You studied lots of
1: ఎందరి మహనీయులను దర్శించావు.
0: You have visited many.
1: ఎన్ని యాత్రలు చేశావు.
0: You have visited pilgrimage
1: centers. ఎన్ని సత్కర్మలు ఆచరించావు.
0: You practice many.
1: కానీ సాధించినది ఏమిటి?
0: What is it have you achieved?
1: పుస్తకముల్ పఠించితిని.
0: I studied books.
1: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్.
0: I have gone through thoroughly all the texts.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును.
0: Why do you pride yourself that you have earned all forms of education?
1: నీ హస్తయుగంబు మోచి.
0: Joining both of your hands.
1: పరమాత్ముని చింతన చేయలేని.
0: If you do not think of God.
1: ఈ నిష్ఠులమైన జీవితము.
0: This life.
1: పరమాత్ముని చింతన చేయలేని.
0: The life which does not think of God.
1: నిష్ఠులమైన జీవితము.
0: Wasteful life.
1: నిష్ప్రయోజనము కాదే మానవా.
0: Oh man, is it not a waste?
1: ఇదంతా నిష్ప్రయోజనం.
0: Is all useless.
1: ఏమి చదువు ఈ చదువు?
0: What is this education?
1: ఏమి పూజలు ఈ పూజలు?
0: What kind of worship is this?
1: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
0: What kind of faith is this?
1: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result out of this?
1: కానీ విచారణ చేస్తే.
0: But when we inquire, nothing is decided.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ,
0: though it confers temporary joy,
1: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
0: The result which is permanent and all fruit, that we don't get.
1: కనుక పన్నీకుడు మానసిక యొక్క వికారములు మనసుకు యొక్క ప్రభావములు.
0: There are all perversities of the mind and
1: human being. విద్యోగం చేస్తున్నాను.
0: One is doing a job.
1: గొప్ప పదవిలో ఉంటున్నాను.
0: I'm in high position.
1: నేను అధికారిని.
0: I'm in authority.
1: ఇదే పెద్ద పాపం.
0: It's a big sin.
1: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
0: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
1: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి.
0: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
1: దిగ్విజయ యాత్ర కలిపి
0: హి ట్రావెల్ విక్టోరియస్లీ.
1: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
0: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్.
1: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
0: హి సా ద డెయిటీ దేర్ కాశీ విశ్వనాథ్.
1: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ ప్రేయింగ్.
1: ఏమని?
0: వాట్?
1: భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈశ్వరుడా,
0: ఓ ఈశ్వర,
1: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
0: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
1: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా, ఇతనేమిటి పాపం చేశాడు? పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
0: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ సిన్.
1: నేను మూడు పాపములు చేశాను శంకర.
0: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
1: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
0: I have come here to resolve and rectify the sins I have committed.
1: మొదటి పాపం ఏమిటి?
0: What is the first sin?
1: ఏతో వాచో దివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
0: ఓ గాడ్, ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్.
1: తెలుసుకున్నానే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను.

0: I understood, but I could not practice.
1: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను.
0: It is impossible to describe you.
1: కాని ఈశ గిరీచ పరేశ నిరేశ భేషజ భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ చరణయుగం. ఈశ గిరీశ నరేశ పరేశ విలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా?
0: This is not a sin, Shankara. I describe you in various ways. Isha, Naresha, Parisha, Parisha, Girisha.
1: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
0: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాను.
0: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సేమ్.
1: ఇంకా రెండవ పాపం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సెకండ్ సిన్?
1: ఈశ్వర సర్వభూతానాం గీతావాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను. నేను విశ్వసించాను.
0: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
0: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
1: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపమేను అన్నాను.
0: I say one thing, I think differently, I do another way. This is the sin.
1: ఇంకా మూడవ పాపం ఏమిటి?
0: Then what is the third sin?
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: The same self is present in you and in me.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: It is only one without the second.
1: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
0: I have got full faith in this thing.
1: నీవు నేను ఇద్దరు ఒకటే.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
0: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
1: ఒక్కటే అని విశ్వసించి,
0: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
1: ఒక్కటే అని ఉపన్యాసం చేసి,
0: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
1: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
0: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
1: ఇది మూడవ పాపం.
0: ఈ ద థర్డ్ సిన్.
1: ఈ మూడు పాపములను పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
0: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్. Grant me that knowledge of non-dualism.
1: Chusara, papam ante kevalam parulanu nindinchatam kani, parulanu himsinchatam kani, parulanu dushinchatam kani, ivi kaadu papamulu.
0: So sin does not mean criticizing, using, harming
1: others. Chappatam okati, talachatam marokati, ive papam.
0: The sin is to say one thing and think differently.
1: Ee papamunaku prati manavudu kudanu poorna swarupudai untunnadu.
0: Man is engrossed in this sin.
1: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
0: వీ షుడ్ రెక్టిఫై దిస్ సిన్.
1: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవు.
0: ద మూమెంట్ వీ డూ సో దేర్ విల్ బి హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. దాట్ ఈస్ ఫుల్ లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. కనుక ఈ
1: ఉపనిషత్తులు,
0: సో ఉపనిషత్
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
0: Upanishad said, there's unity in thought and word and deed.
1: Atma swarupamu.
0: You are the form of the self.
1: Mahatma anaga emiti? Mahatma. Divyamainatundi atma swarupamu.
0: What is this self? You are the very form of that super divine self.
1: Atti atma swarupudu kaakunda.
0: Without being the form of the self.
1: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maripotunnam.
0: You, we become wicked because the word and deed and thought are different.
1: మానవుని ఉన్నత స్థాయికి వెళ్ళిపోవునది మనసే.
0: It is the mind that takes man to know
1: అధో స్థాయికి నెట్టునది మనసే.
0: It is the mind that ruins him.
1: కనుక నీ మనస్సును మనం ఆధీనం కావించుకుంటే,
0: when we have control over the mind,
1: మనస్సును మనం స్వాధీనం కావించుకుంటే,
0: when we have full control over the mind,
1: సర్వమునకు మనమే అధీనమవుతాం.
0: We have full control over everything. అధికారం
1: అయిపోతాం.
0: Then we have authority.
1: మనస్సును ఆధారంగా కొన్న మానవు. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
0: యూ హావ్ టేకెన్ ద మైండ్ ఎస్ ద బేసిస్.
1: మనసును ఆధీనం చేసుకోవాలి.
0: బట్ యూ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
1: అది ఈనాడు మనం చేయవలసింది పని.
0: దట్స్ వాట్ వీ షుడ్ డూ టుడే.
1: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
1: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
0: వితౌట్ మ్యాన్
1: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
0: దేర్ ఫోర్ మైండ్ మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
1: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
0: Then why three names and why three forms?
1: అయితే మన ప్రవర్తనను పునఃస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
0: Basing on our association, the names and forms are different.
1: ఎట్లా?
0: How?
1: ఒకే బ్రాహ్మణుడు,
0: same Brahmin,
1: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
0: As he cooks, he is a cook Brahmin.
1: ప్రతి బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
0: When he offers worship, he is a Brahmin priest.
1: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
0: A Brahmin who goes through Panchanga is a Panchanga Brahmin.
1: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
0: The same Brahmin as he chants mantra,
1: బ్రాహ్మణుడు ఒక్కడే.
0: That Brahmin is
1: వాడు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
0: Basing on the job they do, they have the name.
1: మానవుడు అనగా
0: హ్యూమన్ బీయింగ్,
1: మనిషి అనగా
0: man,
1: ప్రపంచం అనగా
0: వరల్డ్,
1: విశ్వం అనగా
0: యూనివర్స్,
1: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
0: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
1: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
0: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
1: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
0: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
1: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
1: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
1: ఫైవ్, వికసింపజేసుకుంటున్నాము.
0: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్,
1: భిన్నము గావించుకుంటున్నాము.
0: వి సెపరేట్ దెమ్,
1: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
0: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
1: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
0: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
1: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం, అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: The main aim of man is to experience unity in diversity. We should have full faith in the unity in everyone. Here many are present.
1: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the unity in many here.
1: అది beings are many, but breath is one. నీ గాలి నా గాలి, నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
0: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
1: ఒకే గాలి తీసుకోవటం పిలుచుకోవటం కావచ్చు.
0: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
1: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
0: రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
1: శరీరం రసనమం విద్య, అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
0: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
1: ఆత్మానాం రథనం విద్య.
0: The self is charioteer.
1: అతని రథికుడు.
0: He is the charioteer.
1: దేహాలు రథములు.
0: Bodies are chariots.
1: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
0: Chariots are different.
1: కానీ రథికుడు ఒక్కడే.
0: Charioteer is one.
1: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
0: This is unity in diversity.
1: మానవుడు
0: in a man
1: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
0: They are different ways.
1: Kani anekatvamlo undetundi ekatvam ani ettu darshinchali.
0: How to visualize the unity diversity? Andariki
1: tappani sariga undetundi untunnayi.
0: All have most
1: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
1: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
0: మిలియనేర్ హెస్ కమ్ డౌన్, హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్ స్కై.
1: కూటి పేద ఈ మట్టి నుంచి పుట్టి రాలేదు.
0: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద మట్.
1: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వము.
0: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
1: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద,
0: మిలియనేర్ అండ్ పాపర్,
1: ఆకలి
0: హంగ.
1: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
0: ఎ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమంగ్ ద ట్రై.
1: కోటీశ్వరుడు పంచపంచ పరమాన్నములు భుజించవచ్చు.
0: ఐ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
1: అన్నములవి వేరు, కానీ ఆకలి ఒకటే.
0: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
1: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
0: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
1: ఇంకా మానవుడి యొక్క మరణము,
0: దెన్ ద డెత్.
1: కోటీశ్వరుడు కాని కూటి పేద కాని,
0: మిలియనేర్ ఆర్ బెగ్గర్,
1: మరణం ఒక్కటే.
0: డెత్ ఇస్ వన్.
1: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
0: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
1: దాహం ఒక్కటే.
0: థర్స్ట్ ఇస్ వన్.
1: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
0: ఎ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
1: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
0: ఎ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ఎ లేక్.
1: జలములో భిన్నత్వం ఉంటున్నది, కానీ
0: there's difference in
1: దాహములో భిన్నత్వం లేదు.
0: There's no difference in thirst.
1: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
0: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
1: కాని ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
0: Man today is not leading that sort of life.
1: ఉద్యోగాలు పెరిగే కొలది,
0: as he grows
1: in
0: as enters
1: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి,
0: he is full of all wrong
1: జీవితాన్ని దృష్టి పట్టించుకుని జీవితమంతా పురుగుల జీవితంగా జీవిస్తున్నారు.
0: He leads the life of an insect.
1: ఇది కాదు మానవ జీవితం.
0: This is not human life.
1: మరి అధికారం పెరుగుకొనది.
0: యాజ్ యూ గ్రో ఇన్ పొజిషన్
1: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
0: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
1: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి, ఉత్తమ భావములు.
0: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
1: కానీ అట్టు కావటం లేదు.
0: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
1: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, ధార్మిక రంగంలో కానీ, నైతిక రంగంలో కానీ, భౌతిక రంగంలో కానీ, అన్ని రంగములు ఎందుకు మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి.
0: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
1: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నో
1: మీన భావములు వస్తున్నాయి.
0: ఈజ్ హ్యావింగ్ మీన
1: చర్యల్లో పాల్గొంటున్నారు.
0: హీ డస్ వికెడ్ యాక్షన్.
1: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
0: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
0: దేర్ లైస్ అహెడ్ ద రిజల్ట్ కాన్సిక్వెన్స్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నీకు ఎవరన్నా అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా?
0: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
1: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ, ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
1: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషా తోలు బొమ్మ.
0: ఓ టాయ్, వై డు యు డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ది
1: సీన్. ఇది తోలు బొమ్మని.
0: ఇట్ ఈస్ జస్ట్ ది టాయ్.
1: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
1: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హావ్ కంట్రోల్.
1: మనసు కంట్రోల్ వినకూడదు.
0: యూ షుడ్ హావ్ లీవ్ ది మైండ్ ఎనీవే.
1: కొంతకాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
0: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
1: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
0: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
1: మనస్సు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
0: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
1: ఇది మానవునికి సరి అయిన మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కాన మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
0: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ దట్
1: మానవుడు దేవుడిగా రూపొందుతాడు.
0: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
1: మానవ,
0: దిస్ మానవ.
1: ఈ మానవ అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై మానవ?
1: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
0: మానవ మీన్ గాడ్.
1: దేవుడు అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై గాడ్?
1: దేవుడు.
0: దేవుడు
1: అనగా దినము కాని వాడు దేవుడు. ఇది సరైన అర్థం. దినము కానివాడు దేవుడు. డే,
0: ద వన్ దట్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
1: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
0: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
1: రాత్రింపగలతో కూడి ఉంటుందా?
0: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
1: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
0: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
1: రాత్రింపగలతో కూడినది దినము.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
1: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
0: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే and the night.
1: Kanukane bhagavantuniki raatrim pagale ledu.
0: So God has no day and night. He has no pain and pleasure.
1: Paapa punyamule levu.
0: He has no sin or merit.
1: Adika alpattamule levu.
0: He has no high or low.
1: Anta samatvame.
0: Everything equanimity.
1: Atuvanti bhagavat tattvanni manamu nirsinchutu aaradhistu alanti bhagavantuniki elanti kalankamu anusetistunnam.
0: We have to understand, we should worship, and what kind of feeling we have.
1: మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కొడుకు చెడ్డ పేరు వస్తున్నాయి.
0: God also gets the blame because of our behavior.
1: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
0: God will never get a bad name.
1: దేనికి తాను లొంగడు.
0: He will never submit himself.
1: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
0: He transcends everything.
1: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కను చూసి మురుగుతాయట.
0: The one who goes on the elephant, the dog start barking.
1: కుక్కను చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడింది.
0: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ బ్యాక్ ఇట్స్ టెయిల్.
1: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
0: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
1: అన్ని నీకే లోపం.
0: ద లాస్ ఇస్ సస్టైన్ బై యూ.
1: లోపం అయిపోతున్నావు.
0: యు లూజ్ ఎవ్రీథింగ్.
1: అట్టు కాకూడదు.
0: ఇట్ షుడ్ బి లైక్ దట్.
1: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు
0: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: దివ్యమైన గుండె యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: God is the form of love.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to

పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం బ్రహ్మానందం.

0: ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లిస్.
0: ఇది వాక్కునకు కానీ మనస్సునకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: Unless one spends life in high happiness, in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: సుప్రీం బ్లిస్ బ్రహ్మానంద హ్యాస్ నో రెలెవెన్స్.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందమునకు మానవానందము అని పేరు పెట్టారు.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, the state of happiness, is human level of happiness, manavananda.
0: Aithe, ee manavanandamunaku veyi rettu adhikamainatunte gandharvanandamu.
1: Thousand times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku వేల రెట్టు అధికమైనటువంటిదే దేవానందం.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్ టైమ్స్ మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే దైవానందం.
1: థౌజండ్ టైమ్స్ మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు వేల రెట్టు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఈస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ థౌజండ్ టైమ్స్ మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు వెయ్యి రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ థౌజండ్ టైమ్స్ మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 టైమ్స్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikudunu he brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda supreme bliss while he brings down to every tiny little act.
0: Oka hotel lo velli మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఏ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానంద,
0: అది మహతో మహీయాన్.
1: అండ్ దిస్ ఇస్ స్మాలర్ వన్ దట్ ఇస్ మైటియెస్ట్.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: దిస్ ఇస్ ఫ్రాక్షనల్ టైనీ.
0: మనస్సునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: హ్యూమన్ హ్యాపీనెస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ వెర్బలే అండ్ ఆల్సో కెన్ బి అండర్స్టూడ్ బై మైండ్.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: బట్ డివైన్ బ్లిస్ హ్యాస్ నో లిమిట్స్.
0: సందీపన్ చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason, it cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజన్ లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం.
1: బ్రహ్మానందం
0: బ్రహ్మ గాని ఆత్మ గాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మ అని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటాడు.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma aneetvanti padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam.

0: పేరు.
1: దట్ బ్లిస్ విచ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ అండ్ పర్వేసివ్ ఇస్ బ్రహ్మానంద.
0: ఈ బ్రహ్మానందములో మానవానందం అనేటువంటిది కేవలము అణు మాత్రమైనటువంటిది.
1: ఇన్ ది సుప్రీమ్ దిస్ బ్రహ్మానంద ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ జస్ట్ సో సటిల్ మైక్రోస్కోపిక్.
0: సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దట్ విచ్ ఇస్ సో వైడ్లీ స్ప్రెడ్,
0: ఈ గాలికి ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు.
1: ఎయిర్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్లు ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది.
1: దిస్ ఎయిర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వెన్ బ్లోన్ ఇన్ టు ఎ బెలూన్ ఇట్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి ఒక బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి ఒక గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: What difference is there between the air within the balloon and the air around? ఎట్టి ప్రమాణం కూడా దీనిని
0: గుర్తించలేము.
1: No one is able to understand this well.
0: Kanuka brahaspati aanandam kante prajapati aanandam kante brahmaanandamu atyanta vishalamainatundi.
1: Therefore more than brahaspati aananda, more than prajapati aananda, brahmaananda is widespread.
0: Kanukane brahmaanandam anetundi padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatundivi.
1: All words, vocabulary are related to Brahma.
0: Rendavadi paramasukadam.
1: Next one is paramasukadam, supreme happiness.
0: Emti ee sukam?
1: What is this happiness?
0: Sharira sukama, indriya sukama, buddhi sukama, mano sukama, ee sukam idi?
1: What is this happiness? Is it physical or sensual or that of the intellect or mind?
0: Ee sukamani kudunu evaru ninnayinchaleru.
1: No one can decide.
0: కస్మైన్ నమః ధర్మణే అన్నారు. కస్మైన్ నమః, కస్మన్ అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మైన్ నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped this way.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishis.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is a very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకును ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మములు ఎందుకు కూడాను పరిమితం లేదు.
1: ఇట్ హాస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లిస్.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమ సుఖ సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్
0: దిస్. ఆకారమే లేదు.
1: ఇట్ హాస్ నో ఫార్మ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: వెరీ, ఇట్ హాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఇస్. హౌ కెన్ యు డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as to the parama sukha.
0: Bhagavantu nirantaram kudanu sukha swarupude.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku krungaka aanandamulaku pongaka nirantaram kudanu paramaanandam tho kudinatundi sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్?
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా,
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్,
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా,
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్,
0: లౌకిక జ్ఞానమా,
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్,
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This Brahma Jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడా సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable, the while other one is
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: Whereas this Brahma Jnana is totality, holistic.
0: స్వస్వరూప జ్ఞానము.
1: It is the one of the self.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరింపక చేయగలరు.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్స్ సుప్రీం
0: హ్యాపీ. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వం అయినటువంటిదే పరమసుఖము.
1: The combination of these two
0: ఈ పరమసుఖంతో అనుభవించేటువంటిదే జ్ఞానము.
1: So it is jnana that is always in state of supreme
0: kevalam
1: happiness.
0: Kevalam jnanamurtim.
1: The very personification of wisdom.
0: Dvandvatitam.
1: That is a non-dual.
0: Kashtamu, sukhamu, anikani. Leka nindalu, nishturam anikani. Papamu, punyamu anetvinti kani. Manchi, chedda anetvinti kani. ఏ మాత్రం ఇందులో చేరడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్, సిన్ ఆర్ మెరిట్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యూయాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈస్ వన్ రిప్రజెంటెడ్ యాస్ మెనీ బై మెనీ స్కాలర్స్.
0: నాట్ టూ.
1: ట్రూత్ ఈస్ వన్, నాట్ టూ. నాట్ టూ.
0: ఎందుకంటే ట్రూత్ ఈస్ వన్ అంటే రెండు కావచ్చును.
1: When you say truth is one, not two. So the statement is, the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatvanti ee yokka brahmatattvam.
1: The nature of Brahman is beyond duality.
0: Paramasukhadam aipoyindi.
1: And then that supreme blissful state.
0: Dvandvatitam.
1: Beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Aakasham ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada unnadi akkada ledu nirnayinchadaniki evariki sadhyam kaadu.
1: It's not possible to decide that the space
0: gagana
1: is here and not there.
0: Aakasham enta vyapinchi untunnado ade vidhamgane ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్, బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు?
1: వాట్ ఈస్
0: దైవముఖుని పేరు?
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్
0: టు బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం. ఇవన్నీ కూడా భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham tattvamasyadi lakshyam.
1: Tattvamasyadi lakshyam.
0: Nalugu vedamulu endukudunu nalugu mahavakyamulu bodhisthu vachindi.
1: Four Vedas taught four important dicta.
0: Ee nalugu yokka mahavakyamulu emiti?
1: What are these four dicta?
0: Prajnanam Brahma.
1: The first Rukvedam. One, Prajnanam Brahma.
0: Rugvedamu.
1: Prajnanam Brahma is Rugveda.
0: Ayam Atma Brahma.
1: Ayam
0: Aham Brahmasmi. Tat Tvam Asi.
1: Ayam Atma Brahma. Aham Brahmasmi. Tat Tvam Asi.
0: Ide Mahavakyamulo Yokka Tattvamu.
1: These are important dicta of
0: Vedas. Ivanniyu Cheri Daivam Yokka Ekatvanne Prabodhistu Vachinayi.
1: They all denote the unity of divinity.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas.
0: Dvandvatitam.
1: I have explained in detail.
0: Gagana sadusham.
1: It's non-dual, ethereal.
0: Tattvamasyadi lachyam.
1: It has got the ultimate as the aim.
0: Ekam.
1: One.
0: నిత్యం
1: ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: అచలం
1: ఇమ్మొబైల్
0: ఏకం ఉన్నది ఒక్కటే
1: వన్ ట్రూత్ ఈజ్ వన్
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్
0: ఒకటి పెట్టావు
1: You have one here.
0: పక్కన సున్న పెట్టావు.
1: You added zero.
0: 10 అంటున్నావు.
1: Then it's 10.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another one.
0: 100 అంటున్నావు.
1: 100.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 1000 అంటున్నావు.
1: 1000.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 10,000 అంటున్నావు.
1: 10,000.
0: ఈ విధంగా millions, millions, millions గా మార్పుతూ వస్తుంది.
1: You can add zeros and say million.
0: అయితే ఈ అన్నింటి యందు ఉన్నది ఏమిటి ఒక్కటే.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం
0: ఏకం సత్తి ప్రాబోధావంతే ఏకమే
1: దట్ ట్రూత్ ఈజ్ వన్
0: భగవంతుడు ఒక్కడే
1: గాడ్ ఈజ్ వన్
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును
1: యు మే గివ్ ఎనీ నేమ్
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్
0: ఏకము
1: One.
0: Nityam.
1: Is eternal.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటిది కాదు
1: ఇట్ ఈస్ చేంజ్లెస్
0: ఎట్టి చేంజెస్ కూడా ఉండదు
1: దేర్ విల్ బి నో చేంజ్ అట్ ఆల్
0: త్రికాలం యందు కూడా దీనికి మార్పు ఉండదు
1: ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం త్రిలోకం యందు
0: కూడా దీనికి మార్పు ఉండదు
1: ఇట్ డజంట్ చేంజ్
0: త్రిగుణం యందు కూడా మార్పు ఉండదు
1: సో ఆల్సో ఇన్ ద ట్రినిటీ
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం మూడింటి యందు మార్పు లేనటువంటిది ఇదే ఒక్కటి
1: సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం
0: నిత్యం
1: ఇట్ ఇస్ ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: మలరహితమైనటువంటిది ఇది విమలం
1: ఇట్ ఈస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్
0: ఈ మలరహితమైనగా ఏమిటి
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది నీరు పొల్యూషన్ అయిపోయింది తిండి పొల్యూషన్ అయిపోయింది మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు వాడి థాట్స్ అంతా పొల్యూషన్ ఇవంతా మలినంతో కూడినటువంటివి
1: టుడే There is air pollution, water pollution, food
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు విమలం ఎట్టి మలము చేరినటువంటిది
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్ క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్
0: అచలం
1: అచలం
0: చలించేటువంటి వాడు కాదు
1: ఇట్ డజంట్ మూవ్ ఇమ్మూవబుల్
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు
1: నక్షత్రాలు
0: చలిస్తున్నాయి
1: స్టార్
0: భూమి చలిస్తుండాలి
1: ఎర్త్ రొటేట్
0: అన్నింటి ఎందు చలనం ఉంటుండాలి
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్ సినిమా
0: పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది
1: సో ఆల్ చేంజ్
0: భూమి మార్పు చెందుతుండాలి
1: ఎర్త్ చేంజెస్
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు
1: సో ఆల్సో సన్ అండ్ మూన్
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి
1: అండ్ స్టార్
0: అని ఇతనికి అచలం
1: బట్ గాడ్ డజంట్ మూవ్
0: చలనం అనర్థమే వచ్చా ఇతను చలనంలోనూ ఉన్నాడు అచలంలోనూ ఉన్నాడు
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే
0: సాక్షిభూతం
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్
0: అన్నిటికీ సాక్షి ఇతను
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను
1: ఎన్షియంట్ రిషీస్
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై
1: టు నో డివినిటీ
0: అనేక తపస్సులు చేసి
1: డిపెండెన్స్
0: సర్వము త్యాగం చేసి
1: అండ్ దే సాక్రిఫైస్
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు
1: అవుట్ ఆఫ్ హిస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ ఎవ్రీ సేజ్ హెస్ గివెన్ డిఫరెంట్ డైరెక్షన్ టు డివినిటీ
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్
0: ఎవరూ దీనిని వర్ణించలేరు
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్
0: బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సత్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం ఏకాదశి స్వరూపుడైపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనన్
0: నాయన ధ్రువ
1: హి సెడ్ ఓ సన్ ధ్రువ
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు
1: యు ఆర్ యంగ్ సో యంగ్
0: చాలా చిన్న పిల్లవాడవు
1: యు ఆర్ ఎ బాయ్
0: నీవు తపస్సును ఆచరించగలవా
1: కెన్ యు అండర్టేక్ పెనన్
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు
1: హౌ కెన్ యు థింక్ ఆఫ్ గాడ్
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు
1: వాట్ ఫామ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు
1: యస్ పుట్ మెనీ క్వశ్చన్స్
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions
0: brahma manasa putra
1: he said oh narada
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane
1: in fact god motivated me to do penance
0: ee sankalpamulaku mokkaga malipinchedi taane
1: in fact he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane
1: and his penance would grow in
0: it and phalamulu kuda ichchedi vindi taane
1: and it will finally bear fruits as per his will
0: kabatti taane chustukuntadu
1: God will take care of my penance. నేను
0: ఈ సందేహములకు ఏ మాత్రం అవకాశం ఇవ్వను.
1: I never doubt at any point of time.
0: నేను ఏ శాస్త్రమును చదవలేదు.
1: I have not gone through any
0: ఏ ఉపనిషత్తును తిరిగివేయలేదు.
1: I have not gone through ఉపనిషత్తు.
0: కనుక నాకు ఉన్నటువంటిది ఒకే చదువు ఒక్కటే.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్
0: ఒక్కటే ఒకటి చెప్పాడు
1: గోపీజన
0: వల్లభాయ నమః అన్నాడు
1: ఇట్ గోపీజన వల్లభాయ నమః
0: గోపికంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్
0: గోప అనగా ఏమిటి భూమి వేదము వాక్కు
1: గో మీన్స్ అర్త్ వేద ద వర్డ్
0: భూమి
1: అర్త్
0: వేదము
1: వేదము
0: వాక్కు
1: అండ్ ఆల్సో ద వర్డ్
0: పశువు కూడా పశువు
1: అండ్ ఆల్సో ద కౌస్
0: ఈ నాలుగింటికి గో అని పేరు
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు
1: అండ్ దిస్ గోవు ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గో
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే
1: Gopikas have taken care of these
0: bhoomini nilparu
1: they kept the earth steady
0: vedanni kaapaadtu vacharu
1: they were protecting the
0: vaakunu smaristu vacharu
1: and they were chanting god's name
0: bhoominu kaapaadtu vacharu
1: and they were also raising cows there
0: kalukane veeriki gopikalu ani peru vachi
1: so they are called gopikas
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ వన్ నేమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నేమ్ లెస్
0: అప్పుడు చెప్పాడు గోపీజన వల్లభాయ నమః గోపీ
1: దెన్ హి సెడ్ గోపీ
0: ఆ జనము లోపల నేను ఒకడిని అన్నాడు
1: ఇన్ ద అమంగ్ గోపీస్ ఐ యామ్ వన్ అమంగ్ దెమ్
0: అనగా వేదములో నేను ఒకడినే
1: ఐఎమ్ పార్ట్ ఆఫ్ వేద
0: వాక్లో నేను ఒకడే
1: ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్
0: భూమిలో నేను ఒకడే
1: ఆల్సో
0: గోవులో నేను ఒకడే
1: ఐఎమ్ అమంగ్ ద కౌస్ ఐఎమ్ వన్
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని
1: దేర్ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ
0: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు
1: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్ ప్రొటెక్టర్
0: దీనిని మొన్న చెప్పాను
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ
0: అని చెప్పాడు ఏమిటి క్లీన్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: స్వాహ
1: స్వాహ
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్
0: క్లీన్
1: క్లీన్
0: భూమి
1: క్లీన్ మీన్స్ అర్త్
0: క్లీమ్ అనగా భూమి
1: క్లీమ్ మీన్స్ అర్త్
0: భూమి కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్
0: స్వాహ ఆకాశం
1: స్వాహ ద స్పేస్
0: కాబట్టి ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు
1: These five words symbolize the five elements.
0: కరకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీన్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహ means the space, ether.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements ఆర్ రిఫర్డ్ ఇన్ దిస్ వే.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: యూ కెన్ చాంట్ ఎనీ నేమ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు.
1: దే ఆర్ నాట్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ వే బట్ దే ఆర్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఇన్ జనరల్.
0: సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈస్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్ ఫైవ్ ఎలిమెంట్.
0: భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు.
1: దే ఆర్ నాట్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ వే బట్ దే ఆర్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఇన్ జనరల్.

0: యు ఆల్సో ట్రై, యు కెన్ బి బ్లిస్ఫుల్.
1: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
0: బికాస్ ఆఫ్ డిజైర్స్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
1: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: నాకు ఎట్టి విచారము లేదు.
0: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
1: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
0: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
0: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్
1: ఇట్. ప్రాకృతమైనటువంటి శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైన జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయములు చూడుకోవటం వీలవుతుంది.
0: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హీ హాస్ గాట్ దిస్.
1: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
0: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
1: ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలచినా అంతా మీ సుఖం కోసమని.
0: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
1: మనం ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: ఈ పండు కావాలనుకుంటావు.
0: యూ వాంట్ వన్ ఫ్రూట్.
1: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
0: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
1: సేక్. నో, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
0: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
1: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
0: యూ వాంట్ వన్ పర్టికులర్
1: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
0: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ సాటిస్ఫాక్షన్.
1: ఆ గుడ్డను కోరుతున్నావు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్.
1: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
0: యూ వాంట్ మనీ.
1: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
0: యూ వాంట్ ఫుడ్.
1: లేదు,
0: నీ
1: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
0: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
1: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్ సెల్ఫ్.
1: ఉన్నది ఒక్కటే.
0: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
1: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్
1: కాన్షియస్నెస్. కానీ పారమార్థ్యం లోపల,
0: బట్ స్పిరిచువల్లీ
1: స్వార్థం కాదు.
0: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
1: సెల్ఫిష్. అది కూడాను
0: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
1: కనుక ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
0: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
1: పరమాత్మ
0: గాడ్,
1: పరాత్మ
0: సూపర్ న్యాచురల్,
1: పరమాత్మ
0: పరమాత్మ,
1: తర్వాత ఏకాత్మ,
0: ఏకాత్మ
1: ద్వైతాత్మ,
0: ద్వైతం ద్వైతం డ్యుయాలిటీ.
1: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో లోపల జీవతత్వంతో కూడినటువంటిది.
0: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్, సమష్టి
1: సమష్టి,
0: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
1: కనుకనే పరమేష్టి,
0: పరమేష్టి డివినిటీ,
1: పరమేష్టి ఆనెస్టీ.
0: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
1: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి ఒక తత్వం,
0: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: కనుకనే
0: సో
1: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్ ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి ది కమ్యూనిటీ.
1: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్
1: దైవేష్టి అయిపోతుంది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్ సుప్రీం ది డివైన్.
1: కనుక నేను నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
0: So in order to reach the fourth state, the individual should join the community.
1: Vestiga undinanta varaku no parameshti manaku labhyam kaadu.
0: If you remain as an individual, you can never attain divinity.
1: Karukuni deenini puraskarinchukuni brahmanandam an pettindi.
0: Basing on this, God is called brahmananda.
1: Brahmanandane aashinchetuvanti vyaktiki,
0: the one who wants to be blissful,
1: పరమేష్టితో చేరాలనుకుని ఆశను పెంచుకుని,
0: యూ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్,
1: సమష్టితో ఏకం కండి.
0: అండ్ యూ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
1: అందరూ ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
0: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్.
1: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
0: ఓ మ్యాన్కైండ్,
1: మేము భగవంతుని చూచాము.
0: వీ హావ్ సీన్ గాడ్
1: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
0: The rishis who did penance, they
1: said this. మహాంతం మహాంతం,
0: we have seen God.
1: ఆదిత్య వర్ణం,
0: and he is pure,
1: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను.
0: He is so brilliant.
1: తమస పరస్తాత్, తమస్సులో ఉంటున్నాడు తాను.
0: But he lies there in tamas or darkness.
1: అనగా చీకటిలో ఉంటున్నాడు.
0: It means he is in tamas or darkness.
1: కానీ సూర్యకాంతి ఉంది. సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
0: There is this sunlight, but yet he is in tamas.
1: తమస పరస్తాత్.
0: Is beyond this darkness there is
1: అందులో apology. తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
0: That's the declaration of
1: Swami. మీరు లోపల చూచారా, బయట చూచారా?
0: Then they ask, have you seen God inside or outside?
1: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
0: There is no difference.
1: అంత

0: బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థితి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇన్సైడ్ అవుట్ సైడ్ బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కలిగలే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్ ఈ సుప్రీం,
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్,
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హిస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్,
0: దానివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హిస్ పర్సోనిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ or in God.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: There's no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: ఇస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు,
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది,
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసిన పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్,
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు ఈ కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర కర్మములు ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally you should get into the plane at 7 o'clock in the morning.
0: Plane pothunte 4 gantala time teeskundi.
1: And it takes 4 hours.
0: Calcutta lo diginaavu.
1: You get down there in Calcutta.
0: Calcutta lo digesesi,
1: as you get down there,
0: taxi teeskunnaavu, nivu intiki poi cheripoyinaavu.
1: And then you reach home by a taxi.
0: Endu kosam intiki poi cherinaavu?
1: I have gone home.
0: Nee bandhuvunu chuttam kosam nivu vellaavu.
1: You want to meet your relation.
0: Kaabatti bandhuvunu chuttam kaaranam.
1: To meet your relation is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: ద రీజన్ ఆఫ్ యువర్ ట్రిప్ ఇస్ టు మీట్ యువర్ రిలేషన్.
0: కార్యం ప్రయాణం, ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: అండ్ యూ ట్రావెల్ బై ఫ్లైట్.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ in this waking state there is reason, there is time, there is cause and conditions.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: నాలుగు లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: నాలుగు కుడును దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సత్యం అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యూ గాట్ అప్ అట్ 1:30
0: మిడ్ నైట్. 1:30 గంటకు చేసావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్
0: 1:30 గంట 35 నిమిషాలకు నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ అండ్ నిద్ర వచ్చింది. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: ఎస్, యూ స్లెప్ట్.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: యాజ్ యూ హావ్ గ్రోన్,
0: నీవు చదివినట్టు,
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ స్టడీ,
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్డ్,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: యు హావ్ ఎ సన్,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్, దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇవన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెండి చేసుకుని బిడ్డలు పుట్టి వాళ్ళతో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైం ఫర్ బర్త్ ఫర్ ఎడ్యుకేషన్ అనుభూతికి
0: 40 సంవత్సరాలు.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వాక్ అప్
0: అంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది.
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్.
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది.
1: వాట్ ఎక్స్పీరియన్స్.
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: నీ కాలం లోపల
1: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరాలు కాలము 5 నిమిషాలు.
1: So 45 years of experience is
0: experience in 5 minutes.
1: This is the time in Sushupti, deep sleep.
0: అతీతమైనటువంటి తుర్యావస్థ.
1: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: In the Turiya ultimate state, a fraction of a second is enough.
0: ఒక క్షణము.
1: A fraction of a second is enough.
0: ఎట్టయ్యా 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు.
1: How could you experience 40 years of time in 5 minutes? Can you reply? No. So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: అండ్ యూ లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: యూ కెప్ట్ ఇట్ అండర్ లాక్ అండ్
0: విదేశాలకు వెళ్ళినావు.
1: అండ్ యూ వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీస్.
0: దాని నీవు తిరిగి వచ్చావు.
1: యూ రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: అండ్ యూ ఓపెన్
0: స్విచ్ వేసావు.
1: యూ హావ్ పుట్ ఆన్ ద స్విచ్.
0: వెలుగొచ్చింది.
1: 10 సంవత్సరం
0: నేను విదేశాల్లో ఉంటుండి 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే. వెలుగొచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే
1: and once you direct your intellect towards God
0: that switch set avutundi.
1: It amounts to putting the switch
0: ఆ దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యమవుతుంది.
1: That supreme bliss can be experienced immediately.
0: కనుకనే పరమానందం బ్రహ్మానందం యోగానందం అద్వైతానందం.
1: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: ఇలాంటి దీనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు.
1: All the states of bliss are beyond reason.
0: ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా ప్రాప్తిస్తుంది.
1: Within a fraction of a second you can experience.
0: ఈ ప్రాప్తికి అనేటువంటి కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: మ్యాడ్ క్యాప్. యు ఆర్
0: ఒక చోట తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్ యూ మూవ్ అబౌట్ ఎట్
0: అనదర్ ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: దెన్ వన్ దేర్ లవ్ ఇస్ లైక్
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీం
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా నువ్వు మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి ఒరే నాయన.
1: He called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరాలు అన్నాడు.
1: బ్రదర్ ఇన్ లా మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్
0: 75 ఇయర్స్ కృష్ణునికి.
1: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
1: Arjuna was aged 70.
0: 112 years Dhritarashtrunki.
1: 112.
0: Inka vallandaru kuda Bhishmudiki.
1: Bhishma.
0: 113 years.
1: 113 years.
0: 113 years lopala Dhritara Bhishmudu oka yuddham nauka lopala కమాండర్ ఇన్ చీఫ్ పనిచేస్తారు.
1: At the age of 113, Bhishmacharya is the chief captain of the army.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: Is that possible to be a chief commander?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్య చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: కృష్ణునికి 75 సంవత్సరంలో.
1: Krishna was aged 75.
0: అర్జునికి 70 సంవత్సరంలో.
1: అర్జున ఏజ్ 70.
0: ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఆనాడు యుద్ధం చేస్తూ వచ్చారంటే దీనికి ఏది కారణము?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: It is all the effect of the mind that is mainly responsible.
0: మనో ప్రభావములు అనేక రకమైనటువంటి మార్పులు చెందిస్తుంటాది.
1: The effects of the mind bring all modifications, aberrations.
0: ఒకనొక సమయం లోపల
1: at one time
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: He questioned Arjuna.
0: Arjuna, ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: I taught it many times.
0: కానీ నీవు దాన్ని జ్ఞప్తి ఎందుకోలేదు.
1: But you are not remembering it.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: You didn't consider it important.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్. యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ టైమ్స్.
0: స్వామి, మీరు వచ్చేటువంటిది నీకు తెలుసు కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state.
0: ఆ తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు.
1: You are not in that spiritual level taraka, but you are in tamas, darkness.
0: అది ఎట్లా స్వామి?
1: How is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
0: ఓహో, మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాటన్.
0: నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నా?
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నా.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యు రిమెంబర్ వాట్ హాడ్ హ్యాపెన్
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నా.
1: బట్ యు డోంట్ నో వాట్ హ్యాపెన్ 1 ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యు ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యు డోంట్ నో వేర్ యు వర్.
0: మనుషుల యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్ సో
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యు. మరణ వార్త విన్నాడు.
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్.
0: దేవోచ్చునంతనే ఎదురేగు దించు, నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమై పోయినాడు?
1: What happened?
0: పక్కన ఉన్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుడు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణా సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్ డెత్
0: దానికి
1: అండ్ కృష్ణా హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుడిని.
1: And having heard this,
0: నా వంశాన్ని నాశనం చేసి పెట్టివే.
1: అర్జున అక్యూజ్డ్ కృష్ణ, టెలింగ్ హిమ్ యు ఆర్ డిస్ట్రాయర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: And Pandava is our age now.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది is old.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: So all
0: Subhadra. పిల్లలు ఎవరు పుట్టరు, మా వంశమే పోయింది.
1: And in fact we have lost the whole clan.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: Krishna was still smiling.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలు అంతా మాట్లాడుతున్నావు.
1: యు ఆర్ గ్రీఫ్ స్ట్రికెన్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దట్.
0: కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము.
1: అండ్ ఇట్ వాస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ, లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను.
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వే.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీనెస్,
0: అంతా మన అభిమన్యుడి కనులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేస్ సిస్టర్ లుక్ హియర్, హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాది.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాది అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
0: అర్జున,
1: అర్జున,
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యుఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ హస్బెండ్ టు గాడ్.
0: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్, దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside.
0: మగవారు లోపల పోవడానికి వీల్లేదు.
1: Whereas man cannot go inside.
0: వాళ్ళకి హద్దును పెట్టారు.
1: They have got certain.
0: కారణం ఏంటి? భక్తి తక్కువ.
1: But because the devotion is less in man.
0: భక్తి ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
1: Because women has more devotion, she can go anywhere.
0: ద్రౌపదికి పూర్తి విశ్వాసం ఉన్నది.
1: They have total faith in God.
0: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
1: And therefore they have that Krishna can resurrect him.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు, అర్జునుడు, నక సహదేవుడు, ధర్మరాజు కూడా.
1: Well, all brothers Pandavas, they are just feeling very sad about this tragic event.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లు ఆడుతున్నాడు కృష్ణుడు.
1: Krishna went on conversing with them.
0: ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: And they could not understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాస్ ఫ్యూరియస్.
0: ఏమీ చెప్పలేడు.
1: He could not say.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ హిస్ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: ఏమని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సో ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ హీ దిస్ చైల్డ్ ఇస్ examined the pariksha and therefore this child be named as Parikshit.
0: Appudu Arjuna poi kaalu pattukoni
1: Arjuna caught hold of
0: Krishna vamshodharaka annadu.
1: Then Krishna, you are the emancipator of the clan.
0: Arjuna,
1: అర్జున,
0: కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him an
0: anuvariki. Yes anura, no anuvariki, no yesra, no yesilu mee notiki gaani saayiki sarvam. Yes, yes, yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనీ లేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, యు నాట్ బదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాడు ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బాబా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: వై డిడ్ యు సే?
0: అతన్ని ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: How is it I could meet him?
0: చిన్న వయసులో నేను మృత్యు ప్రార్థించడమా?
1: Why did my son die at
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: Can't you make him live for some more time?
0: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: He went on blaming God for not keeping his son alive for a long time.
0: పిచ్చివాడా,
1: madcap,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు అంటే ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: The age, young or old, relates to this body.
0: ఇందులో పనికి రాదు.
1: But that won't apply.
0: కాబట్టి జరగవలసినటువంటి జన్మ మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరం కూర్చు చేరి,
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్,
0: కేవలము ఒక విధమైన కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వి హావ్ పర్చేస్డ్ ఎ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: వి బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరాల తర్వాత,
1: ఆఫ్టర్ 10 ఇయర్స్,
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల,
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలను ప్యాక్ చేస్తూ వచ్చాము,
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్,
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉల్లన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉల్లన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హీ హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉల్లన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: Then he attended marriage
0: function. కు వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల, ఆ యొక్క బఫేలో అంటారు, ఆ విధంగా తిండి సమయం లోపల, బఫే డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. వంగినప్పటికీ ఆ కోటు పట్టను పగిలిపోయింది.
1: He was moving about in the buffet dinner type as he bent the cloth tore there.
0: వాడు బాధపడుతున్నాడు.
1: He was feeling sad.
0: కొత్త గుడ్డ,
1: new suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు, కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్?
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణ సెడ్,
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ ఫెలో,
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: స్టిచ్ యెస్టర్డే న్యూ,
0: బట్ట కూడా కొత్తదే.
1: క్లాత్ ఇస్ న్యూ,
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో, బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
1: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: బట్ దిస్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టల పగిలింది ఈ కోటు.
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ద కోట్ హెస్ టోర్న్ అవుట్.
0: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
0: జీవితమే రహస్యము.
1: యువర్ దిస్ ఇస్ మిస్టర్.
0: జీవితమే విచిత్రము.
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: బట్ హౌ మిస్టీరియస్ దే ఆర్.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ ఈ పాసిఫై,
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటది.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటది.
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
0: ఏంటి రీజన్?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుకనే భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమా చేసుకోవటం ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్స్ ఆర్ డిఫర్.
0: కాదు అంటే కాదు, సంతోషం అంటే.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్, యు నో,
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేది స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్, సమ్వన్ కమ్స్ హియర్.
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God.
0: నీకు నీకు అధికారం ఉంటుందది.
1: You have got every right to say no.
0: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you?
1: Who are you? What authority you have to deny me?
0: నీకు అధికారం లేదు.
1: You have no authority.
0: కాబట్టి నా నమ్మకం నాది.
1: This is my faith.
0: నీ అపనమ్మకం నీది.
1: And you have disbelief.
0: కనుకని మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
1: We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes, you will get the response.
0: నాదాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
1: You have no right to deny my faith.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: Then he'll keep his mouth shut.
0: షట్ అప్ అని అక్కర్లేదు.
1: You don't need to say shut up.
0: వాడే మూలు మూసుకుంటాడు.
1: He himself will keep his mouth shut.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: There are many things that we have got to know. There are many things that we have to recognize.
0: బ్రహ్మానందం పరమసుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుని యొక్క పేర్లే కాని మరొకటి వర్ణన కాదు ఇది.
1: All these 11 names, supreme bliss, supreme happiness, non-duality, ethereal,
0: గాయత్రి మంత్రంలో కూడాను, గాయత్రి మంత్రంలో కూడాను,
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varnas.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One is meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: నాకు మంచి బుద్ధిని ఇమ్మని కోరుతు.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్. దిస్
0: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే
1: సో
0: ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికి భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హాస్ నో గ్రీఫ్.
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హి హాస్ నో వరీ.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
1: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారములు.
1: పీపుల్ హావ్ వరీస్.
0: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖం లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: నేనందరినీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమసుఖదం అది నాకు సంతోషము.
1: పరమసుఖదం దట్ ఇస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి చే చాలా సంతోషం. వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా
1: అంటున్నా. యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెరికినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం.
1: యాక్సిడెంట్ స్వామి చాలా సంతోషం. వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే
0: విచారించవలసింది అవసరం ఏముంటుంది.
1: నో రీజన్
0: జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టినీ
0: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ.
0: ఒకరి ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
1: వి సఫర్ బికాజ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: కోరికని
1: ఇస్ దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that can for joy or misery.
0: మనం దేని కురులు విచారించనక్కర.
1: Let's not worry for anything.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's all God.
0: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
1: He has given and he has taken back, withdrawn.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: When he gave.
0: ఎందుకు ఇచ్చాడు?
1: Why?
0: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
1: In this goods train, on certain compartments, return date is also
0: mentioned.
1: This body is sent
0: here.
1: You don't know when it is gone.
0: But at the
1: time of this body
0: birth only, the
1: return date is also mentioned and that date has to go
0: back.
1: When there is birth, death also should accompany.
0: These విధమైనటువంటి గుణములే.
1: బోత్ ఆర్ నేచురల్ ఫెనోమెనా.
0: కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖం కాని విచారించకూడదు.
1: సో నోబడీ షుడ్ వారీ.
0: అన్నింటికీ ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: And we should not hate anybody.

సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే సంతు నిరామయా.

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్ ప్లెంటీ ప్రాస్పెరిటీ బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్ పాసింగ్ త్రూ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్ కుడ్ నాట్ రియలైజ్ టిల్ దిస్ డేట్ ద బ్లెస్.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ అన్షేకబుల్.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat shall not vanish with the passage of time. The history cannot cover it altogether. The end of this creation will never diminish it either, nor the creation would help it to increase it because it is eternal and immortal.
0: Itti samskrutini ee naadu vidyarthulu marchipoyi అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి శాంతికి దూరమై ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ అండ్ సో దే ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎడ్యుకేషన్స్ అండ్ హెన్స్ దే హావ్ లాస్ట్ పీస్ అండ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ప్రాచీన భారతీయులు వారి యొక్క అనుభూతులను, వారి యొక్క ఆనందమును, వారి యొక్క అనుభవజ్ఞులను 10 మందికి చాటుతూ అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చారు.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing that beautiful state of bliss.
0: భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను విదేశీయులు కూడాను సత్యాన్ని గుర్తించి దేశాన్ని ఉద్ధరించే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: అమెరికా దేశస్థుడైనటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు,
1: American by name, is highly reputed one.
0: ఒకానొక సమయం లోపల తల్లిదండ్రులు చాలా బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: His parents passed through the period of poverty.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: Mother at that time, stricken by poverty, could earn her livelihood by stitching the old worn clothes.
0: Tandri carpenter pan chesi tanu techukuneetundi oka solpa dhanamune tana kutumbamto poshistu vachadu.
1: Father eked out his living by serving as carpenter, by earning little money every day.
0: Ee baaludainatundi Lincoln చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: హి వాజ్ అటెండింగ్ హిస్ స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రిచ్ పీపుల్.
0: కానీ తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి, కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగిచ్చి పంపిస్తూ ఉండేటువంటిది.
1: ద డ్రెస్ హీ వోర్ వాజ్ స్టిచ్డ్ వన్ ఓల్డ్ క్లాత్, స్పాయిల్డ్ క్లాత్ స్పెషల్లీ స్టిచ్డ్ ఫర్ హిమ్ బై హిస్ మదర్.
0: ఈ లింకన్ చూసి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: ది అదర్ క్లాస్మేట్స్ ఆఫ్ లింకన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఈ పూర్ ఫెలో మా వెంటెందుకు రావాలి?
1: హౌ ఇస్ దట్ దిస్ పూర్ ఫెలో ఇస్ ఫాలోయింగ్ దెమ్ టు స్కూల్?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డర్టీగా ఉంటుండదేం అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: ద క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బేర్ దెమ్ ఎనీ లాంగర్, టెలింగ్ దట్ వాట్ ఇస్ షేమ్ ఇట్ ఇస్, వాట్ డర్టీ క్లోత్స్ దట్ హి హస్ పుట్ ఆన్ అండ్ హి ఇస్ ఫాలోయింగ్ us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: అండ్ లింకన్ రిటర్న్ హోమ్.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: మదర్ వాజ్ స్టిచింగ్ ఓల్డ్ గార్మెంట్స్.
0: అమ్మా అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: ద బాయ్ రిటర్న్ షౌటింగ్ మదర్ మదర్ అండ్ ఫెల్.
0: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: మదర్ ఎంక్వైర్డ్ వాట్ హ్యాపెండ్ మై సన్, వాట్ ఈస్ ఇట్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో సాడ్.
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ది స్కూల్.
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: All my friends look down upon me because I am very poor, that my dress is also of not good quality. They don't want to have any friendship with me.
0: Nayana, neevu deenigantha baadhapadanakkaledu.
1: The mother said, don't feel sad.
0: Mana paristhiti yokka prabhavanni kodanu manam gurtinchi vartinchali.
1: We have to know our position and act accordingly.
0: Varu srimantulu kanuka vari sthayiki teginattiga varu maatladaru.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులు కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు వాహనాలు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులము కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
0: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
1: అవర్ ఫ్రెండ్స్ need not necessarily
0: mana bandhula srimantulu kaadu.
1: Our relations are not rich either.
0: Manaku taginatundi vaare manaku labhicharu.
1: In fact, we have got those whom we deserve.
0: Deeniki neevu baadhapadanakkaledu.
1: Don't feel sad.
0: Manamu okka deeni endu maatrame manam goppa vaaramu.
1: In fact, we are rich in one consideration.
0: Manaku aatma vishwasame mana yokka sridhanam.
1: In fact, our true wealth is self confidence.
0: Ee aatma dhairyanni, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: There cannot be another richer man than us. Then once we have this,
0: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not.
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము మారినటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములను కూడాను చేకూరుస్తుంది.
1: This will give you all the wealth.
0: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: Let anyone say what they like.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: None can contradict.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: None can criticize that.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: Self confidence is essential to everyone.
0: ఆత్మవిశ్వాసమే లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: No one can survive, live without self confidence.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane,
1: the true wealth is
0: na bhagyam atmane,
1: the true wealth is
0: in atma gauram kosam nen bratuktunnanu.
1: With this self confidence and the strength of the self,
0: atma gauram lenipunte samayalo nen bratiki prayojanam emiti?
1: Without self respect, what for should I live?
0: Kanuka na atma gauramme na yokka pradhanamainatundi aasti.
1: Therefore
0: sthiram chestunnadu.
1: Self respect is my property, that what he declared.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
0: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: ఇంటిలో ద్వీపాలు లేవు.
1: In fact, there was no lighting facility at home.
0: తల్లి నెమ్మదిగా పిలిచి,
1: mother called him,
0: నాయనా 6 గంటలకే నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
1: Mother said, better you have your food before 6 o'clock in the evening.
0: మన ఇంట్లో చీకటిగా ఉండేప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
1: Though it is quite dark at home, you have got plenty of light.
0: ఆ వీధి జ్యోతుల లోపల దగ్గర పోయి నీవు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam.
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించి వెల్లింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
1: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్.
0: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
1: Having studied like that,
0: kramakramena kudanu unnatamainatunti oka class ni teeskunnadu
1: and he passed in high grades.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. హీ కుడ్ హ్యావ్ ఫుడ్ వన్ డే అండ్ హీ హాడ్ టు ఫాస్ట్ ద నెక్స్ట్ డే.
0: ఒక టీ కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై ఎ కప్ ఆఫ్ టీ.
0: రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: వెల్ అట్ నైట్ హీ యూస్డ్ టు డ్రింక్ వాటర్ అండ్ గో టు స్లీప్.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: మదర్ షీ వాస్ లిటరల్లీ టచ్ బై ది సీన్ అండ్ సెడ్ ఎవ్రీ బాయ్ షుడ్ హ్యావ్ సమ్ ఫుడ్ బిఫోర్ హీ గోస్ టు బెడ్.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ రిచ్ ఫుడ్ ఎట్ హోమ్
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
1: ఇన్ఫాక్ట్ షీ స్పెండ్ ద హోల్ నైట్ స్టిచింగ్ ద ఓల్డ్ క్లాత్ అండ్ బై సెలింగ్ ఇట్ షీ కుడ్ హ్యావ్ 2 రూపీస్.
0: తాను పస్తు ఉండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుడు కావిస్తూ వచ్చింది.
1: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
0: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
1: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయం మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: Everyone very much surprised because such a poor boy, how is that he could have that kind of
0: parents and courage.
1: He said it's only self-confidence and self-respect that gave him all
0: the courage.
1: And he said my main property is self-confidence.
0: ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
0: మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా

0: ఈ ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సత్యం మారుటకు వీలు లేదు.
1: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పుడు సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
0: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
1: ద ట్రూత్ వెరీలీ ఇస్ మై గాడ్
0: అని ధైర్యం తోపుల సాధించుకుని వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హి వాస్ సక్సెస్ఫుల్.
0: కట్టకడపటికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: At the end of his studies, he could serve as a clerk in some office.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: As clerk, he did his duties sincerely, dutifully.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: Having been pleased with his services, he was promoted.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ హి కుడ్ ఈవెన్ సప్లై ఫుడ్ హిస్ పేరెంట్స్ అండ్ సిన్స్ దెన్ దేర్ వాస్ నో షార్టేజ్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
0: తల్లి ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
1: You all know the kind of teaching of a mother.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవించుతూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fast, the parents pass through many difficulties. They don't reveal them to their children and yet bring them well.
0: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికి తెలిసిపోయింది.
1: The Lincoln's fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గానీ బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he is
0: న్యాయవంతుడు,
1: is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికీ లేదు.
1: None has these two, the truth and
0: justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name, the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాస్ స్నేహితులంతా వచ్చి లింకన్,
1: all his old classmates came and said, Lincoln,
0: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
1: Next month we have elections.
0: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయంలో ఈ సత్యం అనేది అత్యంత దూరమైపోయింది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: This country needs people like you, they said.
0: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: Everyone pressurized him and encouraged him to contest.
0: ఆయన చెప్పాడు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can
0: do? న్యాయరీతిగా అందరికి వారికి నచ్చజెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed to his words.
0: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged him.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజమునకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: అండ్ హి వన్ ట్రయంఫెంట్లీ ఇన్ ది ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: దిస్ న్యూస్ కేమ్ టు హిస్ మదర్.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ ఎక్స్టాసీ.
0: కుమారుని పోయి కరుచుకుంది.
1: షీ హగ్డ్ హర్ సన్.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు, నా పేరును నీవు నిలబెట్టావు, నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవింత సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.

0: యూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై వర్డ్ అండ్ యూ కుడ్
1: విన్. ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంత విజయానికి కారణం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ బ్రాట్ యూ ది విక్టరీ.
1: ఆత్మవిశ్వాసం ఏనాటికి నీవు వదలవద్దు.
0: నెవర్ గివ్ అప్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అదే పోతే ఆ ఆత్మవిశ్వాసం అయిపోతే నీ ప్రాణం పోయినట్టు.
0: కన్సిడర్ దట్ లైఫ్ ఈస్ గాన్.
1: ఈనాడు ఇంతటి పరిస్థితి తెచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
0: So what I want you to observe are these two, self-confidence and self-respect. She gave him all the courage.
1: Taanu edo peddalandaru vacharani maatladutunte ichi petti poyindi.
0: As she was just watching many elders coming close,
1: ee president ayyetappatiki gramam anta aashcharyapadipoyindi.
0: All were surprised in coming to know this.
1: Edo beeda baludu,
0: such a poor boy,
1: ee dikkulenetunti vaadu,
0: he has none to look after,
1: ilanti vaadu itanu president ee vidhiga kaavatam,
0: how could he become president
1: ani anukunetappatiki talli chaala aanandinchindi.
0: The mother was extremely happy.
1: Nayana neevu bhagavantuniki arpitamaipoyinaavu.
0: Son, you have dedicated your life to God.
1: Bhagavantude ninni sthitiki teppinchadu.
0: It's God brought you up to this state.
1: Idi భగవంతుని యొక్క అనుగ్రహమే.
0: దిస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: సత్యం యొక్క ప్రభావమే.
0: దిస్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
1: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
0: దిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దీన్ని స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
0: అండ్ షీ వాంటెడ్ హిమ్ టు ప్రే ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ దిస్.
1: రిక్షా లోపల ఆఫీసు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
0: అండ్ హీ ట్రావెల్డ్ ఇన్ రిక్షా అండ్ టుక్ ఛార్జ్.
1: కారు కూడా లేదు.
0: హీ డిడ్ హ్యావ్ కార్.
1: కాదు, మన స్థితికి ఇదే సరే.
0: This is one what I
1: talli aa vidhanga bodhisthu vachindi.
0: That was the teaching of his mother.
1: Kaani konni dinamulla lopale tandri kumarunu chaduva nimittamai raatrim pagalu shravapadi vadranga pani chestu kontha anarogyam chedi atanu balaheerudaipoyadu.
0: Because of strenuous hard work that he has put in serving as a carpenter, he could not suffer any longer. The father breathed
1: talli kudanu kumarunu yokka poshana nimittamai తను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తను కూడా బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
0: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్. షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్.
1: కానీ ఇంట్లో ఎవరు సహాయం లేదు.
0: షీ డైడ్. నోబడీ హెల్ప్డ్ హిమ్.
1: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
0: And nothing could be done. He got remarried.
1: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
0: అండ్ the lady is a virtuous one.
1: Lincoln chaala premato chustu vachindi.
0: And she looked after Lincoln with all love.
1: Nee peru prachitalu nee pendiki naa pendiki purame nenu vinnanu.
0: Son, I could hear your name and fame even before I got married.
1: Nee aatmavishwasame ninnentati sthitiki techindi.
0: Your self confidence brought you up to this.
1: Nee aatma gauravanni andukuntunnavu.
0: You have all the self respect.
1: Intakante em kavali?
0: What more is to be solicited?
1: అని ఆమె కూడాను కుమారుణ్ణి చాలా వర్ణించింది.
0: షీ టు ప్రైజ్డ్ హర్ సన్.
1: ఆ వేళవేళకు ఆ బిడ్డకు తగినటువంటి ఆహారాన్ని అందించడము.
0: ద స్టెప్ మదర్ సర్వ్డ్ హిమ్ ఫుడ్.
1: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
0: అండ్ షీ ఆల్సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
1: మరి కొంతకాలమునకు
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: తండ్రి మరణించాడు.
0: ద ఫాదర్ డైడ్.
1: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
0: యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్.
1: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదో అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
0: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
1: కానీ లింకన్ చాలా ఆనందించి, ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
0: Lincoln said, I never thought that
1: ee kaalam lopala maarutallu intati premanu chuptarani nenu bhavinchaledu.
0: I never expected that step mother would shower her love.
1: Kanuka talli neeku oka namaskaram ani cheppi.
0: And he paid all his respects to his mother.
1: Anni vidhala aamenu kontha varakunu sukha shantulu pondinche kosamani prayatnam chestu vachadu.
0: And he did everything to make her happy and peaceful.
1: Deeniki taginatundi Lincoln.
0: The Lincoln
1: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
0: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
0: హీ విజిటెడ్ హిమ్ హావింగ్ కమ్ టు నో దట్ లింకన్ ఆక్యుపైడ్ హై
1: పోస్ట్. లింకన్ అతనికి కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ లింకన్ టోల్డ్ హిమ్,
1: నాయన మనకు ఈ ప్రపంచంతో ఉండేటువంటి ధనకనక వస్తు వాహనాదులు కాదు మనల్ని ఉద్ధరించేటువంటిది.
0: హీ టోల్డ్ హిస్ ఫ్రెండ్, నైదర్ వెల్త్ నార్ పొజిషన్ వుడ్ కమ్ టు యువర్ రెస్క్యూ. నో,
1: మనకు సత్యమే మనల్ని రక్షిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ట్రూత్ దట్ వుడ్ ప్రొటెక్ట్ యూ.
1: ఆత్మవిశ్వాసమే మనం పోషిస్తుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ హెల్ప్ యువర్ సస్టెనెన్స్.
1: ఆత్మపైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
0: రిపోజ్ కాన్ఫిడెన్స్ ఇన్
1: యువర్ ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
0: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డూ యువర్ డ్యూటీ.
1: కట్ట కనబడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
0: వాట్ వాజ్ ద జాబ్ దట్ హిస్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్?
1: బూట్సులకు పాలిష్ వేయటమే.
0: హి వాజ్ జస్ట్ పాలిషింగ్ ద షూ.
1: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
0: He was also selling the newspapers, daily papers.
1: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
0: He was also serving as a caterer, cleaning the cups there, the hotel.
1: Inka avi kuda nu panchi cheyalenappudu evarikaina pillalaku covers paina address rasichedi.
0: When time was available, he used to help other children in writing the addresses on the envelopes.
1: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
0: ద చిల్డ్రన్ ఆల్సో యూస్ టు పే హిమ్ ఫర్ ద సర్వీస్.
1: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
0: హిస్ హ్యాండ్ రైటింగ్ వాస్ పర్ఫెక్ట్ లెజిబుల్.
1: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
0: వై హీ వాస్ రైటింగ్ అడ్రస్ ఆన్
1: ఈ లింకన్ చెప్పినటువంటి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
0: విత్ ఆల్ దిస్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: ఆ కవర్ ను వారికి తిరిగి అడ్రస్ తో వెనకిచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
0: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
1: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
0: That was the magnitude of self-confidence.
1: God bless you. God bless you.
0: And he always said, God bless you.
1: ఆ పిల్లలు కూడాను God bless you. God bless you అని చెప్పేటువంటి.
0: The children also responded likewise, telling God bless you.
1: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
0: We cannot say the nature of the heart or the temperament.
1: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు,
0: the innocent children,
1: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో God bless you, God bless you అనేటప్పటికి ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
0: హోల్ హార్టెడ్లీ దే సెడ్ God bless you, God bless you.
1: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
0: Their hearts are sacred.
1: ఊరికి ఆర్టిఫిషియల్ గా God bless you, God bless you అని చెప్పడం వేరు.
0: It's not an artificial utterance, God bless you.
1: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
0: Children said so wholeheartedly.
1: ఆ యొక్క God bless you అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ధి అయిపోతూ వచ్చాడు.
0: With these blessings, God bless you, he came up in life.
1: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత,
0: after the demise of Lincoln,
1: సేమ్ అతని స్నేహితుడు, అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు,
0: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్,
1: అతని సుబోధనలంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు,
0: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్,
1: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్.
1: చూచారా బిడ్డలు,
0: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెన్డ్.
1: అలాంటి చిన్న వయసు లోపల,
0: అట్ దట్ టెండర్ ఏజ్,
1: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి,
0: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: దైవ భక్తి చేత,
0: విత్ ద డివోషన్,
1: సత్యాన్ని ఆధారం చేసుకుని,
0: బేసింగ్ ఆన్ ది ట్రూత్,
1: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటిగా తిప్పుతారు చూడండి.
0: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్, టు వాట్ పొజిషన్ దే,
1: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ.
1: కాలం వేరు కావచ్చు, దేశం వేరు కావచ్చు,
0: కంట్రీస్
1: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును,
0: మేబీ ది,
1: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
0: బీ దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్,
1: ఆత్మవిశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
1: అలాంటి విశ్వాసం చేత,
0: విత్ దట్ కాన్ఫిడెన్స్,
1: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
0: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
1: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
0: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
1: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
0: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
0: లేటర్ సీయింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ విధమైన ఆదర్శ పురుషుడు ఒక్కరు ఉంటే కూడా చాలు.
0: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
1: ప్రదోషే దీపక చంద్ర ప్రభాతో దీపక రవి, పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇట్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
1: రాత్రి దేశములకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
0: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
1: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
0: ఫర్ ఆల్ ద త్రీ వర్డ్స్ ద వన్ ఆఫ్ రైట్
1: లోకములకు కూడాను ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
0: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్.
1: ఆ తర్వాత సుపుత్ర,
0: దెన్ గుడ్ సన్.
1: ఈ సుపుత్రుడే మన ఇంటి తరమును నిలబెడుతుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ a good son is the very light of the entire family.
1: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
0: And is a good son who upholds the good name of the family.
1: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
0: You should all be good children, good sons.
1: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
0: You should change the present position and see that it's going to be ideal.
1: మొదలు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
0: First transform your heart.
1: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
0: దాట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి అరౌండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
0: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
0: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
1: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
0: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్. మీరు
1: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్క.
0: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్
1: కాస్ట్. మతముల యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
1: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ వారి యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
0: ది సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
1: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
0: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
1: కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమకు దూరం అయిపోతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
1: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
0: What's our culture?
1: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
0: That which is refined is culture.
1: అనగా పవిత్రముగా ఆవించబడినటువంటిది సంస్కృతి.
0: That which is made sacred is culture.
1: ఒక ఒడ్డు పండుతాయి మనకు.
0: And here we have paddy.
1: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
0: We don't partake paddy as
1: ఈ ఒడ్డును దంచి
0: and it has to be thrashed.
1: పొట్టును వేరు చేసి
0: husk has to be
1: removed. బియ్యాన్ని ఉడికించి
0: and the rice has to be boiled.
1: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
0: So it has to be thrashed, husk has got to be removed.
1: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మనం సంస్కారం చేతనే జరిగింది.
0: And this is all due to refinement and polishing.
1: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
0: All the husk is removed.
1: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
0: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
1: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
0: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ ఫామ్.
1: మనం భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
0: దెన్ ఓన్లీ దాట్ వి ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
0: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
1: it
0: will be purified.
1: మనం దీనిని ఆనందంగా ఆరగించటము.
0: Then we partake it happily.
1: ఆరగించినటువంటి మనమే ఆరోగ్యాన్ని పొందుతాము.
0: The food that's partaken will give you strength.
1: ఆరోగ్యమైనటువంటి యొక్క దేహమునందే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటాయి.
0: A healthy body will have healthy mind.
1: చాలా మంది మనసు వేరు దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు.
0: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: కాదు కాదు కాదు.
0: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
0: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: మన మనసు దేహాన్ని ధరించినటువంటిది.
0: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
1: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
0: Without this mind, what for is the body?
1: కనుకని ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయం అన్నారు.
0: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
1: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
0: And it's the mind that's most important one possessed by every living creature.
1: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
0: The mind should entertain sacred thoughts.
1: కనుక ప్రతి మానవుడికి దేహము మనసు ఈ రెండు కూడా ఒకదాని కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్ ఇంటర్లింక్డ్.
1: మనసు ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనసు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ యాజ్ ద వెస్చర్.
1: మనసు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ లెవెల్.
1: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
0: వి రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్ టుడే.
1: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
0: వి హావ్ వెరీ హై డిగ్రీస్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్?
1: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
0: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
1: ఫుడ్
0: ద ఫుడ్
1: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
0: ద ఫుడ్ సప్లై టు యూ
1: ఆనందాన్ని అందించడం లేదు.
0: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
1: ధనము
0: ద మనీ
1: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
0: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
1: ఆనందాన్ని పంచడం లేదు.
0: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
1: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
0: మోస్ట్ ఇంపార్టెంట్
1: దేహము మనసు.
0: What most important two are here.
1: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
0: How to maintain the body.
1: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
0: How to purify the mind.
1: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు నాడు చక్కగా గుర్తించాలి.
0: Students will have clear understand these two aspects.
1: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
0: We have to purify the mind.
1: దేహాన్ని తగినటువంటి రీతిగా పోషించుకోవటం.
0: And see that the body is healthy.
1: ఈ రెండు బాగా ఉండినప్పుడు
0: మీరు
1: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
0: You become a total man.
1: దేహం ఆరోగ్యంగా ఉండి
0: ద బాడీ ఇస్ హెల్దీ
1: మనసు సరిలేకపోతే
0: వెన్ ద మైండ్ ఇస్ నాట్ ప్రాపర్
1: హాఫ్ మ్యాన్
0: యు ఆర్ ఓన్లీ హాఫ్ మ్యాన్.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
0: విత్ దీస్ టూ బాడీ అండ్ ద మైండ్
1: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ డస్ నాట్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ మ్యాన్.
1: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
0: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ఎ టోటల్ మ్యాన్ ట్రూ మ్యాన్.
1: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనస్సు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
0: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
1: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
0: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
1: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
0: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
1: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
0: యు కెన్ నెవర్ బి హెల్తీ విత్ ద మైండ్.
1: గుణము చేతనే మనకు కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ద వర్చ్యూ దట్స్ నెసెసరీ.
1: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
0: ఎవ్రీ స్టూడెంట్ టుడే
1: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ ది కలిమి ఫ్రెండ్షిప్ ది కలిమి వెల్త్ కలిమి ద వెల్త్ బలిమి ద స్ట్రెంగ్త్ చెలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
0: These three we have, but we don't have character.
1: Gunam leni balam prayojanam emti.
0: Without character, what for? Gunam
1: leni chedim prayojanam emti.
0: What for is the
1: friendship? Hello, hello. Ante vellipoyutunnadu.
0: We say only hello and go.
1: Kanukane ee kalimi బలిమి చెలిమి మూడింటి పైన ఆధారపడకూడదు. గుణము పైన ఆధారపడాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్ బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
1: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
0: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్
1: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
0: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఎస్ అన్ ఐడియల్ వన్.
1: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
1: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
0: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
1: తల్లిదండ్రులను పోషించి
0: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి
0: డెమాన్స్ట్రేటింగ్ అన్ ఐడియల్ లైఫ్
1: వారిని సంతృప్తి పరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
0: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
0: సంస్కృతి కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్జింగ్.
1: మనలో ఉండేటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
0: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
1: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
0: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి గివెన్.
1: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు బ్యాడ్
1: థాట్స్. చెడ్డ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
0: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
1: అది మన సంస్కృతి.
0: దాట్స్ అవర్ కల్చర్.
1: కనుకనే సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
0: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
1: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసిమెలిసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
0: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
1: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వారే మనం జీవించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్ ఇస్ నో
1: స్టేజ్ కి టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
0: ఆన్ ద స్టేజ్ వీ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్
1: కానీ సిస్టర్స్ వలే బ్రదర్స్ వారే మనం పాటిస్తున్నామా?
0: బట్ డు వీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వీ సే?
1: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
1: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాం.
0: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్ యు ఆర్ ట్రూ
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
0: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
1: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటే ఎంత గొప్ప,
0: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
0: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
0: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
0: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
1: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
1: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
0: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ద ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
1: ఇది మొదటి దినము.
0: This is the first day.
1: మొట్టమొదట మనము శరీరమును మనసును తగినటువంటి పరిశుద్ధము గావించుకొని
0: we should purify, cleanse our body and the mind.
1: మన ప్రాచీనులు చెప్పినటువంటి ఒక మాటలను ఆచరణలో పెట్టి
0: and we should practice the old dicta, the teachings of
1: ancient. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: We should think of the teachings of the old.
1: ఈ ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
0: The biggest teaching of the mother of Lincoln is only one.
1: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
0: She said self confidence is our property.
1: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి అనేటువంటి వారమే.
0: Without this self confidence you are a pauper, a beggar.
1: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for is the worldly property?
1: కనుకని ఆత్మవిశ్వాసం కావాలి.
0: So self confidence is needed.
1: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
1: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
0: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
1: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
0: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్ఫుల్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
1: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్వర్డ్.
1: హలో గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి మార్నింగ్?
0: వీ సే గుడ్ మార్నింగ్, వాట్ ఈస్ దాట్?
1: గుడ్ అంటే ఏమిటి, మార్నింగ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
1: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు, ఈవినింగ్ ఏ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
1: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నావు, సూర్యాస్తమం అయితే ఈవినింగ్ అంటున్నావు.
0: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
1: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
0: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
1: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
0: Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the eye vision.
1: Chandrudu suryudu tilinattu ga kanipistunnayi.
0: And as earth revolves you feel the day and the night.
1: Surya chandradu susthiramainatundi vallu.
0: And the moon and sun are steady there.
1: Okaroka samayam lopala
0: at one time
1: Sita,
0: Sita
1: Ramulu marriage chesukune munduga
0: before she got married to Rama
1: Shivadhanasu ettadaniki vachadu Ramudu.
0: Rama came there to lift up this bow.
1: Vachadu Shivadhanasu ettadu.
0: He came and lifted that Shivadhanus.
1: Kani
0: but
1: ఆమె చాలా బాధపడుతుండాలి.
0: షీ వాజ్ ఫీలింగ్ సాడ్.
1: చంద్రమా మనసోజాత, నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
0: అండ్ my mind is the moon.
1: Asantushtiga unnadu.
0: He is dissatisfied.
1: Aa chandrudu tripti parchali.
0: And I should satisfy this moon.
1: Aa chandrudu tripti parchinappude naaku shanti kalugutundi.
0: I'll be peaceful if only the mind, the moon is satisfied.
1: Ani ave chaala prarthistu vachindi.
0: She went on praying.
1: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
0: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
0: షీ వాజ్ షేరింగ్ ది సేమ్ విత్ రామ.
1: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
0: ఐ ప్రే టు
1: చంద్రుని యొక్క నిరాశను, చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
0: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
1: అప్పుడు చెప్పాడు రావణుడు.
0: అండ్ దెన్ రామా సెడ్
1: ఈ అవతారం లోపల
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్
1: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
0: ద చంద్ర మూన్ name is attached to me.
1: Rama Chandra, Rama Chandra.
0: That's the whole name, Rama Chandra.
1: Inte kaadu,
0: not only this,
1: vache janmam lopala
0: the next life
1: motta motta na darshanam chandrudike avutundi gaani evariki kaadu anindi.
0: Moon will have my manifestation, vision of my manifestation.
1: Araga Krishna avatara vachinappudu
0: అడ్వెంట్ ఆఫ్
1: అర్ధరాత్రి సమయం లోపల
0: మిడ్ నైట్
1: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
0: When Nanda was carrying on the head the child Krishna, it was moon who could have the vision of the manifestation.
1: నీ చంద్రునికి ఇస్తాను అని చెప్పి నీ ప్రామిస్ చేశాడు రాముడు.
0: So Rama made a promise that the moon will have the first vision of the manifestation of the advent of Krishna.
1: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
0: The number of sacred history, sacred stories, sacred ideals.
1: కాబట్టి మన యొక్క హృదయం అనేటి ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
0: So we should go by this with the self confidence, the spirit of the embodiments of love.
1: ఏది మనకు లేకపోయినప్పటికి
0: we may not have anything.
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
0: Self confidence, develop.
1: ఆత్మను గౌరవించండి.
0: Have self respect.
1: ఏ ప్రతి వాడిని కూడా వ్యక్తిని కూడా మనం గౌరవించండి.
0: Respect everybody.
1: హలో బ్రదర్ బ్రదర్
0: Address everyone as brother.
1: హృదయపూర్వకంగా చెప్పండి.
0: Wholeheartedly.
1: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
0: But we are not doing so.
1: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
0: Do నమస్కార wholeheartedly.
1: ఏమిటి ఈ నమస్కారం యొక్క అంతరార్థము?
0: What is the inner significance of
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఈ ఐదు చేరి పదేది ఇంద్రియములు ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
0: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టెన్ టుగెదర్
1: నమస్కారం చెప్పాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
1: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి ఇది నమస్కారం? నమస్కారం రెండు కూడా చేరి కూడా చేరు. నమస్కారం అండి గొడ్డతో కొట్టినట్టుగా వచ్చి ఉంటుంది నమస్కారం.
0: They do namaskar as if they are applying acts on the body. It's not so.
1: Namaskaramu.
0: Namaskaram.
1: ఈ రెండు కూడాను రెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లాగో భంగమయ్యే ఎరుకు విలువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసినంత ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
0: The thumb is very important both.
1: ఇదే దైవంతో సమానము.
0: That's divine.
1: ఈ వేదకుటి లేకపోతే ఎన్ని విరేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
0: Without the thumb, the four fingers are useless.
1: ఈ దశేంద్రియములు కలిపి
0: with all the ten senses
1: ఈ రెండు తమ్ముడు హృదయానికి పెట్టుకుని
0: and joining
1: the heart, ఇది నమస్కారం అని చెప్పాలి.
0: And then do namaskara.
1: హృదయం నుంచి వచ్చేటువంటిది నమస్కారం.
0: And it should come out of the heart.
1: ఈ విధంగా ఉండినప్పుడే
0: ప్రాచీన
1: పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Ancient sages led an ideal life.
1: విద్యార్థులారా
0: students
1: ఆనాడు
0: those days
1: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
0: in the wild forest
1: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం
0: there are wild animals around
1: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు
0: the place inhabited by
1: demons ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
0: The saints and sages moved fearlessly.
1: వాళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have courage?
1: సింహాలు పక్కన తిరుగుతూ ఉన్నాయి.
0: Lions were just passing.
1: కానీ వాళ్ళకి భయం లేదు.
0: They were fearless.
1: వాళ్ళు దేహాభిమానం లేదు.
0: They didn't have body attachment.
1: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
0: వచ్చారు. They got attachment to the self or the spirit and not to the
1: వాళ్ళ అస్త్రం ఏమిటి?
0: What was their weapon?
1: ఆత్మవిశ్వాసమే అస్త్రము.
0: Self confidence was their
1: weapon. ఆత్మవిశ్వాసం అనే అస్త్రం చేత ఆ అరణ్యంలో సంచరిస్తూ వచ్చారు.
0: With the weapon of self confidence they could move about fearlessly in the forest.
1: అందువల్లే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: So they could play with the lion.
1: పులులతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: They could play with tigers.
1: భయమే లేదు.
0: They had no fear.
1: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
0: They were courageous so they could
1: ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
0: One could be courageous if they are self confident.
1: ఈనాడు మనకు ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
0: We say self confidence but we have no confidence at all.
1: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: After all, life has no meaning without self-confidence.
1: దాన్ని మనం సాధించాలి.
0: We should achieve this.
1: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు
0: today students
1: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
0: They don't have self-confidence and self-respect.
1: ఆత్మ అంటే ఎక్కడుంది ఆత్మ? దేహం ఇక్కడుందా అక్కడుందా అక్కడుందా ఎక్కడుంది అని అడుగుతారు.
0: They want to investigate, find out where ఆత్మ, the self, is here or there in the body.
1: సర్వభూతానాం
0: it is present in all beings.
1: Sarvata paadipadam
0: it is spread all over.
1: Sarvatochi siromukham
0: it is spread everywhere.
1: Sarvata stutimalloki
0: it is present everywhere.
1: Sarvam utishtati ekkada chuchina unnatundi aatma okkate.
0: It is the self or spirit or aatma that is present everywhere.
1: Pillalandaru chakkaga vicharana cheyochunu.
0: Students can inquire
1: ee gaali ekkada untundali manam peelchukune gaali.
0: The air that you breathe, where is it?
1: ఎక్కడ చూసినా ఉంది.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ కంటికి కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: చేతికి చిక్కదు.
0: యూ కాంట్ క్యాచ్.
1: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: విదౌట్ దిస్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: అలాంటిదే ఆత్మ.
0: సిమిలర్ ఇస్ ఎయిర్.
1: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుండదో,
0: జస్ట్ ఎస్ ఇట్ ఎయిర్ ఇస్ ఆల్ ప్రొవేసివ్,
1: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఆల్సో ది స్పిరిట్,
1: ఆత్మ అనగా
0: ఆత్మ
1: ప్రాణ సంబంధమైనటువంటిది,
0: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
1: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
0: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: మన ప్రాణమే ఆత్మతత్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్
1: నీ ప్రాణమే. లేకపోతే నీవు ఎట్లా ఉన్నావు?
0: Without this life, how do you how do you find the air?
1: నీకు శ్వాస నిశ్వాసం ఏ విధంగా జరుగుతున్నాయి?
0: How are you able to breathe?
1: కనుకని పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
0: All five elements are basically divine.
1: గాలి, నీరు,
0: వాటర్,
1: శబ్దము,
0: ద సౌండ్,
1: ఈ యొక్క స్పర్శ,
0: ద టచ్,
1: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ, రూప, రసగంధాదులు,
0: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దే ఆర్ ఆల్ డివైన్.
1: బుద్ధుడు బోధించినటువంటిది,
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
0: హి హర్డ్ ఆల్ దట్.
1: ఎంతమంది పెద్దల్లో దర్శించాడు.
0: హి విజిటెడ్ మెనీ నోబుల్
1: పీపుల్. ఎంతమంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలు చదివారు.
0: హి హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
1: ఏమీ అర్థం కాలేదు.
0: హి కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: కట్టకడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
0: హి హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
1: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
1: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
0: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
0: దే ఓన్లీ టీచ్ టూ ఇంటు త్రీ ఫోర్.
1: రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తావు?
0: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటు టూ ఇస్ ఫోర్?
1: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
0: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ, దెన్ ఇట్స్ ఫోర్.
1: కనుకని ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
1: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
0: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
0: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
1: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
0: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
1: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
0: యూ మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: తప్పు కాదు,
0: నథింగ్ రాంగ్,
1: కానీ అందులో లేదు.
0: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫోర్.
1: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదటి వశం చేసుకో.
0: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
1: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
1: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
0: అండ్ ఆనంద వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: బుద్ధుని యొక్క చిన్న చిన్న తల్లి కొడుకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: స్టెప్ బ్రదర్
0: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: అతను బుద్ధుడు పోతున్నాడని కంటితారలు కాచారు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
1: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
0: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్
1: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
0: బాడీ ఇస్ నెగటివ్.
1: నేను పాజిటివ్.
0: ఐఎమ్
1: నెగటివ్ ను త్యజించక తప్పదు.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
1: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకొని పోవటం చేతనే,
0: యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్.
1: దేహాభిమానం పెంచుకోవటం చేతనే
0: యువర్ బాడీ
1: ఆత్మాభిమానం క్షీణించిపోతుంది.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
0: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
1: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
0: యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
0: యూ డూ యువర్ డ్యూటీ.
1: దేహాన్ని పోషించవలసింది.
0: యూ హావ్ టు మెయింటైన్.
1: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
0: యట్ వి షుడ్ నాట్ కన్సిడర్ బాడీ.
1: పంచభౌతికము.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూడా తప్పదు. ఎప్పుడు
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ద ఇన్వెలర్ ఇస్
1: గణతింపక. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: గుణతింపగా ఆత్మరూపుడై.
0: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
0: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
1: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
0: హౌఎవర్ హట్ మెయింటైన్.
1: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
0: టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
1: కానీ కాలమంతా దేహం పైనే మనం ఆధారపడకూడదు.
0: వి షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం థింకింగ్ ఆఫ్ ద బాడీ.
1: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
0: వితౌట్ దిస్ సెల్ఫ్ వాట్ ఈస్ దట్ యు డూ విత్ ద బాడీ.
1: ఆధారమైనటువంటి ఆత్మ.
0: ద ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్.
1: అది ఫండమెంటల్.
0: దట్ ఈస్ ఫండమెంటల్.
1: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసంగా లేకుండా,
0: without faith on this fundamental truth,
1: ఇట్లా ఇట్లా దాని ఎంత మనం విశ్వాసం చేసుకొని,
0: we have got faith in all the negative of the body,
1: ఇన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
0: And we think of the body only,
1: చాలా తప్పు.
0: Is a big mistake.
1: చాలా తప్పు.
0: Is a very big mistake.
1: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
0: And in fact we take care of these senses to
1: achieve. ఇంద్రియాలను పోషించడం చేత,
0: with this,
1: ఎందుకోసం పోషించాలి?
0: Why?
1: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
0: Because to see that it will be strong enough.
1: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
0: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
1: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
0: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
1: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
0: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యు వర్చువస్.
1: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
0: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్ మోర్.
1: ఎంత వయసు వచ్చినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్
1: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే
0: when once you maintain
1: ఎప్పుడు యవ్వనుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎటర్నల్లీ
1: ఎప్పుడు ఆనందమయుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్లెస్డ్
1: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్
1: అది ఏ సత్యం శివం సుందరం.
0: దట్ ఈస్ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
0: భగవాన్ ఈ 77
1: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
0: దట్స్ లావణ్య ఇస్ ది
1: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
0: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
1: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
0: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి
1: రాముడు ఎక్కడే కానీ ముసలి అయినటువంటి రాముడు కనపడటం లేదు.
0: యు మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
1: ఏజ్. రాముడు యవ్వనుడే.
0: రామా ఇస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
0: కృష్ణ నెవర్ ఏజ్డ్.
1: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
0: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్
1: అనగా యువకుడే.
0: ఎవర్ గ్రీన్
1: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
0: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్.
1: ఈనాటి పిల్లలు చూస్తామంటే
0: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్
1: 16-17 సంవత్సరాల పిల్లలే
0: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 వి ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
0: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
1: మళ్ళీ చూస్తే ఈవిడ 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
0: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
1: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
0: యు షుడ్ బి ఎవర్ యంగ్.
1: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
0: అండ్ యు షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
1: ఏ ఇంద్రియము. ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
0: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
1: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
0: అండ్ ద నోస్ ద మౌత్ అండ్ ఇయర్ హెస్ గాట్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
1: దేహంగా రూపొందుతుంది.
0: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని పోంచుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
0: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
1: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్
1: నవ్వటం కాదు,
0: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
1: మనం ఎప్పుడు ప్రహసన్ హసన్ చిరునవ్వు నవ్వులే.
0: స్మైల్ నాట్ లాఫ్టర్.
1: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
0: ఈవెన్ యూ వన్ క్రైస్
1: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్
1: క్రై. మనిషి ఏడ్చకూడదు.
0: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: ఎందుకు ఏడ్చాలి?
0: వై షుడ్ యూ క్రై?
1: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
1: ఆత్మ అతని యందు దృఢంగా ఉంటుండాలి.
0: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: కాబట్టి ఏడ్చనేకూడదు.
0: నెవర్ క్రై.
1: కాబట్టి నిరంతరం కూడాను అసంతుగా ఉంటుండాలి.
0: సో స్మైల్ అండ్ స్మైల్.
1: కనుక మానవుడు పిల్లలైనటువంటి మీరు
0: యంగ్స్టర్స్
1: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి
0: యూ షుడ్ గ్రో
1: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది.
0: యూ షుడ్ బి ఐడియల్.
1: దేశం లోపల అనాథులను, రోగులను, బీదలను, కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి గావించాలి.
0: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాంగ్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి మొదటి దినము,
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: ఈ సమ్మర్ క్లాస్ అంత పెట్టుకోవటము,
0: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్,
1: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో,
0: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: ఈ 2 నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
0: 2 months వెకేషన్.
1: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
1: తద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
0: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్,
1: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
0: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని,
0: to make best use of this time you can develop ideals, good character,
1: and pushtiganu,
0: and you can be strong enough,
1: santushtiganu,
0: and you can be satisfied.
1: Endu undinappude neeku satyanandam avutundi.
0: With the satisfaction and health you can have truthful bliss.
1: Satyanandam,
0: the truthful bliss,
1: parama sukadam,
0: it's supreme
1: bliss. Kevalam gnanamurtim,
0: and is one of wisdom,
1: dvandvatitam,
0: non dual,
1: kagana sadrucham,
0: ethereal,
1: tattvamasyadrucham,
0: and that's what the aim of the other
1: principle. Vimalam achalam sarvadi sakshibhutam bhavatitam trigunarahitam adi ye nee yokka aanandamu.
0: Pure, is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
1: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
0: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు సదానందులై ఉంటారు?
0: వెన్ ఇస్ పాసిబుల్.
1: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
0: ఇఫ్ యూ గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ, యుల్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
0: యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కాలం అంతా దీనికే పెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం.
1: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంక్ వేయకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఫీలింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
1: హితమైన ఆహారము,
0: హితమైన ఆహారము, దట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్.
1: ఇలాంటి చెప్తున్నాను పిల్లలకు.
0: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
1: నేను
0: భగవాన్.
1: చాలా మంది నాతో భోంచేస్తుంటారు.
0: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్.
1: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడా అన్నం కూడా మానేసేసాను.
0: ఫర్ ద పాస్ట్ వన్ మంత్ భగవాన్ ఈజ్ నాట్ టేకింగ్ ఫుడ్.
1: సంకట తినేటువంటి వాడిని.
0: యూస్ టేక్ దిస్.
1: ఇప్పుడు సంకట కూడా మానేసేసినా.
0: ఈజ్ నాట్ ఈవెన్ టేకింగ్.
1: తెల్లవారి కూడా ఒక రొట్టె.
0: ఈజ్ నాట్ టేకింగ్ ఈవెన్ దట్ రాగి మాల్స్.
1: పూజించడం లేదు.
0: ఈజ్ నాట్ ఎట్ ఆల్.
1: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
0: యట్ హీస్ బ్లిస్ఫుల్.
1: మీరు అనుకోవచ్చు స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లాంటిది? తద్భావం తద్భవతి.
0: You may think Swami is weak. That's your feeling after all.
1: No weakness.
0: No weakness.
1: I am very strong.
0: Bhagavan is very strong.
1: He
0: is ready to walk to any long distance. You don't know.
1: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాడు.
0: Oh, Bhagavan is prepared to run even.
1: దీనికి మూల కారణము
0: వాట్స్ ద రీజన్?
1: నా లావణ్యమే.
0: దాట్స్ ద బ్యూటీ ది లావణ్య.
1: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: దట్ లావణ్య ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్.
1: చాలా మంది చూస్తుంటారు.
0: యు నో మెనీ.
1: స్వామి చాలా అందంగా ఉన్నాడే.
0: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ.
1: అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా?
0: హీ విల్ నెవర్ బి ఎ పేషెంట్. నో.
1: నాకు ఎట్టి విచారము లేదు. ఆల్వేస్ బ్యూటీ.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
1: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారానికి పోను.
0: హియర్ నో వరీస్ వాట్సోఎవర్.
1: మీరు కూడా ఫాలో మీ.
0: యు ఆల్ ఫాలో భగవాన్.
1: అందరు కూడా చెప్తుంటాను నేను.
0: భగవాన్ టెల్స్
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: భగవాన్ టెల్స్ ఎవ్రీబడీ మై
1: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
0: టేక్ భగవాన్స్ లైఫ్.
1: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పంగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.
0: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యు విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యు ఫాలో భగవాన్.
1: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
0: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
1: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
0: యు ఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్.
1: కనుక మీరందరూ సేవకులే.
0: యూఆర్ ఆల్ సర్వెంట్స్.
1: సేవకులంటే ఏమి? పనిచేసేటువంటి వాడి.
0: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
1: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసులు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలం వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: విన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you,
0: chestu
1: better you recapitulate and
0: pint cheskuntunnam
1: and see that they are imprinted in your heart.
0: Adhe meeri padhyanam cheyavalsinatvanti pani,
1: that's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe,
1: they will be indelible.
0: Gopikalu cheppetundi varu,
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: He said, you follow me, listen.
0: ఏమిటి మాకు మెసేజ్?
1: What is the message?
0: కృష్ణుడే మాకు కావాలి, కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: We want Krishna, not the message.
0: వద్దు.
1: No, we don't want it.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: What sort of message you need?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: In fact, Krishna got himself imprinted.
0: మా హృదయాన్ని కృష్ణుని వేరు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: అండ్ కృష్ణ ఇన్ అవర్ హార్ట్ కెనాట్ బి సెపరేటెడ్.
0: ఆ ఏకమైనటువంటి దానిని మేము ఏ రీతిగా వేరు చేయగలం?
1: దట్ విచ్ ఇస్ వన్
0: ఎవరు చేయలేరు.
1: నన్ కెన్ డూ ఇట్.
0: కాబట్టి ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: సో ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఆ ఏకత్వానికి మనం పెంచుకుని రావాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: కనుక కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ యువర్ టైం,
0: ఒక దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా జైలిపోయిన మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్
0: టాక్ లెస్ మోర్ వర్క్.
1: టాక్ లెస్
0: మోర్ స్టడీ,
1: మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: యు ఆర్ లిస్నింగ్ టు అవర్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ on the morning of 16th May 2002, during the inauguration of the summer course in Indian culture and spirituality.

0: One does not possess this innate sense of being humble. How can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is that I am communicating to you.
1: Prema swaroopulare.
0: Embodiment of love.
1: సకల సద్గుణములలో పవిత్రమైనటువంటి ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: Second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that even as you keep loving it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మభావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: Kani ee advaita margamulo jnana margamunandu ninnu pondutaku samanyamaina manavulaku sadhyam kadu.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: Kanuka advaita naaki jnana margam avasaram ledu.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: Inka japa, tapa, dhyanadi, karmala dvara, ee kathinamainatundi karyamulu nenu cheyalenu.
0: And through the medium of japa, or penance, or dhyana or meditation also, I cannot reach you.
1: Ivanniyu chesinappatikini, neevu chikkutavaneetundi nammakam naaku ledu.
0: Now, even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: Okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetundi shakti naakunnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunnattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటి ఒక ఇచ్ఛాశక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material of
1: manushiki vishayamunaku madhyanunnatvanti sambandhame prema anikani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamga premanu prapanchamutona padarthamutona vishayamulatona sambandhamu gaavinchukunnatundi prema ani deeni yokka antarathanni bodhisthu untaru.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: Kani na drishtilo idi premani ainappatikini idi swarthamainatundi prema ga roopondutundi.
0: But in my view this could be called love all right, but it's a love which is selfish in nature.
1: Idi swaprayojana nimittamai aashinchetundi prema ga untuntadi.
0: This love is that which furthers your own cause.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ

0: తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
1: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకిన్ ఆన్ లోన్.
0: కనుక పరిపూర్ణమైనటువంటి, పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
1: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
0: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్.
0: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
1: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
0: స్వార్థరహితము, ఫలరహితము, పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
1: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
1: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్, ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్కండిషనల్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
0: ప్రేమలేనిటువంటి జీవితము, ప్రేమలేనిటువంటి యొక్క తత్వము, ప్రేమలేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
1: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యు టు ద డెస్టినేషన్ ప్రాపర్.
0: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా, పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
1: ఐ హావ్ మెన్షన్డ్ దిస్ ఆన్ కౌంటెస్ అకేషన్స్ బిఫోర్. ఇఫ్ యూ విష్ టు కల్టివేట్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ లవ్ విచ్ హ్యాస్ టు బి గివెన్ ఎ ప్రామినెంట్ రోల్.

0: చెప్పగ ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: The gopikas would sing out to Lord Krishna thus, O Lord, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God.
0: కనుక ప్రేమ దైవ స్వరూపమే.
1: Therefore love is a very embodiment of God.
0: అతి సూక్ష్మమైనటువంటి యంత్రం ద్వారా మానవుని రక్తమునందు కసరించేటువంటి కణములను చూచుటము, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: Even as you can feel and see the veins and the arteries which carry the blood across the body, so also you could see and perceive this source of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchavalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manamu deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై మనం ఉపయోగించుకోవాలి.
1: We should use love for love's sake.
0: ప్రేమ పదార్థ నిమిత్తమై కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Love should not be geared up to a material thing or possession.
0: ప్రేమ అనే రెండు అక్షరముల పదముల లోపలే ఇహ పరములు కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Now these two syllables pray and ma which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: ఆకాశం నుండి కురిసినటువంటి వర్షము పర్వతముల పైన పడవచ్చును, నదులలో పడవచ్చును, సముద్రములో పడవచ్చును, భూమిపై పడవచ్చు.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: అయితే ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధార ఇంకిపో,
1: like if this rain were to fall on a beach of sand, it will sink, it will be.
0: నల్లరేగడి భూమిపై పడినా అది నిలిచిపో.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregidi paina padinatvanti yokka jalamu nallaga maaripothundi.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును పట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడుగా మనము విశ్వసిస్తున్నాము.
1: It is because of this that we look upon God as one who has attributes and qualities.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలులు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: ద సేమ్ బ్రీజ్ ఇఫ్ ఇట్ వర్ టు బ్లో అక్రాస్ ఎ నేచురల్ క్రీపర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇట్ విల్ షేక్ ద క్రీపర్.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadataniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: వాతావరణమును పురస్కరించుకొని మన భావములు మారకూడదు.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్తున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme, and the husbands are sharpening their knives and swords by way of harming them,
0: norattaru
1: the gopikas would not utter a single word,
0: beetila boru
1: nor are they given to any state of undue anxiety or fear.
0: Karanam మొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or
0: moved. హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from
0: us. రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: Sarva samanyamga manam vicharinchuchina artham avutundi.
1: Now even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: Udayinchinatvanti yokka surunni manam parikinchalanukunte oka torch light o petromax light o edo oka vidhamainatvanti dinni aadharanga teeskoni chudanakkarledu.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆర్ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: dirty. Kani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kani andulo pratibimbinchetundi chandrudike emaatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukani మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మానవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాము.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ఆ థాట్ షుడ్ బి ప్యూర్. వి షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ సైట్ అండ్ వి షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఇస్ నోబుల్ ఇన్ us అండ్ దేర్ బై లుక్ అపాన్ గాడ్.
0: ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు అచీవ్ దిస్?
0: మనం అర్పితము గావించాలి.
1: వి షుడ్ ఆఫర్.
0: ఏ హృదయంబు నొసగితి మోయిసెనాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఈస్ ద ఆఫరింగ్ దట్ యు హావ్ టు మేక్ టు ద లార్డ్? ఓ లార్డ్, ద వెరీ సేమ్ హార్ట్ దట్ యు హావ్ ఎండోర్డ్ మీ విత్, ఐఎమ్ మేకింగ్ ఎన్ ఆఫరింగ్ ఆఫ్ ఇట్. వాట్ ఎల్స్ కుడ్ ఐ పాసిబ్లీ గివ్ యు, కుడ్ ఐ ఆఫర్ టు యు?
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense sincere prayers. Oh Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినది నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు. వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగానే భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని, బలమును కాని, గుణమును కాని, ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రం ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనస్సుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ, అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: హీ కెన్ నెవర్ బి బౌండ్ బై వాట్ యు ఆఫర్ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: హీ వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్ బిహైండ్, ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఇస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వి కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ ఎన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు, ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
0: మున్ను షిరిడీ

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one, the Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean, he is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you,
0: short.
1: And a short person. Tiny, small and short person who's there, if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayam lopala chala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను, సాయి భావములను వేరు వేరు రీతిగా తలచుకుంటూ ఉంటారు.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani, Sai yokka nadakalaku kani, Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu, satyam yokka bhaktamu, ee yokka bhavamu yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayamlo pula kinchitaina kuda nu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudiki nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడు.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: నాకు 60 లక్షలే కాదు 60 crore వచ్చినప్పటికి అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్. నన్ను
0: నేనే ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నౌ ఐ వుడ్ పర్టిక్యులర్లీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఇస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావములలో ఇలాంటి సమావేశములలో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపును చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపును చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, కీవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind, What's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దారిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు. విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరంలో ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
1: Now there were these two Panchasika and Visika.
2: వీరు పండితులు.
1: These two were learned scholars, pundits.
2: విశ్వాసం కలవారు.
1: And those who were firm believers. But at the same time, they were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
2: ఈ పంచశిఖులు ద్విశిఖులు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Dvisiku, would not agree to enter into this debate.
2: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now, one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
2: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
2: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
2: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
2: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, oh son, you have a mother.
2: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కాని ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
2: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
2: the faith. సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్వ్స్ ఇన్ డిబేట్.
2: మన హృదయం కూడాను చెలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేక్డ్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
2: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
2: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: సాయిబాబా, stealing on desires తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కానీ నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
2: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్? యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరులబెట్టుట చూచి ఓర్వలేదు.
1: They may not help on their own, it doesn't really matter, but they do not tolerate those who wish to help come forward and help.
2: ilanti ajnanulanu kontha varaku kannu terpimpu cheyatunte oka prayatnanni sai cheyalani sankalpinchukuntunnadu.
1: So it is now sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
2: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
2: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యుములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ది అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
2: for the rashtramlo kodanu oka chinnadi committee ga pettukoni
1: for the developmental project undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
2: Trust convener, state president, inka oka mugguru nalugurni members ga andrulo pettukoni ee oka dhanamunu bank lo fixed deposit ga chesi తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సమస్యల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దాట్ could be used for the project that they have undertaken. This is my hope.
2: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
2: ఈ ధనం చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
2: ఇంకా వీరి శక్తి కొలది కొద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
2: సత్య సాయి సంస్థల ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The Satya organization does not misuse even a single paisa.
2: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
2: సత్య సాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the society organization, their nobility and their virtues,
2: workers leka aneka samasthalu baadapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramaina kunti hrudayam galinatunti okka workers okka satyasaya samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the satya organization.
2: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And the lacks of such workers in the satya organization, I would like the state presidents and other officials to make use of this immense human resource.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంట వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: Along with these countless workers, if the state president and the conveners and other officials come forward, any task could be achieved.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: The state presidents and conveners who are also motivated by this sense of purpose and love, they should also come forward with sacrifice.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: It is this sacrifice that is going to be the main support in your life.
2: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later,
2: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: Those are like passing clouds, fleeting and moving.
2: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: So long as you are alive, this money could be yours.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: As long as you are alive, the factory could be yours. Your business proposition could be yours.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: Once you are dead, there is no link between those and you.
2: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
2: Yevi nee venta vachuno avi nee swantamu, that ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
2: Kanuka neeti nundi meeru ee yokka sevalapaina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalaanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today, I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
2: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
2: Yetti paristhiti yendu kudanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
2: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
2: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
2: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
2: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
2: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
2: Tyagame cheyaka parishuddham manlo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
2: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
2: Kanukane charity, purity, unity, ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity, these two three together will confer on you divinity.
2: Kanuka ee naligintini manamu ee jagattunaku aadarshavantamainatundi jyotulu ga manu veliginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
2: Chaturvidha purushartamulu cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
2: pavitramu,
1: but they are not the ones. The true
2: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
2: and divinity.
1: And divinity,
2: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
2: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితము.
1: వితౌట్ దీస్ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
2: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
2: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ది డేస్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ డేస్ యు మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ దీస్ ఆర్ ది వన్స్ దట్ యు మస్ట్
2: కరుగు. ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీస్ 60 లాక్స్ ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీస్ 60 లాక్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ది సీలింగ్ ఆన్ డిజైన్స్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
2: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
2: santarpana kosame kodanu papam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
1: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this thousands
2: adu kodanu nenu veluku ichi vestunnanu.
1: I am returning even these thousands and lakhs of rupees
2: varikinatundi prema naaku cherindi varikinatundi dhanam naaku akkarledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
2: Aa premakante minchinatundi kaadu ee dhanam.
1: I don't want their money.
2: Premaku minchinatundi kaadu ee dhanam.
1: This money does not exceed this love in value.
2: Premaku minchindi prapanchamlone ledu.
1: In fact, there is nothing that can exceed love in value.
2: Kanuka ee mottamato paatu santarpanalu kosam ichinatundi mottam kuda nu cherchinanu.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
2: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
2: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడితేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
2: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
2: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్యవాంఛలు లేక సాయి సేవా దాహమున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడితేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The

0: for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes, and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
1: కనుక సాయి ఆంక్షలను దాహంగా తీర్చుకునే కోసం తమ్లన్స్ కూడా ఇస్తున్నాను.
0: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
1: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలని నా యొక్క ఆశ.
0: డిజైర్స్ పర్టైనింగ్ టు ద వరల్డ్ డిస్కార్డ్ దెమ్, ఫర్దర్ దట్ డిజైర్ విచ్ విల్ టేక్ యూ ఆన్వర్డ్ టు గాడ్. దిస్ ఇస్ మై హోప్, దిస్ ఇస్ మై విష్ అండ్ మై డిజైర్.
1: ఏదో తమాషకు చెప్పాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
0: నౌ ఐ మే హావ్ మేడ్ ఎ లైట్ హార్టెడ్ కామెంట్ ఆల్ రైట్, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ మై వ్యూ ఆల్ పీపుల్ హావ్ డన్ వాట్ ఎవర్ దే హావ్ డన్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్
1: పర్పస్. తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడే ఎక్కువ ముద్దు వస్తుంది.
0: ద మదర్ లవ్స్ ద చైల్డ్ ఆల్ ద మోర్ ఓన్లీ వెన్ హీ టీజెస్ ద చైల్డ్.
1: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకు వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఐ టూ అట్ టైమ్స్ టీజ్ అండ్ టార్మెంట్ అండ్ ప్లే ప్రాంక్స్ ఆన్ మై డివోటీస్ సో దట్ ఐ కుడ్ డెరైవ్ గ్రేటర్ జాయ్ అవుట్ ఆఫ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
1: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ద ఆర్గనైజర్స్ and other workers in the Sai organization have really been toiling selflessly.
1: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
0: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
1: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెలించక మీ సేవలో నిమగ్నులు కాండి.
0: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
1: ఇదే నిజమైనటువంటి త్యాగం.
0: This is true sacrifice.
1: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
0: It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 15th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 20th August 1984. In this discourse, Bhagawan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagawan Uvacha.
1: Kshudram హృదయ దౌర్బల్యం, వీక్నెస్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ రాదర్ మీన్.
2: అర్చన, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ కమాండే అర్జున, గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్. Fight in this war with courage.
2: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
1: Body consciousness is responsible for faint heartedness.
2: ఈ దేహాత్మ భావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
1: The influence of ignorance, that is responsible for the body consciousness.
2: ఏతావాత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
1: The sum and substance of it is, on account of ignorance, man is developing body consciousness, and on account of body consciousness, he is becoming weak-minded.
2: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
2: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు నాయమాత బలహీనేన లభ్య అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
1: గీతాచార్య in the process of giving Gita Upadesha, he has just said that a weak-minded person cannot achieve and accomplish even a small thing. This has been repeated by him a number of times.
2: Manasika daurbhalyam kaliginatundi vyaktike dukkha mohamulu ventaadutuntai.
1: A person who is weak-minded will be haunted by sorrow and infatuation.
2: Dukkha munda leka moham munda అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
1: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్ విచ్ ఇస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టు వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యుయేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
2: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
1: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
2: మోహము బింబము, దుఃఖము ప్రతిబింబము.
1: Infatuation or attachment is the object and its image is sorrow.
2: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
1: This object and its image, they are the primary enemies of man.
2: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
1: This attachment and sorrow, they make him very weak.
2: నాది, నేను, నా వారు అనేటువంటిది ఒక మోహం.
1: Myself, my people and my things, this is infatuation or attachment.
2: ఎంత కాలమైనప్పటికీ నాది నా వారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
1: As long as a man is having attachment, he would certainly be having sorrow.
2: కనుక ప్రతి మానవుడు కూడాను నేను, నాది, నా వారు అనేటువంటి స్థానము నుండి మనము, మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
1: Therefore, every human being has to travel from the stage where he identifies himself with the things, himself, his own people and his own articles, he has to go next step of we ours and our own people.
2: Neenu naadi naavaru ani tuntedi kevalam swarthaparamainatundi.
1: I my things and my people, this is saturated with selfishness.
2: See swartham anetundi bandhana.
1: Selfishness is bondage.
2: Kramakramena ee swartham nundi parathamunaku manam prayanam kavali.
1: From selfishness we must travel gradually to selflessness.
2: Vidyarthulu chakkaga gurtinchinatundi vishayamu oka SSLC anukondi leka 10th class anukondi examination ayin tarvata వారి రిజల్ట్స్ అంతా పేపర్ లో వస్తుంటాయి.
1: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ SSLC ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్.
2: న్యూస్ పేపర్ లోపల ఒక రెండు పేజీలంతా కూడాను ఈ రిజల్ట్స్ నెంబరే ఉంటుంటాయి.
1: ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ 2 pages ది రిజల్ట్స్ ది నంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ పాస్ విల్ బి
2: కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ.
1: దేర్ కుడ్ బి ఎ ల్యాక్ ఆఫ్ పీపుల్ ది నంబర్స్ విల్ బి అనౌన్స్ దే.
2: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడడు, తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు.
1: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్ హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్.
2: ఇన్ని నంబర్స్ వచ్చినాయే నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావం ఈ విద్యార్థిలో రాదు.
1: A student doesn't have that feeling of broad-mindedness, seeing all the numbers. So many of my friends have passed.
2: పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు.
1: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
2: ఇదే స్వార్థం.
1: This is selfishness.
2: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమునందు ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
1: Based upon this selfishness, we should try to understand selflessness also.
2: మరొక ఉదాహరణం.
1: One more example.
2: 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు.
1: 10 friends have taken a photo.
2: ఈ ఫోటోలో 10 మంది వచ్చారని నా ముఖం ఎక్కడుంది నా ముఖం ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు.
1: Anyone is interested in identifying his own photo among the 10.
2: ఇది కూడా కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి.
1: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్.
2: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలను కూడా మనం గమనించాలి.
1: Along with his selfish feeling of looking at his own image in that particular photo, he has to try to find out how the other's photo has come.
2: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడాను చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం.
1: విత్ ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్ వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్.
2: పూర్వము అర్జునుడు ఖాండవనము దహించాడు.
1: Once upon a time, Arjuna destroyed a forest of Kandava.
2: ఇంకా ఎన్నెన్నో యుద్ధములు గావించాడు.
1: He has waged a number of wars.
2: ఆ పరిస్థితి యందు తనకు ఈ విధమైనటువంటి యొక్క మమకారం కాని శోకము కాని రాలేదు.
1: At the time of fighting those wars, he never got either the sorrow or attachment.
2: అయితే ఈ మహాభారత యుద్ధము నందు మధ్యస్థానంలో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరుతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు.
1: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్, హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్, హిజ్ ఓన్ టీచర్, హిజ్ ఓన్ అంకుల్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్.
2: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వము ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహములకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు.
1: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైండ్నెస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాటుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
2: రాయబారములకు పంపే సమయమునందు అర్జునుడు, కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
1: వెన్ కృష్ణ వాజ్ సెంట్ ఆన్ పీస్ మిషన్, అర్జున్ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేజింగ్ ఎ వార్ అండ్ హి వాజ్ ట్రైయింగ్ టు ప్రోవోక్ కృష్ణ టు సీ దట్ దిస్ మిషన్ ఫెయిల్స్.
2: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
1: అర్జున టోల్డ్ కృష్ణ విత్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ హిస్ హార్ట్ దట్ అర్జున కృష్ణ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సెటిల్డ్ బై.
2: కౌరవులు రాయబారమునకు కుదిరేటువంటి వారు కాదు.
1: కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ మిషన్.
2: ఎట్లనగా?
1: How this could be described?
2: కాలకూటమున అమృతము సుజింపవీలా.
1: నెక్టర్ కెనాట్ అరైజ్ అవుట్ ఆఫ్ ది పాయిజన్.
2: భయగదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
1: హౌ కెన్ యూ గెట్ ఎ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ టెర్రర్.
2: ముష్కరుని మ్రోల హితోక్తులు మేళా ఈ సంధి మాటలిక గోపాల.
1: హి సెడ్ గోపాల, వై ఆల్ దీస్ వర్డ్స్ ఆఫ్ పీస్? దే విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ టు దెమ్. లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పీస్ మిషన్.
2: కురచ బుద్ధులా కౌరవులరబర తొరగి మన పొత్తు కొత్తురా.
1: దోస్ మీన్ మైండెడ్ కౌరవాస్ వుడ్ దే అగ్రీ ఫార్ అండ్ యాక్సెప్ట్ అవర్ ప్రపోజల్స్?
2: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ టుగెదర్? సిమిలర్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బ్రింగ్ పీస్ మిషన్. వై డూ యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్ ఓ కృష్ణ?
2: పాండవులు ఉత్తర దిశ అందున్నారు, కౌరవులు దక్షిణ దిశ అందున్నారు. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు, ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలిసడానికి వీలు కాదని చెప్పనని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
1: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ అట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్ దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. అండ్ దట్ వే హి జస్ట్
2: ఆర్ హెవెన్ ఆర్ హెల్.
1: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
2: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అర్జున వాజ్ ట్రైయింగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాజ్ ట్రైయింగ్ టు షోస్ ఎలిక్.
2: కారణమేమి? తన బంధువులను, తన మిత్రులను, తన యొక్క గురువులను, తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see anyone of his relatives, grandparents and none so ever.
2: Drushti kontavarakunu vikasinchaka puramu idi vishalamainatti bhavanga undinadi Arjunuku.
1: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
2: Yuddha bhoomilo madhya bhagamlo nilchina samayam lopala andarni drushtini prasarinchadu.
1: Once he stood in the middle of the war field, took a look at the relatives.
2: Anadu yuddhamulaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi Krishna indari bandhu mitru guru putrula jampi varinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
1: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
2: ఈ మాటలు విన్న తక్షణమే అర్జునుడు చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
1: The moment
2: ఉద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని.
1: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he admonished him by telling, it is mean-mindedness.
2: ఈ విధమైనటువంటి పిరిక పంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
1: Such a timid fellow as you are, why did you get ready for the war?
2: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
1: You posed as if you are a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
2: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
1: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
2: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడు అని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుండదు.
1: I feel ashamed of accepting you as my disciple.
2: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
1: War did not arise suddenly.
2: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
1: The mission has been going on for the past 3 months and preparations also.
2: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
1: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
2: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు.
1: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of chhatra.
2: నీవు దౌర్భన్యుడు, దౌర్భాగ్యుడవు.
1: You are an unfortunate fellow and a faint-hearted one.
2: అంతే కాదు, నీవు పిరికి పందవు అన్నాడు.
1: You are extremely timid fellow.
2: నీ పోటీ వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
1: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
2: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
1: యు హావ్ టేకెన్ ద నేమ్ ఆఫ్ అర్జున.
2: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
2: ఈ అర్జున అనగా పవిత్రము అని, నిర్మలము అని దీనికి అర్థం.
1: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము, ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున, హూ ఈస్ ప్యూర్ అండ్ హూ ఈస్ సేక్రెడ్,
2: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
1: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
2: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సను పూనుకుంటున్నాడు.
1: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్, హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
2: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము, ఏ ధర్మయోగము, ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
1: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
2: Asalu Krishnudu maatladadaniki prarambhinchatame rendo adhyayam.
1: Krishna commenced speaking only in the second chapter.
2: Modati adhyayam antha kudanu Arjuna yokka godava yerchukotamlone saripoyindi.
1: The entire first chapter is devoted to the record of the weeping and the crying of
2: ఏ మాత్రము అందులో కొంచిత్ కించిత్ మాట అయినా కూడాను తాను ఉపయోగపెట్టలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్ ఈవెన్ ఫర్ ఎ స్మాల్ వైల్. ఫర్ ఎ లిటిల్
2: రెండవ అధ్యాయములో ప్రారంభించింది 11వ శ్లోకం.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్ ఫ్రమ్ ది 11th శ్లోక కృష్ణ బిగన్ టీచింగ్.
2: అంతవరకు ఓపిక పట్టుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ ఎక్సర్సైజ్ పేషెన్స్ అంటిల్ సచ్ టైమ్.
2: అయ్యా నీ సరుకు ఇంకా అయిపోయిందా అని ప్రశ్నించాడు.
1: He questioned, have you exhausted all your stock?
2: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillala examination hall lo poi paper lo chutinattuga empty head ayipoyindi Arjunuki.
1: Just as students head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
2: Appudu prarambhinchadu Krishnudu.
1: Then Krishna commenced.
2: Nee endu karpanya doshamu praveshinchindi?
1: In you the defect of mean-mindedness, weakness has entered.
2: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
1: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
2: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు, ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
1: ఇగ్నోరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
2: అప్పుడే సాంఖ్య యోగమును ప్రారంభించాడు.
1: సాంఖ్య
2: విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపం యొక్క తత్వం.
1: సాంఖ్య యోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటియెంట్ అండ్ ఇన్సెంటియెంట్ ఆర్టికల్స్.
2: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
1: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్, హౌ కుడ్ యూ అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
2: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
1: వెన్ ఏ పేషెంట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్, డాక్టర్ హ్యాస్ టు సీ దట్ హీ గోస్ అవుట్ ఆఫ్ డేంజర్.
2: తదుపరి తగినటువంటి ఉపచారములు చేయాలి.
1: ఆఫ్టర్ దాట్ హీ కెన్ అండర్టేక్ ది అదర్ ట్రీట్మెంట్.
2: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
1: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
2: help. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
1: First save him from the danger and then give the other treatment.
2: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
1: If a person is getting drowned, take him out, bring him to the bank, then you can give the other treatment.
2: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయటానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
1: When he is getting drowned, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
2: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
1: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
2: కనుక మొదలు శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
1: Therefore, in the first place, the treatment will have to be to deal
2: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ సారో.
2: ధైర్య సాహసములను అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
1: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్ హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
2: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
1: అర్జున, విత్ ఫియర్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
2: కనుక నీవు ధైర్యంతో నిలిచాలి.
1: స్టాండ్ కరేజియస్లీ.
2: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
2: బీ ఫియర్లెస్. ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీకు ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
1: Only when you are like that, I can make you to achieve many things.
2: కృష్ణుడు ఆ సమయం నందు కూడా నవ్వుతూనే ఉంటున్నాడు.
1: Even at that time, Krishna was found smiling.
2: అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు.
1: అర్జున was crying.
2: నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అని.
1: The one who is always smiling is Narayana, the one who cries is Nara.
2: ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని.
1: A crying person is ignorant. A person who is always smiling.
2: జ్ఞాన అజ్ఞానములు అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్ కెన్ బి సీన్ దేర్ ఇట్సెల్ఫ్.
2: కృష్ణుడు ఆత్మ,
1: కృష్ణ ఇస్ ఆత్మ.
2: ఇంకా అర్జునుడు అనాత్మ,
1: అర్జున ఈజ్ అనాత్మ.
2: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
1: కృష్ణ సే things relating to me and to you, I would like to explain.
2: Nenu neevu kavalla, neevu nenu kavalla.
1: I should become you and you should become me, he is Krishna said.
2: Nenu neevu kavallanukunte nenu oka daurbhalyudu kavali.
1: If I should become you, I should also become weak minded.
2: Naaku itti daurbhalyam naalo ye maatram kodanu praveshinchadu.
1: It is impossible for any entry of such weakness in me.
2: Neeku neevu nenu kavalani aashistunnava, nannu follow chey.
1: If you want to become me, then you have to follow me.
2: Appude karishye vachanam tava annadu Arjunudu. Swami, mee aagna prakaram nenu nadchukuntanu annadu.
1: Then Arjuna said, Swami, I would implicitly follow your command.
2: Ee vidhamuga mundu adaniki daivya sahasamulu andinchi కార్యములందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
1: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
2: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
2: అర్జున, నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
1: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్ యు ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
2: ఎవరు బంధువులు ఎవరు మిత్రులు?
1: హూ ఈజ్ రిలేటివ్ అండ్ హూ ఈజ్ అ ఫ్రెండ్?
2: ఎవరు దేహి ఎవరు దేహము?
1: హూ ఈజ్ బాడీ అండ్ హూ ఈజ్ ద ఇంటర్?
2: దేహములంతా కూడా కేవలం నీటి బుడగల వంటివి.
1: ఆల్ ది బాడీస్ ఆర్ లైక్ వాటర్ బబుల్.
2: నీ బంధువులు నీ మిత్రులు చర్వులు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు చేరినటువంటి వారు కాదు.
1: ఆల్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఓన్లీ టుడే.
2: అనేక జన్మల నుండి వారు నీవు నేను కూడా వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం.
1: ఫర్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్టెడ్ అండ్ యూ ఎగ్జిస్టెడ్ అండ్ వీ ఆల్సో ఎగ్జిస్టెడ్.
2: దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
1: బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ది దిస్ ఆర్ ఓన్లీ అడ్జెంట్స్ ఆఫ్ ఎ పర్సన్.
2: ఇవి ఉపాధులు అనగా మనము ధరించినటువంటివి వస్త్రములు వంటివి.
1: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
2: ఇవి మనము ధరించి ఇవి జడములైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ ఇనర్ట్.
2: ఈ జడములైనటువంటి దానికోసము సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహమునకు గురి కావద్దు.
1: వై డు యు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్.
2: ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
2: నీ బంధువులకు నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చును.
1: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్.
2: అయితే
1: బట్
2: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
2: ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
1: దేర్ ఆర్ టూ పార్ట్స్ వన్ అపోజిట్ టు ది అదర్.
2: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడానికి పెండిండు కావు అని చెప్పని చెప్పాడు.
1: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్.
2: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా?
1: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్?
2: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
1: You have come for fighting, fight.
2: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామక పాండవ జీవ కిం కురువత్ సంజయ అన్నాడు. సంజయుని చూచి
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ వాట్ ఆర్ మై పీపుల్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ పాండవాస్ డూయింగ్?
2: ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ధర్మ వాట్ ఆర్ దే డూయింగ్?
2: యజ్ఞయాగాది కృతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది.
1: ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ డన్ అండ్ దేర్ఫోర్ ఇట్ మే బి డిస్క్రైబ్డ్ యాస్
2: కురునందనంలో ఆడుకున్నటువంటి ప్రదేశం కనుక దీనికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది.
1: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ఫోర్ ఇట్ ఇస్
2: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటిది.
1: ఆల్ సేక్రెడ్ ఆస్పీషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్.
2: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం.
1: వీ కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
2: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది.
1: వెన్ దిస్ బాడీ వాజ్ బోర్న్ ఇట్ ఇస్ ప్యూర్ అండ్ అన్బ్లెమిష్డ్.
2: ఎట్టి కామక్రోధ లోపమోహమైనటువంటి ఈ అరిషడ్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిసు కాదు.
1: ఇట్ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటారు చంటి బిడ్డ.
1: A small child just born would always be happy.
2: ఒక ఆకలికి మాత్రం ఏడుస్తుంది గాని అన్య భావనలకు ఏమాత్రము తాను యోచన చేయదు.
1: ఇట్ క్రైస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ హంగ్రీ, అదర్వైజ్ నాట్. ఇట్ ఆల్వేస్ బి హ్యాపీ.
2: దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ.
1: వెన్ బీ ఇట్ ఎ థీఫ్ ఆర్ బీ ఇట్ ఎ కింగ్, హూ ఎవర్ టేక్స్ అ లుక్ అట్ ఇట్ ఇట్ స్మైల్స్ అట్ దెమ్.
2: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దెట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
1: ఇట్ విల్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లీ
2: కిస్ కిస్. అదే విధంగానే కంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహము.
1: చైల్డ్ యాజ్ ఇట్ విల్ బి ప్యూర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
2: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
1: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో
2: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
1: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
2: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: జెలసీ, హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, అటాచ్మెంట్, వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్ దిస్ బికమ్స్ కురుక్షేత్ర.
2: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
1: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
2: ఈ మంచి చెట్లు రెండు కుటుంబం మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
1: Both good and bad are, they find a place in our heart.
2: పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
1: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
2: ఈ మంచి చెట్లు యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది.
1: But the war between good and bad, it goes on throughout the life.
2: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
2: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు, నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
1: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్,
2: వారి మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
1: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
2: Mamaka pandavas cheva, pandava ani enti pure adi satyikamainatundi ekka gunamulu.
1: The word pandava stands for purity and satvic nature.
2: Telladanamunaku nirmalatvaniki pandavattvam ani peru.
1: For whiteness and purity the word used is pandavattvam.
2: Evarikaina tella jabbu ochinatte pandu rogam untaru. Pandu anage emi tella jabbu ani tellaga undeyatundi.
1: If any person gets a disease, it is called Pandu Rogam.
2: Pandu Rajuku adhe jabbu.
1: The king Pandu suffered from that.
2: Atani peru kudanu Pandu.
1: His name also is Pandu.
2: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
1: The children of Pandu therefore are pure.
2: Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
1: In other words, the inner significance of it is a war commences between సాత్విక గుణ అండ్ రజోగుణ అండ్ తమోగుణ.
2: ఈ ఇరువురు చేరి కిముకు సంజయ ఏం చేస్తున్నారప్ప అని అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్ సంజయ, దీస్ టూ పీపుల్ వాట్ ఆర్ దే డూయింగ్.
2: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
1: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
2: ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
1: But there is an inner meaning behind this question.
2: ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
1: The explanation is that this is ధర్మక్షేత్ర.
2: నా కుమారుడు దుష్టులు దుర్మార్గులే.
1: My children are bad ones, wicked ones.
2: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
1: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
2: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజకీయమైన కుదిరినారావు ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
1: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
2: Ante yuddham cheyadaniki vellaru vaadu yuddhame chestaru gaani inke vidhamaina puttanu cheyadaniki veer ledu.
1: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
2: Aithe adigina vaadu evadu?
1: But then who is the person who has asked this question?
2: Atane Dhritarashtrudu.
1: He is Dhritarashtra.
2: Idane dhritam rashtram, idi dhritarashtram ani. Dhritarashtrudu anaga evarante tanadi kaanatuvanta danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
1: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
2: Dehamu taanu kaadu.
1: He is not the body.
2: Taanu kaanatuvanta dehamu taanu ani bhavistunnadu.
1: He considers the body which he is not as he.
2: ఇంద్రియములు తాను కాదు.
1: హి ఇస్ నాట్ ది సెన్స్ ఆఫ్
2: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
1: బట్ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఇస్ ద సెన్సస్.
2: అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ఎనీ పర్సన్ హూ కన్సిడర్స్ ది కింగ్డమ్ విచ్ ఇస్ నాట్ హిస్ యాజ్ హిస్ ఓన్ హీ ఇస్ ధృతరాష్ట్ర.
2: కనుక ఎవరు ధృతరాష్ట్రులు అనగా అందరూ ధృతరాష్ట్రులే. తనది కాని దేహాన్ని తనదిగా భావించుకుంటున్నారు, తనది కాని ఇంద్రియాన్ని తనదిగా భావించుకుంటున్నారు, దాని నిమిత్తమై అనేక విధమైన శోహమోహములకు గురి అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు ధృతరాష్ట్రుడే. ఆ ధృతరాష్ట్రం అనేటువంటి అంతర్ధృతరాష్ట్రానికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
1: If you ask all people of Dhritarashtras, because they identify themselves with the body which is not a fact, they identify themselves with the senses which is a fact, and therefore they are all of them can be described as Dhritarashtras only.
2: Kanuka ikkada vinnatuvanti vaadu evadu Arjunudu.
1: Who is the person who heard the entire thing? It was Arjuna.
2: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
1: అమంగ పాండవాస్ దర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్
2: ధర్మజుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
1: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజ?
2: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
1: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్.
2: పూరి భుజబలము బుద్ధి బలము గదబలం ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా.
1: If you take the physical prowess, there was Bhima.
2: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
1: It could have been taught to Bhima, but why not?
2: Aithe Arjunike maatrame enduku bodhinchali?
1: What is the reason for teaching this?
2: Deenini kuda manam geethalo mottamota koncham gurtinchali.
1: In the first place, we will have to understand the inner significance of this.
2: Dharmajudu manchi vaadi, dharmamurti.
1: Dharmaja is the embodiment of dharma, no doubt.
2: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంట్.
2: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
1: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
2: ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధి బలం లేదు.
1: ఇఫ్ యు టేక్ భీమా, ఆఫ్ కోర్స్ హ్యాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
2: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి అందరితో పోట్లాటానికి సిద్ధమవుతాడు.
1: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ వుడ్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
2: కానీ బుద్ధి బలము తక్కువ.
1: But he did not have much of intelligence.
2: Arjuna kebalam untundadu ante purva tapame untundadu.
1: Arjuna on the other hand had foresight.
2: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandanni mitrulandanni champi ee rattapu koodu bhujinchutakante nenu bichchametidanikaina vellutanu, nenu yuddhamu cheyanannadu. Munduganni purva tapame thanu anubhavinchadu.
1: For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere but not fight this war because it means so much of suffering.
2: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni yo na bandhuvulandaru poyire na varandaru vellire inki nenu ilanti rajyam niyeli prayojanam emtu ani appudu vicharistu vachadu papa.
1: In contrast to this, Dharmaraja, after the war was waged and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
2: Anukani tamaru seyengavariyu karyamunu gurchi manchi chiddalu chankaga bondupurachi cheyutappunuga katti chintaleka vegirinchinatonade vishamiyagunu unnadu.
1: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in his does anything which is bad, he will have to repent.
2: Idi Dasaratha Maharaju yokka swabhavam.
1: This is the nature of Dasaratha, King Dasaratha.
2: Taanedo devasana yuddhamanandu taanu varin jayinchutakai rathamunekki tana yokka moodo bhariyainatundi kaikanu teesukoni vellaadu.
1: In the war between the gods and demons, he went and participated taking Kaikeyi in his chariot.
2: Kaikeyi Kekeyi rajaputri anaga Kashmir desam raju yokka putri.
1: Kaikeyi is the daughter of the king of Kashmir.
2: ఆమెకు అష్టశస్త్ర విద్యములు చాలా గొప్పగా తెలిసినటువంటిది.
1: షీ వాజ్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్ ది
2: అసలు రామునకంతా కూడా అష్టశస్త్ర విద్యలంతా నేర్పించింది కైకేయిని.
1: ఇట్ వాజ్ కైకేయి ఇన్ ఫ్యాక్ట్ హూ టాట్ రామ ఆర్చరీ అదర్ థింగ్స్ రిలేటింగ్ టు వార్.
2: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అష్టశస్త్ర విద్యంలో ఆరితేరినటువంటి వారు.
1: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
2: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శీలం ఉంటుంటుంది, అది ఊడిపోయింది పాపం.
1: Then Dasaratha was fighting the war into this chariot. There was a particular rock which was missing and which was
2: adi vadu pinnatti chakram kinda padipothundi.
1: It is likely that the wheel would come off the chariot.
2: ఆ సమయంలో తన భర్తకి ఏమైనకూడను అపజయం కలుగుతుందో ఏమో అని తన వేలిని ఆ యొక్క దిండిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
1: ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్ కైకేయి యూజ్ హర్ ఫింగర్ టు ఇన్సర్ట్ అండ్ సీ దట్ ది వీల్ డస్ నాట్ కమ్ ఆఫ్ ది చారియట్ అండ్ సేవ్.
2: ఈ విజయాన్ని సాధించిన తరువాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుంది కైకేయి చేయి నుంచి.
1: After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
2: ఈ విషయమును చూచి కైకేయి, నీ వల్ల నేను విజయం సాధించగలిగాను కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
1: After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. He said, Kaikeyi, you can ask any two boons.
2: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
1: While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
2: Meeku ishtamochina samayamlo ishtamochina korikanu korukomani rendu aamike appa cheppadu.
1: He has given the freedom to ask for two boons anytime, any of the boons.
2: Oka kaalamaina nirnayam cheyali, korukulaina nirnayam cheyali.
1: Either the time of granting the boons will have to be specified.
2: Korukane mundu venuka yochinchukunda varam icchesesinadu.
1: Without thinking the consequences, he had just granted the boon.
2: Aamuku ishtam ochina samayamlo ishtam ochina korukale korukundi. Appudu evaru tappu? Kaika tappa, Dasaratham tappa? Dasaratham tappu.
1: Kaikeyi asked for the boons at a time which was appropriate for her, and the boons also were decided by her. It is not the mistake of Kaikeyi, it is the mistake of the
2: kanukane vegirinchina thonadi vishamyagunu annadu. అది తొందర పట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
1: దేర్ఫోర్ హేస్ట్ మేక్స్ వేస్ట్ అండ్ ఇట్ బికమ్స్ పాయిజనస్, దట్ ఇస్ వాట్ ఇట్ సేస్.
2: అదే విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జున్ యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రము పని చేయలేదు.
1: దేర్ఫోర్ కృష్ణ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున, హీ looked to all the effects and implications and then only taught him Gita.
2: Kanuka Arjuna yokka mundu venakala yochinchi tadupari ee vidhamga thanu yuddhamuku siddham ayyadu Arjunudu. Mundu venakala yochinchi anaga yuddhamu lopala enta mandi bandhu mitrulu potaro idantha jarigina tarvata nenu evari kosam yuddham cheyali, prajale lenappudu naa yokka rajyam emiti ani ee vidhamga kodunu mundu raaboyetunte vishayanni yochistu vachadu
1: Arjuna. Foresaw what is going to happen after fighting the war, and therefore he just said, I do not want to fight because the consequences will be very bad.
2: Kanuka paschattapam kaakunda purvatapamto nindinatuvanti vaadu Arjunudu.
1: He was not feeling sorry after the event was over. When the event took place, he was feeling sorry.
2: Ee purvatapam elanti variki vastundante parishuddha hrudayam kalinatuvanti varike vastundi.
1: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
2: అందువలనే అర్జున అనగానే పవిత్రము, ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం.
1: దేర్ఫోర్ అర్జున రెఫర్స్ టు ఎ ప్యూర్ అండ్ ఎ సేక్రెడ్ హార్టెడ్ మ్యాన్.
2: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
1: నియర్ హియర్ దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం.
2: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
1: దేర్ ఆర్ టూ ఎంటిటీస్, మల్లికార్జున అండ్ భ్రమరాంబ. దే
2: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏమి వీరి అర్థం పార్వతి పరమేశ్వరులు అని చెప్తుంటారు.
1: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతి అండ్ పరమేశ్వరం.
2: మల్లిక అర్జున అనగా మల్లె అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
1: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
2: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది? అర్జున తెల్లటి మల్లె పువ్వు.
1: What is the color of this particular jasmine? ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వైట్.
2: తెల్లటి మల్లెపువ్వు వంటి వాడు ఈ మల్లికార్జునుడు.
1: మల్లికార్జున ఇస్ వన్ హూ ఇస్ లైక్ జాస్మిన్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వైట్.
2: అతనే ఈశ్వరుడు.
1: ఈశ్వర హింసెల్ఫ్.
2: భ్రమర అంబ. అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మిదట.
1: భ్రమర అంబ రెఫర్స్ టు ది పార్వతి హూ విల్ బి కంపేర్డ్ టు ఎ బీ.
2: ఆ అంబ అయినటువంటి భ్రమరము తెల్లటి మల్లె లోపల చేరి ఆ మల్లె యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు భ్రమరము. కాబట్టి భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
1: భ్రమరాంబ రెఫర్స్ టు బీ. పార్వతి హూ ఇస్ హూ మే బి కంపేర్డ్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున, ద జాస్మిన్ ఫ్లవర్, అండ్ షీ డ్రాప్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
2: కనుక ఈ మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి. ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
1: బికాస్ షీ డ్రాస్ షీ సెట్స్ ద నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్ షీ హెస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
2: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
2: ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి? పవిత్రము, నిర్మలము అని అర్థం.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: అలాంటి నిర్మల పవిత్రమైన హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ద భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
1: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
2: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడాను భగవద్గీత బోధించలేదు.
1: ఆల్దో they lived together for 75 years at no time earlier krishna taught bhagavad gita to arjuna.
2: కారణం ఏమిటి?
1: What is the reason for this?
2: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము బావా బావా బావమర్దలు.
1: What is the reason for not telling Gita? Throughout these 75 years he was treating his krishna as his
2: anaga dehatma bhavamtone jeevistu ostunnaru.
1: They were living with body consciousness.
2: ఏనాడు నేను నీకు శరణు దొచ్చినటువంటి వాణిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
1: బట్ ద మొమెంట్ అర్జున సరెండర్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్ కృష్ణ బికెమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికెమ్ ద.
2: ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
2: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
1: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీ వన్ ఓన్లీ వెన్ దర్ ఇస్ రిలేషన్షిప్ ఫ్రమ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
2: ఉద్దాలకుడు మహాజ్ఞాని.
1: ఉద్దాలక వాజ్ ఎ గ్రేట్.
2: అతని కుమారుడు నచికేతుడు.
1: హిస్ సన్ వాజ్ నచికేతస్.
2: కానీ ఉద్దాలకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
1: అట్ దట్ టైమ్ దర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
2: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
1: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
2: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
1: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ ఇజంట్.
2: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది కానీ శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్య భావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకు అంటదు అన్నాడు.
1: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ విల్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద ఫాదర్ అండ్ సన్ విల్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ కుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
2: కనుక మనము బావా భావమర్దులుగా ఉన్నంత వరకు కూడాను ఈ బాహ్య జగత్తునికే మనం కట్టుబడిపోతాం.
1: సో లాంగ్ యాస్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
2: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ విత్ ఫీలింగ్ ఆఫ్ పరమాత్మ ఇఫ్ యూ అప్రోచ్ మీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టీచ్.
2: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి అనుకున్నాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున సరెండర్ కంప్లీట్లీ డెవలప్డ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ ఓన్లీ కృష్ణ బిగన్.
2: తమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్థకత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభౌమద్భక్తో మధ్యాజీమా నమస్కరి మామే వైశ్యసే ప్రత్యానే ప్రయోజన. ఇప్పుడు నీవు నా భక్తుడు, ఇప్పుడు నా బావవు కాదు.
1: Then Arjuna said that you are my father, you are my mother, you are my teacher, you are my everything, you are my wealth, and surrendered himself. Then only Krishna declared, well, you are my disciple, you do my work and you do everything for me, I will take care of you.
2: Kanuka ee saranagata tattvaniki teppinchukune tunte yokka yukti upayoga pettadu sankhya yogamlo.
1: In sankhya yoga Krishna employed the technology that was necessary to make Arjuna surrender himself completely.
2: Inni chesi Arjuniki dehaatma bhavani dooram gaavinchadu. Idi motta motta ee mandu chesina pani.
1: The most important thing which Krishna did was Krishna freed Arjuna from the feeling of body consciousness.
2: Nijamuga dehaatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
1: So long as people are having body consciousness, any of this marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
2: ee shoka dukkhamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
1: Attachment, infatuation are full in the heart.
2: Manu cheppanu ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
2: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
1: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
2: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్.
2: టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది? నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
1: ఇఫ్ ఎ టమ్మర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ నాట్ బి థ్రోన్ అవుట్ దెన్ ఓన్లీ కెన్.
2: కనుక అర్జున నీ శోకమోహం చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
1: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
2: వీటిని ముందు పారవే,
1: త్రో దెమ్ అవుట్.
2: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
1: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్ విత్ దిస్.
2: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
1: This Sankhya Yoga refers to efforts made to empty and free Arjuna from the attachment and from sorrow and filling him with the Atma consciousness.
2: Arjuna, ఏనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు.
1: అర్జున వైల్ డిస్ట్రాయింగ్ కాండవ ఫారెస్ట్ మెర్సిలెస్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ డిస్ట్రాయిడ్ ఇట్.
2: ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
1: At the time of offering protection to the cows also, you did not hesitate or repent or think twice.
2: Jeenadu neevu ee dukkhamulaku kaaranam lekaporedu.
1: For today's sorrow, there is definite reason.
2: Neeki ee ajnanamee moola kaaranam.
1: The most important reason is ignorance.
2: Dharmamunaku daivamunaku neevu yerchinava?
1: Have you cried for God and Dharma?
2: Yeenadu neevu dharmamunaku daivamunaku yedustavo ade yoganga maaripothundi. Anta varaku neeku sokame.
1: The moment you cry for God, you cry for righteousness, it becomes
2: animittamai nee yedu appudu adi yoganga maaripothundi.
1: If you cry for me,
2: adi vishada yoganga vochindi.
1: If you cry for me, it becomes yoga.
2: Puttinappudu yerchutaru.
1: When person is born,
2: chachinappudu yerchutaru.
1: While dying,
2: anam lekaporedu.
1: For today's sorrow, there is definite reason.
2: Neeki ee ajnanamee moola kaaranam.
1: The most important reason is ignorance.
2: Dharmamunaku daivamunaku

0: విషయాలకు ఎందెందుకు ఏడ్చుతారు?
1: ఇన్ ద మిడిల్ ఆల్సో ఫర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ పీపుల్ క్రై.
0: ధర్మజ్ఞాని గారు చుండ ఉద్ధరింప ఏడ్చున్నారా?
1: వెన్ దర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ డూ పీపుల్ క్రై.
0: మనం ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడ్పులు మనలో రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ది డిక్లైన్.
0: కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
0: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ యూ షుడ్ నెవర్ డెవలప్.
0: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
0: కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని బలహీనతకు కాని భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Therefore, we should not give room for any weakness and any fear in our
0: heart. We should wear the weapon of courage.
1: ఒక
0: కర్ర చేతులు లేకపోతే గొర్రెయిన బెదిరిస్తుందట.
1: If you do not have a stick in hand, even a sheep will frighten you.
0: కనుక మనం ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు.
1: If you do not have courage, anyone can just terrify you.
0: దాన్ని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: You must have the capacity to face.
0: పరిగెత్తుతూ పోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది.
1: If you are running away, even a monkey
0: is జీవితంలో తగినటువంటి అనుభూతులే. నిలుచుకొని కర్ర తీసుకుంటే అది పరిగెత్తిపోతుంది.
1: This is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
0: కనుక మనము వెన్ను చూపకూడదు.
1: Don't show your back.
0: నీ ముఖాన్ని చూపాలి.
1: You should show your face.
0: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
1: Then only you will be able to achieve.
0: దీనిని వివేకానంద కూడా చెప్పాడు. Be
1: the same thing has been told by Vivekananda.
0: Fearless annadu.
1: Be fearless, he said.
0: దైర్యంతోనే మనం దేన్నైనా సాధించడం. ధైర్యం సర్వసాధకం అన్నారు.
1: Courage can become instrument of all success, it has been said.
0: కనుక విద్యార్థులైనటువంటి మీరు ఈ పవిత్రమైన విద్యను అభ్యసించి సాధించే నిమిత్తమై ధైర్యంతో ఉత్సాహంతో, కేవలం ధైర్యం ఉండి ప్రయోజనం లేదు, ఉత్సాహం కూడా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ యాజ్ యు ఆర్, యు షుడ్ హ్యావ్ కరేజ్, యు షుడ్ హ్యావ్ ఎంథూసియాజం ఆల్సో.
0: కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
0: దానికి విచారణ శిక్షతో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
1: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
0: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
1: యు షుడ్ హావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
0: కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
1: Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
0: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనము విపులంగా మనం చెప్పుకుందాం.
1: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
0: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
1: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యూ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది ఇనాగురేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేర్ అట్ ప్రశాంతి నిలయం ఆన్ ది 17th of August 2005.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: యవ్వనంబునం

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earnings.
1: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
0: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
1: కానీ అంత్యంబున కదలిలేక,
0: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది ఆబ్జెక్టివ్.
1: ద్రవ్యమార్జించుట తగిలి ఉండు.
0: హీ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
1: ప్రపంచమున విద్యావంతుడు కోట కొలది ఉన్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
0: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ద ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్, హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈజ్ ది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ రీడింగ్ ది స్టడీ?
1: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నది.
0: వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫైనలీ? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
1: Kani kuti modalu koti sreni varaku kulanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
0: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
1: Inta chesinappudigani aa tallidandrulu paina sariyainatuvanti oka krutagnatanu choopatam ledhu.
0: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: Evaru nannu chadivinchari navunna evaru inta pedda variga chesari aneetuvanti vishayam e maatram kuda nu ayochincharu.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: Itti paristhiti endu ee education aneetuvanti emti?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అందరు.
0: I have become an expert in all varied branches of knowledge.
1: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం మాత్రమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
0: In fact, the true education is latent and immanent ఇన్ ఎవ్రీ మై హ్యూమన్ బీయింగ్.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
0: వి ఆల్సో నో ది విమెన్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: పీపుల్ ఎక్స్పెక్ట్ వెరీ హై స్టాండర్డ్స్ ఆఫ్ రెస్పెక్టబిలిటీ అండ్ ఎస్టీమ్ బై లర్నింగ్.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్ అయినా కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
1: అలాగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: విత్ ఆల్ దిస్ జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు డూ?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ట్రాన్స్ఫర్మేషన్ రిఫర్మేషన్ ఇన్ హిమ్ అండ్ నార్ ఈజ్ హీ ఆఫ్ ఎనీ హెల్ప్ టు హిస్ పేరెంట్స్.
1: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: బట్ he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquire?
1: విద్య యొక్క విశిష్టత వినయం.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు మీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కానీ ఇంత మాత్రమేనకై మీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినప్పుడు విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: ఇన్ మోడర్న్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ హ్యూమిలిటీ అట్ ఆల్.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, but one gets satisfied with this bookish knowledge.
1: ee bookish knowledge valla nerchukunnatundi emti? Artificial vidya.
0: By this bookish knowledge your life becomes totally artificial.
1: Amma life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Tindi anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachadam kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: అన్ని స్టైల్ గా ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ దిస్ టైప్, ఆర్టిఫిషియల్ నేచర్.
1: ఇది నేర్చుకోవడానికి కాలేజీలకు పంపించాలనా?
0: టు లీడ్ ఆర్టిఫిషియల్ లైఫ్ షుడ్ యూ గో టు ఏ కాలేజ్?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు క్వశ్చన్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ దట్ హ్యాస్ బ్రాట్ మీ టు దిస్ కాలేజ్?
1: అప్పుడే తాను సరి అయినటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only you can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు.
0: He gathers information from all the books and again start writing the book. It is a matter of బై డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ పుస్తక ద బుక్ అండ్ మస్తక ద హెడ్.
1: కానీ పుస్తకముల నిండా మస్తుగా చదువు ఉండే.
0: ఇన్ బుక్స్ పుస్తక దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మస్తుగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
1: మస్తకముల యందు మట్టి రెండు.
0: బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మట్టి ద మడ్.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఇస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: దేర్ ఇస్ నో డిసిప్లిన్ అమంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: దే బిహేవ్ విత్ ఆల్ ది హ్యూమిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: బట్ ది మూమెంట్ దే గో అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ దే బిహేవ్ లైక్ రౌడీస్ వాగబాండ్స్.
1: కనుక మొట్టమొదట బయట మంచి మంచి పేరు సంపాదించాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
1: ఈనాడు మీరు చదివే చదువంతా కూడాను బయట ప్రపంచం కోసం అనేది చేస్తుంటారు.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వాడు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్ ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధన నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్.
1: ఏమిటి నాలెడ్జ్?
0: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
1: ఈ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: వీ సే నాలెడ్జ్ నాలెడ్జ్ బట్ అల్టిమేట్లీ ఇట్ ల్యాండ్స్ అప్ ఇన్ అలర్జీ.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కానీ మనసు యొక్క ప్రభావము హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: In the modern world, wherever you go, you listen to nice words.
1: పోయి తాను చెప్పిన మాటలైన తను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
0: It is not this bookish knowledge that is important.
1: ఆ గ్రంథ పరిచయమును గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaluka idi meeru nechukovalsinatundi vidya.
0: Drawing the essence gandha is the true education.
1: Pustakalu chalutuna chalutuna chalutunda,
0: we go on reading, referring books.
1: Chadavina chadavanta kuda em prayojanam?
0: What is the ultimate use of all this knowledge, education?
1: Ayinitte cheppadu, idinitte cheppadu, ayinitte idena manam nechukovatam.
0: After all, what is that we know? We go on quoting what people say about
1: it. Nee hrudayam nikem bodhisthundadi adi nee cheppali.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: Kaani danni evvaru gocharinchaledu.
0: Nobody is inquiring in this path.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Edi chadukunnappudiki okati rendaina kuda manam practical lo petti dani adarshanga nirupinchali.
0: Whatever you may study, at least you should put into practice one or two principles and then demonstrate what idealism is.
1: Goppa goppa varandaru kodanu chadivaru.
0: All great people studied, no doubt.
1: Kaani chadinaru kaani variki vare matram chusukovaledu.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లో చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీస్ ద చీఫ్, హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి.
0: Therefore, we should acquire the true knowledge.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: Education bereft of character is useless.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half-boiled rice, half-baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు.
0: Man has got 3-dimensional nature.
1: Mind, ఆత్మ, బుద్ధి.
0: The mind, intellect and the self, ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of ఆత్మ, the self?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
1: చదివిన మహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్, వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యూ స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యూ డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడికలో ఉంటే అదే నాకు చాలా ఆనందము.
0: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హి ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
1: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
0: వీఆర్ నాట్ సింప్లీ హ్యూమన్స్.
1: అందరూ డివినిటీ.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వన్ హ్యాస్ టు బి ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ ది ఐడియల్.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది ప్రాక్టికల్ లైఫ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్.
1: ఆనందించాలి.
0: అండ్ వీ షుడ్ అటైన్ బ్లిస్.
1: ప్రతి మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ఫుల్ నేచర్ ఇస్ దాట్ క్వైట్ న్యాచురల్ గిఫ్టెడ్ టు మ్యాన్.
1: న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
0: వీ హావ్ గివెన్ అప్ దిస్ న్యాచురల్ బ్లిస్ఫుల్ స్టేట్ గివెన్ టు అస్, గిఫ్టెడ్ టు అస్, బట్ వీ రన్ ఆఫ్టర్ దాట్ విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
0: యు గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: యు క్యాన్ టీచ్ అదర్స్.
1: మనం ఒక గ్రంథం వాళ్ళు తయారైపోతున్నాం.
0: Our life has become a sort of a book.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: Out of this book, how to learn, how to be practical.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: In fact, the true learning comes out of one's own heart, hridaya.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ బిగిన్స్ విత్ ద హార్ట్.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద పీపుల్ విల్ బి అటెంటివ్ విల్ బి నోటీసింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చైల్డ్.
1: కనుక మనము హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిలై ఆన్ ద హార్ట్.
1: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఇది కాన్షియస్నెస్ అంటారు.
0: ది ట్రూ హార్ట్ ఇస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ దిస్ కాన్షియస్నెస్ ఇన్ ది కరెక్ట్ ఫామ్.
1: అదే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దిస్ షుడ్ బి ద మెయిన్ ఫ్యాక్టర్.
1: ప్రేమతో బోధించినటువంటి ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total
1: bliss.
0: And in fact, the bliss is present in everybody.
1: కాని తన యందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
0: But one is not aware of the bliss within.
1: కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
0: Therefore, one should be aware of the bliss of one's own self.
1: నిత్యానందం.
0: The eternal bliss,
1: Paramasukham,
0: is supreme happiness,
1: Kevalam Jnanamurtim,
0: is one of wisdom,
1: Dvandvatitam,
0: non-dual.
1: ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి.
0: The true bliss is non-dual.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే.
0: And therefore you find this dual bliss everywhere if you want to see.
1: కనుక ఈ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: So long there is duality, there is no bliss.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైనింగ్ యూనిటీ.
1: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: దిస్ యూనిటీ షుడ్ టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
0: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ if you have got this three dimensional view of unity, purity and divinity.
1: కేవలము ఈ మూడు కూడాను పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తున్నాయి.
0: In fact we find the blissful state enjoyed by all animals, birds and bees.
1: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
0: Therefore first let be there the purity first.
1: నీ పంచేంద్రియములు కూడాను ఏకంగా చేయి.
0: Let all the five senses be unified.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: And this what is called meditation.
1: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ యూనిటీ.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములు వలె అకచర్యంటి వలె మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ కన్సిడరింగ్ ఎవ్రీవన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ ఎట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ brothers and sisters.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ట్రీ.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: ఆల్ ద బ్రాంచెస్ అండ్ సబ్ బ్రాంచెస్ are our relations.
1: Daiva chintane mana yokka dintlo ni fibers.
0: And the constant thought of God.
1: Aa fibers chintane aanandam anetuvanti vartam chikutundi.
0: Out of this flower only you get the fruit, ultimately the bliss.
1: Aanandame mana phalam.
0: Therefore bliss is the fruit of life.
1: Aanandam anetuvanti lekunda ee phalam putti prayojanam enti?
0: Without this bliss what is the use of any fruit?
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
0: యు కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది భౌతికమైన విద్య.
0: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
1: కానీ దానిని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
0: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ అండ్ అక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాలా శాంతి చేరుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ when only you get spiritual knowledge.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్ ఓన్లీ.
1: ఆ ప్రేమలేనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ కల్టివేట్.
1: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: Many, many people have assembled here, but all our concentrated attention is on Swami. But only one view, one center.
1: Adhe Bhagavat Chintana.
0: That's what is called thinking of God.
1: 15 నంబర్ల నుండి పస్తుంటి వారికి మంచి భోజనం లభించినట్టు.
0: It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: తిని లేనటువంటి వారికి తిండి చూపించాలి.
0: యూ షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కురిచినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, when all the rivers, lakes are empty and dry, supposing you find a downpour of rain, how happy you will be.
1: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: Therefore, we should consider what is most important.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Human life is highly valuable.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: But we spend the human life in a meaningless way.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: There is no meaning in spending this useless life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు.
0: యు ఆర్ స్టూడెంట్స్.
1: విద్యను మీరు అర్థం చేయలేరు.
0: నేచురల్లీ యు హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, there is no use in just going through the books.
1: Kanuka meer prathi okka daniki endu unnatundi oka fundamental dinni meer pradhananga pettukovali.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: Inta mandi prajalu untunnappudiki andari endu okke pranave.
0: Though there are so many assembled here, many many here, but life is one.
1: Kanuka meer మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore, you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే నీది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకుని,
0: relying on this,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: the rest of things can be taken up.
1: ఆధేయము ఆధారము రెండింటి యొక్క తీరు చూసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: Therefore, that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: And in fact, one can visualize the self.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: In this world, we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడాను తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటది.
0: ఈవెన్ రాట్స్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ యంగ్ వన్.
1: దోమలు మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్య అనే నేర్చుకుంటుంటాయి.
0: రైట్ ఫ్రమ్ మస్కిటో అండ్ యాంట్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్.
1: కానీ అవి భాషలతో చెప్పలేవు.
0: బట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ.
1: ప్రవర్తనతో చూపుతుంది అది.
0: యు ఫైండ్ దెమ్ ఇన్ దేర్ బిహేవియర్.
1: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
0: యు హావ్ గాన్ త్రూ బిగ్ బుక్స్ సో మెనీ.
1: కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: What is it you have exactly learned?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: You have become stone hearted, so hard.
1: Hard. హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకి ఏమి చిక్కుతుంది?
0: విత్ దట్ స్టోనీ హార్ట్, హార్ష్ హార్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బిగిన్ విత్ లవ్.
1: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
0: విత్ దిస్ బేసిక్ లవ్ యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్.
1: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమ లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
0: And there will be love spreading in the neighborhood.
1: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: Like this, when you go on expanding love, you can grow more and more.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: There should not be any hatred in us.
1: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె అక్కచెల్లెళ్ళ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: Therefore, you should mingle among yourselves. As brothers and sisters.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
1: కనుక ఇది ఉండే ప్రయోజనం ఏది?
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్షన్
1: బ్రదర్ ఎక్కడున్నాడు? బ్రదర్
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రదర్ హూమ్ యూ కాల్ ఈజ్ వెరీలీ యువర్ సెల్ఫ్.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్, నేచురలీ యూ కెన్ అండర్స్టాండ్ ద వన్నెస్.
1: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: బట్ దిస్ లవ్ ఈజ్ డైవర్టెడ్ అండ్ పర్వర్టెడ్.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమ ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
0: When there is love to love, we'll all be one.
1: సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నిటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: But there is only one that is common.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
1: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే.
0: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
1: ఎవరు మనలో మంచివారు?
0: హూ ఇస్ గుడ్ అమంగ్ అస్?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
0: నేను
1: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
0: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: నేను చాలా ప్రధానమని.
0: ఐఎమ్ చీఫ్.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: ఎదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
1: Tachana ee reel navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo patal reelu nuve em pan chestavu? Nene lekapothe palani vaaru veelu palani vaaru vaaru palani vaaru vaaru ani nenu cheppukunda pothe nuve em pan cheyalevu annadu.
0: The pointing finger went on speaking like this, without me who is going to direct you?
1: Nenu pedda vaadine annadu.
0: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
1: ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
0: You all seem to talk ridiculous way. I am greatest among you.
1: ఇద్దరు ఒక వైపున, ఇద్దరు ఒక వైపున, వీటి మీ నలుగురు కూడాను నా ఏడీసీదే.
0: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADs.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: Therefore, I am greatest.
1: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండది, ఏ యొక్క వజ్రవారికి మీద పుష్యరాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
0: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్, ఇట్స్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ, ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ టు దిస్ రింగ్ ఫింగర్ దేర్ ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్ నో మ్యాటర్ దట్
1: నేనే మీ అందరికీ రాజు అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐఎమ్ ద చీఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్
1: కట్టే అప్పటికి చిచికి వేరు చెప్పిందట.
0: అండ్ కమ్స్ ద లిటిల్ ఫింగర్
1: అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: ఇఫ్ ఎనీ లెసన్ ఈస్ టు బి టాట్ టు ఎనీబడి ద లిటిల్ ఫింగర్ కమ్స్ ఫస్ట్. ఐ ఓన్లీ టెల్ పీపుల్
1: ఐఎమ్ లీడర్,
0: ఐఎమ్ ద లీడర్ సేస్ ద లిటిల్ ఫింగర్.
1: కాబట్టి నేను లేకపోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
0: వితౌట్ మై లీడర్షిప్ నన్ కెన్ ఫాలో.
1: కరెక్ట్గా ఎప్పటికీ హృదయం చెప్పిందట పిచ్చివారు, ఐదు మంది చేతని ఐదు విధమైన గుణములు వస్తున్నాయి, ఐదు విధమైన గుణములే మానవుని విలువలు.
0: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్ యూ సీమ్ టు మ్యాడ్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకొని పోయాయి.
0: దెన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ బెంట్ దేర్ హెడ్ ఇన్ షేమ్.
1: ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే హృదయమే.
0: Therefore, if you investigate, you will understand.
1: మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: Everyone is great in his own way.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప అనుకోండి, కాలం వ్యర్థం చేయకండి.
0: But don't go by this greatness and feel egoistic.
1: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు ఉంటాయి.
0: ఇన్ లైఫ్ దే వీ హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
0: If you say, who is Sai Baba? You get the response, I.
1: Who is the Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: The Vice Chancellor.
0: He will say, I am the Vice Chancellor.
1: Atani chuptundi ee velu.
0: It is a pointing finger. Therefore, it is one that points
1: out.
0: Therefore, we should also be one pointed.
1: Andari endru unnatundi aatmane, adi okkate.
0: In fact, the self, Atma, is uniform, same in everyone.
1: Ekam eva advitiyam brahma.
0: It is only one, not two, the one without the second.
1: Ajatvikanga meeru paikkolakkaledu.
0: You don't expect to grow to heights.
1: Ajatvikamaneya kevalam ane endu unnatundi tattvame.
0: Therefore, spirituality means to know your own true nature.
1: Ninnu chusukoni ahankara padutunnavu.
0: In fact, you go by the external form.
1: ఈ అహంకారం చేత మనం ఏమి తెలుసుకోలేము.
0: And you are egoistic. With this ego, you cannot expect.
1: అందరం ఒకటే.
0: We are all one.
1: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
0: You will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: We should have this sort of unity.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదమదే చెప్పింది కలిసిమెలిసి తిరుగుదాం.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్
1: కలిసి మెలిసి మెలుగుదాం
0: లెట్స్ మూవ్ టుగెదర్
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు
0: దిస్ ఈస్ వేదిక్ డిక్టమ్
1: అందరూ కలిసి మెలిసి ఉండాలి
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్
1: కలిసి మెలిసి చదవాలి
0: దే షుడ్ లెర్న్ టుగెదర్
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు ఇంకో పుస్తకం నువ్వు తీసుకోవు ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది
0: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్ దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్
1: కనుక అందరూ ఏకం కావాలి
0: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది
0: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్ నో
1: ప్రేమను పెంచుకోండి
0: డెవలప్ లవ్ ఫండమెంటలీ
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది
0: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడి
1: అందరి ఎందుకు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందుకు కూడా ఉన్నది
0: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మీ
1: కనుక నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి
1: కనుక నాకు వారందరూ ఒకటే
0: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ basically being
1: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి
0: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వీ షుడ్ మింగిల్ ఈచ్ అదర్
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు
0: వీ వర్షిప్ అండ్ వర్షిప్
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో
0: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు
0: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్
1: ఆల్ ఆర్ వన్
0: All are one in fact.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఇదే మీరు నేర్చుకోవాల్సింది మీరు.
0: This is the lesson that you have to learn.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of law.
1: చదివే చదువుతున్నారు.
0: You study no doubt.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: And you should have the single pointed attention on oneness.
1: అప్పుడే మీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: Then only you will find unity and perfect
1: harmony. Navagrahalu poojistunnam manam ippudu. Navagrahalu.
0: We speak of 9 planets. Planets.
1: Right end lopane ekatvam untundi. Ivanni cheri oka ring ga tayaravutundi.
0: And in fact, all the 9 planets work in perfect harmony and total unison. Likewise, there is unity among you.
1: Chudu, inni rekal cheri ee gulabi ayipindi.
0: All the petals here made this flower.
1: Kani idi okoto okoti tispettesesthe emi undadu ikkada.
0: If you separate out petals, you don't get the flower.
1: Kanukane mana hrudayam anetundi adhe flower.
0: Our human heart is the flower.
1: Adhe mana gulabi pushpam.
0: That is a rose flower.
1: Kani ee rose flower lopala kochi dinalu gadichinatte okoti okoti okoti anta raalipothundi.
0: As the time passes by, the petals wither.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: టు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్.
1: ఇప్పుడు ఇది
0: వాచ్ దిస్.
1: ఇదే 9 రత్నాలు.
0: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
1: ఈ 9 చేతిని ఒక రింగ్ అయిపోయింది.
0: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
1: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
0: The one who wears this ring with 9 gems, he will be safe and secure. 9 planets will bless him wherever he goes.
1: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: Then you will have proper result of all your endeavors.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ.
1: అతి ఏకైకంగా ఉండేటువంటి చదువును చదవండి.
0: స్టడీ టు బి యునైటెడ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: వీ హావ్ గాన్ బియాండ్ ద టైమ్.
1: కనుకనే ఈ టయాన్ని గడిచినట్టు దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ టోల్డ్ టు యూ.
1: అప్పుడే మీరు మన నుంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్, యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికి నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్, హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
1: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి.
0: యు బి యునైటెడ్ యు స్టడీ వెల్ యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్.
1: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో? తల్లిదండ్రులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్.
1: అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది.
0: దెన్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ రియలైజ్డ్.
1: భయం చేస్తారా? ప్రేమముదిత మనసే కహో కామరామ రామ్, కామరామ రామ్, కామరామ రామ్, శ్రీ రామ రామ.

0: పాప కటే దుఃఖమిటే తేత రామనా పాపకటే దుఃఖమిటే తేత రామనా భవ సముద్ర సుఖ జనావ తేత రామనా పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా
1: పరమ శాంతి సుఖ నిదాన దివ్య
0: రామనా అత్తజన ర జీవన ఘన ఏక రామనా భక్త జన ర జీవన ఘన ఏక రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

రేడియో సాయి ఇస్ ప్లీజ్ టు బ్రింగ్ యూ భగవాన్ బాబాస్ డివైన్ డిస్కోర్స్ వేర్ హీ సైట్స్ ఇంటరెస్టింగ్ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ ద లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ ఆది శంకర. దిస్ ఎక్సెప్ట్ ఇస్ టేకన్ ఫ్రమ్ బాబాస్ అడ్రెస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ద సమర్ కోర్స్ ఆన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ డెలివర్డ్ ఆన్ ద 1st of June 1973.

విష్ణు పూజ ఒక పారిసలిపితే విష్ణు పూజనొక పారి గవించిన అతనిని యముడేమని తర్కించును అతనిని యముడేమని తర్కించును కించిత్ భగవద్గీత పఠనము కించిత్.

0: దివ్యాత్మస్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడు అవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ సే, హీ కెనాట్ ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aite itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame talupuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantayikudunu guruvunuku arpitamu cheseetvanti chittamunandu tana yokka jeevitamunu gadaputu vachadu.
1: This dull-minded Anandagiri was having the sole purpose of serving his guru. He was spending all his time with his guru. This was the only aim and he was serving his guru at all times.
0: Guru chanta cherinatvanti migilinatvanti vidyarthulu guru cheppinatvanti paathamunu sayankalamunike appajeppi guru yokka aashirvadamulu andukonevanti varu. కానీ గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడా అప్పచెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవల యందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ రిపీట్ దెమ్ టు ది గురు బై ది వెరీ ఈవినింగ్. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the Guru.
0: Aite Guru nande tana chittamu ankitam cheyatam cheta Guru anugraham kudanu konta kalamunaku atana paina prasarinchi aa Guru anugraham cheta tanaku ekkada lenatvanti shakti samarthyamulu praaptinchi తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ దిస్ ఆనందగిరి అక్వైర్డ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ and he was able to give a set of verses called the Totaka verses and therefore he has been referred to as the Totaka.
0: ee Totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the atma.
0: Migilina shishyulandaru kodanu పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోట కూడా అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఎ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valiyu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka parimanam patinchinappudunu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయునూ మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: A person who is hungry, in order that he may relieve his hunger, it is not necessary for him to go and eat all kinds of foods that are produced in the world. It is enough if he has a morsel of food which will relieve him of his hunger. It is in this context that Anandagiri said that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. తన రోగమునకు తగినటువంటి యొక్క ఔషధమును ఒక్క దీనిని ఆరగించితే చాలు, తన రోగం నివారణ అవుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్, ఎ మ్యాన్ హూ ఇస్ సిక్ అండ్ హూ వాంట్స్ సమ్ మెడిసిన్ టు క్యూర్ హిస్ సిక్నెస్, హీ డస్ నాట్ హ్యావ్ టు గో అండ్ టేక్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మెడిసిన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్. హీ హాజ్ ఓన్లీ టు టేక్ ఇన్ దట్ అప్రోప్రియేట్ మెడిసిన్ విచ్ విల్ క్యూర్ హిస్ సిక్నెస్.
0: అదేనే లక్ష్యం ఉంచుకుని గీత గంగోదకం పీత్వా పునర్జన్మం నవిద్యతి అన్నాడు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ హ్యావింగ్ దిస్ ఇన్ హిస్ ఎయిమ్ హీ సెడ్ ఇఫ్ వన్ కెన్ టేక్ ఇన్ ది సేక్రెడ్ వాటర్స్ ఆఫ్ ది గ్యాంజెస్ దెన్ యూ విల్ అక్వైర్ ది నెసెసరీ నాలెడ్జ్.
0: నీకు దాహముగా ఉండినటువంటి సమయమునందు ఒక టంబ్లర్ నీరు తాగితే చాలు, గంగా నదినంతా కూడా నువ్వు పొట్టలో పోసుకోనక్కర్లేదు.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: Adhe vidhamugane ee totakudu భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుడిని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: శంకర హ్యాడ్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ పద్మపాద, సురేష్, తోటక అండ్ అస్థాన. ఆల్ దీస్ ఫోర్ డిసైపుల్స్ వర్ చోజన్ బై శంకర టు హెడ్ ఫోర్ ప్రిన్సిపల్ పీఠర్స్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ.
0: ఆ మండల మిశ్రుణ్ణి సురేశుడు అని కూడా పిలుస్తూ వచ్చాడు.
2: ది పర్సన్ హూస్ నేమ్ వాజ్ మండల మిశ్ర వాజ్ ఆల్సో కాల్డ్ సురేష్.
0: ఈ మండల మిశ్రుని చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడా అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati.
0: Mandana Mishra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడా అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani eka chittulainatvanti shishyatvam kani nedu labhyamogutam lekapovata chetane itti paristhiti bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yendu imitcheyatundi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana leki raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమొందుతుంది.
2: By the guru taking the second method of teaching, and that is himself doing and others watch him do a thing like that, will involve the entire system of organs of the disciple being attentive, and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: అయితే శంకరుల వారు తన శిష్యులు మహాబుద్ధి కుశలతతో ఏర్పరిచినటువంటి శ్లోకములను తాను సులభంగా అంగీకరించక ప్రతి శ్లోకమునకు అంతరార్థం ఏమిటో తన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను.
2: శంకర డిడ్ నాట్ రెడీలీ అక్సెప్ట్ ది వర్సెస్ దట్ హ్యాడ్ బీన్ కంపోజ్డ్ బై హిస్ డిసైపుల్స్. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
0: Anandagiri daggara pilichi, Giri, kinchit Bhagavad Gita patanamu annavu. Bhagavad Gita konchamu chadivite chalan cheppave. Inta 700 shlokamulaga unnatundi Bhagavad Gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థానము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: శంకర కాల్ ఆనందగిరి and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the Shastras and the essence that is contained of the Shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. దిస్ ఇస్ లైక్ వెన్ వీ వాంట్ టు ఫీడ్ ఏ స్మాల్ బాయ్ వెన్ హీ బిగిన్స్ టు ఈట్ వీ డూ నాట్ గివ్ హిమ్ ఆల్ ఎట్ వన్స్ ఫుడ్ బటర్ మిల్క్ సాంబార్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ వన్ ప్లేట్ వీ గివ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్ sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will of his own accord develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
2: Again, Shankara asked the question, you said that when we want to taste Ganges water, it is quite enough if you taste a small quantity. What is the meaning of this statement?
0: Ganga maha pavitramainatvantidi. Bharata desha matruvarti, prapancha vyapti, pavitra kirtini arjinchinatvantidi Ganga mata. Aa Ganga jalamu enni samvatsaramulu manam pettinappatikini chedipoyinatvanti padarthamu. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోయినటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్ ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఎ మదర్ టు అవర్ కంట్రీ త్రూ అవుట్ ది ఎంటైర్ వరల్డ్. ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అవర్ రెప్యుటేషన్ అండ్ అవర్ ట్రెడిషన్స్ హ్యావ్ బీన్ వాల్యూడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది గ్యాంజెస్. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: త్రికాల త్రిలోక త్రిగుణములు యందు కూడాను సజీవమైనటువంటి స్వరూపములో ప్రవహించేటువంటి యొక్క పవిత్రమైనటువంటిది ఈ గంగ. అనగా స్వర్గమునందు మందాకిని అనేటువంటి పేరుతో, భూలోకమునందు భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగ ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత భవిష్యత్ వర్తమానములు యందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ మధ్యమ అధమ లోకములందు కాని, సత్వ రజో తమో గుణములు ఎందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్, ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్, with all the three possible qualities does this sacred Ganges river flow. Whether it is in the heaven, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the nether lands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: కానీ ఈ ఆనందగిరి యొక్క అంతరార్థము ఇంతటితో తృప్తి కాక శంకర్ల వారు మరింత లోతునకు అతన్ని విచారిస్తూ వెళ్లాడు.
2: శంకర వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఇన్నర్ మీనింగ్ దట్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆనందగిరి. శంకర వెంట్ ఫర్దర్ అండ్ బిగాన్ టు క్వశ్చన్ ఆనందగిరి విత్ వ్యూ టు గో డీపర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్.
0: స్వర్గ మధ్య పాతాళ లోకములు మూడు ఉన్నవా, ఇవి ఏ రూపంలో ఉన్నవి, మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడాను మరీ ప్రశ్నించాడు.
2: శంకర ఆస్క్డ్, ఇస్ దేర్ ఎ హెవెన్, ఇస్ దేర్ earth where people live? Is there a patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri pipilakadi brahma paryantam kudanu ekatvamainatvanti atma divyatvanga prakashistunnadaneetvanti satyanni gurtinchinatvanti vyakti స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించేటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
2: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ whatever the being may be, starting from an ant going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same, the one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
0: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్, బిట్వీన్ బర్డ్స్, బిట్వీన్ క్యాటిల్, బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్, హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్, ది మర్త్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకుని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal, he forgets the world, he does not pay any heed to the Vedas or to the Shastras, he is fully and entirely selfish, he lives for himself, such people will be in the Patala.
0: Kana prati okka vishayamunandu kudanu manasunu yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ, యూ ఫైండ్ హై అండ్ లో, యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో. సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low, it is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vijrinbinchutu undatamu manavuniki nityanubhavamlo satyamainatvanti swaroopamulu.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga anandamuga sukhamuga undinatvanti samayam lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము, లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము, ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో, ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో, అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ, హిజ్ ఐడియాస్ విల్ బీ సాఫ్ట్. On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, marcha, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: దీనిని ఆస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
2: The same thing has been divided into so many parts, believing, non-believing, believing, non-believing and so on.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: You may be a non-believer. It is better to be a non-believer than being a believing non-believer.
0: కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రముని ఎక్కకపోయినను పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే, రెండు గుర్రములపైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు. ఈ యొక్క శ్లోక అర్థం ఉంది.
2: In this verse, it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును, మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
2: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరుల వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగాని మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
2: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka mudavadainatvantidi Vishnu pooja okapari kavinchina atanini yemudu emani సాధించును, అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు, యమునితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వం ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
2: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్ దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
2: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: Ataniki roopam ledu kani ataniki swabhavam aneetvantidi madhuramainatvantidi ga untundadi.
2: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడా ఒక అర్థం.
2: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
2: ఆనందగిరి సెడ్, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a ladu or call it a rava ladu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్ల మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
2: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కానీ లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కానీ గ్రంథ పఠనం వల్ల కానీ లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణల చేత కానీ ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించడము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఏ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaku velli Krishna edo oka murkhamainatundi yokka bhavamato mudattamainatundi vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
2: Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
0: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
2: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హిమ్సెల్ఫ్, కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి? In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Ippudu Naradudu raavatam cheta Krishnu yokka vaartalu emaina kuda nu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki Naradudu ee Krishna tattvanni varninchadaniki poonukunnadu. Oh murkulaina gopikalara, Krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు, కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
2: As soon as Narada got the permission from Krishna, he moved on and met the gopikas. The gopikas, seeing Narada,
1: they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, "You are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna."
0: అందులో ఒక గోపిక లేచి, నారద, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
1: One of the Gopikas got up and told Narada, "Do not waste your time. There is no question of your telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way."
0: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికీ గోపికలందరూ లేచి, నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము, అట్టి ఆనందమును నీవు వ్యర్థం చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు, కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపికి లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ that he has come there only to teach them in a proper manner the various aspects of the tattva of Krishna. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so when. Then the Gopika said, "We are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time."
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, "చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే" అని తనకు తాను చెంపలు వేసుకుని, ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, "I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world." And Narada left by giving that blessing.
0: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్,

0: బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నాడు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యము కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
1: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of gopikas are inseparable. This can be explained by saying Brahma vit brahmaiva bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికుల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
1: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
1: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayati kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabho annadu. Anaga ye yokka dana dhanya bhoga yasasuna nimittamai enta chinta chestunnaro manavudu, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి క్షణము ఆ నందనందను యొక్క పదముల పైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకుని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమును కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమునకు కాని అవకాశము లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ We spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి వారముల తరబడి నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణం, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే

0: నిత్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్ లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న 1 ఇంచి శాలిగ్రహానికి మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే ఆహా అది నాకు టైం లేదు, చిన్న శాలిగ్రహానికి స్పూనుడు నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రం కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది ఏది ఉపేక్ష ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. వీ స్పెండ్ సో మచ్ టైమ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ వరల్డ్లీ డిజైర్స్. We do not find any time to do good things. We are willing to spend days, weeks and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for 30 minutes in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have 30 minutes time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a shaligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka, manamu satyasatyamula yokka vishayanni manam gurtinchukoni ee vishnutvam aneetundi yokka sarvavyapakatvanni kudanu manam kontha varakunu అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నములు సలపాలి. అట్టి ప్రయత్నము సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడాను అందిస్తుంది. అట్లు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతన్ని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్. వి మస్ట్ రియలైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ అటెంప్ట్ made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls. Therefore, I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పెక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడాను ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిబోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
1: నో వన్ హ్యాస్ టైడ్ అప్ దిస్ మంకీ ఇన్ ది పాట్. ది మంకీ హ్యాస్ యూస్డ్ ఇట్స్ హ్యాండ్, టేకన్ సచ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇట్ లైక్స్. ది హ్యాండ్ హ్యాస్ బికమ్ బిగ్ అండ్ ఇట్ హ్యాస్ టైడ్ ఇట్ సెల్ఫ్. ది మోమెంట్ ఇట్ జస్ట్ లెట్స్ ఇట్స్ హ్యాండ్ గో, ది గ్రిప్ ఇస్ లూజన్, ఇట్ కెన్ ఫ్రీ ఇట్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడా తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్, ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ, వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual, who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: Ide bandhanaku sariyainatundi arthamunu andinchetundi gajendra mocham kudanu chakkaniga untundadi.
1: In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, gajendra moksha.
0: Anaga jeevitam anetundi dattamainatundi aranyamulo మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ ఎన్ ఎలిఫెంట్ ఏ వైల్డ్ ఎలిఫెంట్ విచ్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ది మ్యాన్స్ మైండ్ ఇట్ ఈస్ సింప్లీ రోమింగ్ అబౌట్ ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
0: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనసు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ రోమింగ్ అబౌట్ లైక్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఇస్ లైక్ ఎ థిక్ ఫారెస్ట్ ఇట్ బికమ్స్ థర్స్టీ. థర్స్టీ ఫర్ వాట్? థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్.
0: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
1: వెన్ దిస్ వైల్డ్ ఎలిఫెంట్ బికమ్స్ థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్ ఇట్ బిగిన్స్ టు డ్రింక్ ఇన్ ది లేక్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: అందులోపల కాలు పెట్టేటప్పటికీ తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
1: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ పుట్స్ ఇట్స్ ఫుట్ ఇన్ దిస్ లేక్ దెన్ దిస్ అటాచ్మెంట్ ఏ క్రోకడైల్ కాల్డ్ ది అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: ది మోమెంట్ దిస్ అటాచ్మెంట్ ది క్రోకడైల్ ఆఫ్ ఎన్ అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్ దిస్ వైల్డ్ ఎలిఫెంట్ కెనాట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనమైనటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: విత్ దిస్ అటాచ్మెంట్ ఇన్ ది ఫ్యామిలీ వెన్ ది క్రోకడైల్ ఆఫ్ అటాచ్మెంట్ హెస్ కాట్ ఇట్స్ లెగ్ ఇట్ స్ట్రగుల్స్ ది ఎలిఫెంట్ స్ట్రగుల్స్ అండ్ ఫైట్స్ విత్ దిస్ అటాచ్మెంట్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ఇట్ బికమ్స్ వీక్. వెన్ ఇట్ బికమ్స్ వీక్ హి సేస్ ఓ గాడ్ you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile. And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called sudarshana.
0: కనుక ఈనాడు మనము సుదృష్టి రావాలి, సుదర్శనము కలగాలి. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటుంది.
1: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన. వీ షుడ్ సీ అట్ ది లార్డ్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
0: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: Too much of your time and talk too long. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 samvatsaramulaku puramu oka vidyarthi na daggariki vachadu.
1: 20 years ago one student came to me.
0: Swami nenu class lo first class ku raavali ani prarthinchadu.
1: He prayed that he should come first in his class.
0: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి. తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము. నీ యత్న ప్రయత్నములను పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో. Everyone must make his own effort, and after making the effort, the result is in God's hands. But I give you the necessary courage. Make your own effort.
0: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
1: He passed as he desired, and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండదే, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: హీ కేమ్ బ్యాక్ టు మీ ఇన్ 3 మంత్స్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హ్యాపెండ్ ఆర్ యూ హ్యాపీ హ్యావ్ యూ గాట్ ఎ జాబ్ హీ సెడ్ యెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండీడ్ ఐ గాట్ ఎ జాబ్ విద్ ఇన్ 1 మంత్ ఐ హావ్ కమ్ బ్యాక్ నౌ టు టెల్ యూ దట్ ఇన్ మై ఓన్ ఆఫీస్ దర్ ఇస్ ఎ టైపిస్ట్ గర్ల్ హూమ్ ఐ వాంట్ టు మ్యారీ.
0: నాయన మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: ఐ ఆస్క్డ్ హిమ్, మై డియర్ బాయ్, ఇస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్. ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెండి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెండి చేసుకోకుని పోతే నేను ప్రాణమైనా ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: సరే, ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, "All right, you can go and marry."
0: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
1: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ 1 ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
0: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
1: ఐ ఆస్క్డ్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యు మ్యారీడ్? దే సెడ్ యెస్ వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
0: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్ళు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
1: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
0: Aithe aa pillavaadu ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మూర్ఖంగా ఉండిన స్వామి విషయంలో మాత్రము చాలా భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు.
1: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
0: Sari tirigi nayana edo nu badalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomani cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi paapam.
1: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
0: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
1: After that he did not turn up for 5 years.
0: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
1: హీ వాజ్ క్వైట్ హ్యాపీ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ హీ గాట్ ప్రమోషన్. బట్ జస్ట్ యాజ్ హీ గాట్ ప్రమోషన్ ఇన్ హిస్ ఆఫీస్ వర్క్ సో ఆల్సో ఇన్ డొమెస్టిక్ మ్యాటర్స్ హీ వాజ్ గెటింగ్ ప్రమోషన్. ది నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బికేమ్ 5.
0: సరే తిరిగి 6 సంవత్సరం అయిన తర్వాత వచ్చాడు. స్వామి నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
1: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్ స్వామి ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
0: Samsaram anetundi maha sarpanga pattukundi nannu ani annadu.
1: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
0: అప్పుడు నేను చెప్పాను, నాయనా నీవే నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా లేక ఆ సర్పము నిన్ను వచ్చి పట్టిందా చెప్పమన్నాను.
1: I asked him, did you of your own accord go and catch hold of that snake or did that serpent come and catch hold of you?
0: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi nityanitya vishaya parisilana cheyaleneetundi yokka murkhatvamlo padipoyi manam aneka rakamlaneetundi kashtamulaku dukkhamulaku guri ayipothunnam kanuka manam atti murkhatvaniki ye maatram kuda nu guri kaaka దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
1: You must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
0: మన యొక్క జీవితము నీతి నిజాయితీల పైన జీవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
1: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. You must remember that unless you respect these two essentials, morality and truth, life is not worth living.
0: Kanuka neevu satya margamulo praveshinchi sahanamu tyagamu oka anyonyata aneetvanti danini abhivruddhi parchukoni nee yokka seelamunu anaga gunamunu ప్రధానమైనటువంటి లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలు ఎందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారవుతావు.
1: యు మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. యు మస్ట్ డెవలప్ ఫర్ బ్యారెన్స్. యు మస్ట్ నో వాట్ సాక్రిఫైస్ ఈస్. యు మస్ట్ డెవలప్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇన్ దిస్ మేనర్ ఇఫ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అడాప్టింగ్ రైచువస్ కాండక్ట్, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
0: Kanuka meeru vidyavantula ainappatikini goppa goppa udyogamulu yelinappatikini deshamunaku nayakuluga meeru tayarainappatikini chaala santoshame ainappatikini mee yokka hrudayanni maatramu nirantaramu parishuddhamainatunte reetikinda undi bhagavat anugrahaniki సరి అయినటువంటి ప్రయత్నం లోపల ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షము చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రీ ఆశ్రమానికి బద్రీ పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షము కాని భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశమునకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకూడను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: It's a matter of pleasure to see that you get educated. It is certainly a matter of pleasure when you occupy positions of responsibility. You may become leaders of various aspects in this country. But in all these things, try and keep your heart clean and pure. Then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

వాకే గురు వాకే గురు జీ బోలో సత్యనామ్ సత్యనామ్ జీ బోలో నిత్య నిత్యం జపియే తేరే నామ్ జీ బోలో నిత్య నిత్యం జప

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జీ బోలో కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ బోల్ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జీ బోలో కృష్ణ కృష్ణ కృష్ణ నిత్య నిత్యం జపి కృష్ణ నామ జీ బోలో నిత్య నిత్యం జపి హరి హరి హరి హరి హరి హరి జీ బోలో బోలో హరి హరి హరి హరి హరి హరి జీ

గోవింద జై జై గోపాల జై జై, రాధారమణ హరి గోవింద జై జై, వాహె గురు వాహె గురు వాహె గురు జీ బోలో, వాహె గురు వాహె గురు బోలో, వాహె గురు.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది మార్నింగ్ ఆఫ్ ది 21st ఆఫ్ నవంబర్ 1985 డ్యూరింగ్ భగవాన్స్ 60th బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్.

రఘురకు చిత్తశుద్ధి చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability, and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamana Nundi. వివిధ భాషలతో, వివిధ వేషములతో, వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం, దివ్యత్వం అనేటువంటి దానిని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వము.
0: And on a yet another front, you have the selfishness.
1: Maroka vaipuna adhikara daham.
0: And from yet another side, you see this craze for power.
1: Inkoka vaipuna manavuni yokka divyattamnu kolpoyi kevalamu oka rakshasattanga prakatinchetvanti yokka allakallolavulu maroka vaipuna.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human
1: form.
0: And then you have ideas like regional chauvinism. Then you have problems of finance and money. Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలములు మరొక వైపున.
0: Educations brought about by the younger generation.
1: ఒకటేమిటి, సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: Why talk of this like this? There are any number of problems confronting man.
1: ఈ లోకములో ఏ పదార్థము చూచినా, ఏ విషయము చూచినా భయాన్నితన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కాని ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it, and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువులపైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కువ ఉండినంత వరకు మానవుని భయం ఏ కోసం విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరుకోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించగోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment, wherein they can let go feelings of I, mine and thine, should plunge into service activities.
1: సమాజ సేవని మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకొని సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్నా కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారము అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటే రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుమో అట్టి గమ్యమును మనం అందుకుందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకుని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకుని ఏ గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మలు ఎందు కూడాను కొన్ని ఊతులము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: What this word ఊతులం in Sanskrit means is one who has experienced this state of atma.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థము.
0: There is yet another meaning attached to it, the thing that you associate with karma or action.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవనేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయములో ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: హిందీ భాగవత ఇస్ ద సెవెంత్ ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద్ చరిత్ర. వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ ద యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్స్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatunte yokka rakshasatvamunu anubhavinchadaniki oka kaaranam erpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: Vaikuntha vasulainatvanti ee jayavijayulu rakshasa janmunu anubhavinchataniki kaaranam emiti?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: Tama yokka ahankara cheryale deeniki moola kaaranam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamainadi.
0: Therefore their very actions determined the type of birth they had.
1: Rakshasa vamsham nandu janminchinatundi prahladudu mahaneeriya vakyamulanu shirasa vahinchi aachaniyendu unchi aanandanni anubhavinchatam chetani rakshasa janmudainappatikini prahladudu దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this, Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: తిరసావహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకే దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders. Thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: Kanuka manavattam aneetundi manchi cheddalaku moolakaranamunu karmanuga manam bhavinchali.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: Konni vishayamulandu manavudu indriya nigraham nimittamai aneka cheryalanu chestunnadu.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: Indulo edini taanu poorthiga anubhavinchi taanu aanandistunnadu aneetundi oka satyanni gurtinchukolekapothunnadu.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ఏ మాత్రం కూడాను ఏ వ్యక్తి అయినా కూడాను విసర్జించుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ టు డిస్కార్డ్ దిస్ ఐడియా ఆఫ్ డూయింగ్ సంథింగ్.
1: అట్టి పరిస్థితుల యందు మానవుడు తాను అనుభవించినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట అర్థం చేస్తుంది.
0: దిస్ బీయింగ్ ద కేస్ ఎవ్రీవన్ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ దట్ వీ షుడ్ డూ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము గుర్తించడానికి కొన్ని ప్రయత్నములు మనం చేయాలి.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: Atti paristhitulu yende manavattam saarthakam nondutundi.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: Nisvarthamainatunte seva chinnadi ainappatikini adi entayo labhadayakanga untuntadi.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: Komala hrudayam leka tyaga bhavam leka sahana tattvam leka aacharinchetunte sarva karmalu kudanu kevalam aadambaramane daristundi.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do high and lofty would have no meaning.
1: Sanubhutito aacharinchinatunte karmale స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: వాట్ లిటిల్ యూ డూ ఇఫ్ ఇట్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సింపతి బ్రింగ్స్ టు యూ ఫ్రెండ్షిప్.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీయింగ్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనాభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనం గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వి షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వి షల్ లివ్.
1: ఇదే దీని యొక్క అంతరార్థం.
0: This is the inner significance of this
1: Vedic. ప్రాచీన కాలము నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం వేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారము సలుపుతున్నదనేటువంటి ఒక దుర్వార్త.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedam chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very broad.
1: Deeni antaratmamainatundi kevalam paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emaatram kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకని పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యమని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుని యొక్క

0: is verily service to God. This is what we should feel. And
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకొనలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం భావించుకుంటున్నాడు.
0: We should be firm of this conviction. But today, man has given himself to thinking in different ways, working at cross purposes with what has been given down to him.
1: సమాజములో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: He is part and parcel of the society, but the faults which are not there, he tends to go out of his way to seek them out.
1: మానవుని యందున్నటువంటి దుర్గుణములలో దుష్ట భావం అనేటువంటిది తన దోషములను చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన యందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషములను సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others and you try to deride and put them down.
1: అందుకే క్రైస్తవుడు చెప్పాడు ఒకతూరి, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
0: That's why it was in this context that Jesus Christ once said, Oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
1: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులు ఎరుగరు అన్నాడు.
0: Even Vemana said, one who wants to seek fault in others does not think about the faults that he himself has.
1: పరుల తప్పును కొంతవరకును బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
0: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
1: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: One who is free from his own shortcomings has a right to look at the faults of others.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: So this is an evil tendency.
1: మన సమస్తలలో పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించకుండా చూసేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
0: In our organization, we should strive to see that we do not look to the faults and shortcomings of others.
1: దాపురి అంటారు భక్తులను చూచి.
0: Now when you look at devotees, you think about exhibitionism.
1: షోకిల్ల అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
0: Now if a devotee sports a good dress, you say he is a showman.
1: మౌనంగా ఉంటే ఇది కేవలం ఒక తెలివి తక్కువ వాడు అంటారు.
0: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
1: మాట్లాడితే ఇది వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటి యందుకును దోషములు చూచటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: Once such a evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టునే మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: అదే విధంగా మానవుని యందు అరులుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడా దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పు వారి హృదయము విను వారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: So a true sadhana is wherein we try to curb even such basic tendencies in our daily life.

0: సర్వములు ఏ ధ్యానములు ఏ విధమైన భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
1: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప ఆర్ సిట్ ఇన్ ధ్యాన ఆర్ డూ భజన్స్.
0: కానీ జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుచు పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
1: బట్ యు కీప్ డూయింగ్ యువర్ జప ధ్యాన అండ్ కీప్ డూయింగ్ భజన్స్ కీప్ ఎంటర్టైనింగ్ థాట్స్ అబౌట్ అదర్స్ ఈవెన్ ఇన్ వికెట్ వన్స్ దిస్ కెనాట్ బి ట్రూ డివోషన్.
0: పరదూషణ పరదోషములు పరశ్రవణములు దోషములుగా మనం వినటము ఇది మహాపాపం.
1: క్రిటిసైజింగ్ అదర్స్ ఆర్ లిస్నింగ్ టు క్రిటిసిజం ఆఫ్ అదర్స్ ఆర్ రాదర్ బ్యాడ్ అండ్ అన్డిజైరబుల్ థింగ్స్.
0: కనుకనే అనేక పర్యాయములు మీకు తెలిపి ఉన్నాను.
1: దట్స్ వై ఆన్ మెనీ ఒకేషన్స్ ఇన్ ద పాస్ట్ ఐ హావ్ మేడ్ నోన్ ఎ ఫ్యూ థింగ్స్ టు యూ.
0: పవిత్రమైన దివ్యమైన న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
1: రామ హు వాజ్ ఎ పారడన్ ఆఫ్ వర్చ్యూస్ హు వాజ్ ఆల్ సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ ఆన్ సచ్ ఎ నోబుల్ వన్ మందర స్టార్టెడ్ క్రియేటింగ్ స్టోరీస్.
0: దానిని వినినటువంటి కైక గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు?
1: Now Mandara who indulged in such talk and Kaika who gave her ear to such talk, what happened to them finally?
0: Atti dushtulu yokka perlu ye stree naina unchukunchunnada?
1: Today do you see any woman or lady taking the names of Kaika or Mandara?
0: Kanuka manamu Kaikalu kaani Mandara kaani kaanaru.
1: So we should never become either Kaika or Mandara.
0: Dushtulainatundi Kauravulu ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరము కూడా వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
1: లైక్ వైజ్ ద ఈవిల్ అండ్ వికెట్ కౌరవర్స్ ఆల్ ద టైమ్ ఆల్ దర్ ఎనర్జీస్ వర్ స్పెండ్ ఇన్ డిరైడింగ్ అండ్ రిక్రైయింగ్ అండ్ క్రిటిసైజింగ్ ద నోబుల్ అండ్ ద ఐడియలిస్టిక్ పాండవర్స్.
0: కానీ కట్టకడపటికి కౌరవుల యొక్క పరిస్థితి ఏ గతి బాగలేదు.
1: ఇన్ ద ఎండ్ వాట్ బికేమ్ ఆఫ్ ది కౌరవర్స్?
0: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
1: సో ద నేమ్స్ ఆఫ్ దీస్ కౌరవర్స్ డస్ ఎనీ మ్యాన్ టుడే విష్ టు హ్యావ్ హిస్ నేమ్ హిస్ బీయింగ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎనీ ఆఫ్ ది కౌరవర్స్?
0: కనుక లోకములో మనకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల తత్వాన్ని కొంతవరకు గుర్తించి తద్వారా మన దివ్యత్వానికి అడ్డుతగిలినటువంటి మార్గములను మనము అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
1: So in this existence, in this worldly existence of ours, we have any number of examples which bring home to us these home truths. We should
0: experience that method.
1: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
0: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
1: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature, we cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
0: తన ఫలములు తాను తినవు చెట్లు.
1: A tree, it is said, does not eat its own fruit.
0: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్టు ఫలములను అందించుచున్నవి.
1: For whose sake then do you have these fruit and flowers?
0: గోవులు తన క్షీరమును తాము భక్షించవు.
1: Similarly, the cow does not drink of its own milk.
0: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
1: The milk is for the sake of others.
0: నదులు తమ జలములను తాము ఆరగించవు.
1: Likewise, the river does not drink of its own water.
0: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
1: This river water flows for the benefit and sake of others.
0: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
1: Now the tree may be laden with fruit, but the tree does not eat.
0: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
1: The river might be overflowing with water, but the river does not partake of it.
0: పక్షుల పశువుల యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవు?
1: The cow likewise does not drink its own milk.
0: సకలైశ్వర్య స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
1: లైక్ వైజ్ గాడ్ సుప్రీమ్ హూ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ అండ్ హూ హాస్ నథింగ్ దట్ హీ లాక్స్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఇట్స్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైన మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
1: మ్యాన్ డస్ నాట్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ దిస్ సెల్ఫ్లెస్ థింగ్ కాల్డ్ గాడ్. హీ ఇన్స్టెడ్ ప్లేసెస్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎ ఫెలో మ్యాన్ అండ్ ద రిజల్ట్ ఈస్ డిజాస్టర్.
0: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
1: సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు టుడేస్ ప్రాబ్లమ్స్?
0: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
1: థింక్ గుడ్ అండ్ యాక్ట్ గుడ్.
0: ఇతిహాస పురాణము యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటున్నది.
1: ద వెరీ క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ ద పురాణాస్ అండ్ ద శాస్త్రాస్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ వర్డ్స్.
0: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వస్తున్నది.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ కన్ఫర్స్ ఆన్ యూ గుడ్ అండ్ నోబుల్ ట్రైట్స్.
0: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
1: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
0: Itti satsheelamunu prati vyaktikudanu andukoni anubhavinchadaniki prayatninchali.
1: And these qualities every person should aspire to make safe and secure.
0: Seelame pranamaneetunte satyanni gurtinchali.
1: Character is our very life breath, life.
0: Ilanti tattvanni manu ee naadu abhivruddhi parchali.
1: This is the idea that we should set before ourselves.
0: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
1: The one solution to all the problems besetting man today in this world is he should become selfless.
0: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
0: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
1: బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ దేర్ ఆర్ దీస్ టెండెన్సీస్ లైక్ హేట్రెడ్ అండ్ జెలసీ.
0: ప్రేమ ఏమాత్రం కూడా ఏ కుసనందు కూడా కనిపించట్లేదు.
1: యూ కెనాట్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ఈవెన్ అన్ ఐయోటా ఆర్ ట్రేస్ ఆఫ్ లవ్.
0: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ లవ్ దట్ షుడ్ బి ఫర్
0: సర్వ సమస్యలకు కూడా పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
1: ద సొల్యూషన్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమనే ప్రధానమైన దైవం.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
1: A heart devoid of love is a temple of darkness.
0: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
1: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
0: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరుణు సాచుచున్నాడు.
1: He runs after fleeting pleasures and fleeting sources of joy.
0: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
1: And further he says that I am trying to curb my senses.
0: ee naati sadhakulu edo satyanni gurtinchaka sadhanam chestunnattuga manaku gocharistunnaru.
1: Now today sadhakas we know for a fact that they keep doing various things without understanding what they are doing.
0: Japamulu, dhyanamulu, bhajanalu cheyichu parama bhaktula vale kudanu natistunnaru.
1: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees. All right.
0: కానీ ఈ సర్వ విధములైనటువంటి పవిత్ర సాధనలు ఎందుకు దమాన్ని మనం పొందాలి, ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
1: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
1: Without this idea of sense control, there is no point in indulging in any of these other.
0: ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
1: వన్ హూ హాస్ అటైన్డ్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ ద ఉపనిషత్స్ కాల్ హిమ్ సాక్షర.
0: సాక్షర అనగా ఇదే నిగ్రహుడు అని అర్థం.
1: దిస్ వర్డ్ సాక్షర ఇస్ వన్ హూ హాస్ కంట్రోల్ హిస్ సెన్స్.
0: దీనిని దమా అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ దమా.
0: దమను పొందినటువంటి వ్యక్తి నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలడు.
1: And one who has got this dhamma for himself can attain godhead.
0: కాని ఈ దమకు మనం ఈనాడు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
1: But we are going against this idea of dhamma today.
0: దమ ఇటువైపు నుంచి చూస్తే మదం, ఈ మదముతో మనము జీవిస్తూ ఉన్నాం.
1: Now the same word tama read from the other side reads mada of pride.
0: ఈ మదం అనేటువంటి రాక్షసత్వానికి ఒక చిహ్నం.
1: Now this is an evil demonic quality.
0: మదము ఉండినంత వరకు కూడా నువ్వు మాధవుణ్ణి పొందలేడు.
1: So long as you have mada you can never attain godhead.
0: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
1: So this sense of ego should be curbed first and foremost.
0: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
1: Without going for this idea of dhamma, any number of things that you might do in the form of sadhana, you will not achieve your goal.
0: ఒక రాజ్యము మరొక రాజ్యము యొక్క హద్దులను రక్షించుటకై కొంతమంది సిపాయిలను నియమించాడు.
1: Now in order to safeguard the frontiers of the country, a few soldiers oppositioned.
0: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
1: Now these soldiers which were positioned thus were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
0: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
1: One day it so happened that people of the other country crossed over to this country.
0: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
1: When they were in the act of crossing over, a soldier nabbed them.
0: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
1: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
0: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
1: And the superior officer shouted back, "Bring him to my presence."
0: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
1: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
0: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
1: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
0: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
1: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
0: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా దొంగ సిపాయిని పట్టాడు.
1: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
0: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహ మదమాత్సర్యమైనటువంటి దొంగలు.
1: So who are the thieves of today? These six evil traits, kamakrodha, moham and the like.
0: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పండి ఈ యజమానుని కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
1: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
0: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో ద మోరల్ ఇస్ వి షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫస్ట్.
0: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
1: సో ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రోలింగ్ ద సెన్సెస్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ సాధన.
0: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
1: Now when you are experiencing a spate of anger or hatred, you must try to bring these things down.
0: Samajamulo itti pavitramainatundi yokka margamulanu adarshanga manam nirupinchali.
1: And whatever we do, we must be models and ideals to those around us in society.
0: Yavarem annanu kodaru manam sahinchukoni parinchukoni sevalo manam palpadali.
1: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
0: Tarulu dushimpa neevunu vaarivalani తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
1: Now when somebody criticizes you, you criticize him in return. How then are you superior to your fellow being?
0: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నా.
1: You know that it is certain thing is wrong and yet you try to do that. Are you following the dictates of dharma?
0: పరులు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
1: What the other man does, we look upon it as a grave injustice.
0: అట్టి తప్పును మనం చేయకుండా చూసుకోవాలి.
1: We should see that we don't commit those mistakes.
0: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనము చెప్పుటకు ఏమాత్రము అధికారం ఉండదు.
1: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
0: కనుక సత్యసాయి సంస్థల యందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు, సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి, ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
1: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సొసైటీ సేవ ఆర్గనైజేషన్ వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. What others do by way of mistakes, you do not repeat them.
0: సత్య సాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: You are also not understanding the nature of సత్య సాయి.
0: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరి అయినటువంటి సాధన.
1: Understand this nature, what సత్య సాయి stands for, and behave accordingly.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కాలము అధికమైనది.
1: Time has passed quite fast.
0: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాలలో మీరు చుక్కిపోతున్నారు.
1: And you are suffering these powerful rays of the sun, suffering from it.
0: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
1: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
0: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
1: We shall reassemble again in the evening to resume our conversation.
0: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I am bringing my discourse to a close at this point.
0: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
1: We should try to seek ways and means of putting an end to our problems.
0: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
1: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద బటర్, స్వీటర్ దాన్ ద నెక్టార్. ఇట్ ఈస్ వెరీ అంబ్రోషియా టు రిపీట్ ద హోలీ మ్యాచ్యులస్ నేమ్ ఆఫ్ రామ్, చాంటియస్ నేమ్ రిపీటెడ్లీ.
1: వేదముల యొక్క సారము అనంతమైనది, అప్రమాణమైనది, అగమ్యమైనది.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఇన్ఫినిట్, ఇన్కంపేరబుల్, బియాండ్ ఆల్ మెజర్.
1: ఈ రామాయణమునందు ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి.
0: The four Vedas have taken human form and moved about in this world to convey the depth and the significance of all the four Vedas.
1: Rigvedame mantra swarupamu.
0: Rigveda, the combination of mantras.
1: Nirantramu mantra swarupamai jagattunantakudunu palistu vachadu.
0: The whole world is totally ruled under the control of this mantra.
1: ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదృష్టమని భావించి లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: Rama, who reigned the whole world basing on mantra every moment, is followed by Lakshmana, who considered Rama as the very breath and the basis of his life.
1: Ellappudu Ramuni yokka aduzaadallo sancharichadu.
0: Lakshmana always moved along the footsteps of Rama.
1: Ramuni yokka vakyamule palistu vachadu.
0: He obeyed the command of Rama.
1: Ramuni yokka nadathane anusaristhu vachadu.
0: He followed the conduct and the very procedure laid by Rama.
1: Kanukane మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు.
0: సో వెన్ రామా సింబలైజెస్ వెరీ మంత్ర, ది వెరీ ఎసెన్స్, లక్ష్మణ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ మంత్ర.
1: నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామమునే నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకుని పాలిస్తూ వచ్చాడు.
0: Observing silence, Bharata symbolizing the attributeless aspect of the divinity, followed Ramachandra, repeating, singing his glory.
1: Rama namame aadharamani dharinchi sarvulaku prapanchamanu bodhinchi taanu aacharinchi aanandinchutu vachadu Lakshmanudu.
0: It was Lakshmana who practiced and publicized and propagated the importance and the significance of Ramanama to the entire world.
1: Aga dattanu sagunopasakudu.
0: Lakshmana followed the formful aspect of the divinity.
1: Bharatudu nirgunopasakudu.
0: Bharata adopted the attributeless aspect of the divine.
1: Kadalaka medalaka 14 samvatsaramulu kudanu oka sthanamlo nilchi nirantaram kudanu రామచింతన చేస్తూ వచ్చాడు.
0: భరత రూల్డ్ ద కింగ్డమ్ స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ దాట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
1: కనుక భరతుడు నిర్గుణోపాసకుడు.
0: హెన్స్ భరత ఫాలోడ్ ద నిర్గుణ, ద అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
1: రామ లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయు కూడాను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
0: Shatrughna followed the life and the teaching and the principles of all the three brothers, Rama, Lakshmana and Bharata.
1: Shatrughnudu anaga tana indriyamunu swadhinam chesukoni vaatini paripalistu vaatini sakramaina margamlo nadupthu vachinatundi vaadu Shatrughnudu.
0: Shatrughna is the one who has total control over the senses and could direct the senses along the right path.
1: Anduvalane విభీషణుడు ఈ యొక్క దీనిలో చాలా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: భీష్మ వాంటెడ్ టు నో ద డెప్త్ ఇన్ ఫుల్ ఎట్ వన్ టైం.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క మార్గములను ప్రపంచానికి ప్రబోధిస్తూ ఇది ఏది ఏమైనా భగవంతుని యొక్క ఆకారములను తలంచి లోకమునకు చాటుతూ వచ్చారు వశిష్ఠ విశ్వామిత్రుడు.
0: ద టూ సేజెస్ వశిష్ఠ అండ్ విశ్వామిత్ర అనౌన్స్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రిప్రజెంట్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఫోర్ వేదాస్ అండ్ ఇన్ ద టీచింగ్.
1: కనపటికీ వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు రామాయణం రాస్తూ దశరథ మహారాజు యొక్క పుణ్యఫలము చేతనే అతని గృహమునందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేద రూపంలో నిలిచి ఆ ఇంటి లోపల సంచరిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ రామాయణ యాజ్ అనౌన్స్డ్ బై వశిష్ఠ స్వామిత్ర దట్ ది ఫోర్ వేదాస్ హ్యావ్ అస్యూమ్డ్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ అస్ చిల్డ్రన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కింగ్ దశరథ.
1: విశ్వామిత్రుని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, స్వామి, ఈ వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఈ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, నాయన, ఈ ద్వాపరయుగమునందు ఈ యొక్క త్రేతాయుగమునందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషుల యొక్క సూక్తముగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులాదులు దశరథ మహారాజు లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
0: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied thus, it is in Treta Yuga. The Vedas are the property of sages and saints. Now they have taken the human form and moving as children in the palace of the king Dasharatha.
1: Kanuka Vedamulu Nirguna Swarupamulu Kadu.
0: Hence, Vedas do not stand by this attributeless
1: Sakara Swarupamulu సగుణోపాసకులు.
0: దేర్ఫోర్ దే రిప్రజెంట్ ద ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ విత్ అట్రిబ్యూట్స్ అస్ వెల్.
1: ఈ సాకార స్వరూపములు ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఫార్మ్ దెన్?
1: కేవలము ఋగ్వేదమే రాముడు.
0: దిస్ ఋగ్వేద ఈజ్ సింబలైజ్డ్ బై రామా హింసెల్ఫ్.
1: యజుర్వేదములు ఇవన్నీ కూడాను సామవేదములు అన్నీను లక్ష్మణుడు అని.
0: ది యజుర్వేద అండ్ సమవేద ఆర్ రిప్రజెంటెడ్ బై లక్ష్మణ.
1: నిరంతరం స్మరణ తప్పకుండా చింతిస్తూ వచ్చినటువంటి వాడు భరతుడు.
0: భరత ఆల్వేస్ ఇండల్జ్ హింసెల్ఫ్ ఇన్ ది థాట్ ఆఫ్ రామ.
1: ఈ ముగ్గురు యొక్క బ్రదముల యొక్క ఆచరణను ఆచరణలో పెట్టి లోకమును ఇంద్రియములతో చేత జయమును గావించి కాపాడుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద త్రీ బ్రదర్స్ అండ్ ప్రాక్టీస్ ఇన్ హిస్ ఓన్ లైఫ్ హ్యావింగ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సెన్స్.
1: కనుక వేదములు నిర్గుణములు నిరోపాసకులు అని చెప్పడానికి వీలు కాదు.
0: దేర్ ఫోర్ యూ కెనాట్ సే దట్ వేదాస్ స్టాండ్ ఫార్ ద ఫార్మ్ లెస్ అండ్ అట్రిబ్యూట్
1: త్రేతాయుగము లోపల ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపములుగా అవతరించినాయి.
0: In that age of Treta, Treta Yuga, you find four Vedas have taken human form.
1: ఈ నలుగురు యొక్క ఆచరణలే ఈ యొక్క త్రేతాయుగమునందు అనుభూతిగా నిలిచి వేద శాస్త్ర ఇతిహాస పురాణములను సరిహాలను సృష్టిస్తూ వచ్చినాయి.
0: Therefore, the lives they led in Treta Yuga, representing the four Vedas, have represented what they stand for.
1: శత్రుఘ్నుడు సామవేదమును కంఠస్థం చేశాడు.
0: శత్రుఘ్న గాట్ ఇట్ బై హార్ట్ ది ఎంటైర్ సమవేద.
1: నిరంతరం కూడాను గొంతు ఆర్చకుండా శృతి తప్పకుండా రాగతాడముల చేత లోకమునకు ఈ యొక్క శత్రుఘ్నత్వము అనేటువంటి దాన్ని చాటుతూ పోయాడు.
0: ద సాంగ్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ద వేద హ్యాస్ బీన్ చాంటెడ్ అండ్ రెండర్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇన్ ఎగ్జాక్ట్ ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్ బై శత్రుఘ్న హింసెల్ఫ్.
1: భరతుడు తాను ప్రత్యేకంగా ఒక ఆశ్రమం కల్పించుకొని రామనామం ఆధారంగా తీసుకొని పాదములను ప్రమాణంగా పెట్టుకుని తద్వారా తన యొక్క జీవితమును సార్థకం చేయించుకున్నాడు.
0: భరత హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ హెర్మిటేజ్ ఆల్ ఫర్ హింసెల్ఫ్ సింగింగ్స్ గ్లోరీ ఆఫ్ రామచంద్ర, కీపింగ్ హిస్ శాండల్స్ అట్ ద పొజిషన్ ఆఫ్ ద థ్రోన్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్.
1: రాముడు ఋగ్వేదము, ఈ ఋగ్వేదం మంత్రస్వరూపము.
0: ఋగ్వేద ఈజ్ ఫుల్ ఆఫ్ మంత్ర.
1: ఈ మంత్రముని ఆధారంగా చేసుకుని లక్ష్మణుడు రామసేవలు చేసుకుంటూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ మంత్ర లక్ష్మణ సర్వ్డ్ రామ.
1: తల్లి తండ్రి సర్వం కూడాను రాములనే భావించాడు.
0: హీ కన్సిడర్డ్ రామ యాజ్ హిస్ ఫాదర్ అండ్ మదర్.
1: తన కాలంనంతా కూడాను రామనామం చేతనే సార్థకం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ స్పెంట్ ఆల్ ది టైమ్ సింగింగ్ ద గ్లోరీ, చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ.
1: కాలమునే తారక నామంగా భావించుకున్నాడు.
0: హీ కన్సిడర్డ్ వెరీ కాల ద టైమ్ యాజ్ తారక నామ, ద వన్ దట్ లిబరేట్స్.
1: ఈ విధంగా కేవలము రామాయణం అనగా సామాన్యమైనటువంటి ఒక కథలు కాదు.
0: రామాయణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టోరీ.
1: ఇది కేవలము వేద ప్రమాణములు.
0: దే రిప్రజెంట్ వేద దెమ్సెల్వ్స్.
1: ప్రత్యక్ష గోచరములు.
0: దే ఆర్ క్వైట్ అపారెంట్.
1: సాక్షాత్ అవతారములు.
0: దే స్టాండ్ ఎస్ ఎ విట్నెస్ అండ్ ఇన్కార్నేషన్.
1: నిర్గుణాకారములు కావు.
0: దే ఆర్ నాట్ ఫార్మ్లెస్.
1: సగుణ నిర్గుణోపాసకులైనటువంటి యొక్క రామలక్ష్మణ భర్త శత్రువులను ఎన్ని విధములుగా లోకములకు చాటుతూ వచ్చారు.
0: దేర్ఫోర్ ద ఫార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ విత్ ఆల్ ది ట్రిబ్యూట్స్ ఇస్ వెరీ వెల్ డెమాన్స్ట్రేటెడ్ బై దీస్ ఫోర్.
1: అవి నేడు కూడాను యజ్ఞ స్వరూపం లోపల అందరు కూడాను యజ్ఞ యాగాదులు జరుపుతున్నారు.
0: అండ్ టుడే యూ ఫైండ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ.
1: ఏ మంత్రం చెప్పినప్పుడు కూడా అది ఋగ్వేదం యొక్క మంత్రమే.
0: వాట్ ఎవర్ మంత్ర దట్ మే బి సెడ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఋగ్వేద.
1: ఆ మంత్రమును కేవలము రామలక్ష్మణుడి స్మరించి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను శిరసావహించి వేద పారాయణ గావిస్తూ విజయాన్ని సాధించారు.
0: రామలక్ష్మణ వైల్ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ విశ్వామిత్ర ఆల్వేస్ చాంటెడ్ దిస్ మంత్ర అండ్ దెన్ దే వర్ సక్సెస్ఫుల్ అండ్ దే లెడ్ దేర్ లైఫ్స్.
1: ఈ జ్ఞానం అనేటువంటి యొక్క రాముడు ఎవరిని వరించాడు?
0: దిస్ రామ హూ సింబలైజ్ ద విజ్డమ్, హూమ్ హ్యాస్ హీ అట్రాక్టెడ్?
1: ఆమెనే సీత.
0: షీ సీత.
1: ఈ యజుర్వేదం యొక్క తత్వమును, సామవేదం యొక్క సారమును, సర్వమును కూడా సారమైనటువంటి యొక్క ఈ వేదగానమును ఆయన వరించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెలడీ ఆఫ్ ది ఎంటైర్ వేద, ద యజుర్వేద అండ్ సమవేద, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ కన్వే టు హర్.
1: సీత తన ఆధారమైనటువంటి యొక్క జ్ఞానశాస్త్రము.
0: ఇన్ ఫ్యాక్ట్ సీత రిప్రజెంట్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన, ది విజ్డమ్.
1: ఆ బ్రహ్మజ్ఞానం పోగొట్టుకోవటం చేతనే రామలక్ష్మణుడు సర్వత్రా సంచరిస్తూ దానిని వెతుక్కుంటూ వెళ్లారు.
0: బికాస్ సీత రిప్రజెంటింగ్ బ్రహ్మజ్ఞాన ఈస్ అవే ఫ్రమ్ ది టూ రామ లక్ష్మణ, ది హ్యాడ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద ఫార్
1: భగవత్ నామం స్మరించేటువంటి వారికి నిరంతరము రాక్షసులు వెంటాడుతూనే ఉంటాయి.
0: In fact, those that repeat God's name will have so many obstacles and problems, difficulties.
1: కొన్ని నిమిషములు రామ రామ అనేటప్పటికి ఆ రాక్షసి వచ్చి ఆ రామనామాన్ని మరిపింపజేస్తుంది.
0: At once, the devil or the demon appears, makes you forget the holy name.
1: ఈ అనుభూతిని విశ్వామిత్రుడు అనుభవించి రామలక్ష్మణులను తనకు సాక్ష్యంగా తీసుకుని పోయి వీరిని దూరం గావించమని ప్రార్థించాడు.
0: విశ్వామిత్ర has taken this experience. And he wanted the very manifestation of the divine.
1: Kanukane ee ramayanam anetundi oka kathaga manam bhavinchukovadu.
0: You should not consider ramayana as a simple ordinary story.
1: Tretayugam yokka pratyaksha swarupam anetundi yokka jeevithamule.
0: In fact it's the very life embodied in a form there in that treta.
1: Tretayugam anta kudanu ee ramayana kadha ende ramayana mantram nande rigveda yagam nande kalamnu పవిత్రము గావించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ త్రేతాయుగ ఈజ్ శాంక్టిఫైడ్, ప్యూరిఫైడ్ బై ది స్టోరీ ఆఫ్ ది ఫోర్ ఎసెన్స్ ఆఫ్ ది వేదాస్ యాజ్ రిప్రజెంటెడ్ బై
1: మంత్రజ్ఞులైనటువంటి వారిని పూర్తి రాక్షసులుగా మార్చాలని రాక్షసులు దేవతలు వీరికి ఒకరికొకరికి వాదోపవాదములు జరిగింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ దెమ్ దేర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ది రాక్షసస్ అండ్ దేవత.
1: కనుక రాక్షసులు మొట్టమొదటి ప్రారంభం కావటము ఎక్కడ ప్రారంభమైనారు?
0: రాక్షసస్ వాట్స్ దేర్ ఆరిజిన్?
1: త్రేతాయుగమునందు ఈ రామతత్వాన్ని మరిపింపజేయడానికి వచ్చినటువంటి రాక్షసులను.
0: ద రాక్షసస్ డెమన్స్ ఆర్ దోస్ హూ మేక్ పీపుల్
1: వీరితో పోరాడి ఆ రాక్షసత్వం తరిమివేసి దైవత్వమును సృష్టింపజేసి లోకమునకు శాంతిని నడిపించడానికి వచ్చినటువంటి వారే.
0: Therefore the demonic propensities, the evil tendencies have to be given up so as to cultivate and foster the divine qualities. That is the main aspect.
1: కేవలం వేదం శాస్త్రములు వర్ణించడానికి మాత్రమే కాదు.
0: The Vedas are not merely meant to be extolled or praised.
1: నా మంత్రమును స్మరిస్తూ రావటం చేత తన లోపల ఉన్నటువంటి రాక్షసత్వాన్ని బయట లాగి బయట పారవేస్తూ వచ్చారు.
0: The chanting of Vedic mantra will help to dispel the demonic quality.
1: కనుక రాక్షసత్వాన్ని అణచుకొట్టి దైవత్వాన్ని అభివృద్ధిపరిచి లోకములకు శాంతి కల్పింపజేయటానికి ఈ రామలక్ష్మణ భరత శత్రుడు అనేటువంటి నాలుగు వేదములు కూడాను కంకణం కట్టుకున్నాయి.
0: Therefore, Rama Lakshmana Bharata Shatrughna, representing the four Vedas, will help to dispel the demonic quality, to develop the divine quality, and to establish peace in the world.
1: Kalukane, Krutayuga Dhyanamu, Tretayuga Yajnamu, Dwaparayuga Archana, Kaliyugam Namasmaranani.
0: And hence, the different ways have been prescribed for liberation in the four ages. The one, the meditation, the other, the performance of Yajna Yagas, thereafter the chanting.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వరూపాలను ధరించి నాలుగు వేదములు కూడాను ఆకారంతో ధరించి సాకారముగా భావించి లోకమునకు శాంతి కల్పించారు.
0: Like these four Vedas have taken human form, moved about all over the world, establishing peace.
1: ఇవి కేవలం మంత్ర స్వరూపములు కాదు.
0: They are not merely mantra alone.
1: ఆకార స్వరూపములే.
0: They are very form themselves.
1: అట్టి ఆకారమును దైవ స్వరూపముగా భావించి
0: that form is verily divine.
1: ఆ త్రేతాయుగమునందు ఈ యొక్క విధమైనటువంటి యొక్క మంత్ర తత్వములను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: That's how the essence and the significance of Vedas have been spread in Treta Age.
1: కానీ ఈనాటి మానవులు వాటిని ఏదో మంత్రాకారంగా భావించుకుని వారి కేవలం ఆకారం లేనటువంటి యొక్క నిరాకారులుగా విశ్వసించి
0: but the modern man considers it as mere mantra without any form and attributeless.
1: యుగములు మారే కొలది కూడాను తమ యొక్క ప్రవర్తనలు మారుతూ వచ్చాయి.
0: As ages have been changing, there is a kind of difference in the conduct.
1: కానీ ఈనాడు మంత్ర స్మరణమే కాని ఆకార స్వరూపము ఆనందానికి వారికి జతగా రావటం లేదు.
0: Today there is only chanting but they don't think of the form.
1: అట్టి సాకార స్వరూపాన్ని ధరించినప్పుడే మానవులకు ఈ లోకం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: When there is this formful aspect of the divinity, you can enjoy and experience the manifestation of the divine.
1: మంత్రమునకు ఒక్కొక్క ఆకారం ఉంటున్నది.
0: Each mantra has a definite form.
1: ఒక్కొక్క మంత్రమునకు ఒక విధమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటున్నది.
0: Each mantra has got inner significance.
1: కనుక దీనిని ఆకారంగా భావించి సాకారంగా విశ్వసించి నిరాకారమైనటువంటి రాక్షసులను వాటిని దూరం చేయడానికి తగినటువంటి యొక్క పటుత్వం కలిగినటువంటివి.
0: Therefore, it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
1: Vedah vedam purusham mahantam adityavarnam tamasah parastat annaru. Devatulandaru kudanu veerini darshinchi vedah vedam purusham mahantam adityavarnam tamasah parastat. ఈ విధమైనటువంటి రూపాలను ధరించి ఈ యొక్క దేవతలను కాపాడుతూ రాక్షసులను తరిమివేస్తూ వచ్చాయి.
0: Therefore the Vedic mantra could help them to transcend the darkness and to visualize that radiance and the brilliance of light beyond and could work for liberation.
1: అది ఏ ద్వాపర యుగం లోపల యోగులందరూ కూడా దాన్ని స్మరించి
0: and this has been thought over, meditated upon in Dwapara
1: Age. చిత్రించుకుని దానిని చిత్రించుకొని
0: అండ్ దే కుడ్ పిక్చరైజ్ ద హోల్
1: దాని సాకార స్వరూపంలో విశ్వసించి
0: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ఫార్మ్
1: యజ్ఞయాగాధికతంలో ఎందు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు.
0: అండ్ దే మేడ్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ.
1: అందువల్లనే ద్వాపర యుగము కూడాను ఈ యొక్క దేవతా చిత్రములను ఆరాధన చేసుకుంటూనే శాంతిని పొందుతూ వచ్చారు.
0: Therefore in Dwapara age there is worship of the divine with a form and there is idolatry.
1: ఎక్కడ మంత్రమో అక్కడ ఆకారము.
0: Where there is mantra there is a form.
1: అక్కడే తంత్రము.
0: And there is the procedure tantra.
1: అట్టి యంత్ర తంత్రముల చేత లోకములను వాళ్ళు ఆరాధన చేసుకుంటూ శాంతిని అనుభవిస్తూ వచ్చారు.
0: Mantra is the essence, there is a tantra the procedure and yantra the paraphernalia associated with it. విత్ అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞాని యాగ.
1: కానీ ద్వాపర యుగం అయిన తర్వాత కలియుగ ప్రారంభమైంది.
0: ఆఫ్టర్ ద్వాపర ఏజ్ కలి స్టార్టెడ్
1: ఈ కలియుగం నందు మంత్రస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే వీరు కలియుగమును కలహయుగంగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర హ్యాస్ బిన్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కలహయుగ ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్
1: ఇది కలియుగం కాదు కలహయుగము.
0: దిస్ ఇస్ నాట్ కలియుగ, దిస్ ఇస్ కలహయుగ.
1: ఒక గృహంలో పుట్టినటువంటి అన్నదమ్ములకే కలహము.
0: There is in fight among brothers.
1: Oka bhumini aacharinchetunte vaadu kalaham chetane vedveshamulu.
0: In fact there is utter hatred and conflict.
1: Oka bhojamna bhujinchetunte vaarike kalahamu.
0: They dine at the same table but yet there are differences.
1: Kanukane idi kaliyugam kaadu kalahayugam annaru.
0: And therefore this is not kaliyuga, it is kalahayuga.
1: Ee kaliyugam nandu saachatkarimpa chesukovataniki tagina shakti samarthyam lekapovatam chetane namasmaranam cheyamannaru.
0: Since people do not have adequate energies and capacities to experience the manifestation, the people of the Kali Age have been asked to
1: Hare
0: sing
1: Nama,
0: the glory
1: Hare
0: of God.
1: Hare Nama, Hare Nama, Devanam, Kalavu Nasti Eva, Nasti Eva Gati Nidha.
0: Therefore it is said in this age of Kali, there is nothing else that would work for redemption other than Namasmarana.
1: Namasmarana, ye Namasmarana?
0: What singing?
1: Ramani Namasmarana.
0: And you should think, chant Rama's name.
1: అనగా రామ నామం అనేటువంటిది సర్వత్రా ప్రమాణపూర్వకమైనటువంటిది.
0: Rama's name is beyond all measure.
1: ఇది ద్వాపర యుగము కలియుగము అన్ని కూడా ఏకమైనటువంటి ఒక తత్వమని రామనామం.
0: రామనామ యూనిఫైస్ ఆల్ ద త్రీ ఏజెస్.
1: త్రేతాయుగమునందు ఈ రామనామం స్మరించి అలాంటి రాక్షసులందరూ కూడాను హతమారిపోయి దేవతలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: In Treta age, it was Ramanama that has annihilated all the demons and devatas were encouraged.
1: Kanuka, Rama aneetvinti rendu acharamulu rende ee oka pavitramainatvanti oka tattvamu imichukochu vachadu.
0: Therefore, the entire sanctity is present within these two letters, Rama.
1: Kani Ramayanamu konni vela శాస్త్రంలో కొన్ని వేల గీతలను రాసి కట్టగలపడుకు దీని యొక్క సారమును ఏ విధంగా ఉపయోగించాలని జగత్తుకు చాటుతూ వచ్చారు.
0: హావింగ్ కంపోజ్డ్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ది ఎంటైర్ ఎపిక్ రామాయణ, దే వాంటెడ్ టు కన్వే ఇన్ ఎ మోస్ట్ సింపుల్ వే.
1: గొప్ప మహర్షి,
0: ఎ గ్రేట్ సేజ్,
1: ఈ అన్ని రకములైనటువంటి వేదములను సారములను శ్లోకములను చింతించడానికి సాధ్యం కాక,
0: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ to go through all the Vedas.
1: Ramayanam nandu konni vela shlokamulu untunnayi.
0: And the thousands of shlokas in Ramayana.
1: Ee vela shlokamulanu vallinchadam evaru taramu kaadu.
0: It is impossible for anyone to repeat in verbatim all shlokas.
1: Kanukane rishulu hare nama hare nama hare nama iva kevalam kalavu nastheva nastheva padirandida.
0: Therefore sages and sages declared there is no other refuge. There is no other solution for liberation other than Ramanama.
1: మరొకటి లేదు అన్నారు.
0: There is nothing else beyond Ramanama.
1: కళాతురికి ఈ విశ్వామిత్ర విష్ణు వారి శిష్యులందరూ స్వామి దీన్ని ఏ రీతిగా మేము స్మరించాలి అని చెప్పారు.
0: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్ దర్ అసోసియేట్స్ ఆస్క్డ్ హౌ టు రిపీట్ హిస్ నేమ్.
1: అనేక పర్యాయములు చెప్పాను. కొంతమంది పిల్లలు కూడా ఇప్పుడు చెప్పారు.
0: భగవాన్ said to us repeatedly, now demonstrated by students also,
1: ivi rende rendu padamulu,
0: that just only two letters,
1: avi rama ane namamulu,
0: the two letters are rama.
1: Ee rendu ramamulu kudanu rendu smaranala roopala chaliste chalu.
0: It is enough if you repeat in full awareness,
1: hare nama hare nama hare nama kevalam.
0: Just enough if you repeat Rama's name, God's name.
1: రామనామములు స్మరించినటువంటి వారికి రోగములు కాని రాగములు కాని ఏవి కూడాను అంటవు అని చెప్పారు.
0: ఇఫ్ యూ రిపీట్ రామాస్ నేమ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రోగ ఎఫ్లిక్షన్స్ నార్ రాగ అది అటాచ్మెంట్.
1: ఇది వైష్ణవ నామము సేవ నామములకు రెండింటికి సంబంధించినటువంటివి.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది వైష్ణవ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఆల్సో సైవిజం.
1: వైష్ణవ నామం లోపల
0: ఇన్ వైష్ణవ కల్చర్
1: రామాయణం అనేటువంటి దాంట్లో రామనామం ప్రధానంగా తీసుకున్నారు.
0: దే కన్సిడర్ దిస్ రామాస్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఓం నమో నారాయణాయ అనే
0: ఇట్ ఇస్ సెడ్ ఓం నమో నారాయణ
1: అక్షర నామం
0: దట్ ఈస్ ద నేమ్.
1: అష్టాక్షర నామం
0: ఇట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ వన్.
1: కనుకనే శైవ నామం లోపల నమ శివాయ పంచాక్షర నామము
0: ఇన్ శైవిజం ద ఫైవ్ లెటర్డ్ వన్ నమ శివాయ.
1: కనుకనే ఈ వైష్ణవ నామమును శైవనామమును రెండింటిని కూడా వేరు చేయకుండా రెండింటి యొక్క ఏకత్వమును భావించి వాడు రామనామమును స్మరిస్తూ వచ్చారు.
0: Therefore, Ramanama represents the combination of the Vaishnava culture and also Saivism.
1: Om Namo Narayanaya.
0: Om Namo Narayanaya.
1: ఈ ఎనిమిదక్షరముల లోపల రా అనేటువంటి తీసేస్తే నమో నాయ అంటారు, నారాయణ రాదు.
0: If you remove this letter Ra from Narayanaya, it
1: is Ra lekapothe adi pranam lenetundi mantram oni.
0: When once Ra is removed from this Narayanaya,
1: Narayanaya
0: is just Nayanaya.
1: Nayanaya rakaram poyindi.
0: That is, the Ra is gone.
1: Inka Saivanamamlo Namah Shivaya.
0: And in Saivanama Namah Shivaya.
1: Indulopala panchacharam lopala nijamainatundi acharamu edi poyindi.
0: In this five-lettered one, what is gone?
1: Namah Shivaya.
0: Namah Shivaya.
1: Makaram poyindi.
0: Ma letter is lost.
1: Namah Shivaya. Idi amangalamu ani chepparu.
0: Namah Shivaya remains inauspicious.
1: Kanukane Vaishnava namamlo unna ramamnu Saivanamamlo unnatundi makaramnu rendittini cherchi Rama ani cheptu vacharu.
0: Therefore, the letter Ra from Vaishnava's name and Ma from Namah Shivaya, these two make రామనామ.
1: కనుక ఇది త్రేతాయుగం నుంచి కూడాను నేటి వరకు కూడాను రామనామం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి మంగళ కార్యంగా భావిస్తూ వచ్చారు.
0: Therefore, Ramana's name is most auspicious right from the times of Treta Age.
1: ఈ రామ అనేటువంటి నామము శైవులకు వైష్ణవులకు ప్రాణ సమానమైనటువంటి మంత్రము.
0: Rama's name is equally important, very life, both to Vaishnavites and Saivites.
1: ఈ రెండూ ఉంటుండి జ్ఞానస్వరూపమైనటువంటి ఒక సీత లేకపోతే,
0: విత్ దిస్ విదౌట్ సీత ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన.
1: కనుకనే ఈ రామనామంను స్మరించుకుంటూ వచ్చినప్పుడు ఈ రాక్షసులుగా బయలుదేరినటువంటి రావణ కుంభకర్ణ విభీషణాదులు చాలా వరకు దీనికి అభ్యంతరం గావిస్తూ వచ్చారు.
0: సిస్టమ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ బికాస్ సో మెనీ ఆఫ్ ది డెమన్స్ హావ్ బీన్ పుట్టింగ్ ద సేజెస్ టు ట్రబుల్స్ ఇన్ దోస్ డేస్.
1: సీతను ఆహ్వానించినప్పుడు ఈ యొక్క శక్తియే శూన్యమైపోతుంది అని వారు భావించి,
0: వెన్ సీతా వాజ్ అబ్డక్టెడ్ దే వుడ్ బి నో ఎనర్జీ రిమైనింగ్ విత్ దెమ్.
1: బోధించడం చేత ఈ రాక్షసుల యొక్క బోధను ప్రపంచంలో మానవులు విని ఆ యొక్క రాక్షస బోధన చేతనే ఈ సీతమును కోల్పోయినారు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద డెమోనిక్ క్వాలిటీ దే లాస్ట్ దిస్ జ్ఞాన సీత ద విజ్డమ్.
1: జ్ఞానమునే కోల్పోయిన తర్వాత నామం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ వన్స్ ది జ్ఞాన ద విజ్డమ్ ఇస్ గాన్,
1: రసము లేని చెరికి పిప్ప వలె అయిపోతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ లైక్ ది వన్ వితౌట్ ది ఎసెన్స్.
1: కనుకనే ఇటువంటి దీనిని స్మరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ యూజ్ ఇన్ సింప్లీ చాంటింగ్ వితౌట్ ది
1: ఈ రసమును తీసుకుని రావాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి బ్రాట్ ఎనీవే.
1: ఇది రామరసము.
0: And this is the essence of Ramanama.
1: ఈ రసమును మనము దీంట్లో చేర్చాలని చెప్పని సీతమ్మ కోసమై అనేక పర్యాయములు ప్రయత్నాలు చేశారు.
0: In order to join this Ramarasa, the essence of Rama, with wisdom of Sita, they were in search of Sita.
1: ఈ సారమును గుర్తించినటువంటి వాడు, ఈ సారమును గోలినటువంటి వాడు, ఈ సారమును అనుభవించినటువంటి వాడు హనుమంతుడు.
0: It was Hanuman who has experienced, who has swallowed the essence of the nectarine Rama's name.
1: Anduvallane
0: therefore
1: dwapara yugamanandu
0: in dwapara age
1: Rama namona mitai idigo randi bhaktulara.
0: It is also said, here is Rama's name, O devotees, come and share it.
1: Ee yokka yugamanandu ee naadu teepu chaala ishtamu.
0: In this age people like sweets.
1: Kalugane deeniki oka mitai kinda pettaru.
0: Therefore it is a sweet.
1: రామనామం మన మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఓ డివోటీస్ కమ్ హియర్, హియర్
1: లోకమందు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోకండి.
0: అండ్ డోంట్ గో బై దిస్ వరల్డ్లీ స్వీట్స్ అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
1: కనుక ఈ రామనామం మిఠాయి తీసుకోండి అన్నారు.
0: పార్టేక్ దిస్ స్వీట్ ఆఫ్ రామనామ.
1: దీనిని ఒక పప్పు పైన వల్లించి,
0: అండ్ ఇట్ జస్ట్ గ్రైండెడ్,
1: దాని తరమైనటువంటి ఒక రసమును పీల్చి,
0: అండ్ ది ఎసెన్స్ ఇస్ టేకెన్ అవుట్,
1: ఆ రసమును ఒక మిఠాయిగా భావించి,
0: అండ్ ది ఎసెన్స్ ఇస్ కన్సిడర్డ్ ఎ స్వీట్,
1: దానిని ఒక మిఠాయి కింద పంపించారు.
0: అండ్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎస్ స్వీట్స్ టు ఎవ్రీబడి.
1: కనుకనే ఈ రామనామం అనేటువంటిది మానవులకు చాలా మిఠాయి వంటిది.
0: సో రామనామ ఇస్ వెరీ స్వీట్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు అట్టి మిఠాయికి బదులు,
0: ఇన్స్టెడ్ ఆఫ్ సచ్ స్వీట్స్,
1: ఆ మిఠాయిని వాడు గ్రోలక దాని రసమును వారు అనుభవించగా.
0: దే డోంట్ టేక్ దోస్ స్వీట్స్, దే డోంట్ ఎక్స్పీరియన్స్ ది
1: లోక సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి యొక్క అర్థమును భావించుకొని.
0: దే గో బై ది వరల్డ్లీ సెన్స్.
1: ఆ మధురమైనటువంటి దీనిని వీరు గ్రోతున్నారు కనుక.
0: దే ఈట్ ఓన్లీ ది ఫిజికల్ వరల్డ్లీ స్వీట్స్.
1: కనుకనే వీరికంతా ఈ మిఠాయి అనేటువంటిది ఒక డయాబెటిక్స్ పేషెంట్ మాదిరి తయారైంది.
0: దిస్ వరల్డ్లీ స్వీట్స్ విల్ మేక్ యూ డయాబెటిక్.
1: కనుక ఈ డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్లకు ఇన్సులిన్ ఇవ్వాలి.
0: Therefore, the diabetic patient should be administered insulin injection.
1: ఎందుకంటే వీరు కల్పించుకున్నటువంటిది ఈ మిఠాయి.
0: Because this sweet is the making of their own.
1: దీన్ని పోగొట్టుకునే నిమిత్తమై.
0: In order to get rid of it.
1: ఈ మందులు తీసుకోవడానికి ప్రారంభించారు.
0: పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ మెడిసిన్స్.
1: ఎవరు పెండికి పోయినా, ఎవరి ముహూర్తాలకు పోయినా, ఎవరి సుమంగళమైనటువంటి కార్యాలకు పోయినా.
0: If you go, if you attend any banquet or wedding or any
1: hospital, sweet testuntaru.
0: And they bring baskets of sweets.
1: Maakoddu, maakoddu antuntaru.
0: People go on saying, we don't want.
1: Endukosam vaddantunnaru.
0: Why do they say no?
1: Deep ishtamaleka kaadu.
0: Not that they don't like.
1: Vaaru lopalane.
0: Because in them.
1: ఈ యొక్క తీపి అనేటువంటి రోగము చాలా చేరిపోయింది, భౌతికమైన రోగం.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్ విత్ ఇన్, దట్ ఈస్ ద డిసీజ్.
1: కనుక దీనిని పోగొట్టుకునే నిమిత్తము ఈ రామనామం అనేటువంటిది రోగం నివారణ చేసే కోసం వచ్చింది కానీ కేవలం రోగం కనిపించే కోసం వచ్చింది కాదు.
0: సో దిస్ స్వీట్ రామనామ ఈజ్ ఎ క్యూర్ బట్ ఇట్ విల్ నెవర్ కాజ్ ద డిసీజ్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి యొక్క గానమును మనం ఏనాడో మనం మర్చిపోయినాము.
0: దిస్ విస్డమ్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఫర్గాటెన్ లాంగ్ బ్యాక్.
1: పాత కాలంలో,
0: ఇన్ ఓల్డెన్ డేస్,
1: గొర్రెలు కాచేటువంటి వ్యక్తుల మొదలు,
0: అండ్ ఆల్ ద
1: పశువులు కాచేటువంటి వ్యక్తుల మొదలు, ఏకాంతంగా సంచరించేటువంటి సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ దోస్ హూ రేర్ ద కౌస్ అరౌండ్ దే టేక్ కేర్ ఆఫ్ దే డూ దేర్ జాబ్ సింగింగ్ రామాస్ నేమ్.
1: కనుక ఆనాడు ఇన్ని రోగం ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నాట్ సో మెనీ డిజీజెస్.
1: ఎవరు పోయినప్పటికీ నీకు ఆ డయాబెటిక్స్ ఉంది, నీకు ఈ రోగం ఉంది, నువ్వు ఏమి తిన్నా ప్రయోజనం లేదు అన్నారు.
0: బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, యూఆర్ డయాబెటిక్, డోంట్ ఈట్ స్వీట్స్. దట్స్ వాట్ దే సే నౌ.
1: అట్టి వారికి ఇటు దైవనామం అనేటువంటిది ఒక విధమైన రోగం వంటిది కాదు, అది చేరిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ దోస్ పీపుల్ హు డు నాట్ రిలిష్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గాడ్,
1: ఏనాడు భౌతికమైన లౌకికమైన ఈ భావములు ఏనాడు విసర్జిస్తామో ఆనాడే మనకు ఈ భౌతిక రోగం.
0: ఇన్ ఓల్డెన్ డేస్ దోస్ హూ రేర్ ద కౌస్ అరౌండ్ దే టేక్ కేర్ ఆఫ్ దే డూ దేర్ జాబ్ సింగింగ్ రామాస్ నేమ్.
1: కనుక ఆనాడు ఇన్ని రోగం

0: that will be a total cure.
1: కనుక రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను ఈ రోగ నివారణ గావించే నిమిత్తమై లోకానికి ఎన్నియో రకమైనటువంటి మార్గమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: Therefore Ramalakshmana Bharata Shatrughna propagated all the four Vedas which are curative to all afflictions.
1: ఈ మూడు యోగములకు ముఖ్యమైనటువంటి వారు కుంభకర్ణ.
0: కుంభకర్ణ,
1: ఈ కుంభకర్ణుడు ఎప్పుడు తిండిలోనే ఉండేటువంటి వాడు.
0: కుంభకర్ణ ఇస్ ఎ గ్లటన్.
1: ఈ తిండి అనేటువంటిది ఈ లౌకికమైన తిండిని తాను భుజిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ గోస్ ఆన్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్ అవైలబుల్ అరౌండ్.
1: కనుకనే రావణ కుంభకర్ణ విభీషణాదులు.
0: దేర్ఫోర్ వీ సే రావణ కుంభకర్ణ విభీషణ.
1: మీరు ఈ ముగ్గురిని కూడా రామాయణం రాస్తున్న సమయం లోపల
0: యాజ్ దీస్ త్రీ రోల్స్ ఆర్ డెల్ట్
1: దీని యొక్క సారమును గుర్తించాలని
0: టు నో ది ఇన్నర్
1: దేవతలు ప్రత్యక్షమైపోయి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ బాడీ
1: వారి పేర్లు చదువుతూ వచ్చారు.
0: అండ్ దేర్ నేమ్స్ వర్ రెడ్ అవుట్.
1: రావణ రాభణ అని పెట్టి పెంచుకుంటూ
0: రాభణ
1: బకారం అక్కడ ఎక్కువ పెట్టారు.
0: దేర్ ఇస్ భా లెటర్ మోర్
1: రెండో వచనము.
0: ద సెకండ్ లెటర్
1: కుంభకర్ణ అక్కడ బకారం పెట్టారు.
0: అండ్ కుంభకర్ణ భా లెటర్
1: ఇక్కడ విభీషణ కంటే విభీషణ
0: విభీషణ
1: విభీషణ అనేటువంటి అక్కడ కూడా బకారం పెట్టారు.
0: దేర్ ఆల్సో హ్యావ్ దిస్ లెటర్ భా.
1: ఈ రెండింటి మీద కూడా రాక్షసత్వం చేరి ఉన్నదని
0: అండ్ దట్ దేర్ ఇస్ దిస్ డెమోనిక్ ఇంగ్రీడియంట్ హియర్
1: ఆనాటి నుంచి రావణ.
0: దేర్ ఫోర్ దే హావ్ చేంజ్ ఇట్ అండ్ దే స్టార్ట్ కాలింగ్ ఇట్ రావణ.
1: విభీషణ
0: విభీషణ
1: కుంభకర్ణ
0: కుంభకర్ణ
1: కుంభకర్ణ విభీషణ రావణ
0: కుంభకర్ణ విభీషణ రావణ
1: రావణ అనేటువంటిది అతనికి ఒకారం మాత్రం వచ్చింది.
0: అండ్ దేర్ ఫోర్ వా ద లెటర్ వా ఈస్ దేర్ ఇన్ రావణ.
1: ఎందుకనగా రావణుడు నిజంగా రాక్షసుడు కాదు.
0: ఇన్ఫాక్ట్ రావణ ఈజ్ నాట్ ఎ డెమన్ ఇన్ ఫోర్.
1: రావణుడు అయితే పుట్టినప్పటి నుంచి కూడా ఎన్ని యజ్ఞయాగాది కతువులు గావించాడు.
0: హి పర్ఫార్మ్ నంబర్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: కానీ అట్టి రావణకు ఇన్ని విధములైనటువంటి ఒక శాంతిని బోధించి
0: అండ్ ఆల్ లెసన్స్ ఆఫ్ పీస్ ఆర్ టాట్ టు హిమ్
1: మండోదరి కూడా తనకు ఎన్నయో బోధించి
0: మండోదరి ఆల్సో అడ్వైస్
1: భర్త దుర్మార్గుడై పీడు వడైవేడ భర్త దుర్మార్గుడై కీడు వడైవేడ.
0: వెన్ ద హస్బెండ్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ పాత్
1: మంత్రి అట్టుల మేల్కీళ్లు వడవ చేసి
0: అండ్ ద వైఫ్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్
1: పతికి హితమును గర్భంగా పడతలేవరు.
0: అండ్ వేర్ డు యు ఫైండ్ ఎ వుమన్ హూ వుడ్ అడ్వైజ్ ద హస్బెండ్
1: నామస్మరణ చేయాలి అని చెప్పారు.
0: దేర్ఫోర్ షీ షుడ్ బి ఏబుల్ టు అడ్వైజ్ హర్ హస్బెండ్ హూ ఇస్ ఇన్ ద రాంగ్ పాత్.
1: కనుక ఆ విభీషణుడు అనేటువంటి వాడికి బకారం వచ్చేసింది.
0: అండ్ ఇన్ విభీషణ ఐ గాట్ దిస్ లెటర్ భా.
1: కారణం ఏమిటి?
0: వై
1: నిరంతరం కూడా రామనామం స్మరిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ చాంటెడ్ రామాస్ నేమ్.
1: ఈ రామనామం చేతనే ఆ బకారం పోయింది.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ రామనామ
1: విభీషణ బకారం వచ్చేసేసింది.
0: అండ్ దెన్ బాజ్ అపియర్డ్ దేర్.
1: కనుకనే ఆ యొక్క తత్వము బకారంలో ఎంతనో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ హియర్
1: భస్మం గావించేటువంటిది బటం.
0: దిస్ భా రిప్రజెంట్ భస్మ ద యాష్.
1: కనుకనే మానవును తన జీవితమును భస్మం గావించేటువంటిదే బకారం.
0: దేర్ఫోర్ దట్ విచ్ బ్రింగ్స్ డౌన్ టు యాషస్ ఈజ్ దిస్ భా
1: రావణ అని పెట్టారు.
0: సో ఈజ్ కాల్డ్ రావణ.
1: కనుకనే ఈ యొక్క రావణతోనూ చాలా గొప్ప సార్థకమైన నామంగా పెట్టుకున్నారు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎగ్జాక్ట్ నేమ్ బికాస్ దట్ ఇట్ బర్న్స్ డౌన్ టు యాషస్.
1: అతను నిరంతరం కూడా యజ్ఞయాగాది కతువులు ఆచరించేటువంటి వాడు.
0: హీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్.
1: కానీ కామక్రోధములు రెండు కూడా మర్చిపోయినవి.
0: బట్ హిస్ ది టూ ది కామన్ క్రోధ ది డిజైర్ అండ్ ది యాంగర్
1: వాటిని బోధించే నిమిత్తమై అతనికి తనకు ఒక బాలిని నియమించాడు.
0: దే వర్ పాసిఫైడ్ అండ్ సైలెన్స్డ్ బై ది అడ్వైజ్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్ మండోదరి.
1: మండోదరి
0: మండోదరి
1: ఆ మండోదరి ఎన్నయో బోధించింది.
0: మండోదరి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: భర్త దుర్మార్గుడై కీడు వడై వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమ పడతలేపడు నరయవరన్న మండోదరి ఎట్టి భూమిని.
0: Is there any woman who advises her husband when he is proceeding his life along the wrong path? Advise him in the correct way.
1: భార్య అనగా
0: there is only one Mandodari.
1: భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకునే కాదు.
0: A wife should not be a wife just from the physical point of view.
1: పతి పెడమార్గం పట్టినప్పుడు ఆ పతిని సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవతత్వ చింతను గావించే నిమిత్తమై సతిని అందించారు.
0: And in fact it is the duty of the wife to correct the husband and set him right.
1: కనుక ఈనాడు భార్య అనగా కేవలము ఏదో పనికత్తె వలె మరి భావిస్తున్నారు.
0: టుడే ఎ ఉమన్ ద వైఫ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సర్వెంట్ మేడ్.
1: కాదు కాదు.

0: నో,
1: ఆమె పతికి హితమును కాపాడుతలేవరే.
0: In fact, she's meant to direct to advise
1: her. హితమును కావించే నిమిత్తమై సత్యం వచ్చింది.
0: In fact, the wife is there to direct in the correct husband.
1: ఇట్టి తత్వాన్ని బోధించుకునే నిమిత్తమే సీతను అక్కడ అందించారు.
0: To demonstrate this principle, you find Sita over there.
1: సీత కూడాను రాములకు ఎన్నో బోధన చేసింది.
0: సీత ఆల్సో టాట్ మెనీ థింగ్స్ టు రామ.
1: రాములు కూడాను ఎన్నో పెడమార్గములు కొట్టు పట్టడానికి ప్రయత్నించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పాసిబిలిటీస్ ఫర్ రామ.
1: అప్పుడు రావణు ఎన్నో విధములను బోధించి సీతమ్మ వారు ఈ రామును సరి మార్గంలో పెట్టారు.
0: అండ్ దెన్ బికాస్ ఆఫ్ ది టైమ్లీ అడ్వైజ్ ఆఫ్ సీత హీ కుడ్ బి ఇల్ ఆన్ ది రైట్ వే.
1: ఇప్పుడు ఇన్ని విధమైనటువంటి పాపం చేసినటువంటి వారు అందరూ కాదు, ఏదో కొంతమంది మాత్రమే ఉంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హావ్ నాట్ కమిటెడ్ సిన్స్, ఓన్లీ ఫ్యూ.
1: కాబట్టి మగవారిని అందరినీ చంపడం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ఎవ్రీబడీ.
1: ఇది ఎవరు తప్పు చేశారో వారిని మాత్రమే సర్దిద్దడం చాలా న్యాయం అని చెప్పని సీత చాలా బోధిస్తూ వచ్చింది.
0: సీత టోల్ రామచంద్ర దట్ హీస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్, నాట్ ఎవ్రీబడీ.
1: కనుక స్త్రీలు చాలా గొప్పవారు.
0: Women are really great.
1: స్త్రీలు పురుషులకు సరైన మార్గమును బోధించేటువంటి లైట్ వంటి వాళ్ళు.
0: అండ్ విమెన్ ఆర్ లైక్ ది లైట్ ఆఫ్ మ్యాన్.
1: అటువంటి స్త్రీలను కొంచెం రక్షించడానికి పతులను కూడా రక్షించాలి అని చెప్పి.
0: అండ్ దేర్ఫోర్ సచ్ విమెన్ హావ్ గాట్ టు బి సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
1: కనుక సీతా తత్వము కేవలము పవిత్రమైనటువంటి జ్ఞానతత్వంగా తీసుకున్నారు.
0: దేర్ఫోర్ సీతా సింబలైజెస్ జ్ఞానతత్వ, ద విజ్డమ్.
1: ఒకనొక సమయం లోపల
0: వన్ టైం
1: రావణ దగ్గర ఉన్నటువంటి యొక్క స్త్రీలు,
0: ది విమెన్ ఇన్ ది రావణస్ కోర్ట్,
1: స్వామి ఎందుకు ఈ పురుషులను మాత్రమే చంపటము?
0: వై డు యూ వాంట్ టు కిల్ స్వామి దట్ వాట్ దే ఆర్?
1: వారిలో ఎంతమంది గొప్పవారు లేరు?
0: దర్ మెనీ గ్రేట్ పీపుల్ అమంగ్ దెమ్.
1: గొప్ప రాక్షసుడు అయినటువంటి ఒక విష్ణుడు కానీ రావణాసుడు కానీ గొప్ప గొప్ప వారు కాదా?
0: డోంట్ యూ ఫైండ్ మెనీ గ్రేట్ అండ్ నోబుల్ పీపుల్ అమంగ్ ది డెమన్స్? వై డు యూ వాంట్ టు కిల్ ఎవ్రీబడి?
1: కనుక స్త్రీలలో ఎంతో గొప్పవారు ఉన్నారు.
0: అమంగ్ విమెన్ దర్ మెనీ గ్రేట్.
1: వారి యొక్క ప్రోద్బలం చేతనే,
0: బికాస్ ఆఫ్ దర్ ఎంకరేజింగ్ వర్డ్,
1: వారి యొక్క దివ్యశక్తుల చేతనే,
0: బికాస్ ఆఫ్ దర్ ఎనర్జీ,
1: పురుషులు కూడా అభివృద్ధి అయిపోయి లోకాన్ని రక్షిస్తూ వచ్చేస్తున్నారు.
0: మెన్ ఆల్సో కుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
1: ఒకనొక సమయంలో రావణుడికి కోపం వచ్చింది.
0: వన్ టైం రావణ వాజ్ యాంగ్రీ.
1: ఈ రావణుడు కోపం వచ్చేసేసి ఎందుకోసం ఈ పురుషులను చంపటం?
0: And just ask, why do you want to kill everybody?
1: అప్పుడు వారికంతా ఈ విధమైనటువంటి ఒక బోధన చేసే నిమిత్తము సీతను ప్రశ్నించాడు.
0: అండ్ టు టీచ్ హి హస్ పుట్ ఎ క్వశ్చన్ టు సీత.
1: పురుషుల్లో అందరూ కూడా పురుషులు కాదు.
0: యు కెనాట్ కన్సిడర్ ఆల్ మెన్ గుడ్.
1: కేవలం బలం కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
0: యు కెనాట్ కన్సిడర్ మ్యాన్
1: కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
0: యు కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్
1: వారు దుర్గుణములు అనేకంగా ఉంటున్నాయి.
0: అండ్ దర్ సో మెనీ విల్ లాప్స్.
1: ఆ గుణములను సవరించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ ఫీచర్స్ షుడ్ బి కరెక్టెడ్
1: అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు.
0: సో సేయింగ్ హియర్ హస్ పుట్ ఎ క్వశ్చన్.
1: అయ్యా పశువులంతా ఉన్నాయి.
0: దర్ సో మెనీ కౌస్ హియర్.
1: పురుషులందరూ కూడా మంచివారు కాదు.
0: All men are not good.
1: స్త్రీలందరూ మంచివారు కాదు.
0: You can't say all women
1: are. ఇరువురు వారిలో ఇరువురు మంచి ఇరువురు చెడ్డ ఉంటుంటారు.
0: In both there are good and bad.
1: పశువులు ఎంత గొప్పవి.
0: Cows, how great they are.
1: ఎద్దులు అవంతా భూమిని దున్ని పంటలు పండించి అన్ని విధాల జగదోద్ధారణ చేస్తుండగా వారిని మాత్రం చెడ్డవని ఎందుకు చెప్పగలరు?
0: And why do you say that these bulls that you make use of them, how do you say that they are bad? Because they are useful in farming.
1: గోవులు చాలా గొప్పవి అంటున్నారు.
0: And you say cows are great.
1: కాదు కాదు.
0: No.
1: అవి కూడాను మంచి ఉన్నాయి, ఇవి కూడా మంచి ఉంటున్నాయి.
0: They are good in both.
1: అప్పుడు తాను చెప్పాడు.
0: Then he said,
1: ఈ పశువులు మాత్రమే మగ పశువులను చంపటము ఆడగోవులను చంపకుండా ఉండటము అది చాలా న్యాయం అన్నాడు.
0: And he said, not to kill the cow and you are also just killing the bulls, well there is some justification.
1: Appudu bhagavati yoka srishti lopala unna bhedanu chupinchadu.
0: And the difference in God's creation was clearly shown.
1: Lokam lopala
0: in this world
1: govulu anni kudanu manchivi.
0: All cows are good.
1: Kani bulls anta kuda chaala cheddavi annapinnadu.
0: And he said bulls are very bad.
1: Appudu taanu cheppadu.
0: Then he said
1: లోకంలో ఏవి అందంగా ఉంటున్నాయో యోచన చేసుకోమన్నాడు.
0: జస్ట్ థింక్ వాట్ ఆర్ దోస్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: గోవులు చాలా సింపుల్ గా ఉంటాయి.
0: ది కౌస్ ఆర్ వెరీ సింపుల్.
1: కానీ బుల్స్ చాలా అందంగా ఉంటాయి.
0: ది బుల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: వాటి గోపురము వాటి కొమ్ములు చూసేటప్పటికే చాలా అందంగా వస్తుంటుంటాయి.
0: దేర్ ఫార్మ్, దేర్ స్ట్రెంగ్త్, ద హార్న్స్, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: బజారులో ఆడించడానికి గంగరెద్దులు కట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు ఆ కొమ్ములు ప్రత్యేకంగా పెట్టేస్తారు.
0: And the bulls are made to dance in front of the doorsteps along the streets.
1: Ramu enta andanga unnadu.
0: And how beautiful Rama is.
1: Govu enta chedni idiga untundali, simple ga untundali.
0: Whereas the cow is so simple.
1: Kabatti eddu chaala manchi venu unnadu.
0: So bulls are very good.
1: Inte kaakunda
0: atom this.
1: లోకంలో ఎన్నియో రకములైనటువంటి యొక్క జీవరాశులు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ బీయింగ్స్.
1: ఇవన్నీ కూడా మంచి చెడ్డలు బోధించేటువంటివే కానీ లోకంలో అవి ఉపయోగపడేటువంటి ఒక పని నిమిత్తమై వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ఎ డిఫరెంట్ పర్పస్ బిహైండ్. యూ కెనాట్ కన్సిడర్ దట్ దే విల్ ఆల్ బీ ఇన్ వెయిన్ అండ్ యూస్లెస్.
1: కనుక మంచి చెడ్డలు రెండింటిలో ఉన్నాయి కానీ ఒకదాని ఎందు మాత్రమే లేదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: ఈ రకమైనటువంటి ఒక తత్వము రావణ మండోదరి ఎంత గొప్పవారు.
0: రావణ మండోదరి దే ఆర్ వెరీ గ్రేట్.
1: వాడు ఎంతనో బోధించారు.
0: అండ్ మండోదరి టాట్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ విధంగా లోకంలో చూస్తుంటే ఎన్నియో మంచి చెడ్డలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ముఖ్యంగా
0: మోస్ట్ ఇంపార్టెంట్
1: మనం పాటించవలసినటువంటి విద్యార్థులు.
0: ద స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ సర్టన్ ఇంపార్టెంట్.
1: విద్యార్థులు తమ గుణములను ప్రవర్తనను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
0: Students should have good conduct and character.
1: వాళ్ళు ఆ స్థితి ఎందు నుంచినే వాళ్ళు ఉత్తములుగా మారుతారు.
0: Right from this age, you can certainly become good people.
1: కనుక విద్యార్థులు చాలా గొప్ప గుణములు సాధించుకోవాలి.
0: Students should have good character, virtues.
1: ఆ గుడ్ క్యారెక్టర్ వాళ్ళు సంపాదించుకున్నప్పుడే దేశం అంతా కూడా సుమంగళత్వంగా మారిపోతుంది.
0: When once the students are good, virtuous, men of character, ఈ
1: సుమంగళత్వం సాధించుకునే నిమిత్తమే సీతను కాపాడుకుంటూ వచ్చారు.
0: And therefore it is for this purpose the wisdom Sita is well protected by Rama and Lakshmana.
1: రామాయణం లోపల రాముడు తన యొక్క అంకితమును గావించి సీతను రక్షించడం కోసం పాటుపడ్డాడు.
0: In fact Rama struggled hard to protect Sita.
1: ఎక్కడికి పోయినప్పటికీ గుణమే ప్రధానము అన్నారు.
0: Wherever you go character is important.
1: గుణం కలిగినటువంటి వారు ఎక్కడ ఉండినా వారు గొప్పవారే.
0: The men of character wherever they live they are great.
1: గుణంలో ఉంటున్నది కానీ మంచి చెడ్డలు ప్రవర్తనలో కాదు.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్
1: మన గుణమును చక్కగా పోషించుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాస్టర్ ద గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: గుణగణములు ఉండినటువంటి వాడే పురుషుడు అన్నారు.
0: ద వన్ విత్ గుణగణ ద వర్చ్యూస్ ఇన్ క్యారెక్టర్ ఈస్ పురుష ద మ్యాన్.
1: కనుక ప్రతి రామాయణం ఎందుకు అని మనం పూజించుకునేటువంటి రాముని ఎందుకు అని గుణంనే ప్రధానంగా తీసుకున్నారు.
0: Therefore in everyone and Rama in particular whom we worship has got so many virtues.
1: మనము చదువుకున్నామని చదువును మాత్రమే గొప్పగా భావించుకోరాదు.
0: We should not consider our education.
1: ఎంత చదువు చదివి ఏ నీతి గుణము హీనుని గుణము మానలేడు.
0: With all the high education a mean person would never be able to give up his mean habits.
1: ఎన్ని చదువులు చదివి ఏ నీతిని ఉన్నను ఈయనని గుణము మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ మీన్.
1: తరచి చదువు చదువు తర్కవాదము గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: కనుకనే మనం ఈ పూర్ణవాదన పోకూడదు. మనం
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ ఆర్గ్యూ.
1: పూర్ణ గుణముకు మనం ప్రయత్నించాలి.
0: వీ షుడ్ హావ్ ద టోటల్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
1: మన దృష్టిని మన చెవులను సక్రమంలో పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కీప్ అవర్ విజన్ and our audition in a perfect
1: manavuniki ichinatvanti oka pancha pranamulu endukudanu
0: in all the life breaths
1: kannulu
0: and the
1: chevulu naluka ee moodintini matram control cheskunte vaare goppa vaaru aipotharu.
0: If we control the five senses of action and cognition, correct them and perfect it, it is enough.
1: Manchi choopu,
0: good looks,
1: manchi vinikidi,
0: good hearing,
1: manchi yokka palukulu,
0: and good words.
1: పలుకులు మంచిగా ఉంటుండాలి.
0: అండ్ స్పీక్ సాఫ్ట్లీ.
1: సాఫ్ట్లీ ఉండాలి.
0: సాఫ్ట్
1: స్వీట్ గా ఉండాలి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అవి మూడు కూడా మనం రక్షించుకుంటే మనకంటే ఇంకా దైవం వేరే లేదు.
0: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ థాట్ వర్డ్
1: ఈ మూడు గుణములను ఉంచుకున్నటువంటి వాడు సాక్షాత్ దైవ స్వరూపుడే.
0: అండ్ విల్ బీ ద డివైన్ హిమ్సెల్ఫ్.
1: కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు తలపులు మంచిగా పెట్టుకోండి.
0: హ్యావ్ గుడ్ థాట్స్.
1: మీ దృష్టి మంచిదిగా తీసుకోండి.
0: హ్యావ్ ఆల్వేస్ గుడ్ లుక్స్.
1: మీ యొక్క నాలుకను మంచిగా, చెవులు మంచిగా పెట్టుకోండి.
0: అండ్ హియర్ గుడ్.
1: ఇది ఏ మీరు చదివిన చదువులకు మూల కారణాలు.
0: అండ్ దిస్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లర్నింగ్.
1: ఇది మూలాధారములు.
0: దిస్ ఇస్ ద మెయిన్ బేసిస్.
1: వీటిని సరైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడే రామాయణం అంతా కూడా మనం ఎంతైనా కూడా మనం మార్చవచ్చు.
0: When once you follow these principles, you can gather the essence of Ramayana.
1: ఈ మూడింటిని రక్షించుకునే నిమిత్తమే వేదశాస్త్ర ఇతిహాస పురాణం అంతా వచ్చాయి.
0: In order to maintain these three, all the epics are meant.
1: ఈ నాలుగు వేదములు కూడాను మనిషిని ఉద్ధారం చేసే కోసమే వచ్చినాయి.
0: The four Vedas will help for the emancipation of mankind.
1: కనుక విద్యార్థులారా, వేదాన్ని అలక్ష్యం చేయకండి.
0: Students never neglect Veda.
1: ఏది తెలిసినప్పటికీ ఆ వేదం తెలిసినటువంటి కొంచెం మనసులో పెట్టుకుని ఉండండి.
0: You may know little, but preserve it.
1: మన పవిత్రమైనటువంటి భారతీయ వేదము అందరినీ ఉద్ధారం చేసే కోసం వచ్చింది, కానీ చర్చే కోసం కాదు అని చెప్పి.
0: The Vedic culture will help for emancipation and the liberation of mankind.
1: అది మన వేదములు బోధించేటువంటి యొక్క పురాణమైనటువంటి భారత.
0: And this Vedic procedure path is an ancient one.
1: అప్పుడే మానవులము మానవులుగా భావించుకోవచ్చు.
0: Then only we can be true human being.
1: ఈ మూడు కూడా సల్లేనప్పుడు మానవుడు రాక్షసుడిగానే మారుతాడు.
0: When the hearing and our looks and thoughts are not in perfect unison, we will be demons.

0: ఎవరి పేరు రామా అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు మంచి గుణములు అనేటువంటివి కొన్ని ఉంటాయి.
1: Whosoever that has the name Rama should have good qualities.
0: ఆ యొక్క గుణములను మాత్రమే చూసుకోండి.
1: And we should look at these noble qualities.
0: ఈ పెట్టిన పేరుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకండి.
1: Don't attach importance to the name only.
0: ఆ నామం యొక్క గుణము తనందు ఉందా?
1: Whether these noble qualities are there or not.
0: దాన్ని పాటించి, దాన్ని వరించి, దాన్ని శ్రమించి మీ హృదయంలో భద్రం చేసుకోండి.
1: Therefore we should observe, put it into practice, all these noble qualities and virtues befitting the name of Rama, and then demonstrate, lead our lives.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 30th March 2004 in Prashanti Nilayam during the Ramanavami celebrations. Bhagavan named three important principles, namely right vision, right hearing and right speech, as the very essence of the Ramayana. He said that we must strive to uphold these at all times. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్వ

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: ద టంగ్ ఇస్ యూజ్డ్ టు డిఫరెంట్ టేస్ట్.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ టంగ్.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమలు తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హ్యావ్ యూ కన్స్యూమ్డ్? హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హ్యావ్ యూ పార్టేకన్? దట్ ఇస్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటెన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: హావ్ యూ నాట్ బీన్ సాటిస్ఫైడ్ యెట్?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కానీ భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కానీ రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ tongue, sacrifice this sense of taste.
0: ఆకలిని నీవు భుజించు.
1: Eat for hunger.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: You also worship the capacity in all of the senses.
0: ఇది రెండవ పుష్పము.
1: Sense control is the second flower.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది సర్వభూతములు యందు కూడా దయ ఉండాలి.
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఏ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: Anyway, you have to live in love with others.
0: కనుక సర్వభూత దయాపుష్పం,
1: the flower of compassion towards all living beings.
0: నాలుగవది,
1: the fourth.
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: క్షమాపుష్పం నసోచచ,
1: the flower of forgiveness, forbearance.
0: ఈ క్షమాపుష్పం విశేషత,
1: this flower of forgiveness is very special.
0: ఈ క్షమాపుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: Tama illalaina Draupadini parabhavam gavincharu.
1: The concept of Pandavas was humiliated.
0: Kani Dharmajudu etti paristhitini endukodanu chama.
1: But Dharmaja maintained that patience all through.
0: Aa chamane Pandavulanu rakshinchi lokamulaku Pandavula aadarshanni bodhinchindi.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: Kalukane chama pushpam anetundi bhagavantuniki atyanta preeti.
1: This flower of patience for parents is so liked by God.
0: Bhagavantuniki preetikaramaina pushpamunu arpinchinappude bhagavantudu santoshinchi mana varamulanu anugrahistadu.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: Bhagavantuniki preetikaramainatundi andinchakunda enni rakamainatundi pushpamunu andinchi prayojanam emiti?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ ఇప్పుడు వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: ఇంద్రియ పుష్పము,
1: the flower of
0: అహింసా పుష్పము,
1: the flower of non-violence,
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very, very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very, very important.
0: కేవలం ఒక భారతదేశమునందు మాత్రమే కాదు.
1: Not merely in
0: Bharat. అన్ని దేశముల యందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును, అభివెన్ అడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: స్టూడెంట్స్ నో ప్రిటి వెల్ ద స్టోరీ ఆఫ్ అబూబన్ ఆడమ్ ద మ్యాన్ ఆఫ్ సర్వీస్.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు, కన్నులు లేనటువంటి వారకు, అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: అబూబన్ ఆడమ్ గోస్ రౌండ్ ద స్ట్రీట్స్ serving handicapped, the blind and the crippled, and returns late in the night.
0: ఇది సర్వభూత దయాపుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి,
1: he waited for some time.
0: అమ్మ మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, mother, who are you? What is that you are writing?
0: ఆమె చెప్పింది, నాయన నేను దేవతాగణ్యను.
1: He replied, I am an angel.
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నానన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబూబన్ ఆడమ్.
1: అబూబన్ ఆడమ్ ఆస్క్డ్, ఇస్ దేర్ మై నేమ్ ఇన్ ద లిస్ట్?
0: నాయన ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, my dear son, your name is not here.
0: చాలా సంతోషం.
1: He said, I'm happy.
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abimelech madam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abimelech Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, mother, what is that you are writing today?
0: నాయన ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నానన్నాడు.
1: టుడే ఐఎమ్ రైటింగ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ దోస్ హు ఆర్ లైక్డ్ బై గాడ్.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: యెస్టర్డే ఐ మేడ్ ద లిస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ దట్ లవ్ గాడ్.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నానన్నాడు.
1: టుడే ద లిస్ట్ ఆఫ్ దోస్ హు ఆర్ లవ్డ్ బై గాడ్.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find my name?
0: నీ ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అని.
1: She said, your name is the only one, no one else.
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: నవ విధమైనటువంటి సేవలు చెప్పారు ప్రపంచంలో.
1: In this world 9 parts of service were explained.
0: కానీ ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను, కేవలము సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఇస్ హైయెస్ట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loves
0: you. ఎవరిని ప్రేమించాడు భగవంతుడు? అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: Inka aidava pushpam shanti pushpam.
1: The fifth one is the flower of peace.
0: Ee shanti
1: peace
0: enni rakamainati baadalu anupinchinappatikini,
1: in spite of all difficulties,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections from the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace,
0: patience.
1: ఈ
0: శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్.
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం.
1: This flower of peace and patience.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: The one who is patient enough can receive God's grace in plenty.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు కెనాట్ బి హ్యాపీ.
0: మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కాని ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not
0: బయట వస్తు వాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the matter.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దట్.
0: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించ కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience and comfort.
0: ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పక్షి పక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం.
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు.
1: పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves there.
0: నిజంగా తమస్ అనే చెప్పవచ్చును.
1: It is not tapas penance, but it is
0: tamas. తపస్సుగా ఏమిటి? అన్నింటి ఎందుకు తాను ప్రతిదానికి కూడాను సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: సత్వగుణములతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: That's daya hrudayam.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: నార్ మిస్యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్.
0: యోగి.
1: హి ఇస్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో సేక్రెడ్ టెక్స్ట్, నో పెనెన్స్, నథింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్రాస్ దిస్.
1: ఇది కాదు తపస్సుకు మూల కారణములు.
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్?
1: మూడు గుణములను కూడా ఏకం చెయ్యాలి.
0: వీ షుడ్ యూనిఫై ద త్రీ అట్రిబ్యూట్.
1: కోపం వచ్చింది,
0: వీఆర్ యాంగ్రీ,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: యూ షుడ్ కంట్రోల్ ఇట్.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యూఆర్ మోర్ ఎమోషనల్, యూ షుడ్ కంట్రోల్.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యూఆర్ ఎక్స్టాటిక్, యూ షుడ్ కంట్రోల్.
1: దుఃఖం కలిగింది, దానిని కూడా అరికట్టాలి.
0: ద గ్రీఫ్ హ్యాస్ టు బి అండర్ చెక్.
1: సుఖదుఖే సమీకృత్వ లాభం లాభం చేయాలి. సుఖదుఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: దట్ ఈస్ ద ట్రూ పెనెన్స్.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: యూ డూ ఎనీథింగ్,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: సర్వ్ ఇన్ ఎనీ కెపాసిటీ,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: బట్ డోంట్ హ్యావ్ డిజైర్.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: Inka dhyana pushpam,
0: the flower of meditation.
1: Yedavadi,
0: this is the seventh flower.
1: Dhyanam ante emiti?
0: What is meditation?
1: Kannulu gochukoni padmasana vesukoni edo paramatmanu smarinchukotam, idi dhyanam ani bhavistunnaru.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: Ee dhyanam anta bhautikamaina laukikamaina praktamainatunte dhyanam.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వీ డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యూ హావ్ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెన్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతునితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్
1: ఫైర్. ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva Bhavati annadi Vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali.
0: Both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali.
0: The iron and fire should become one.
1: Mana manasu Bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought of the
1: universe. Ye doddu na sayankalam kotti dhyanam chesi ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: వి మెడిటేట్ ఫర్ ఎ బ్రీఫ్ టైం బోత్ ఇన్ ద డే అండ్ ద నైట్, యూ కెనాట్ కాల్ ఇట్ మెడిటేషన్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం.
0: యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైం ఎవ్రీవేర్.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: యు మే డూ ఎనీథింగ్, యు మే అండర్టేక్ ఎనీ టాస్క్, బట్ కీప్ గాడ్ ఇన్ వ్యూ.
1: ఇది ఏ నిజమైన ధ్యానం.
0: దిస్ ఇస్ త్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: the eighth one,
1: సత్యం అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyam.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: truth. Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా. శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Trikala bhagyam satyam.
0: The truth remains the same.
1: Eppadiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppadiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappadiki satyam matram sthashitanga untundi.
0: Everything might vanish, but the truth remains.
1: Ah, satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kalukane ahimsa prasam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడాను మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact we should teach a lesson to every
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of eating.
1: జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్.
1: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్. కనుక
1: నీవు చూడవలసినటువంటిది ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్.
1: అదే దైవ స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్పెక్ట్ గాడ్.
1: ఆ నిజమైన దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ. వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ యు ఆర్ నాట్ రెడీ.
1: ఓ చెవుల, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు ఆర్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్
1: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఎవరీ.
1: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: వీడియో అండ్ రేడియో.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్, డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: In fact you are spoiling yourself.
1: ఈ విషయాలు నీ విందువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుక నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యూ హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యూ హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get the
1: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. Indilo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: Whatever you write with this,
1: అదే రంగే వస్తుంది.
0: You will find love there.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: We should lead a sacred life.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్ట, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine flowers.
1: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers.
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this worship?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది. ఇలాంటి పుష్పాన్ని పూజి
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమ పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఏంటి అహింస?
0: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టనకు వస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetundi pannantha kuda nu kurugayalu sambandhinattu kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kuda nu ledu.
0: They do not have wisdom either.
1: Oka kaayini manu kosithamante akkada neeru kaarutundi.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of
1: it. Ee kaayini koyatam cheta adi edustundade, kantidaralu kaalustundade ani anukuntavu.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: Adi sahajamaina jalame kaani.
0: It's a natural process.
1: Dukha jalam kaadadi.
0: It is not the tears.
1: Dukham anepindi eppudu manasu undinappude dukham vastundi.
0: Where there is mind, there is grief.
1: మనసు ఉన్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's all the mankind that has got the mind. But
1: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: All worship with all devotion.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: It is not expected from
1: you. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: It's all individual ritual.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్స్టాండ్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only they are relieved of
1: వారిని పవిత్రులు గావించటము.
0: You also sanctify them.
1: వారిని కూడా అభివృద్ధి కావించటము.
0: You also help
1: వారిని కూడా సాత్వికులుగా గావించటము.
0: You also make them happy.
1: సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: With all the pious feeling,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: You serve to your extent possible.
1: భజనలు చేస్తున్నారు.
0: Many
1: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: In fact, we sing the glory of God.
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is
1: తాత్కాలికమైనటువంటిది.
0: The influence is
1: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: ధన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అరి నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయి మేఘముల వలె యవనం కూడా ను కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైన యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకొని దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: Do not take it too hard.
1: మంచి కానీ చెడ్డ కానీ,
0: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలంను మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఉన్నటువంటి 24 గంటల లోపల
0: Within 24 hours,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: In fact, for food, raiment and shelter,
1: ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
0: All the rest of the time is wasted.
1: ఊరి వారి చింతలు,
0: think of people,
1: ప్రాకృతమైన చింతలు,
0: the worldly thoughts,
1: అపవిత్రమైన భావములు,
0: unsacred thoughts,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: Spoil all the time.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి. అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని,
0: all actions would give you the purity of the mind.
1: కర్మ అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మను వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There is no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart. Purity of the mind.
1: చిత్తశుద్ధయే కర్మః అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి

0: We desire that peace.
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలోపల భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: Dharmaja objected.
1: నాయన ధర్మమే జయం.
0: Brother, righteousness will be successful.
1: మనం ఓడిపోయినటువంటి వారము.
0: In fact, we lost.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: We are under their control.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: Let them act as they like.
1: కానీ ఓడిన వానికి వారిపైన యుద్ధం చేయటము అధికారం లేదు.
0: The one who is defeated cannot fight, has no authority.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
0: Be seated.
1: ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: The state of mind of peace is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులైనా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అది మనకి ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You'll have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You'll have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you'll have that eternal permanent
1: peace. లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫాన్.
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: ద నేమ్ ఆఫ్ పాండవ,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్.
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజ ఇస్ లైక్ బై ఎవ్రీబడి.
1: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నోవేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములంతా ఎందుకు ప్రారంభమవుతుంది?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలమంతా ఎందుకు వస్తుంది?
0: Why all disturbance?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: Repentance allara ledu.
0: There's no agitation.
1: Manamulu endu untundadi allara.
0: It is within you.
1: వాడి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాడి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వాడి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is a
1: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is the rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వీ హార్మ్ అదర్స్.
1: పరులకు కూడా బాధ పెట్టి
0: వీ సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ.
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్.
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: When once you have sense control, you can achieve a lot.
1: అందుకోసమని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: Oh, peace, you are my friend.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: I cannot distance myself.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
0: If I am away from you, I am distanced from the world.
1: శాంతిని మనం వహించాలి.
0: We should observe peace.
1: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది.
0: What God expects?
1: నీవు చేసే పూజలు.
0: Not your worship.
1: నీవు చేసే అర్చనలు.
0: Not your worship or
1: ritual. చేసే దాన ధర్మాలు.
0: All the acts of charity.
1: అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: He just I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ee ekkada nee income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.

0: the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki vanni akkaledu ye bhavam tho chesanu.
0: God goes by your
1: ye hrudayam tho chesanu.
0: With what thought?
1: ఏ ప్రేమతో చేశాను? అదే భగవంతుని దృష్టిలో వస్తుంది.
0: దట్ గోస్ టు ది అకౌంట్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం ప్రేమతో చేయాలి.
0: డూ విత్ లవ్.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ ఏడు విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: What about the ahimsa pratham pushpam annaru?
0: The first flower of
1: non-violence.
0: It's very, very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: కంపాషన్.
1: ఈ నాలుగవది క్షమా పుష్పం.
0: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్.
1: ఐదవది శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్.
1: ఆరవది తప పుష్పం.
0: అండ్ పెనెన్స్.
1: ఆరో ఏడవది ధ్యాన పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్.
1: ఎనిమిదవది సత్య పుష్పం.
0: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్.
1: అహింసలో ప్రారంభమై
0: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్.
1: సత్యంతో అంత్యమైపోయింది.
0: ఎండ్స్ ఇన్ ట్రూత్.
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
0: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్.
1: భక్తిని బోధించింది అంటారు.
0: స్పీక్స్ ఆఫ్ డివోషన్.
1: కర్మను బోధించింది అంటారు.
0: యాక్షన్.
1: కాదు కాదు.
0: నో నో.
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకా పాండవా చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last word?
1: Yatra yogishvara krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvaniti matir mama.
0: The last word of the last verse is mama.
1: Mama.
0: Mama.
1: First word dharma.
0: First word dharma.
1: He last word mama.
0: The last word mama.
1: Mama dharmam. Nee dharmam neek bodhinchindi.
0: If you connect both, it is mama dharma. Your duty is taught.
1: Nee dharmam emti?
0: What is your duty?
1: Nenu manavudu. Nenu manavudiga bratakali.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal.
0: I am not animal.
1: I am man.
0: I am man. I am man.
1: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
0: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
0: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: You are on the path of falsehood.
1: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: ప్రతి మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
1: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
0: విదౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: Without truth you cannot have the grain in the prosperity of the
1: world. క్షణభంగరం వస్తుంది పోతుంది.
0: All that is momentary, it vanishes.
1: దీనికోసం కాదు మానవత్వం రావటము.
0: Human life is not
1: that. శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: We should set a permanent ideal.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life you are born as.
1: ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What did you achieve?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏమాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: this world. మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: actions,
1: పలికిన పలుకులు,
0: words,
1: విన్న వాక్కులు,
0: and thoughts,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీని మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుకనే మనం మంచి పనులు చేయాలి.
0: వి షుడ్ డు గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: డు అంటూ అదర్స్ యాజ్ యూ డు అంటూ యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకో ఇష్టానికి నీవు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యూ ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యూ ఎక్స్పెక్ట్ డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
0: వీ షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆల్ ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేత నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికీ నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina భరతావల్యందు సహనమది మనకు చక్కదనం. పరమ పావనమైన భరతావల్యందు సహనమన్నదే మనకు చక్కదనము.
2: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ Bharat, it is the forbearance that constitutes the beauty of this country.
1: Vratamulannitiyandu vannegaanchina yetti gana satya seelame katina tapamu.
2: Of all the rituals, adherence to truth is the toughest one. Can be viewed as penance.
1: Madhura bhavam bedi mana desamandanna matru bhavam kannam manyaveddi.
2: What is the nectarine feeling in this country Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
1: Pranam bekantenu manam beghanamanu mana desa neetini mantagalpi.
2: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality, is totally gone.
1: Netikichiri paradesa nisurarasi.
2: And we have today amidst us all that is present in other countries, other lands.
1: Auram yemandu bharata palanambu.
2: Alas, what is to be said about this administration?
1: Yenugettula tanabala verugaledo atturainaru mana bharatiyulu needu.
2: Just as the elephant is not aware of its own strength, similarly is the situation with the inhabitant citizens of Bharat who do not know their own legacy and the heritage.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Bharata desam anna deeni visishtata deeni gopyata deeni gamyamu deeni pavitramu evvaru intavaraku kudanu dani chevi chudaledu.
2: Truly speaking, the greatness, the profundity, the significance, the objectives, the purpose of this country, all these aspects have not been realized by anybody till this date.
1: Anni samskaramala kante bharatiya samskruti chala uttamainatundi pavitramainatundi.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: ఈ కల్చర్ అనేటువంటిది అణు వస్తువు నుంచి ఘనమైన వస్తువు వరకు కూడా సమత్వంగానే చేరి ఉన్నది.
2: దిస్ కల్చర్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ది మైక్రోకాజం టు ది మాక్రోకాజం ఈక్వలే.
1: ఇట్టి సంస్కృతిని ఈనాడు భారతీయులు విస్మరించి పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
2: The native culture of Bharat is forgotten by the citizens and are aping ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్య ధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయుటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్ ఆర్
1: డిస్ట్రాయ్డ్. కంటే శాంతిమైనటువంటిది, పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్ ఇస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
2: వీఆర్ లూజింగ్ ది వెరీ విజన్, ది ఐ సైట్.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణా పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
2: స్టూడెంట్స్ ఆర్ లెర్న్డ్, దే ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్, బట్ యెట్ దే డు నాట్ నో వాట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్.
1: ఇట్టి పవిత్రమైన, గోప్యమైన, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడుపుకోకుండా ఏదో వీధి వీధి తిరుగుతున్నాము మనం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్య ధర్మశాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ది పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చును.
2: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
1: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: మోర్ దాన్ దీస్ టూ, ద ట్రూత్ అండ్ రైచియస్నెస్, పీస్ స్టాండ్స్ ఎట్ హైయర్ లెవెల్.
1: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
2: అండ్ మోర్ దాన్ దిస్ పీస్ ద వెరీ సీక్రెట్ థింగ్ ఇస్ దట్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్.
1: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ ఆర్ సాక్రిఫైస్ డస్ నాట్ నెసెసర్లీ మీన్ రినన్సియేషన్ ఆర్ గివింగ్ అప్ వాట్ ఆల్ దట్ యు హ్యావ్.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
2: Therefore, tyaga or sacrifice is spiritual in its content and not merely getting rid of mundane material things.
1: Itti gopyamainatvanti yokka divyamainatvanti yokka satyam ninaadu tirigi manamu nepti techukovali.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: Itti satya dharma shanti premalanu మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాం.
2: వీ కెన్ కాల్ అవర్ సెల్స్ భారతీయస్ ఇఫ్ ఓన్లీ వీ సస్టైన్ ఫాస్టర్ ద హ్యూమన్ వాల్యూస్ సత్యధర్మ శాంతి ప్రేమ.
1: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడా మనం భారతీయులమే కాదు.
2: ఇఫ్ వీ మిస్ వన్ ఆఫ్ దీస్ ఫోర్ వాల్యూస్ వీ కెనాట్ కాల్ అవర్ సెల్స్ భారతీయస్.
1: సత్యధర్మములను ప్రకృతి అని ఉంచుకుని దీన్ని ప్రాక్టీస్ చేస్తూ జీవితాన్ని దాన్ని అనుసరించడమే నిజమైనటువంటి యొక్క త్యాగము.
2: వి హావ్ టు ఇంబైబ్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ డే లైఫ్, డే టు డే లైఫ్ అండ్ ప్రొసీడ్ విత్ ఆల్ అవర్ యాక్టివిటీ.
1: సత్యంబు ధర్మం నుండి శాంతి ప్రేమల వరకు ఒకే ప్రయాణమే.
2: ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ అ కంటిన్యూస్ జర్నీ ఫ్రమ్ ట్రూత్ అలాంగ్ ద వే ఆఫ్ రైచియస్నెస్, పీస్ అండ్ ఎండ్ అప్ ఇన్ లవ్.
1: ఇవి ఎక్కడ కూడా ఆగునవు కాదు.
2: In fact, they do not stop at any point.
1: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
2: దే పెర్క్యులేట్ దే సర్క్యులేట్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
1: ఇటువంటి సత్యధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: ఇట్ ఈస్ బ్యాడ్ లక్ మిస్ఫార్చ్యూన్ టు హ్యావ్ ఫర్గాటన్ టు హ్యావ్ మిస్డ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించి సత్యంబునందు అడగే సర్వ సృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదిగే చూడరయ్యా.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ అండ్ ద హోల్ థింగ్ విల్ గెట్ మర్జ్డ్ ఫైనల్లీ ఇన్ ట్రూత్. యూ డు నాట్ ఫైండ్ ఎనీ స్పాట్ ఎనీ స్పెక్ హియర్ ఇన్ దిస్ కాస్మోస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మంలే పోషిస్తున్నాయి.
2: రైట్ ఫ్రమ్ బర్త్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ వాల్యూస్ దట్ సస్టైన్ ది హ్యూమన్ బీయింగ్.
1: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరి అయినటువంటి సద్బోధలు సరిపుతూ వచ్చారు.
2: ద విమెన్ ఆఫ్ భారత్ అండర్ గో సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్. దే బేర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్, అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్, టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీచ్ దెమ్ వాల్యూస్.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
1: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, బట్ దే వుడ్ రాదర్ ఫాస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యధర్మములను మనం ఏనాడో మనం పోషించుకోవలసినటువంటి వారము, కానీ ఈనాటి వరకు కాలమును వ్యర్థం చేస్తున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ లాంగ్ అగో, బట్ వీ హ్యావ్ ఫర్గాటన్ దెమ్, వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్.
1: కానీ ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్, ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
1: సత్య ధర్మములనగా ఏమిటి, దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మ,
2: సత్య ధర్మ.
1: సత్య అనగా పవిత్రమైనటువంటి యొక్క ఒక నిశ్శబ్దంతో కూడినటువంటి ఒక శబ్దము.
2: సత్య ఇస్ సో సీక్రెట్ ఇట్ ఈస్ ద సౌండ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
1: ధర్మం అనగా దాన్ని ఆచరించడమే ధర్మము.
2: ధర్మ ఎఫికసీ లైస్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్.
1: సాతీయ మూడు అక్షరాలు ఉంటున్నాయి.
2: There are three letters, Satiya.
1: Sa anaga Satvikamu.
2: Sa stands for piousness, Satvik.
1: Aa Satvikaniki anni manamu tyagam cheyali.
2: To be Satvik, to be pious, we should be prepared to sacrifice.
1: Ya yavani maalto dinni poshinchali.
2: Ya stands for holding on to the discipline, yama niyama, the societal and individual code of conduct.
1: Itivanti సత్య ధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినం నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
2: అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్స్ ది హ్యూమన్ వాల్యూస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఆర్ టోటలీ గివెన్ అప్, ఆర్ టోటలీ లాస్ట్ టుడే.
1: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: ద మోడర్న్ మ్యాన్ has no idea of truth, has no idea of dharma.
1: Dharma managa edo mana yokka duty anukuntunnaru.
2: మ్యాన్ ఆఫ్ టుడే కన్సిడర్స్ ధర్మ యాజ్ హిస్ డ్యూటీ.
1: కాదు కాదు.
2: నో,
1: ఈ డ్యూటీ అనేటువంటిది సత్యమునకు సంబంధించింది కాదు.
2: దిస్ డ్యూటీ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దాట్.
1: డ్యూటీ కేవలము ఆంగ్ల భాషకు సంబంధించినటువంటిది.
2: డ్యూటీ క్యారీస్ విత్ ఇట్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ లివింగ్.
1: కానీ మన సత్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి ఉదయనాభి నుండి ఏర్పడినటువంటిది.
2: బట్ ది ట్రూత్ సత్య లైస్ డీపా రైట్ దేర్ ద నెవెల్ ఆఫ్ యువర్ బాడీ.
1: సత్ యా సత్ యా సత్ యా.
2: దిస్ కాంబినేషన్ ఆఫ్ టూ సత్ యా సత్ యా.
1: ఈ రెండు చేరినప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక పదముగా మారుతుంది.
2: దీస్ టూ టుగెదర్ వుడ్ హెల్ప్ అస్ టు టేక్ టు సీక్రెట్ యాక్టివిటీ.
1: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని పాండవులు ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
2: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
1: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై ద్రౌపది హర్ సెల్ఫ్.
1: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి ఒక మూడు ప్రధాన అక్షరములు.
2: సత్య ద ట్రూత్ మెన్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ద వెరీ హార్ట్.
1: త్రిగుణం, త్రిజలాకారం, త్రిదత్తంత జాయుధము, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం.
2: దిస్ రిప్రజెంట్స్ ద ట్రినిటీ, ద ట్రయూన్ గాడ్ హెడ్, ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఇటువంటి సత్యములకు ఎంతటి ఘనత ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చు.
2: యు జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ద గ్రాండియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమును ఎక్కడ దాచకూడదు, దాచుటకు వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హైడ్ ట్రూత్ ఎనీవేర్.
1: ఇది ఎంత మరుగు పెట్టినను మరుగు పడేటువంటిది కాదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ హౌ డీప్ యు మే జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ బట్ యూ కెనాట్.
1: ఈ సత్యము బజారునందు పోనప్పుడు కూడాను దీని యొక్క విలువ మనకు ఎంతో అర్థమవుతుంటుంది.
2: యూ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూత్ యాజ్ యూ మూవ్ అబౌట్.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: యు హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్ట్యర్ దట్ ఈస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవుని మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటివి.
2: ధర్మ దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ యాజ్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: కనుక ఇది మన ధర్మమును మనం కాపాడుకోవటము చేత కాకుండా మనము ఈ ధర్మమును విసర్జించి మనం కేవలం అవమానపాల పాలవుతున్నాము.
2: వీ హావ్ గివెన్ అప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ అండ్ వీఆర్ పుట్ టు షేమ్ అండ్ ఇన్సల్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
1: సత్యధర్మము నుండి శాంతి ప్రేమల వరకు ఒకే ప్రయాణం సరిపోయినటువంటిది దీని యొక్క అంతర్ప్రవాహము.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అడిహరెన్స్ టు ట్రూత్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
1: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: A mother was taking her bath in a river.
1: Kani oka kotta neeti teppa kottukoni vachindi.
2: Our there came across suddenly all of a sudden a boat floating towards her.
1: Aa bidda aa alana paina telaadutu vachindi.
2: And you could also see the child on the surface of the water.
1: Aa biddanu aa talli kaapaadukuntu vachindi.
2: The mother has been taking care of the child.
1: 16 samvatsaram varaku kodanu ఆ బిడ్డను పోషించింది.
2: హి హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 16.
1: కానీ 15 సంవత్సరం అయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
2: ఆఫ్టర్ ది ఏజ్ 15 ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ షెడ్డింగ్ టియర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చడానికి కారణం ఏమిటి.
2: The boy questioned, Mother, why do you cry? Why do you shed tears?
1: Naina, nee korakai nimintha niminchukunnamu.
2: In fact, you have been living only for you.
1: Nee veenaadu mammanna vadali pettipovatam cheta maaku inkem sugam undi.
2: టుడే యాజ్ యూ డిసైడ్ టు లీవ్ అస్ వాట్ కంఫర్ట్ వాట్ జాయ్ కెన్ వీ హ్యావ్.
1: ఈ 16 సంవత్సరం వరకు కూడాను భగవంతుడు నేను కాపాడుతానన్నాడు.
2: Till all these 16 years God promised that he would take care of you.
1: ఇంక భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇక మాకు ఎవరు దిక్కు?
2: When once we are away from God, who will take care of us?
1: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
2: After listening to this, the boy ran to that Shiva's temple.
1: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
2: He went on praying to Ishwara there in order to pacify his parents.
1: ఈ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
2: As he was praying, he has lost himself.
1: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
2: In the meantime, parents also happened to be there.
1: నాయన నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిదో ఎక్కడ ఫండమెంటల్ ఎక్కడ మూలాధారమైనటువంటిదో అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
2: ద పేరెంట్స్ వర్ క్వైట్ హ్యాపీ బికాస్ ద బాయ్ కుడ్ గో టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుడు రక్షించమని కోరారు.
2: ద పేరెంట్స్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ఈశ్వర అండ్ పార్వతి అండ్ వాంటెడ్ ఈశ్వర టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
2: అండ్ దెన్ ఈశ్వర ఎంట్రస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ మదర్ గౌరీ.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కానీ తండ్రికి కాదు.
2: ది అఫెక్షన్ ఇస్ బెస్ట్ నోన్ టు ద మదర్ మోర్ దాన్ ద ఫాదర్.
1: కాబట్టి తల్లి అయి తన్ని రక్షించాలి అని చెప్పాడు.
2: సో ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ ఇస్ ఓన్లీ ద మదర్ హూ వుడ్ కమ్ టు హర్.
1: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అనే మాట ఇచ్చింది.
2: అండ్ దెన్ షీ కుడ్ ఆఫర్ వాట్ ఆల్ షీ హ్యాడ్ అండ్ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ సర్టన్లీ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద చైల్డ్.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
2: అండ్ ద పేరెంట్స్ ఈశ్వర పార్వతి దేవర్ మైటీ హ్యాపీ అండ్ దే స్కాటెడ్ ద చైల్డ్.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
2: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
2: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
2: And in fact it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం రచి అందించాడు.
2: And Ishwara manifested there and blessed both of them.
1: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
2: And the boy is named as Neelakantha.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందనటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రం బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
2: నీలకంఠ though there is poison which is most dangerous but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడా సాధించడానికి ప్రయత్నించారు.
2: Therefore that which is impossible they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని డాక్టర్స్ మేము మందులు ఇస్తామని డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు కానీ ఈ ప్రామిసులు అంతా మిస్సులే.
2: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
1: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో లేరు.
2: It's only God who is the protector and no one else.
1: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తినైనా మనం సాధించవచ్చు.
2: With God's grace you can achieve anything, accomplish anything.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
2: This term నీలకంఠ is highly sacred.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
2: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
1: అతని అందే ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
2: In spite of the poison there, he is saved. Nothing had happened to him.
1: Vidyarthulara,
2: స్టూడెంట్స్,
1: మనం చిన్నవారమైనప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
2: యు మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
1: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాము.
2: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
1: ఈ నాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
2: So this is the name Neelakantha, given symbolizing the protection.
1: ఆ నీలకంఠుడైనటువంటి వాడే తన కుమారుడు.
2: And this Neelakantha is his own self.
1: కనుక మనమందరం కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
2: Therefore, we are all the children of God. Everyone is a Neelakantha.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
2: These terms are God's gift, the results of God's will.
1: అచింత్య అంటారు.
2: Incomprehensible achintya.
1: Anaga chintapadataniki veellenaatundi vaadu deham ani.
2: Its other meaning being there is no reason for an anxiety or worry.
1: Aprameyudu.
2: Aprameya, beyond measure.
1: Yetti pramanamulu kuda leenaatundi vaadu.
2: Immeasurable.
1: Kaani ee pramanamulaku edo okati haddu undale.
2: However, there are certain limits to these parameters.
1: Idi kevalamu devaanugraham tappa anyaanugraham ee maatramu parikaravu.
2: You can comprehend these aspects with God's grace only.
1: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటే సర్వం కూడా మనం సాధించవచ్చు.
2: With the divine will following you, divine grace with you can achieve anything in this world.
1: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
2: And this is the divinity which is the main principle.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
2: In fact, this divinity is changeless, it is eternal, immortal.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వం కాదు.
2: Therefore, the significance of Neelakantha is actually the principle of Ishwaratva or Shiva.
1: Amartya అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనిటువంటి వాడు అని అర్థము.
2: Amartya, immortal, deathlessness.
1: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠ నకు సార్థకమైనటువంటిది.
2: అమర్త్య, డెత్లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
1: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
2: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ హ్యావ్ గాట్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఈనాడు శివరాత్రి.
2: టుడే ఈజ్ శివరాత్రి.
1: శివ శివ శివ శివ అనగా మంగళకరమైనటువంటి యొక్క పదం ఇది.
2: శివ మీన్స్ ఆస్పీషియస్నెస్.
1: అటు శివమున్న చోట ఎక్కడ కూడా శవం ఏర్పడటకు వీలు కాదు.
2: వేర్ దేర్ ఇస్ శివ ఆస్పీషియస్, దేర్ కెనాట్ బి శవ ఇన్ ఆస్పీషియస్.
1: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
2: Therefore, we should attach proper value to this auspiciousness.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులున్నంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
2: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we should sing the glory of God.
1: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి యొక్క పదములే.
2: All the education we receive and the books that we go through are almost meaningless.
1: ఇట్టి అర్థరహితమైనటువంటి పదములను ఉపయోగపెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
2: What is the advantage? What are the benefits by going through this meaningless book?
1: మొట్టమొదట మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
2: We should make every attempt to realize these objectives.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనము దైవత్వం నుంచి నేర్చుకోవాలి.
2: These things we have to learn from God only.
1: కనుక దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
2: Divinity, which is eternal, is not an ordinary thing which is simply given.
1: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
2: Divinity is not understood in the truest sense.
1: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడాను చరణము లేనటువంటిది అని కూడాను భావించాలి.
2: వీ జస్ట్ ఫీల్ ద డివినిటీ ఇస్ చేంజ్లెస్ బట్ వీ షుడ్ ఆల్సో నో ఇట్ ఈస్ అన్షేకబుల్.
1: ఏనాటికి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
2: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్.
1: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ అట్రిబ్యూట్ దట్ నేమ్.
1: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
2: ఆల్సో అనదర్ నేమ్ మృత్యుంజయ.
1: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
2: ఇట్ మీన్స్ ద వన్ హూ కాంక్వర్డ్ డెత్.
1: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
2: దిస్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఆర్డినరీ టర్మ్ ఇన్ ద వరల్డ్లీ
1: పార్లమెంట్. కానీ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
2: దేర్ఫోర్ వాట్ వీ కన్సిడర్ నావెల్ యునీక్ అండ్ ఫ్రెష్ ఈజ్ నాట్ ద వన్ ద వే హౌ వీ అండర్స్టాండ్ మృత్యుంజయ.
1: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
2: దేర్ఫోర్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ మృత్యుంజయ కెన్ బి అండర్స్టూడ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రే టు శివ అండ్ పార్వతి.
1: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
2: అట్ వన్ టైమ్ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి.
1: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
2: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
1: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కానీ ఇతరులతో సంబంధించింది కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
1: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
2: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
1: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు సర్వగోచరుడు సమస్త ప్రాణులకు నాథుడము అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమ అయినా నీవు చెప్పలేవా?
2: ఓ లార్డ్ యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపోటెంట్ ద గివర్ ఆఫ్ లైఫ్ కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ వన్ ఆఫ్ ద నేమ్స్.
1: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
2: అండ్ హి సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
1: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడాను వాదోపవాదము చేస్తూ ఉంటుంటారు పేర్లపై.
2: టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ మెన్ అండ్ విమెన్ ఆర్గ్యూయింగ్ రిగార్డింగ్ ద నేమింగ్ ఆఫ్ ది చైల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అమృతపుత్ర బట్ నాట్ అమృత ఫాల్సిటీ.
1: సున్వంత విషే అమృతస్య పుత్రః అన్నాడు.
2: లిసన్ టు దిస్, యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
2: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ నాట్ ఆఫ్ ఫాల్సిటీ.
1: అమృతపుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు చనిపోతుంటారు.
2: దోస్ దట్ గో బై దిస్ ఫాల్సిటీ దే ఆర్ బోర్న్ అండ్ దే డై దే గో ఆన్ చేంజింగ్.
1: కానీ అమృతపుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
2: బట్ ద వన్ హూ ఇస్ రియలీ మోర్టల్ విల్ నెవర్ చేంజ్.
1: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటుంది.
2: ద డివైన్ పవర్ ఈజ్ చేంజ్లెస్.
1: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ ఈజ్ చేంజ్లెస్ టోటలీ.
1: ఒకనొక సమయం లోపల
2: వన్ టైమ్
1: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
2: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడల్.
1: నిద్రపో గణేష నిద్రపో అయ్యా.
2: ఓ గణేష గో టు స్లీప్.
1: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
1: కనుక నీవు నిద్రపో.
2: దేర్ఫోర్ యూ స్లీప్.
1: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
2: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
1: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
2: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ ది చైల్డ్.
1: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నారు.
2: అండ్ దెన్ రెస్పాన్స్ వాస్ ఈజ్ అమృతపుత్ర ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈమె అమృతపుత్రుడా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
1: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
2: సెడ్ ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ బై ఈశ్వర హింసెల్ఫ్.
1: ఈశ్వరుడు ఇచ్చినటువంటి పేరు అమృతము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర నేమ్ దిస్ అమృత.
1: కనుక ఈశ్వరుడే అమృతపుత్రుడు.
2: ఈశ్వర హింసెల్ఫ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: అట్టి ఈశ్వరత్వం నుంచి ఏర్పడినటువంటిది అది కూడా ఈశ్వరత్వమే.
2: Therefore, whatever that comes from Ishvara is equally immortal.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మీరు క్రమక్రమేణా కొన్ని పాత గ్రంథములు మీరు ఏమాత్రము చదవటం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ దోస్ సీక్రెట్ టెక్స్ట్.
1: అవి కూడా మీరు చదివితే గాని మీకు ఈనాడు చదివేటువంటి చదువులు మీకు అర్థం అవుతాయి.
2: ఇఫ్ యూ గో త్రూ దెమ్ వెల్ స్టడీ దెమ్ ది ఏన్షియంట్ సీక్రెట్ టెక్స్ట్ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రెసెంట్ డే బుక్స్ మచ్ బెటర్.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
2: You do not know what Amrita is.
1: Sunvanta visse Amrita se putra annadu.
2: You are the son of immortality.
1: Yes, Amrita putra ainatundi vaadiki etti mrutulu kudanu undavu.
2: And in fact, he has no end.
1: Atuvanti perunu dharinchukoni ee naadu vidyarthulu college ku vastunte Amrita putrudu antunte Amrita putrudu ainatundi vaadiki అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రులుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్ యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడా తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
1: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సీక్రెట్ నేమ్స్ గివెన్ టు అస్.
1: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును, సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింప చేసుకుంటున్నాము.
2: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
1: కేవలము మన నోటితోనే సత్యధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాము.
2: వీ జస్ట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ బై వర్డ్,
1: కానీ పలుకుతూ ఉన్నాము, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రము చేయటం లేదు.
2: In fact, the verbal expression is not leading to translation in one's own life in the form of action.
1: Kanuka amrita putrudu anetundi amrita putrude kaani amrita putrudu kaadu.
2: Therefore one is immortal and not merely mortal.
1: Ituvanti amrita putrudu anuga eppatiki mrutti lekunda undetundi vaadu.
2: Therefore immortal meaning the one who has no end any time.
1: Kanuka prati manavudu kudanu amrita putrude.
2: Therefore every human being is immortal.
1: Andaru amrita putrudu unnam.
2: We just express verbally by word.
1: Kani palukutu unnam gaani aa palike itvanti palukuraku taginatvanti yokka arpitam ye maatramu cheyatam ledu.

0: కొన్ని కల్పించుకుంటున్నాము.
1: హౌఎవర్ వి హావ్ గాట్ అవర్ ఓన్ థింగ్స్ అట్రిబ్యూటెడ్ టు దీస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడాను ఈ పేర్ల యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద నేమ్స్ దట్ యు హ్యావ్.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు.
1: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
0: అతను కేవలం కైవాస నివాసి అని
1: వి సే దట్ హి డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
0: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
1: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస ద పారడైజ్ హ్యాస్ నో స్పెసిఫిక్
0: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి.
1: కైలాస వేర్ ఈస్ ఇట్ ప్రెసెంట్.
0: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనపడుతుంది.
1: ద కైలాస యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
0: మౌనం. వహించాలి,
1: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
0: ఏ విధమైనటువంటి మౌనం?
1: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
0: మాట యొక్క మౌనం ధరించాలి.
1: వీ హావ్ టు జస్ట్ విత్ డ్రా ఫ్రమ్ టాక్.
0: కేవలం మాట్లాడటం మాత్రం మానివేస్తే అది ప్రయోజనం లేదు.
1: నాట్ సింప్లీ కీపింగ్ క్వాయట్, నాట్ సింప్లీ నాట్ టాకింగ్.
0: కనుక మాటల యొక్క తత్వము, మన యొక్క మర్మం యొక్క తత్వము దివ్యత్వంతో కూడినటువంటి మాటలతో ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీ వర్డ్ క్యారీస్ విత్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా అమృత పుత్రులే.
1: యు ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ అమృత పుత్రులైనటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్, ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
0: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
1: బికాస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్, ద డెత్.
0: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తరించరాదు.
1: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మూమెంట్.
0: తప్పక మనం నిరంతరం కూడాను అమృత పుత్రులము, అమృత పుత్రులము అని చెప్పాలి.
1: We have to constantly entertain the thought, remind ourselves that we are immortal.
0: Kanuka meeru amrita putrule kaani anya putrulu kaadu.
1: Therefore truly speaking you are immortal and you should not think otherwise.
0: Kanuka meeru ekkada ee peru vachinappudiki meeru mottamota amrita putrulu ani pettukondi.
1: Whatever name you may have, first know that you are immortal, amrita putra.
0: అమృత పుత్రుడు అనుకుంటే కూడాను చాలా దోషమే ఏర్పడుతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్సుడ్, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: అమృత పుత్రుడు అని చెప్పారు.
1: యూ షుడ్ సే అమృత పుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వుముఖంతో ఈ భజనలో ఏర్పడుకుని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. బై ది టైమ్ భగవాన్ విల్ బి అమిడ్స్ట్ అస్ టుమారో మార్నింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ హీ షుడ్ ఫైండ్ గ్లో ఆన్ అవర్ ఫేసెస్.
2: You are listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.

0: ఏటి పాలుగాది. కోటి విద్యలుండి గుణము లేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే, ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ thought after, perhaps make a person to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?
0: Bahula vidyalaye

పలుకులందు హీరో పలుకు జీరో, బహుళ విద్యలయ్యే వాంఛనునికి మీరే, పలుకులందు హీరో పనికి జీరో. తెలివితేటల వలన కలుగు లాభం ఏమీ?

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense, but what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learnt and mastered is not translated into pure action?
1: సత్యం ఏకపదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్య మీ వాక్ హృదయం, సత్యం సర్వం, సత్యం దానం తపత్యాగం మిత్రత శౌచ్యం శౌచమార్జవం విద్యాచ గురు శిష్యుష ధ్రువేణీ ప్రేమస్వరూపులారా, సత్యమే భగవంతునకు చక్కని భవనం.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, verily it is satya which is a mansion for God.
1: Dharmamu satyamulo sustiramai unnadi,
0: and dharma is firmly encased and in a secure manner in satya.
1: Jnana vijnanamulainatundi vedamulu satya swarupalu,
0: the Vedas full of wisdom and knowledge, they are nothing but a manifestation of this satya.
1: Unnata sthiti ni pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of satya.
1: Satyamu danamu,
0: satya దాన
1: తపస్సు త్యాగము,
0: తపస్ ఆఫ్ పెనన్స్ త్యాగ ఆఫ్ సాక్రిఫైస్,
1: స్నేహము
0: ఫ్రెండ్షిప్
1: శుభ్రత
0: క్లీన్లీనెస్
1: రుజువర్తన విద్య గురు శిష్యుష అను తొమ్మిది రత్నములే విద్యారత్నములు, ఇవి విద్యార్థికి శోభను కలిగించుతు.
0: These and things like serving the master, these are essentially nine gems, nine diamonds which every student has to understand.
1: సత్యం దానం అనంతం సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: In this state of the supreme attainment, you have dharma, shanti and prema and ahimsa also to be found deep within that state.
1: ఏకం సత్విప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుతూ వచ్చారు.
0: To be sure, there is only one and one entity. Nevertheless, the wise, the sages have given it different connotations and different names.
1: సత్యమును పట్టు వదలక అతిక్రమించక జీవించేటువంటి మానవుడే ఆదర్శ మానవుడు.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: అతని జీవితమే నిజమైనటువంటి జీవితము.
0: His life indeed is a true life.
1: సత్యము ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు.
0: This satya has not been laid down for the sake of any one individual.
1: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ స్పేస్ అండ్ కంట్రీ.
1: అన్ని దేశములకు, అంత కాలములకు, అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి, పరిశీలించి, సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalan.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను, ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్యస్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫర్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తం అనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, udyogamunaku, undinatvanti sambandhanni tenchi veyyali.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, jeevitam kosam kani, jeevinchuta kosam kaadu.
0: Education is for the sake
1: education
0: of...
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalamu vidya anaga granda parichayamu maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneatvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittam yerpadinatvanti de vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virraveegutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamu gavinchi samarasamu chevinchetuvanti yokka vidyane sariyainatuvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka viluvanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu విరివిగా పెరిగిపోవటం చేతనే తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: Today there has been an increase in man's mastery of all that is material and superficial, and he tends to feel that he has mastered everything.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దీస్ మెటీరియల్ ఎంటిటీస్ విల్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇస్.
1: నాట్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్.
0: ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఇస్ నాట్ ఫిజిక్స్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్, రాదర్ ఇట్ ఇస్ మెటాఫిజిక్స్ దట్ యూ మస్ట్ సీక్ అవుట్.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: బట్ టుడే వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్ డీప్ సిగ్నిఫికెన్స్, దిస్ అండర్లైయింగ్ లింక్, అండ్ దే ఆర్ ట్రైంగ్ టు గో ఫర్దర్ ఇన్ టు దిస్ మ్యాటర్.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని, విశ్వామిత్రాదులు, పరాశర మహర్షులు, గౌతమ మహర్షులు, ఇత్యాది మహర్షులు సప్తఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: వీ హ్యావ్ దిస్ ఇలస్ట్రేషన్ ఆఫ్ దిస్ వైజ్ సేజెస్ 7 in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: Aithe ee aadhunika kaalamunandu atti rushulu kalara ani manaku sandeham kalagavachchu.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: Ee naadu vijnana shastramu kevalamu goppadi kaadani cheppakoodadu.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: సర్టన్లీ యూ డూ నీడ్ ది బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరచుకుంట ఎంత అవసరమో, అభివృద్ధి పరచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: ఈవెన్ యాజ్ యూ హావ్ టు ఫర్దర్ ద కాస్ ఆఫ్ సైన్స్, యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ టు నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: విజ్ఞానముండి వివేకము లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుతున్నవి.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డి నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్. దట్ ఇస్ వై ది వరల్డ్ అట్ లార్జ్ ఈస్ బిసెట్ విత్ ప్రాబ్లమ్.
1: ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడా లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను, కానీ నేను గుర్తించక పూర్వం కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: Newton was the one who was the first one to have given an interpretation regarding the force of gravity which the earth has. But he also had the wisdom to know that this force of gravity, this force of attraction has been present all along.
1: Atanu kudanu okanoka samayamlo ee yokka aakarshana shakti ni nenu gurtinchanu kani srushtinchaledu annadu.
0: In fact he went on to say that I have discovered this idea of gravity but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: హి ఆల్సో హాడ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్ దట్ దేర్ ఈజ్ దట్ సుప్రీమ్ హ్యాండ్ బిహైండ్ దిస్.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టైన్ వాజ్ యెట్ అనదర్ టవరింగ్ ఫిగర్ హూ డెల్వ్ డీప్ ఇన్ టు ది మిస్టరీస్ ఆఫ్ నేచర్ and he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ee yokka divyamainatvanti aadhyatmika margamlo praveshinchavalanante satsangam atyavasaram ani kudanu satsangam dwarane manavuni yokka manasika parinamam kudanu jarugutundani kudanu gurtinchadu.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: Appude tanaku thanu prashninchukunnadu, tell me your company, I shall tell you what you are annadu.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: Mana yokka sangham elantido manamu alanti varamu aneetundi ee prashna valla spashtam avutu vachindi.
0: What becomes manifest in this simple question is the type of society we live in is a reflection of our own nature.
1: హైజెన్బర్గ్ అనేటువంటి ఒక మహాతత్వవేత్త.
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: ఇట్ వాస్ ఇన్ దిస్ ఈవెంట్
1: మాస్టర్ ది మైండ్ బి ఏ మాస్టర్ మైండ్ అన్నాడు.
0: హి సమ్డ్ అప్ హిస్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ దిస్ మానర్ మాస్టర్ ది మైండ్ అండ్ బి ఏ మాస్టర్ మైండ్.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలో సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతని Schrödinger. Schrödinger.
0: The name of this person is Schrödinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణా పల్చబడుచున్నవని కూడాను తాను గుర్తించాడు.
0: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
1: అందువలన more desire is more despair అన్నాడు.
0: That's why he said, more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: And what did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ పరిశోధన సలిపి లవ్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలున్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి ఒక సైంటిస్ట్ చక్కగా 2 పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had contained, had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి యొక్క శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: బట్ ఇన్ ద ఎండ్ హీ కేమ్ టు ద కంక్లూజన్ దట్ దిస్ హాస్ బీన్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ ఆన్ హిస్ పార్ట్ అండ్ హీ కేమ్ టు యాక్సెప్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్ ఇస్ ఇండీడ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: దేర్ఫోర్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇస్ దట్ ఈవెన్ ఇన్ దీస్ డేస్ ఆఫ్ మోడర్న్ సైన్స్ వీ హ్యావ్ దీస్ ప్రెజెంటేషన్స్.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి ప్రబోధించినటువంటి, పరిశీలించినటువంటి, పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to ancient times, the seven rishis, the saptarishis were those who gave us the pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: Tadupari. ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతయకుడను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త, అణువులకు తరంగములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడా విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list, Fridtjof Capra, who unraveled this link between the atom on the one hand and the wave nature.
1: Mahabharatamulo Vyasudu rachinchinatvanti yokka tattvanni chakkaga gurtinchi sita sita aneetvanti tantrulu dwara sarvam kudanu srishtimpabadi bhuvanamulu bhutamulu rendu kudanu deenivalane kaluguchunnavaneetvanti satyanni nirupinchatam lopala తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word Sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయంలో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునలేక,
0: దిస్ ఇస్ అన్ ఇన్స్టెన్స్ ఆర్ ఎపిసోడ్ ఫ్రమ్ ది మహాభారత. సుభద్ర వాజ్ ప్రెగ్నెంట్ అండ్ వన్ డే అర్జున, హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ అభిమన్యు హూ వాజ్ ఇన్ ద వూమ్,
1: ఆమెకు పద్మ వ్యూహాన్ని గురించి చెప్పుతూ వచ్చాడు.
0: అర్జున వాజ్ డిస్కసింగ్ దిస్ పద్మ వ్యూహ విత్ సుభద్ర.
1: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను, పవిత్రమైనటువంటి భావములను, ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ were exposed to talks in terms of communicating sacred, noble and lofty ideas.
1: Yetti badalu kudanu manovathalu chintalu kaligimpakunda unde nimittamai appudappudu konni vidamaitundi srimantamulani maroka karyamulani maroka karyamulani kalipi varini aanandamuto munchadaniki prayatninchetunte varu tallidandrulu.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయకును ఆనందముతో, ఉత్సాహముతో, కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమముతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను, ఎట్టి యోచనలను, ఎట్టి తలంపును తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే, అట్టి తలంపులే, అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: సో దిస్ ట్రూత్ వాజ్ సంథింగ్ నోన్ టు అవర్ ఏన్షియంట్ రిషీస్ లాంగ్ ఎగో.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క స్థితులయందు తమ జీవితమును గడపడం చేతనే తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: సో దిస్ యూస్ టు బి ద కస్టమ్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్ అండ్ నో వండర్ దెన్ దట్ ద చిల్డ్రన్ దట్ వర్ బోర్న్ ఆల్వేస్ వుడ్ కమ్ అవుట్ టు బి ఐడియల్స్ అండ్
1: మార్కండేయ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, ఇలాంటి బాలులైనటువంటి వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను బోధించేటువంటి వారు ఆనాటి కాలంలో.
0: In those days, it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahalada, Dhruva and the
1: like. Kani anduvalane aanati balabalikalu sadbhavamulato neeti nijayitilato tana jeevitamulo prashantamainatunte jeevitanga roopandimpa cheskuntu vacharu.
0: This was the reason why the children of those days, boys and girls, used to grow up to be good and noble.
1: Ee naati tallidandrulu leka tallulu గర్భస్థితిగా ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఇంకా ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: బట్ టుడే ఇన్ టుడేస్ వరల్డ్ ఆదర్ ద పేరెంట్స్ ఆర్ ద మదర్ అలోన్ వాట్ డూ? దే సీక్ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ ద మీడియం ఆఫ్ ద టీవీ ఆర్ ద సినిమా అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ అండ్ క్యారెక్టర్లెస్ entertainments and scenario so that the children also are born with such tendencies.
1: Kanukane Arjunudu Subhadraku Padma Vyuhani gurinchi cheppe samayalo Krishnudu praveshinchi addu tagali baava vineetvantidi Subhadra anukuntunnava kaadu kaadu garbhasthudu ainatunte shishuve vintunnadu ani ee satyanni prakatinchadu.
0: So even as Arjuna was expounding to Subhadra the art of this Padma Vyuha, Krishna intervened and interjected with the words, "Oh brother-in-law, are you thinking that Subhadra it is who is listening to your words? No, it is Abhimanyu in the womb who is doing his ear."
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడి ఏమిటి ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: And down the ages and for a long time there have been innumerable of critics who were pointing out a finger at Krishna. How could he come and talk such blasphemy, things which don't make any sense, which are beyond belief?
1: Aithe aanadu haasyamu parihasyamu gaavinchinatundi vijnana vettalu ee naadu adi satyamu aneetundi yokka paristhiti kudunu vacharu.
0: But today what do you find? The scene has changed. People are now acknowledging that what was uttered in those days is verily true.
1: America lo Institute of Child Health and Human Development aneetvanti oka parishodhana kendram okati unnadi.
0: In the United States of America there is an institution going by the name Institute of Child Health and Human Development.
1: Carolina aneetvanti university,
0: it is attached to Carolina University.
1: ఇందులో ఈ విషయాన్ని చక్కగా పరిశోధించి కృష్ణుడు చెప్పినటువంటిది సత్యమా లేక అసత్యమా అనేటువంటి విషయాన్ని నిరూపించాలని ఒక గొప్ప ప్రొఫెసర్ దీన్ని అనేక సంవత్సరం నుంచి పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: అతని Antoni Kasper అనేటువంటి వాడు.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: ఈ Antoni Kasper అనేక సంవత్సరముల నుంచి దీని పరిశోధన సరిపి ఇది అసత్యము కాదు, మా యొక్క అల్పమైనటువంటి తెలివితేటలకు ఇది అందేటువంటిది కాదు, ఇది విశాలమైనటువంటి భావము కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధన ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: After years of experimenting thus, this Antoni Kasper came to the conclusion that our insignificant minds can never possibly comprehend the significant truth contained and the phenomenon that Krishna was trying to outline.
1: It is only given to శిశువుకు దినము ఒక పండరసము.
0: It is only given to giant intellects to unravel this mystery. He acknowledged that
1: నిమ్మ రసము.
0: Now again, pregnant women are normally given lemon juice or lime juice.
1: Injection ద్వారా ఇస్తూ వచ్చాడు.
0: In the form, what this gentleman did was, he was injecting this juice in the form of an injection.
1: ఆ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలకంటే నిమ్మరసము
0: అండ్ ఆఫ్టర్ ద చైల్డ్
1: ఆపిల్ రసము చాలా ఇష్టపడి తల్లి విన్నటువంటి యొక్క శబ్దములను తల్లి యొక్క గొంతు శబ్దమును ఆకర్షించేటువంటి యొక్క దివ్య శక్తి ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: It is also proved beyond doubt that this child, which is just born, had this wonderful capacity to respond to whatever the mother was saying.
1: గర్భములో ఉండినప్పుడు ఆ తల్లి ఏ ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: The miraculous thing comes here. Even as the child was in the womb, she used to hear all that the mother used to entertain in the form of thoughts. After the child was born, it used to utter the very same words, echoing the thoughts of the child's mother.
1: Anthony Costner, Gadachina, Anaga, 1984 Samvatsaram Lopala, జనవరి 3వ తేదీలో యావత్ అమెరికా కంతా కూడాను ఈ గర్భస్థ శిశువు యొక్క పరిస్థితి చక్కగా భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుండదని అన్ని పేపర్లో నా చాటినాడు.
0: దిస్ ఆంథోనీ కాస్పర్ వాజ్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్. హీ మేక్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ on January 3rd, 1984, wherein he said, whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: కనుకు అనేక మంది ఆధునిక తత్వవేత్తలు కూడాను వైజ్ఞానికులు కూడాను కేవలం అల్పబుద్ధి కలిగినటువంటి వారు కాదు. కొంతమంది ఈ సత్యాన్ని పరిశీలించి పరమ సత్యాన్ని నిరూపించడానికి కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: So amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారత దేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా నైతికంగా ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom. And wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when, in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now, even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: అప్పుడు తాను రెండు కంటి దారలు కార్చాడు.
0: At that moment he shed two tears.
1: ఆహా, డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: ఇట్ ఇస్ ఫర్ ద సెడ్ దట్ హి షెడ్ దిస్ టియర్స్ బై వే ఆఫ్ వండరింగ్ వై, హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ లైక్ భారత్, పీపుల్ ఆర్ బికమింగ్ ఇగ్నోరెంట్, వికెడ్ అండ్ ఈవిల్.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రం పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ ఎ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్, నాట్ ఎ పెబుల్, నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatvanti yokka vastuvula yokka aakarshane tadvara tana yendu imidi undinatvanti satyam anaga tattvikamu rajasikamu తామసికము అనేటువంటి ఈ గుణములు ఇన్ని విధమైనటువంటి యొక్క పరిణామాలను కలిగిస్తున్నాయనుకున్నాడు.
0: Then he found that people are getting carried away by their material possessions and they are being influenced by these three qualities of sattva, raja and
1: karma. ఫలమును విశ్వసించలేనటువంటి వారికి ఇది ప్రధానమైనటువంటి ఆదర్శంగా కూడా నిరూపించాడు.
0: He also gave this as a firm lesson to those who would not believe in the law of action.
1: ప్రపంచమనందు ఎట్టి తిండి మనము తిండుమో అది ఏ మనకు తగిన రసంగా మారిపోతుంది.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential for our
1: life. ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీని, ఎంత పదవిని సంపాదించినప్పటికీని, ఎంత పేరు ప్రఖ్యాతులను పోషించుకున్నప్పటికీని, నడతలు సరిలేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగములు అవుతాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they would all be futile.
1: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు.
0: What is
1: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
0: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: Our behavior is the most valuable asset.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: The type of behavior determines the type of result that we get.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: So our behavior has to be patterned after noble and lofty ideals.
1: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
0: We must broaden our vision and outlook.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: We should bid goodbye to all that is narrow and petty minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: True education is love and nothing but love.
1: ప్రేమ లేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: Without love, a life is not worth living. It is no life at all.
1: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
0: We certainly need these worldly skills.
1: కానీ ఇవి మనకు సత్య స్వరూపాలు కానేరవు.
0: But these are not our true nature.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: ఎన్ని చదివిను చదివిను ఏమి ఫలము?
0: What's the use of mastering so many skills?
1: తన్నసతవాత తప్పించ ఎవరి తరము?
0: Who can possibly make you steer from what is written on your
1: chest? చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని.
0: Once the evil thoughts enter your mind,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened up.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా నువ్వు అభివృద్ధి పరచుకోవాలి.
0: Along with your studies, you also should have the sense of consciousness.
1: పెద్దలను గౌరవించాలి.
0: Respect elders.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్. మదర్
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస మనము పరుండినా నడుచుచుండినా ప్రయాణం చేయుచుండినా నిద్రించుచుండినా మాట్లాడుచుండినా ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: Dukkhamato undu aanandamato undu nee swasa ninnu vadali pottam ledu.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: Kashtamalo undu sukhamalo untundu nee swasa ninnu vadalatam ledu.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuous.
1: Adi vidamgane మనకు కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ మైట్ బికమ్ ఆఫ్ us,
1: అట్టి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధమైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులు అన్ని కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి గుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ as we have to take our degree, we strive for it, we make an effort.
1: పరీక్షలకు పోయేంత వరకు నువ్వు విద్యనంత తలను నింపుకుంటారు.
0: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
1: ఈ ఎగ్జామినేషన్ హాల్ లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంప్టీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
0: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
1: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
0: Now true vidya is something which is not confined just to the mind or the book.
1: మనం ఈనాడు పుస్తకము మస్తకము పుస్తకము మస్తకము దీనికి మాత్రం కమ్ అండ్ గో దీనికి అంతా కూడా వన్ వే ట్రాఫిక్ గా చేస్తున్నారు.
0: టుడే వీ హ్యావ్ ప్రాక్టీస్ దిస్ ఆర్ట్ పర్ఫెక్టెడ్ ఇట్ దిస్ వన్ వే ట్రాఫిక్ ప్రాసెస్ ఫ్రమ్ ద బుక్ టు ద మైండ్.
1: కానీ మనం హృదయంతో చేరాలి ఈ విద్య.
0: Rather, there should be this idea of the heart.
1: రక్తంలో ఇమిడిపోవాలి ఈ విద్య.
0: It should become part and parcel of our blood.
1: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
0: This vidya should become one with our nature, with our vidya.
1: మనసేకం వచసేకం కర్మనేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
0: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed, and he indeed is a great personage.
1: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన ఉపకారి కాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
1: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
1: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
0: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
1: జగత్ సంతోషము
0: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్సెల్ఫ్.
1: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
0: Today we go on after this idea of shanti or peace.
1: ye america vaaru chuchina ye russia vaaru chuchina ye germany vaaru chuchina ye china vaaru chuchina shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
0: Whether he is an american or a russian or a german or a chinese, he keeps talking about this shanti.
1: kaani note tho cheppedi shanti chetto chesetundi daniki viruddhamainatundi panlu.
0: You keep uttering the word shanti no doubt through this your tongue, but what you do through your action, through your hand, is something quite contrary.
1: హస్తమున అనుబాంబు ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని.
0: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
1: చంద్రుజేరగలిగి కూడను చందజాలను శాంతి సుఖములు.
0: You may have reached the moon, no doubt, but still you do not experience this state of shanti.
1: దేహము చల్లబడుతుండాలి కాని మనసు హీట్ ఎక్కుతుండాలి వేడెక్కుతుండాలి.
0: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
1: ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క వైజ్ఞానికముతో మన ప్రపంచమే ఒక విషమయమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
1: మన వాతావరణాన్ని కూడా చాలా పాడు చేస్తుండాలి.
0: There is also this environmental pollution.
1: ఈనాడు భూమి పైన ఉన్నటువంటి వాతావరణమును పాడు చేయటం కాకుండా స్టార్ వార్ అని చెప్పండి, స్టార్ వార్ మన పైన కూడా ఆకాశాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
0: టుడే వీ హ్యావ్ పొల్యూటెడ్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ది ఎర్త్. నాట్ కంటెంట్ విత్ దిస్, వీ హ్యావ్ గాన్ బియాండ్ ది కన్ఫైన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ త్రూ ద మీడియం ఆఫ్ స్టార్ వార్స్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు పొల్యూట్ అవుట్ ఆఫ్
1: స్పేస్. శాంతి ఎక్కడ ఉంది?
0: You are polluting outer space. All
1: horeetvanti vaani hrudayamunde shanti ledu.
0: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
1: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavamu.
0: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
1: Cheedu keetakamaina chestundi melu maheshudaina cheyaledu.
0: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
1: కీడు చేయటం గొప్పతనము కాదు.
0: There's nothing great in doing harm.
1: మన శక్తి కొలది అంతో ఇంతో మేలు చేయడానికి మనం ప్రయత్నించాలి.
0: What little is given to us, we should try to use it for a beneficial cause.
1: ప్రేమ స్వరూపులారా, ఉపకారము చేయుటకు శక్తి లేకపోయినా లేక ఇష్టము లేకపోయినా నీ ఊరుకుండిన అంతే చాలు. అపకారము చేయకుండుంటే గొప్ప ఉపకారం అని భావించాలి.
0: Embodiments of love. You may not have the capacity to do any good, any positive good to people or things around you, but do not do any harm. Not doing any harm is the greatest benefit that you can possibly.
1: ఈనాడు ఎంతనో మనము అభివృద్ధి చెందుతున్నాం విద్యా విధానములో.
0: Today we have made rapid advances in the field of education.
1: కానీ విద్యను నేర్చుకున్నంత వరకు ఏమీ మన యొక్క ప్రవర్తన మారింది?
0: But having done this, how has it affected our behavior?
1: ఒక్క ప్రేమ తత్వమే ఉంటే సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
0: ఇఫ్ ఓన్లీ యు హావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
0: వాట్ ఈస్ ద రీజన్ దట్ దేర్ ఆర్ టుడే అసెంబ్ల్డ్ హియర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
1: Kante, prema chadavu, chala uttamainatunte chadavu.
0: So, rather than all these different types of education, the education of love is the most important one.
1: M.A., M.S.C. lu, pasai vachiyo, పిహెచ్డి తీసిన పెద్దలైనా,
0: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సీ, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
1: సంపద నుండి సద్దాన పరులైనా,
0: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
1: పుడని కీర్తిని గన్న పుణ్యులైనా,
0: యూ మే ఆల్సో బి పీపుల్ హు హావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎ నేమ్ అండ్ ఫేమ్.
1: ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి,
0: యూ మే ఆల్సో హావ్ బీన్ బ్లెస్డ్ బై ఎ లాంగ్ ఫ్రూట్ఫుల్ లైఫ్.
1: పరిపూర్ణ బలులగు వారులైనా,
0: యూ మే ఆల్సో బి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విగర్.
1: సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైనా,
0: every second you are performing japa, dhyana, or you have attained the mastery of the Vedas, which you are communicating to others.
1: Satiraru satya sai ke natikaina,
0: you might be any all of these people described above, but they can never be compared to such a sai in any way, in any
1: form.
0: What then is the use of mastering so many things?
1: Satatambu japamulu tapamulu cheyuchu vedambulanu nerpu viprulaina,
0: every second you're

0: ప్రజలారా, ప్రేమ విద్యను నేర్చుడు ప్రజలారా.
1: ఓ మెంబర్స్, గో ఇన్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ లవ్ and education of love in its all pure.
0: Premane ee jagattununta rakshinchetvantidi.
1: It is love alone which can save God this world.
0: Premaleinappudu ee jagattununta bhakshinchetvantidi.
1: Devoid of love, the world can be eaten up.
0: Kanuka ee naadu lokamu nitya kalyana pachchana tholamto kilakila kalakalaadavalanante prema tattvanni manam penchukovali.
1: So if in this world there has to be peace and prosperity, joy and happiness all around, love is essential.
0: Desham yokka abhivruddhi antai kodanu కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
1: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఇండస్ట్రీ అలోన్.
0: కేవలం మేడల మిద్దెల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
1: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
0: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని, సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
1: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది నేషన్ అండ్ ద వరల్డ్ ఎట్ హార్ట్, he should go in for ideas like character and purity of mind and thought.
0: Morality
1: and morality, character and morality are essential.
0: ee yokka neethi nijayitile mana deshanni prachina kaalam nundi rakshistundi. Vidyarthulara, vidya bodhakulara, vidyabhimanulara, vidyadhikarulara, vidyayandu ee prema tattvamu, aadhyatmika tattvamu, dharmikamainatunti oka bhavamulu, naitikamainatunti pravartanalu undeetunti vidyanu abhyasimpajesi జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ దోస్ హూ హావ్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డియర్ టు దేర్ హార్ట్, ఐఎమ్ విషింగ్ దట్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values, for this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the 4th convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

చదివి చాలా వివేకి పేరు పొందవచ్చు ప్రకృతి అందు.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మాటల చేత ఎంతటి సిరి సంపదలైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: The words will even bring you the very kingdom itself.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని అందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందుకూడను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందుగల సమస్త వస్తువులు ఎందుకూడను సత్, చిత్తు, ఆనందము, రూపము, నామము ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫామ్, నామ అండ్ ద నేమ్.
0: కానీ సత్, చిత్, ఆనందములు జీవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: However, sat existence, chit awareness, ananda, bliss are the primal attributes of man.
0: ఇవి సత్య నిత్యమైనటువంటివి.
1: They are fundamental and eternal.
0: రూప నామములు అనిత్యములు, అశాశ్వతములు.
1: The name and the form are temporary and fleeting.
0: కానీ మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామముల్ని లక్ష్యంగా ఉంచుకుని అది ఏ సత్యమని, అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఎన్కంపాస్డ్, కవర్డ్ ఆల్ ఓవర్ బై దిస్ ఇల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ఫార్మ్ యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ and has forgotten this eternal truth and thus wasting his life.
0: Lokamulo medhashakti kaliginatunti varu rendu vidhamulu ela unnaru.
1: In this world there are two types of intellectuals.
0: Kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti yokka vastuvulnu gurtinchi vaati yokka manchi chedalanu vicharinchi దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హూ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్, హూ ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కొందరు చిగుళ్ళను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ watching the branches, the tender leaves and wide foliage.
0: Veere scientist,
1: they are the scientists.
0: Kaani ee oka kommalu remmalaku moodaadharam ayyatunte oka vedanu gurtinchi aa vedana yokka shakti samarthyamunu parikinchi aanandinchetunti varu vedantulu.
1: Unlike this category of people who go by the foliage and the branches that spread sidewards, there are those that go into the depth of roots at the bottom, knowing its capacity and ability. They are Vedantists or philosophers.
0: Kanuka కేవలము కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన ప్రకృతమైన ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌ ద గ్రౌండ్ దే ఆర్ వరల్డ్లీ క్రీచర్స్, వరల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandala parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamulanu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారు మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ అ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మంధర వాజ్ చర్న్డ్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్ వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షస డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మంధర ఆఫ్ మౌంటైన్ మంధర దట్ రిప్రజెంట్స్ మానస ద మైండ్.
0: కానీ దానితో వారేమాత్రం కూడా వెనుకంజ వేయకు.
1: With that, one should not retreat.
0: దానిని తట్టుకుని నిట్టుకుని ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, could resist, could face all the challenges, and yet could proceed ahead.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని మందర పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డైటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వాలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ and kamadhenu the wish fulfilling cow and kalpavruksha the wish fulfilling tree.
0: Prakruti yandu avadarinchinatvanti prati manavudu ee vidhamainatvanti manomadam manmatanu madinchi aneka phalamunu ponde nimittamai prakulaadutunnadu.
1: In this world many human beings are involved in the churning process of the mind and faces consequences.
0: Kani ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, are those who are not depressed because of the poison which they had to follow initially. They surrendered and ultimately they could have blissful objects at the end.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రము వెరువక ముందంజ వేయాలి.
1: Therefore, it is imperative on the part of everyone not to be depressed by difficulties, obstacles, problems, worries and anxieties along the way of our life.
0: మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: Then only man would be able to know his true form and conduct himself accordingly.
0: మానవత్వానికి ఉండినటువంటి గుణములు సచ్చిత్ ఆనందములే.
1: The attributes of mankind are these three, సచ్చిత్ ఆనంద.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: Today such valuable attributes are forgotten.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకుని
1: బట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫిజికల్ డిజైర్స్ అవర్ వరల్డ్లీ డిజైర్స్
0: కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: అండ్ దస్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికీ ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద లేటెంట్ హైలీ వాల్యుబుల్ క్వాలిటీస్ ఇన్ హిమ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దెమ్ యెట్.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: వెన్ వన్స్ ది ఇమ్మనెంట్ వాల్యూస్ ఆర్ కాగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, మ్యాన్ కెన్ బికమ్ ఈవెన్ డివైన్.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన కూడా చేయగలుగుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ మైటియస్ట్ టాస్క్స్ బికాస్ ఆఫ్ ది లేటెంట్ డివినిటీ.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: హీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఇన్నేట్ గిఫ్టెడ్ వర్చ్యూస్ ఇన్ హిమ్ అట్రిబ్యూట్స్ అండ్ యెట్ వర్క్ ఫార్ ద సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్.
0: ఈనాటి మానవుని యందు ఉన్నటువంటి మహత్తరమైన శక్తులు ప్రపంచంలో ఎక్కడ కూడా నువ్వు కానరావు.
1: ద మైటీ పవర్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: జగత్తునందు కలగా ప్రతి మానవుని ఎందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నవి.
1: ద త్రీ ప్రైమల్ వాల్యూస్ సత్చిత్ ఆనంద, ద రేడియంట్ అండ్ దే ఆర్ ఎఫల్జెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములనే సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: బట్ హీఈస్ క్యారీడ్ అవే బై ద డెల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ and reposes full faith in name and form and thus deluded.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన ఎందున్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: What man is supposed to do today is to recognize the innate latent immanent power values in him.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: The human power is increasing day by day.
0: కాని తాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Yet he is not able to know.
0: అల్పమైన అల్పమైనటువంటి విషయములకు తాను లొంగి ప్రాకులాడి కాలమునంతా ఇక్కడను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: He becomes a victim to all low and mean objects of this world and thus ruins his life.
0: కనుక మానవుడు తన ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలను గుర్తించి వర్తించడమే అత్యవసరమైనటువంటి కర్మ.
1: దెర్ఫోర్ ది చీఫ్ యాక్షన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ రికగ్నైజింగ్ ద హ్యూమన్ వాల్యూస్ విద్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవతా విలువలకు ఎంతటి విలువైన కూడా కప్పటికి విలువ లేదు.
1: వీ కెనాట్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ద హ్యూమన్ వాల్యూస్.
0: ఈ మానవతా విలువలను మనం ఈనాడు గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: The human life is really redeemed when once the human values are realized.
0: మానవుడనగా కేవలము దైవాంశమే కాని అన్యము కాదు.
1: Man is the spark of the divine, nothing else.
0: కదుకని మమై వాంశో జీవలోకే జీవభూత సనాతనః, నేను సనాతనుడైనటువంటి యొక్క దైవాంశమే కాని అన్యము కాదని లోపల నుంచి అంతర్వాడి బోధిస్తూ ఉన్నది.
1: Therefore, the inner voice certainly tells you that you are the spark of the divine, which is eternal and true.
0: Kani manavudu aa antarvaani yokka tattvamunu gurtinchadaniki ee maatram kodanu prayatninchadaledu.
1: But man is not certainly making an effort to listen to this inner voice.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ టు ఎక్వైర్ ద ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అది క్షణములో మార్పు చెందేటువంటివి.
1: దే ఆల్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానములకు దూరమైపోతున్నాడు.
1: Man has become a victim to all these fleeting objects of this world and has forgotten the eternal truth in him and thus losing the very value and the purpose
0: anityam
1: of his life.
0: Asashtam. Anityam asashtam.
1: That is temporary and that is fleeting.
0: Roopa namamulu kevalamu bhautikamulu.
1: The name and form are physical.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: The name and form are like water bubbles.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణిక్యమల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form which are like water bubbles, and he has forgotten the highly valuable things of this life.
0: కాని మానవుని యందు ఉన్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: The latent mighty power in man is no doubt very great.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: In fact, the iron that's red hot is more functional, can be put to use more than the fire itself.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క ఎందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఏమాత్రము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not able to make an attempt to know the divine thought in him, something like an iron rod which is red hot with fire.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నుర్నూత లూగుతుంటారు.
1: People are enthusiastic about the advent of new year.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరము?
1: What is this new year?
0: ప్రతి క్షణము కూడాను ఒక నూతన సంవత్సరమే.
1: Every moment is new year.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావమును అందుకొని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: We just imagine that the new year comes to us with a novel new ideas.
0: మానవుని అందున్నటువంటి యొక్క గొప్ప విలువ రూపనామములు కాదు.
1: There is no greatness with regard to rupa and nama, the name and form.
0: నిత్య సత్యమైనటువంటిది గుణముల యొక్క తత్వము.
1: In fact, the great things are the true eternal values.
0: మనము అనేక విధములైనటువంటి యొక్క రోగములను పొందుతున్నాము.
1: We suffer from so many types of ailments.
0: కొన్ని బాహ్య జ్వరములు, కొన్ని అంతర్జ్వరములు కూడాను మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: We also suffer from the external and internal complaints.
0: బాహ్య జ్వరములకు వైద్యుడు ఇచ్చేటువంటి మందుల చేత నివారణ అవుతుంది.
1: External diseases can be checked, cured by a doctor.
0: అంతర్ రోగములకంతా కూడాను ఆత్మభావమే ప్రధానమైనటువంటి ఔషధము.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul is the true medicine.
0: ముఖ్యంగా మనం ఆత్మతత్వాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know the nature of the self.
0: ఆత్మ అనగా బ్రహ్మమే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మన్.
0: బ్రహ్మం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఒక చైతన్యమే బ్రహ్మము.
1: బ్రహ్మ ఇస్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి చైతన్యం ఈనాడు మనము ఆత్మగా భ్రమిస్తున్నాము.
1: అండ్ దిస్ చైతన్య ఈజ్ ఆత్మ.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: చైతన్యమునకు అనేక విధమైనటువంటి ఒక రూపనామములు కలిగి ఆనందాన్ని అందిస్తుండాలి.
1: Whereas the awareness has got so many names and forms and makes you enjoy
0: and delightful. చైతన్యమునే కాన్షియస్నెస్ అన్నారు.
1: And this is called consciousness.
0: కానీ మానవ దేహమునందు మాత్రమే ఉన్నటువంటిది మాత్రము దీనికి కాన్షియన్స్ అన్నారు.
1: That which is limited to the individual is conscience.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కాన్షియస్ ను అనేకత్వంలో ఇమిడిపోయినప్పుడే కాన్షియస్నెస్ గా మారిపోతుంది.
1: ద ఇండివిజువల్ కాన్షియన్స్ ఇన్ ద కమ్యూనిటీ ఇన్ ప్లూరాలిటీ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు కాన్షియస్నెస్.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి చైతన్యం యొక్క అంతరాత్మము.
1: దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీక్రెట్ అవేర్నెస్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శక్తిని మానవుని హస్తమునందు ఉంచుకుని కేవలం అనేక విధములుగా కూడాను రూతు లోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: Chanamala chetanu, gadiyala chetanu, kadalipoyeyatvanti oka kalamunaku manam ekku viluvistunnamu.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: Ee kadalipoyeyatvanti oka kalamunaku viluvane vivakoddu.
1: We should not attach any value to the time that passes.
0: Kadalunatvanti oka keertikini పవిత్రతకు మనం విలువను అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ కన్సిడర్ హైలీ వాల్యుబుల్ ద గుడ్ నేమ్ అండ్ సాంక్టిటీ.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ దట్ స్టేస్ విత్ అస్ ఆర్ ద ట్రూ సత్య ఆర్ ద ట్రూత్ మంచి ది గుడ్నెస్.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ద గుడ్నెస్ అండ్ ద ట్రూత్ యాజ్ వెల్.
0: మన యందు ఏమాత్రం కూడా గుడ్నెస్ ఉందని ఎవరు కూడా భ్రమించడం లేదు.
1: Nobody thinks that we are good enough.
0: దానికి విలువనే కట్టడానికి వీలు కాదు.
1: You cannot estimate or value the goodness in you.
0: ఈ అనిత్యమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకే మనం ప్రాకులాడుతున్నాం.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ ద నేమ్ అండ్ పాపులారిటీ విచ్ ఆర్ ఫ్లీటింగ్.
0: ఇప్పుడు ఏదో ఒక తెలుగంగా అనే చెప్పినది అని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము, కానీ ఒకరిచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: వి థింక్ ద తెలుగు గంగా ద వాటర్ ప్రాజెక్ట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఇట్ ఈస్ గివెన్ టు దెమ్ బట్ ఇట్ ఈస్ నాట్ గివెన్ బై
0: సహజ లక్షణమే.
1: ఇట్ ఈస్ ద నేచురల్ క్వాలిటీ.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకుని ఆ ప్రాప్తికి సరిగ్గా నడుస్తూ ఉంటాయి.
1: థింగ్స్ హ్యాపన్ బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ ఎలిజిబిలిటీ.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా నువ్వు ఫలింపజేస్తుంటాయి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ యాక్షన్ ఫ్రక్టిఫైస్ బేసింగ్ ఆన్ ద టైమ్ ద రీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: వీ హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ అంటిల్ ది అప్రోప్రియేట్ టైమ్ అరైవ్స్.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డూ సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంగీతములు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డూయింగ్ భజన్స్ మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈస్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: కాని పూర్వమైనటువంటి ఒక తత్వం లోపల మానసిక బాధల లోపల నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు, ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There's nothing valuable more than love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇమడ్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manu chesina karmalu pradhanam kaadu.
1: Your activities are not that important.
0: Manu chesinaatundi bhajanalu pradhanam kaadu.
1: Bhajans are not important.
0: Manu chesina paropakaramalu pradhanam kaadu.
1: The service rendered to others is not important.
0: Manasulo atti bhavam lekunda.
1: Without such feeling in mind.
0: Nenu prathi okati naa nimittamai nenu chestunnanu aneetundi okka భావం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్ టు వన్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరికో చేస్తున్నానని భావం కాదు.
1: ఇస్ నాట్ ఎ సర్వీస్ టు ఎనీబడి.
0: పరులు పరి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో అదర్ పర్సన్ ఇస్ అదర్.
0: పరులు కూడా తనవారిగానే భావించుకోవాలి.
1: ది అదర్స్ ఆల్సో బిలాంగ్ టు యూ.
0: పరులు పాపంగా భావిస్తున్నాం మనము.
1: అండ్ వీ కన్సిడర్ ద అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: పరులు పరులు కాదు పరమాత్ముడు అయ్యా.
1: The others are not so-called others. They are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికి పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికొచ్చుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మను మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: Mee nimittame meer chestunnare kaani parula nimittam kaadu anetunti satyanni gurtinchi vartinchali.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: Ee vidhamaitunti yokka swartharahitamaitunti yokka premalo manam praveshinchi.
1: We should have that selfless love in full.
0: Manam prapanchamlo manamu taginatunti sevallopala manam palgonali.
1: And we should participate in service activities in this world.
0: ఈ నిజమైనటువంటి సేవలు సరైనటువంటివి కానీ లౌకికమైన భౌతికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సేవలు అవి శాశ్వతాలు కాదు.
1: This is true service, but all the rest of the service, which is just momentary, artificial, vanishes in a moment of time.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఏదో కొన్ని విధమైనటువంటి పరోపకారం చేస్తున్నామని భ్రమిస్తున్నారు.
1: You imagine that you have been helping others.
0: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
1: దే ఆర్ నాట్ గ్రేట్ సర్వీస్ ఎనీవే.
0: ఆ భావములు హృదయం ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: సీ దట్ సచ్ ఫీలింగ్స్ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ సర్వీస్ ఇన్ స్పిరిట్.
0: సర్వీస్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
1: వీ థింక్ సమ్ యాక్టివిటీ ఈజ్ సర్వీస్.
0: టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: The best way to love God is to love
0: prema
1: God
0: and
1: serve God. We have to do service with love.
0: ఆ ప్రేమ చేతనే మనం ఈ యొక్క పనులు చేయాలి.
1: We have to do all activities with love.
0: అప్పుడే నిజమైనటువంటిది ప్రేమ అనేటువంటి యొక్క పాజిటివ్ లేకుండా ఎన్ని సేవలు చేసినా అవంతా నెగిటివ్ గానే మారుతుంటాయి.
1: Without this positivity of love, however number of services you render, they are all negative only.
0: ప్రేమ అనేటువంటి కరెంటు లేని బల్బులు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ప్రకాశించదు.
1: Without the current of love, no other bulb can ever shine or illumine. అప్పుడే
0: ఈ చిన్న బల్బు లేని కూడా నువ్వు ప్రకాశించి అనేక విధమైనటువంటి ఉపకారం చేస్తుంటాయి.
1: When only you put on the main switch, any small bulb would be able to illumine.
0: కానీ ఈనాడు మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అనేక విధమైనటువంటి యొక్క బల్బులతో మీరు ఆనందించినట్టుగా కనిపిస్తుండాలి.
1: But today what you have done is you have put off the main switch and you imagine that you are getting light of the bulb.
0: అది ఏ హృదయమునకు సంబంధించినటువంటి స్విచ్.
1: That is the switch of the heart.
0: అది హృత్ ప్లస్ దయా ఉదయం.
1: That heart, హృత్ ప్లస్ దయా, compassion.
0: ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి పని కూడాను ప్రేమ చేతనే మారాలి.
1: Therefore, whatever action that we do wholeheartedly should
0: be full of love.
1: It should get transformed into love.
0: ప్రేమకు మించినటువంటి బలం మరొకటి ఏమీ లేదు.
1: There is no other strength greater than love.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: all ancient rishis,
0: అరణ్యముల లేప అనేక విధమైనటువంటి కష్టములకు లొంగి,
1: they submitted themselves to so many difficulties.
0: ఎట్టి భయ ప్రాంతాలు కూడా లేకుండా సంచరిస్తూ వచ్చారు.
1: They just moved around without any fear.
0: వారి అస్త్ర శస్త్రములు ఏమిటి?
1: What weapons they possess?
0: వారికి తుపాకులు ఇంకో పిస్టళ్లు ఇవి కాదు.
1: They don't have guns and rifles.
0: వారికి ప్రేమాస్త్రములే ప్రధానమైన అస్త్రములు.
1: Rishis carried with them the weapon of love.
0: అలాంటి ప్రేమాస్త్రములు ధరించి పూర్వమృగముల మధ్య కాలము లోపల కాలమును గడుపుతూ వచ్చారు.
1: With the weapon of love, the ancient rishis could spend time in the midst of wild animals there in the forest.
0: ee vidhanga chesinatvanti prachina purushulu yokka prachina kalam bharat ayindi.
1: This has been the procedure since ancient times in bharat.
0: Bharatiya yokka prachina yokka samskruti,
1: the ancient culture of
0: bharat, divyamainatvanti yokka samskruti,
1: it is true culture,
0: nilavalainatvanti samskruti,
1: a valuable culture,
0: adbhutamainatvanti samskruti,
1: a mysterious culture,
0: aanandamaina samskruti,
1: blissful culture,
0: aahladam nandinche samskruti,
1: and is one that confers bliss.
0: Ee samskrutini manam ee naadu gurtinchukodaniki tagina krushi cheyatam ledu.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
1: The culture that comes out of heart, we consider it ordinary and so simple.
0: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
1: The culture indeed is highly valuable.
0: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతమైనటువంటి ఒక నిబంధనలు కావు.
1: This culture has got nothing to do with the external world and its
0: caste and culture. Rendittini chusukoni meeru kevalam bhraminchipothunnaru.
1: You are deluded by the caste and culture.
0: ఈ కాస్ట్ కల్చర్ ముఖ్యమైనటువంటి కాదు.
1: కాస్ట్ అండ్ కల్చర్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయ తత్వంతో ఉండినటువంటి ప్రేమ తత్వమే నిజమైనటువంటి కాస్ట్.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ద ట్రూ కాస్ట్.
0: మానవులందరూ ఒక్కటే.
1: ది హ్యూమానిటీ ఇస్
0: వన్. ఒక కుటుంబంలోకి చెందినటువంటి వారే.
1: దే బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక అన్నదమ్ములే.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ వన్ మ్యాన్షన్.
0: కనుకనే ఈ దేశమంతా ఒక గృహంగా భావించుకుని,
1: consider the country as one house,
0: manavulandaru kodunu sodarulaga viswasinchi,
1: considering humanity as our brothers,
0: intlo kaalamulu gadupothu poyinappudu entati aanandam labhistundo.
1: Then we spend life like this, you will be blessed.
0: Cheppudu veelu kaadu kaana meeru manavatvamlo undinatundi oka divyatvanni gurtinchadaniki prayatninchandi.
1: Therefore make every effort to know the latent divinity within.
0: Enni vidhamulu tarangamulo vastundayi.
1: So many waves of thoughts come.
0: ee tarangamulanta kodanu kevalamu okkoka tarangamu okka konni konni kod lakshalam deeni vallu potuntai.
1: And these waves will pass across lakhs of miles of
0: distance. Deeni vegamunu evaru kodu gurtinchevaru leru.
1: Nobody can know the distance it travels.
0: Aakasham nandunnatundi nakshatramulu,
1: the stars in the sky,
0: dani yokka prakashamulu ee naatiki kodanu bhoomiki inka konni cheraledu.
1: The light of certain stars has not yet reached
0: kabatti నిమిషములకు ఎన్నో మైళ్లు వేదముగా పోయేటువంటి ఒక కాంతి ఈనాటికి కూడా ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
1: ద లైట్ దట్ ఈస్ ఫాస్టెస్ట్ హ్యాస్ నాట్ యెట్ రీచ్డ్ ఫ్రమ్ సర్టన్ స్టార్స్. యూ కెన్ ఇమాజిన్ ద డిస్టెన్స్.
0: పెక్యూలియర్ త్రైలోక పవిత్రములు,
1: సీక్రెట్ టు త్రీ వరల్డ్స్,
0: వత్తములు,
1: అండ్ ఇట్స్ మెయిన్
0: సన్మిత్రములు
1: సో క్లోజ్
0: మునిజన పౌత్రములు
1: అండ్ ఆర్ ఎండియరింగ్ టు సేజెస్
0: సత్యదేవుని చరిత్రములు అన్నారు.
1: దాట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుక దైవత్వం యొక్క చరిత్రను ఇట్టివి అట్టివి అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: The miraculous, stupendous acts of God are beyond our estimate.
0: Enni nimminchinappudikunu niminchukunnappudikini tana hrudayam yokka prabhavanu puraskarinchukoni aa hrudaya pramanamaku pogutuntayi.
1: Therefore, however imagination we may stretch, but we go by the feeling of our
0: heart. Pramanamaku cheyavu.
1: God is beyond all measure.
0: Ataniki anumana pramanamu.
1: And one is the benefit of doubt.
0: Konni vidhamainatvanti yokka చరిత్ర ప్రమాణములు.
1: అండ్ వన్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ బేస్డ్
0: ప్రత్యక్ష ప్రమాణములు.
1: ద డైరెక్ట్ పర్సెప్షన్
0: భౌతిక ప్రమాణములు.
1: ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్
0: ద్వైత ప్రమాణములు.
1: ద డ్యువల్ ఎక్స్పీరియన్స్
0: అద్వైత ప్రమాణములు.
1: నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్
0: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
1: దర్ ఆర్ సో మెనీ స్టాండర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకనే అతనికి అప్రమేయ అని పిలిచారు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అండ్ దేర్ ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఎట్టి ప్రమాణములకు చిక్కినటువంటి వాడు అని.
1: అప్రమేయ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ ఆర్ ఎనీ.
0: ప్రతి మానవుని హృదయం నందు కూడాను
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్
0: సమస్త శక్తులను ఇచ్చేటువంటి యొక్క దీన్ని ఆవిర్భవించుకుని ఉన్నాడు.
1: Their present God with all the faculties of power.
0: ఈ యొక్క నాభియందు గోప్యంగా ఉంచుకున్నటువంటి యొక్క ఈ ప్రమాణ సత్యమునకు మన దీనికి ఒక మరొక పేరు.
1: Therefore, in the navel of the divinity is contained all the mighty powers ingrained there.
0: కనుకనే దీనికి నాభి ప్రమాణములకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: Therefore, this nature of the divinity is the main evidence.
0: భగవంతుని యొక్క అందచందములు అనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: And the beauty, the grandeur, the glory of God, nobody can compare.
0: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
1: God has a name, హిరణ్యగర్భాయ నమః.
0: హిరణ్యమనగా బంగారం యొక్క ఇది వర్ణము.
1: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
0: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
0: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో
1: just as the essence of the food partaken is supplied to the whole of the body.
0: ఈ హిరణ్యం అనేటువంటిది దేహమంతా సంచరించిన చేతనే ఇతనికి మహా అందవాడైన అన్నాడు.
1: Likewise, the gold also is present all over the body and so is most
0: handsome. హిరణ్యాయ నమః.
1: And then so we call him హిరణ్యాయ నమః.
0: గొప్ప అందమైనటువంటి వాడు భగవంతుడు.
1: God is very very handsome.
0: ప్రతి జీవులకు మూలాధారమైనటువంటి వాడు.
1: ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
0: ప్రతి మూలాధారమైనటువంటి ఒక శక్తిని కనుకనే అతనికి మనువు అని పిలిచారు.
1: యాజ్ ఈస్ ద బిగినింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ మనువు.
0: మూలాధారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మూలాధార?
0: అన్నిటికీ ఫండమెంటల్ పవర్.
1: ఇట్ ఈస్ ది ఫండమెంటల్ పవర్.
0: ఈ మూలాధారమైనటువంటి ఒక పవర్ కు తగినటువంటి ఒక అర్థం లేదు.
1: ద ఫండమెంటల్ పవర్ హ్యాస్ నో డెఫినెట్ మీనింగ్.
0: ప్రతి సృష్టిని కూడా తన యొక్క సంకల్పం చేత జరిపేటువంటి వాడు కనుక
1: as everything happens as per his will.
0: దానికి పరీక్షత్రుడు అని పేరు పెట్టాడు.
1: He is called పరీక్షత్రుడు.
0: పరీక్షత్రుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరీక్షత్రుడు.
1: పరీక్షత్రుడు మీన్స్ ది క్రియేటర్.
0: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
1: Likewise, as we investigate and explore,
0: అంతమైన
1: పేర్లున్నాయి. ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ నేమ్స్.
0: కనుక మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్పబుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
0: తన యొక్క గర్భం నందు ఆ దక్షిణారూపూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
1: As all these sacred qualities are within him in his heart, he is called Dakshinamurti.
0: Dakshinamurti aniga manchi telivainatundi vaadu.
1: Dakshinamurti means greatest intellect.
0: Nirantaram kunnu oka sankalpamunu abhiruddhi parchukuneetundi vaadu.
1: He wills continuously.
0: Aa sankalpam etti sankalpamunu.
1: What sort of will it is?
0: Pavitramainatundi sankalpamunu.
1: It is sacred will.
0: Nirgunamulu.
1: Attributelessamulu.
0: Sanatanamulu. నికేతనములు నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
1: ఇట్స్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయములందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
1: When God himself has installed at the altar of the human heart, how can you be mean? బ్రష్ అసైడ్ దట్ మీన్ ఐడియా దట్
0: మానవుని కంటే గొప్పవాడు మరొకడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ క్రియేచర్ గ్రేటర్ దాన్ మ్యాన్.
0: మానవుని కంటే మించినటువంటి వాడు మరొకడు లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ గ్రేటర్ దాన్
0: మ్యాన్. మానవత్వమునందే దైవత్వం ఉండి ఉంటున్నది.
1: దేర్ ఇస్ ప్రెసెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి పవిత్రమైన మానవత్వాన్ని మనం అల్పంగా భావించుకుంటున్నాము.
1: దట్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ సో లో.
0: భావం తద్భవతి.
1: As is your feeling, so
0: you are.
1: Basing on this such a low feeling, you also consider life so simple
0: and low.
1: God is attributeless.
0: Apramaya namaha.
1: Beyond measure.
0: ప్రత్యక్ష ప్రమాణం చూస్తాం కొంచెం వరకు.
1: జస్ట్ థింక్ ఆఫ్ డైరెక్ట్ పర్సన్.
0: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
1: అండ్ ఇఫ్ జస్ట్ ఫైండ్ ద స్మోక్ బిహైండ్ ద మౌంటైన్, యూ డోంట్ సీ ద ఫైర్ డైరెక్ట్లీ.
0: కానీ అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటది.
1: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: ఆ పొగను చూసి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
1: వాచింగ్ ద స్మోక్ యు కెన్ డిసైడ్
0: దట్ ఇట్ ఇస్ అనుమాన ప్రమాణము.
1: దేర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ హియర్.
0: అగ్ని లేకపోయినప్పటికీ మంచు వల్ల కూడా పొగ రావచ్చు.
1: వితౌట్ ద ఫైర్ దేర్ మైట్ బి సమ్ మిస్ట్ దట్ మేక్స్ యూ థింక్ ఇట్ స్మోక్.
0: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటది.
1: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి confusing.
0: Pratyaksha pramanam anetundi sakshat roopanga kanipistuntadi.
1: The direct evidence will be in the form of manavuni
0: endukunu sakshat swarupamu premane.
1: In fact, it's love that is present in every man.
0: Ekkada unnadu bhagavantudu ani evaraina prashninchinappudu naa premalo unnadu.
1: If anyone asks you where is God, you can say God is in the form of
0: palukulo untunnadu.
1: He is present in the words I
0: satyame bhagavat swarupamu.
1: Truth is God.
0: ఈ సత్య స్వరూపానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫార్మ్ బియాండ్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం కంటే మించినటువంటి దైవం వేరొకటి ఉందా?
1: కెన్ దేర్ బి గాడ్ బియాండ్ ట్రూత్?
0: సత్యంబులు, త్రైలోక్య పవిత్రంబులు, వరిజలాల విత్తంబులు, సన్మిత్రంబులు.
1: దే ఆర్ ట్రూత్ ఓన్లీ, నథింగ్ బట్ ట్రూత్. సో క్లోజ్ అండ్ ఎండేరింగ్ టు సేజెస్ అండ్ సైన్స్ విచ్ ఆర్ రెవరెన్షియల్ టు ఆల్ త్రీ వరల్డ్.
0: సత్య ప్రమాణమే నిజమైనటువంటి ప్రమాణము.
1: సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. Which is direct evidence.
0: ఈ సత్యమునకు మించినటువంటి దైవం లోకంలో ఎక్కడ కూడా లేదు.
1: There is no God beyond this truth in this world.
0: దేశములు వేరువేరుగా ఉండవచ్చును.
1: Countries may be many.
0: అమెరికా, జర్మనీ, జపాన్, ఇట్లాండ్ అన్ని వేరువేరు దేశములుగా ఉండొచ్చును.
1: Countries are many, like America, Germany.
0: అందరియందు పలికేటువంటి పలుకు సత్యం ఒక్కటే కదా.
1: But all speak only one truth.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరూ చేయరు.
1: There is no distinction like American truth, Japan truth and so on.
0: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ మీ
0: మైండ్. అల్పులు కాదు, అనంత స్వరూపులము.
1: యు ఆర్ ఇన్ఫినిట్ ఇన్ ది.
0: సత్యమే నా యొక్క స్వరూపము.
1: ఐఎమ్ ది ఎంబాడిమెంట్.
0: ప్రేమనే నా యొక్క స్వభావము.
1: అండ్ మై నేచర్ ఇస్
0: ఆనందమే నా యొక్క సహజము.
1: అండ్ దిస్ బ్లెస్ ఇస్ మై నేచురల్
0: క్వాలిటీ. ఈ సహజాన్ని పట్టి మనం విచారించాలి.
1: వి షుడ్ గో బై దిస్ నేచురల్ టెండెన్సీ.
0: మానవుడు మననశీలుడు.
1: మ్యాన్ ఆల్వేస్ రికాల్స్ మననశీల.
0: అతని ఆలోచనలు,
1: his thought,
0: అతని అన్వేషణలు,
1: his search,
0: అనంతమైనటువంటివి.
1: ఆర్ ఇన్ఫినిట్.
0: అలాంటి అనంతమైనటువంటి యొక్క అన్వేషణలో మనం ఎంతవరకు చూసుకుంటున్నాం?
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ సెర్చ్ టు వాట్ ఎక్స్టెండ్ వీఆర్ ఎంక్వైరింగ్.
0: ఒక పిటికడు ఇటు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
1: ఇఫ్ యు జస్ట్ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ సాండ్ అండ్ కీప్ ఇట్ ఎట్ వన్ ప్లేస్,
0: దాని రంగును,
1: ఇట్స్ కలర్,
0: దాని బరువును,
1: అండ్ ఇట్స్ డైరెక్షన్,
0: దాని యొక్క స్థితిని పట్టి సైంటిస్ట్ ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
1: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ సాండ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎ సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
0: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
1: And that we call it sand at that
0: point of time. This
1: is what is available here now.
0: కానీ వేదాంతులు దీనికి పోరు.
1: But philosophers don't think like that.
0: దైవం యొక్క సృష్టి.
1: They call it, it's all creation of the creator.
0: దైవం యొక్క క్రియేషన్.
1: It's God's creation.
0: దైవం యొక్క మాయ.
1: And it's all the will of God.
0: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికని, సైన్స్ లో ఉన్నటువంటి దానికని ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
1: There's vast difference between the approach of a saint and saint and approach of a scientist.
0: సైన్స్ కేవలము అర్థం మ్యాగ్జన్. అది కేవలము అర్థం యొక్క తత్వమే.
1: And science is something like a mirror, the nature of the mirror.
0: సెమీ సర్కిల్. ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
1: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
0: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
1: ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్, ఎండ్స్ ఓవర్ దేర్, దట్స్ పూర్ణమద పూర్ణమిదం.
0: కానీ దాన్ని అర్థం తుడిచేసినప్పుడు అర్థమంతగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
1: బట్ ఇఫ్ యు వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్
0: సెమీ సర్కిల్. ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
1: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ అనదర్ పాయింట్. This semicircle is science.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
1: It starts at one point and ends somewhere else. పూర్ణంగా
0: చేయబెట్టింది కాదు.
1: And it will not happen all through.
0: కనుకని ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటిది. ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
1: Therefore the power of the divinity is that which ends at the point of its origin.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చతే.
1: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin.
0: ఈ పూర్ణత్వం ఏర్పడి దైవత్వం ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: This totality of the divinity is in every human being.
0: కానీ మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: But man is not making an attempt to know.
0: తాను కన్నులు మూసుకుని నిద్రించే సమయం లోపల
1: while one sleeps with the clothes
0: ఈ దేహంని ఎవరు కాపాడుతున్నారు?
1: Who is protecting your body?
0: ఈ దేహం యొక్క తత్వం ఏ రీతిగా జరుగుతుండాలి?
1: What is happening within the body?
0: ఎవరికి తెలియదు.
1: No one knows.
0: అన్నింటిని రక్షించటము, శిక్షించటము, పోషించటము అంతటికి దైవమే కారణము.
1: The creator, protector and the sustainer is God himself.
0: ఈ విధమైనటువంటి శక్తి ప్రతి మానవుని యందు ఉంచుకొని
1: this power of the divinity is in everyone.
0: మానవుడు కష్టములకు కుంగిపోతున్నాడు.
1: But yet man is depressed because of
0: బాధలకు కుంగిపోతున్నాడు.
1: And he is frustrated because of
0: ఆనందానికి పొంగిపోతున్నాడు.
1: And he gets himself elated.
0: ఈ పొంగి కుంగనటువంటి ఒక తత్వమే మానవుని యొక్క నిజమైనటువంటి లక్ష్యము.
1: Man should be beyond the praise and blame, beyond elation, jubilation and frustration.
0: సుఖం ఎక్కడ పుట్టుతుండాలి? సుఖం ఎక్కడ పుడుతుండాలి?
1: ప్లెజర్, వేర్ డు యూ గెట్ ఇట్?
0: సుఖం ఎక్కడ, దుఃఖం ఎక్కడ పుడుతుండాలి?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మిజరీ?
0: ఇది ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే.
0: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుండదో అక్కడే ఉంటుండాలి మానవత్వం.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ హావ్ గాట్ ద కామన్ పాయింట్, దేర్ అరైజ్ ద హ్యూమన్ లైఫ్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు పేదల మధ్య లోపలనే ఈ యొక్క ఆనందం ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ దేర్ లైస్ ద బ్లిస్ బిట్వీన్ ద టూ పాయింట్స్.
0: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ బ్లిస్ ఎల్స్వేర్.
0: ఆనందం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: దిస్ బ్లిస్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
1: వై షుడ్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
1: బి బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
1: బికాస్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ బీయింగ్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్.
0: దిస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
1: ద ప్లెస్ ఇస్ విదిన్ యూ.
0: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్.
0: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
1: దిస్ ఆనంద ఈజ్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ ఇండీడ్.
0: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ ఇట్ యుల్ ఎర్న్ ఇట్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: మీరు దైవంతో మీరు చేరండి.
1: జాయిన్ గాడ్, యునైట్.
0: ఆనందం మీతోనే ఉంటుండాలి.
1: అండ్ బ్లెస్ విల్ బి విత్
0: యూ. మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
1: అండ్ ఇట్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుకనే not follow, slave. Slave ga vastunda.
1: Slave ga vastundi.
0: Slave.
1: Slave. Oh. This bliss will follow you like a slave.
0: మీ బానిసగా ఉంటుంటుంది.
1: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
0: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
1: హి హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
0: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
0: అప్పుడే మనం నిజమైన పెట్టి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లెస్.
0: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
1: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
0: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరించుతూ రావాలి కానీ,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
0: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
0: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
1: యూ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ద కరేజ్.
0: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: దేర్ ఫోర్ హనుమాన్ ఈస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్,
0: బలవంత
1: బలవంత ద స్ట్రాంగ్.
0: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామరామంటుంటే తన వెంటనే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హీ వెంట్.
0: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
0: హనుమాన్ అనగా కోతి అని మనం భావించుకుంటున్నాము.
1: యూ థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
0: కానీ అది మంకీ కాదు, అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ మైట్ బి ఏ మంకీ బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: నీవు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్ ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్డ్.
0: నీవు మొట్టమొదటి మ్యాన్ కావాలి.
1: ఫస్ట్ బి ఏ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్ కైండ్.
0: కైండ్ మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
1: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని చదువులో చదువుతున్నారు,
1: యూ అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్.
0: గ్రంథాలు ఉచ్చరిస్తున్నారు,
1: యూ రీడ్ సో మెనీ బుక్స్.
0: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు,
1: అండ్ యూ అచీవ్ మెనీ.
0: కానీ ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరరీ.
0: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తించుకోండి.
1: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
1: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజెస్. దాని యొక్క
0: శక్తి అనంతమైనటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఎంత పోతున్నప్పటికీ ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
1: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇలాంటి విస్తారం కలిగేటువంటి యొక్క ఆనందము మన ఎందే ఉంటుండగా,
1: that bliss which is an expansion is in you.
0: ఈ కష్టములకు గురి కావటం,
1: why do you suffer and face difficulties?
0: ఇప్పుడు ఈ పిల్లలందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
1: All old students have gathered here.
0: మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు.
1: You are rendering service activities.
0: ఎన్నో గానములు పాడుతున్నారు.
1: In fact, you have been singing the glory of God.
0: కానీ
1: but
0: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
1: Bhagwan's opinion is you should be blissful where you stay.
0: ఆయా గ్రామాన్ని అనుసరిస్తూ రావాలి.
1: You should follow the villages in the vicinity.
0: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారందరిని చేర్చుకొని ఇది ఒక వ్యాపార సంఘంగా మారుతుండాలి.
1: You don't need to collect people from different places as in a business.
0: అది మంచిది కాదు.
1: It's not good.
0: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ వర్క్
0: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
0: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
1: In fact, many people wanted to
0: Swami, Mysore Randi Palace Istamu. ఇంకో దానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అని నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. స్వామి యూ కమ్ టు అస్ వీ గివ్ యూ ప్యాలెస్.
0: చిన్న పల్లె లోపలనే నేను ఉండాలి.
1: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం.
0: స్థానాన్ని నేను వదలలేదు.
1: హీ నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
1: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
0: పుట్టపర్తి చాలా కుగ్రామము.
1: పుట్టపర్తి ఇస్ ఎ టైనీ హ్యామ్లెట్.
0: ఇక్కడికి రావాలంటే పెనుగొండ నుంచి ఒక బండల్ బాడిగ తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
0: బులక్ కార్ట్ పైన రావాలి.
1: బులక్ కార్ట్ ఈజ్ నెసెసరీ.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది,
1: టుడే
0: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
1: యు గాట్ ఎన్ ఏరోడ్రోమ్, దేర్ ఫ్లైట్, వి ల్యాండ్ దేర్.
0: హాస్పిటల్ కి వెళ్ళాలంటే
1: టు గో టు ద హాస్పిటల్.
0: ఏ పెనుగొండో ఏ అనంతపురమో బస్సులు కట్టుకుని బస్సుల్లో తిరిగిపోవాలి.
1: యూ హావ్ టు గో టు పెనుగొండ అనంతపూర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్.
0: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
1: టుడే వీ హావ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
0: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ థింగ్స్ కమ్ హియర్, రీచ్ హియర్.
0: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ద హ్యామ్లెట్
0: పల్లె. గొప్ప విలువైనటువంటి గ్రామం.
1: ద విలేజ్ ఇస్ హైలీ వాల్యుబుల్. ద అర్బన్ ఏరియా.
0: పట్టణ సేవలో ఏమాత్రమో ఆనందం ఉండదు.
1: There is no happiness in serving the city.
0: ప్రకృతి వారు వచ్చి దొంగలు ఎత్తుకుని లారీలో తీసుకుని పోతుంటే కూడాను మనం మాట్లాడించాము.
1: In cities, even if is theft committed at a very high level, taking all the belongings, nobody is bothered. ప్రకృతిలో
0: ఏమైనా కొంచెం జరిగిందా అందరూ అక్కడ గుట్టు చేస్తారు.
1: But in a village, if anything happens, all will come to know and
0: care. ఐకమత్యం అనేటువంటిది పల్లెలందు ఇంకా ఉన్నది.
1: The unity still exists in villages.
0: ఆ యూనిటీ ఉండినప్పుడే మనకు డివినిటీ వస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ వీల్ హ్యావ్ డివినిటీ.
0: ఈ డివినిటీ ఉండినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ డివినిటీ,
0: ఆనందాన్ని లభిస్తుండాలి.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
1: సో దిస్ యూనిటీ ఇస్ నెసెసరీ.
0: ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతురండి.
1: సో ఎవ్రీవన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
0: మీరు పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకండి.
1: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
0: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
1: వీ గ్యాదర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ యాక్ట్ లైక్ పాలిటీషియన్.
0: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
1: దిస్ విల్ నాట్ మేక్ స్వామి హ్యాపీ.
0: ఐకమత్యంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికీ.
1: యూ కెన్ డూ భజన్ వేర్ ఎవర్ యూ గో.
0: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దిస్ వర్కింగ్.
0: ఐకమత్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఈ పాలిటిక్స్ చోటు ఇవ్వకుండా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ పాలిటిక్స్.
0: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది?
1: వాట్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
0: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము.
1: కంట్రీ విచ్ వాజ్ పీస్ఫుల్.
0: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో పది మంది ఆశ్రయించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్ ఎక్కడ నుంచి
0: వచ్చారండి అని ప్రేమగా పలకరించేటువంటి వారు.
1: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే విల్ ఆస్క్ యు,
0: ఆ ప్రేమనే పోయింది,
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్, దేర్ ఇస్ నో లవ్ టుడే.
0: అన్ని లేనిపోయినంత కలగలంతా ప్రారంభమవుతున్నాయి.
1: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్, కాన్ఫ్లిక్ట్ ఇన్ విలేజెస్.
0: ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకమైనటువంటి ఒక అల్లర్లో ప్రారంభమయ్యాయి.
1: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి హావ్ గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
0: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
1: దే డోంట్ కన్సిడర్ లైఫ్
0: ప్రాణాలు తీవటము, ప్రాణాలు పో, ఇది మన మానవుడు చేసే పని.
1: It's not the action of a human being to kill the fellow human being.
0: ఇది కాదు మనకు.
1: This is not
0: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
1: It's not killing that's important. Killing is more important.
0: Skill చేయాలి.
1: Skill.
0: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
1: Skill the latent divinity.
0: దివ్య శక్తిని అంతా skill చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా కుదురుతుంది.
1: When once you skill the divinity, there will be perfect balance.
0: బ్యాలెన్స్ సక్రమంగా కుదిరినప్పుడే మనకి ఇన్సైట్ వస్తుంది, అవుట్ సైడ్ రాదు.
1: When there's perfect balance, there'll be insight, but not
0: knowledge.
1: Knowledge,
0: skill cheyandi.
1: Skill the humanity.
0: Knowledge.
1: The knowledge, skill the knowledge.
0: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
1: దెన్ దిల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: ఈ బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హావ్ ఇన్స్. ఇట్ ఇస్ నాట్ ది యాక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు కిల్ ద ఫెలో హ్యూమన్ బీయింగ్.
0: ఇది కాదు మనకు.
1: దిస్ ఇస్ నాట్
0: కిల్ చేయాలి మనము. కిల్ చేయటం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ కిల్లింగ్ దట్స్ ఇంపార్టెంట్, కిల్లింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.

0: మనలో అవుట్ సైడ్ అంతా పోతుండది.
1: టుడే వీ డోంట్ స్కిల్, వీ జస్ట్ కిల్, దేర్ ఫోర్ వీ బికమ్ ఎక్స్ట్రావర్ట్ ఎక్స్టర్నల్.
0: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
0: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
0: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇదంత ఒక సంతన కానే కాదు.
1: బట్ మెనీ హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, హైదరాబాద్, అమెరికా, జపాన్. యూ కెన్
0: హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ కానీ అభివృద్ధి చేయండి.
1: హైదరాబాద్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ హైదరాబాద్.
0: హైదరాబాద్ నుంచి ఇంకొక పట్టణానికి పోయి వాళ్ళని తిరిగి అభివృద్ధి చేయండి.
1: ఫ్రమ్ హైదరాబాద్ యూ హెల్ప్ అదర్ నైబరింగ్ టౌన్.
0: అంతే కానీ హైదరాబాద్, మెడ్రాస్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి అంతే కదంబ మాదిరి చేసేసి కరెక్ట్గా ఇప్పటికి కల్తీగా చేరిపోతుండాలి.
1: అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ కమ్ అండ్ మిక్స్ అప్
0: కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్.
0: పొల్యూషన్ అయిపోతుండాలి.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: పొల్యూషన్ కాకూడదు. ప్యూరిటీ కావాలి మనలో.
1: ఇట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
1: You are just polluting, but you are not
0: purity. Kavali, purity kavali.
1: Purity is very essential.
0: Purity eppudu vastundi?
1: When do you attain purity?
0: Unity undinappude purity vastundi.
1: When there is unity, there is purity.
0: Ee purity vachinappude divinity vastundi.
1: Out of this purity you will get divinity.
0: Kabatti unity, purity, divinity ee moodinti oka sambandhanni meer penchukondi.
1: Therefore understand the interlink between the unity, purity and divinity.
0: Kanuka meeru andaru cheravachunu kaani ittati sthanamlo andaru kalisi pani cheyachu.
1: In place like this all can assemble and work.
0: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్ట పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
1: But if you go around the villages like this all your sacred ideas will be polluted.
0: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
0: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి భావం అంత భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
1: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
1: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
0: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
0: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
1: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
0: ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇస్ వన్ ఆఫ్ వన్నెస్.
0: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
1: True bliss lies in the unity and diversity.
0: దాని మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యు షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
1: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
0: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
1: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
0: భూమి నుంచి బంగారం పుట్టింది.
1: And you find the gold in earth.
0: ఈ బంగారను పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
1: We process this gold which shines.
0: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400 రూపాయలు 500 రూపాయలు వస్తుంది.
1: And when the gold that is shining is highly valuable at a high price.
0: దాంట్లో కొంచెం కాపర్ పిత్తాడో కలిపేటప్పటికి వెల తగ్గిపోతుంది.
1: If you mix some copper, its value goes down.
0: ఇంతే కాదు, షైనింగ్ కూడా పోతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో ఇట్ షైనింగ్ డిమినిషెస్.
0: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ కళాతురికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
1: బై యాడింగ్ సమ్ మోర్ మెటల్స్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ గాన్.
0: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
1: వాల్యూ ఇస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
0: కనుకనే మన హృదయమైనటువంటిది గోల్డెన్ టెంపుల్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ గోల్డెన్.
0: అది ఏ హిరణ్య గర్భుడు.
1: దట్ ఈస్ హిరణ్య గర్భ.
0: ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
1: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ, బ్రిలియంట్.
0: ఆ విధంగా ఉంటే మంచిది.
1: ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దాట్.
0: అంతేగాని వీరిది వారిది వారిది వీరిది అంత కలుపుకొని చాలా మాలిన్యం చేసుకుంటున్నారు.
1: వీ గో ఆన్ మిక్సింగ్ విత్ ద మెటల్స్ ఆఫ్ అదర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ప్రేమను పంచుకోండి.
1: యు కెన్ షేర్ లవ్, నథింగ్ రాంగ్.
0: కానీ ఇలాంటివి కొన్ని దాంట్లో మీరు ఐకమత్యమును పవిత్రంగా పార్చుకోవాలి.
1: Make this unity which is highly sacred.

0: On 1st January 2000, when people were full of excitement and anxiety about the new millennium, Bhagwan delivered a timeless message. Every second is new, he said, and assured that when thoughts of man are pure and prayerful, there is no need to worry. Peace and prosperity are bound to dawn.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత, కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వెరతి ఎరుగపరతు, సాధు సద్గుణ గణ్యుల సభ్యులార, సాధు సద్గుణగణ్యులవు

0: పీపుల్ ప్రే ఫార్ గుడ్ టైమ్. దే డిజైర్ టు ఆక్యుపై హై పొజిషన్స్. దే ఎక్స్పెక్ట్ గుడ్ లైఫ్, బట్ దే డు నాట్ ప్రే ఫార్ గుడ్ మైండ్, విజ్డమ్ అండ్ కాండక్ట్. వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు దిస్ నోబుల్ అసెంబ్లీ?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవ జీవితం అరుదైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
1: కాలము విలువైనది.
0: టైమ్ ఇస్ వాల్యుబుల్.
1: హృదయం మృదువైనది.
0: హ్యూమన్ హార్ట్ ఇస్ వాల్యుబుల్.
1: మనస్సు మధురమైనది.
0: మైండ్ ఇస్ నెక్టరైన్.
1: ఇట్టి మానవత్వాన్ని, మానవతా విలువను, ఇటువంటి మానవతా స్వరూపంను మానవుడు గుర్తించలేకపోవటం ఒక దురదృష్టమే.
0: ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్ నేచర్, ద హ్యూమన్ క్వాలిటీ అండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: మానవుడనగా కేవలం శరీరధారి మాత్రమే కాదు.
0: ఎ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద బాడీ ఇన్ ఫార్మ్ అలోన్.
1: ఇతను విశ్వ విరాట స్వరూపుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ కాస్మిక్ ఫార్మ్.
1: విశ్వమునందు ఏ శక్తులు గలవు, సా సమస్త శక్తులు కూడా మానవుని యందు ఇమిడి ఉన్నవి.
0: ఆల్ ద పవర్ దట్ యు ఫైండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ లైస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఇన్ని శక్తులు ఇమిడ్చుకున్నప్పటికీ మానవుడు తన యొక్క శక్తితత్వాన్ని తాను కించిత్ కూడాను గుర్తించలేకపోతున్నాడు.
0: విత్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ దట్ ఆర్ గిఫ్టెడ్ టు హిమ్, మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: మానవుడు శాంతి సుఖములను అందుకోలేకపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్, రిసీవ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: అరుదైన జీవితము, విశాలమైన కాలము, మృదువైన హృదయము, మధురమైన మనసు కలిగినప్పటికీ తాను శాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడు?
0: హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ though having been given this human life which is rare, valuable time, nectarine heart and a beautiful mind?
1: Manavu tana vishala hrudayamunu marachi sankutamaina bhavamunu cherchukoni swarthamu swarthamu swarthamu ane pelimootamulaku dongi ee ashantini asukhanni anubhavistunnadu.
0: In fact, man is passing through the restlessness and misery because he has lost his broad-mindedness and is completely narrow-minded, full of the selfishness which is the demon that is swallowing him.
1: Prachina manavudu shanti sukhamunu nondutu ashanti ante emito vaadu gurtinchalekapothu vachadu.
0: In ancient days,
1: sukham anetundi emito vaadu artham chesukolekapothu vachadu.
0: Ancient man spent all the time in peace and happiness. Now we do not know what peace and happiness are.
1: Prachina kalamundi మానవుడు సత్య ధర్మమును ఆశ్రయించటం చేతనే అశాంతి అనేటువంటిది వారిలో ఏమాత్రమూ ప్రవేశించలేదు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ మ్యాన్ వాజ్ నెవర్ రెస్ట్లెస్ బికాస్ హి హస్ అడ్హెర్డ్ టు ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
1: నిరంతరము కూడాను సుఖశాంతులతో జీవిస్తూ వచ్చారు.
0: హి ఆల్వేస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: మానవుని యొక్క హృదయం మార్పులకు ఏది ప్రధానము?
0: వాట్ ఈస్ దాట్ విచ్ కాంట్రిబ్యూట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్?
1: ఎట్టి మంటను అట్టి పొగ.
0: As is the flame, so is the smoke around.
1: ఎట్టి పొగను అట్టి మేఘము.
0: As is the smoke, so is the cloud.
1: ఎట్టి మేఘము అట్టి వర్షము.
0: As is the cloud, so is the rain.
1: ఎట్టి వర్షము అట్టి పంట.
0: As is the rain, so is the crop.
1: ఎట్టి పంటను అట్టి వంట.
0: As is the crop, so is the preparation.
1: ఎట్టి వంటను అట్టి భ్రమలు మానవుని యందు అభివృద్ధి అవుతూ.
0: As is the food, so is the mind.
1: కనుక ఈనాడు మానవుని యొక్క తిండి తీర్థములు కూడాను సక్రమమైనటువంటి స్థితిలో లేవు.
0: టుడే ఇన్ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మానవుని యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ నౌ.
1: ఏమి రెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది? నీలింగే సన్నిధిని శృంగార, ఊరింగి ఆదరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారి గుణమే శృంగార అని. మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్?
1: కొలనుకు తామర పుష్పమే శృంగారం.
0: ఇట్ ఇస్ ద లోటస్ ఫ్లవర్ దట్ యాడ్స్ బ్యూటీ టు ద లేక్.
1: గ్రామమునకు నిర్మించుకున్న ఇంటే శృంగారం.
0: ది ఎంటైర్ విలేజ్ ది హౌసెస్ బిల్ట్ దేర్ యాడ్ టు ది బ్యూటీ.
1: సముద్రమునకు అలలే శృంగారము.
0: వేవ్స్ ఆర్ ద డెకరేషన్ టు ద మైటీ ఓషన్.
1: గగనమునకు చంద్రుడే శృంగారము.
0: మూన్ ఇస్ ద బ్యూటీ టు ది ఎంటైర్ ఇన్ఫినిట్ స్కై.
1: వానమునకు గుణమే శృంగారము.
0: ఫర్ ద మ్యాన్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ దట్ ఇస్ ద ట్రూ డెకరేషన్.
1: ఇట్టి గుణమనేటువంటి శృంగారం ను కోల్పోవటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక బాధలకు గురి అవుతున్నాడు.
0: యాజ్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్ ఆఫ్ క్యారెక్టర్ హీస్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ మిజరీ అండ్ సాడ్నెస్.
1: భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమే నిర్మించాడో, జన్మింపజేశాడో మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పర్పస్ ఫర్ విచ్ హీస్ బోర్న్.
1: ప్రతి సృష్టి ఎందు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని ఆదర్శములు, కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ లెఫ్ట్ దేర్ సో మెనీ ఐడియల్స్ మిస్టర్ అండ్ వండర్ బిహైండ్ ఇన్ దిస్ క్రియేషన్.
1: కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ ది ఐడియల్ సెట్ అహెడ్ ఆఫ్ హిమ్.
1: మానవత్వం అనేటువంటిది ఎంత ఘనమైనటువంటిదో తాను చూచుకోలేకపోతున్నాడు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద వండర్ ద గ్రాండియర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: ద హ్యూమన్ పవర్ ఈజ్ మైటియర్ దాన్ ఆల్ ద పవర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: మానవుడే ప్రతి పదార్థమునకును, ప్రతి విషయమునకును విలువను అందిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ అటాచెస్ వాల్యూ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్.
1: డైమండ్ కి ఎవరు విలువిస్తున్నాడు?
0: హూ వాల్యూస్ ద డైమండ్?
1: బంగారుకు ఎవరు విలువ అందిస్తున్నాడు?
0: హూ వాల్యూస్ గోల్డ్?
1: భూమికి ఎవరు విలువనిస్తున్నాడు?
0: హూ వాల్యూస్ ల్యాండ్?
1: మనిషే.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ వాల్యూస్.
1: ఇట్టి ఘనమైనటువంటి విలువైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ వాల్యూ.
1: మానవుని ఎందున్న మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When the man is not able to know his own value of the human being as a human being,
1: మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In the first instance, man should know the greatness value of the human life.
1: కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు.
0: When once he comprehends the value of the human life, he can understand the value of the human
1: life. ఏ కైలాసమునందును, ఏ స్వర్గమునందును, ఏ యొక్క మునియందునో తాను లేడు.
0: God is not present there in paradise or in heaven.
1: ఈ స్వర్గము, కైలాసము ఇవంతా కూడా కేవలము ఒక క్యాంపింగ్ స్టేషన్స్.
0: The paradise and the heaven, the Kailas and Swarga are camping stations.
1: భగవంతుని నిజమైనటువంటి స్థానము మానవుని హృదయమే.
0: The true dwelling place of God is human heart.
1: భగవంతుని ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: దేవుడనగా వేరు, దేశమందును లేడు. దేవుడనగా తన దేహమందే.
0: God is not present in a foreign land. He is present in one's own life.
1: పాపమనగా వేరు, పరదేశమం లేదు, తాను చేయు పనుల తల్లి.
0: సీన్ ది సిన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ. ఇట్ ఈస్ అటాచ్డ్ టు వన్స్ ఓన్ యాక్షన్.
1: తన ఎందే ఉండి తాను చేసే కర్మలు ఎందు కూడా ఉంటుంది. తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటము మానవుని యొక్క ప్రధానమైన అజ్ఞానమే.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో దో ఎవ్రీథింగ్ ఈస్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
1: ఈ అజ్ఞానములకు మూల కారణం ఏమిటనేది కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గమునందే మనం ప్రయాణం సాగుతున్నామే కానీ నివృత్తి వైపున ఏమాత్రం కూడాను మనం వెనుకు తిరిగి చూడటం లేదు.
0: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వీ స్పెండ్ థింకింగ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్ నథింగ్ టు డూ విత్ ఇన్.
1: చూస్తున్నది ప్రవృత్తి యొక్క దృష్టియే.
0: We have got outer vision.
1: వినున్నది ప్రవృత్తి యొక్క పలుకులే.
0: Our words are also external.
1: తలంచున్నది ప్రవృత్తి యొక్క తలంపులే.
0: Thoughts are external.
1: అన్ని ప్రవృత్తి యొక్క లక్షణములే.
0: All are outward.
1: ఈ ప్రవృత్తి యందు ప్రవృత్తి భావములే మనం ఆవిర్భవిస్తున్నాయి కానీ నివృత్తి తత్వం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Therefore we will have outer tendencies, nothing to do the inner.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: మానవుని యొక్క విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to know the value of a human being.
1: Motta motta manavuni endunnatundi daivathyam kante maroka daivam vere ledu.
0: In fact, other than God in man, there's no other God.
1: Manavude daivamu.
0: Man is God.
1: Daivame manavudu.
0: God is man.
1: Manavunaku daivathyamunaku etti bhedamulu ledu.
0: There's no difference between the man and God.
1: Kaani bhavamuni endu maatrame maatu kalugutundadi.
0: There lies the difference in the realm of thought.
1: చూచే విశ్వాన్ని విశ్వరూపంతో మనం చూస్తున్నామే కానీ విశ్వేశ్వర స్వరూపంతో చూడటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ వాచ్ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ థాట్, నాట్ విత్ ది డివైన్ ఫీలింగ్. ప్రకృతి
1: దృష్టితోనే మనం చూస్తున్నాము.
0: వీ హావ్ గాట్ ఓన్లీ ది వ్యూ ఆఫ్ ద నేచర్.
1: కానీ ఆ ప్రకృతి దృష్టిని మరల్చి పరమాత్మ దృష్టిని చేయించుకో.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు డైవర్ట్ ద ఔటర్ వ్యూ టువర్డ్స్ ది ఇన్నర్ వ్యూ.
1: ప్రకృతి దృష్టి చూసినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పము.
0: ఫ్రమ్ ద ఔటర్ వ్యూ ఇట్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఇదే దైవ స్వరూపంతో చూసినప్పుడు ఇది హృదయ పుష్పము.
0: From the divine look, you will consider it as the flower of heart.
1: ఈ రంగులను ఈ యొక్క వాసనలను ఎవరు అందించారు?
0: Who gave us this vision and smell?
1: కనుకనే దైవత్వంతో కూడినటువంటి జగత్తును మనం జగత్తుగా చూస్తున్నామే కానీ దైవత్వంగా మనం చూడటం లేదు.
0: So we have got only worldly view but not the divine outlook.
1: కనుకనే మనము ఈ ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ దీన్ని అనుభవిస్తూ ఉన్నాం.
0: For that reason we pass through the world is suffering trouble and turmoil.
1: పుట్టిన ప్రతి బిడ్డకూడను సత్యాన్ని బోధించి వారి యొక్క సత్య స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది మదాలస.
0: మదాలస taught to every newborn child the point of truth.
1: నాయన నీవు కేవలము శరీరధారి కాదు.
0: My dear child, you are not merely the body.
1: నీ శరీరము భౌతిక శరీరం కాదు.
0: Is not merely material.
1: నీవు అజ్ఞానముకు లోబడలేదు.
0: And you don't succumb yourself to ignorance.
1: మాయకు వశం కాలేదు.
0: Don't submit to illusion.
1: నీవు కేవలం ఇంత మోహం అనేటువంటి నిద్రలో అనుభవించేటువంటి స్థితులు.
0: You are just passing through the sleep of attachment.
1: ఈ మోహం అనే నిద్ర నుంచి మేల్కో.
0: Get up, wake up from the slumber of attachment.
1: జాగ్రత్త అనేటువంటి జ్ఞానంలో జ్ఞానములో ప్రవేశించు.
0: Wake up in that lightning of knowledge, wisdom.
1: ఎప్పుడు మనకు కలలు వస్తున్నాయి?
0: When do we get the sight?
1: చాలా మంది కలలు కలడానికి కొన్ని ఆహార దోషములని భావిస్తున్నారు.
0: Many dream, they think that food is the cause.
1: కొన్ని తలంపులే దీనికి మూల కారణమని భావిస్తున్నారు.
0: Some consider thoughts are behind our dreams.
1: ఇవి ఏవీ కాదు.
0: Nothing of that sort.
1: సంసార స్వప్నం త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి స్వప్నం లోపల మోహమనే నిద్ర వల్ల నిజమైనటువంటి యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ద డ్రీమ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ లైఫ్ మ్యాన్ ఇస్ జస్ట్ పాసెస్ హిస్ టైమ్ ఇన్ అటాచ్మెంట్.
1: నిద్రనే లేకపోతే స్వప్నమే రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ గో టు స్లీప్ యూ కెనాట్ డ్రీమ్.
1: స్వప్నమునకంత నిద్రనే మూల కారణము.
0: ఫర్ ద డ్రీమ్ ది స్లీప్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అనగా అజ్ఞానమనే స్వప్నం అనుభవించడానికి
0: in order to experience the dream
1: avidya anetundi nidrane moola karanam
0: and this illusion the sleep is the cause.
1: Kanaka ee avidya anetundi swapnamlo nidralo nevu ee maatramu marchipovaddu.
0: Don't get into that sleep of illusion or delusion.
1: Ee vidhanga bodhinchi janminchina prati kumarunni kudanu oka goppa yogiga marchivesindi talli.
0: So teaching madalasa made every child born to her into a sage.
1: కనుక మానవుడు జగత్తు లోపల జన్మించి జగత్తు విషయములంతా అనుభవించే నిమిత్తం కాదు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ నాట్ టు సింప్లీ లివ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: జగత్తులో ఎంత అనుభవించినప్పటికీ దాన్ని ఎందుకు తృప్తి మనకు కలుగుటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్లెజర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్.
1: అనుభవించుకొనది అనుభవించుకొనది ఆశలు పెరిగిపోతున్నదే కానీ తరిగిపోవడానికి ఏమాత్రం పునుకోవటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ప్లెజర్స్ అండ్ ద డిజైర్స్ వీ ఎంజాయ్ దే విల్ నెవర్ డిక్లైన్ డిమినిష్ నో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ నీడ్స్ టు నో హిజ్ నేచర్.
1: ఈనాడు జగత్ రీతిగా ప్రవృత్తి రీతిగా ప్రాకృతి రీతిగా భౌతిక రీతిగా ఇది 200 సంవత్సరములు అనుకుంటున్నారు.
0: ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ పాయింట్ ఫిజికల్లీ స్పీకింగ్ ఫ్రమ్ ది నేచర్ ద క్యాలెండర్ దిస్ డే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ 2000.
1: ఇది ఒక దేశీయులకు మాత్రమే కానీ అందరికీ కాదు.
0: This is limited to a particular
1: ఇది సమస్త యొక్క కొలతలు కాదు.
0: It is not the measure of the cosmos.
1: సమస్త యొక్క తత్వము కాదు.
0: It is not the nature of the universe.
1: సమస్త యొక్క పేరు కాదు.
0: That's nothing to do with the cosmos.
1: సమస్తి అనగా దైవమే.
0: Cosmos means is God.
1: దేశి అనగా ఒక దేశము ఒక వ్యక్తియే.
0: Individual is related to time and space.
1: కాబట్టి వ్యక్తి జీవుడు సమస్తి దేవుడు.
0: Individual is the human one cosmos. దైవభావంలో
1: ఈ 200 సంవత్సరములు మనం చక్కగా విచారణ చేస్తే
0: if we investigate from the divine viewpoint
1: ఇది 200 సంవత్సరములు చాలా అల్పమైనటువంటిది.
0: This 2000 period is so small.
1: ఎన్ని కోట్ల సంవత్సరంలో జరిగిపోయినవి.
0: Crores and crores years passed by.
1: కానీ 200 సంవత్సరాలు అని చెప్పుకోవడంలో అర్థం లేనటువంటి విషయం.
0: It is meaningless to say it's just 2000.
1: Jesus కొలకు వేసినప్పుడు,
0: when he was crucified,
1: ఆనాటి నుంచి ఈనాటి వరకు 1000 సంవత్సరాలు అయింది మాత్రం.
0: Just the days are counted from the day of crucifixion.
1: దానికి పూర్వం ఉన్నటువంటి దానిని వదిలిపెట్టారు.
0: He has forgotten the period ahead.
1: దానికి పూర్వం గ్రీక్ దేశపు రాజుల యొక్క పేర్లే ఈ సంవత్సరములకంతా ఉండేది.
0: All the names of the year are related to the names of the Greek kings.
1: ఒక్కొక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ కూడా కేవలము గ్రీక్ దేశపు యొక్క రాజుల యొక్క పేర్లు.
0: The names of all the months are the names of the kings of Greece.
1: కనుక ఇలాంటి మానవుని యొక్క పేరును ఆధారం తీసుకుని,
0: వీ గో బై ద నేమ్స్,
1: మానవుని యొక్క పేర్లను సరైనటువంటి ఒక ప్రమాణంగా తీసుకుని,
0: వీ గో బై ద స్టాండర్డ్ ఆఫ్ ది ఓన్లీ
1: మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: వీఆర్ ఇన్ సచ్ అన్ అన్ఫార్చునేట్ కండిషన్ దట్ వీ డోంట్ నో ద నేచర్.
1: మానవుడు అనగా ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ దట్
1: వీడు దైవస్వరూపుడే, దైవస్వరూపుడే.
0: హిస్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్. త్రీ లెటర్స్,
1: మా అజ్ఞానము, దా లేకుండా వా వర్తించటము. అజ్ఞానం లేకుండా వర్తించేవాడే మానవుడు.
0: మానవ, మా మీన్స్ ఇగ్నోరెన్స్, వా హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ విదౌట్ ఇగ్నోరెన్స్.
1: వీడు నవీన మానవుడు కాదు.
0: హీఈస్ నాట్ అల్ట్రా మోడర్న్.
1: సనాతన మానవుడు.
0: హీఈస్ ఎటర్నల్.
1: పురాతన మానవుడు.
0: హీఈస్ ఎన్షియంట్.
1: మానవ,
0: మానవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: నవ అనగా కొత్త.
0: నవ న్యూ.
1: కొత్తవాడు కాదు ఈ మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ న్యూ.
1: పాతవాడే.
0: హీఈస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడా వస్తున్నాడు ఈ మానవుడు.
0: మ్యాన్ హాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: కనుక కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, పిచ్చి ఇవన్నీ కూడా ఆకారం పట్టి మనం మానవత్వంగా భావిస్తున్నాం. కానీ ఈ ఆకారం మానవత్వం కాదు.
0: వీ గో బై ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, ది లెగ్స్, ది నోస్, ది హెడ్ సో ఫార్, అండ్ కన్సిడర్ ఇట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనం సంవత్సరములకై మనం బ్యాక్లాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ది వరల్డ్.
1: ప్రతి సెకండ్ కూడా నూతన సంవత్సరమే.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేరితే నూతన నిమిషములుగా మారుతున్నాయి.
0: ది సెకండ్స్ వుడ్ యాడ్ ఆన్ కాన్స్టిట్యూట్ ది మినిట్.
1: నూతన నిమిషములైనా కూడా నూతన గంటలుగా వస్తున్నాయి.
0: మినిట్స్ కంపోజ్ ఎన్ అవర్.
1: నూతన గంటలే నూతన దినములుగా వస్తున్నాయి.
0: అండ్ అవర్స్ లీడ్ టు ఎ డే.
1: నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి.
0: డేస్ కాన్స్టిట్యూట్ ఎ మంత్.
1: ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతున్నాయి.
0: అండ్ మంత్స్ కాన్స్టిట్యూట్ ఎన్ ఇయర్.
1: కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎన్ ఇయర్.
1: ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్క నూతనమైనటువంటిది.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎవర్ న్యూ.
1: కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ యాస్ టు వాట్ ఈస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ అస్, హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్.
1: మన సుఖ దుఃఖములకు సంవత్సరంలో మూల కారణం కానే కాదు.
0: ఇయర్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము.
0: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీ.
1: ఏ విత్తనం నాటుదమో ఆ యొక్క మొక్కనే పడుతుంది.
0: యాజ్ ఇస్ ద సీడ్ దట్ యు సో, సో ఇస్ ద ప్లాంట్ దట్ ఇట్
1: చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు తల్లి అలసిపోకు.
0: Don't imagine yourself and get tired imagining that you'd be able to do that.
1: Devulanu naati ichchota untimo aa phalamule neeku anduchundu.
0: Because of the seeds that you have sown in the past life, you reap the fruit now.
1: Vittanam okataina verena phalamulu savu labhinchuta jettu sadhyamagunu.
0: If the seed is of one kind, you cannot expect the plant of a different kind.
1: Kanaka vittanam okati phalam okati kaane kaaradu.
0: The fruit as is the seed, so is the fruit that you reap.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి,
0: వాట్ ఎవర్ యు డూ గాడ్ విల్ కౌంట్ వన్ బై వన్.
1: బ్రహ్మ నీకిచ్చి పంపెను బరువమాల.
0: ద క్రియేటర్ సెండ్స్ యూ విత్ దట్ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ గాడ్ సెండ్స్ యూ టు దిస్ ఎర్త్ విత్ దిస్ నెక్లెస్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్.
1: కనుకనే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు.
0: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ బోర్న్ విత్ దిస్ గార్లెండ్ ఆఫ్ యాక్షన్.
1: ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు.
0: The chain with which we are born doesn't show any pearls or diamonds.
1: కర్మలన్ని చేర్చిన కంఠమాల.
0: ఇట్ ఈస్ ఎ నెక్లెస్ ఆఫ్ ఆల్ ది
1: మంచి చెడ్డ కర్మలతో కూడినటువంటి ఈ మాల.
0: దట్ నెక్లెస్ ఈజ్ మేడప్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్
1: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
0: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వీ హావ్ నాట్ బ్రాట్ ఎనీ గోల్డ్ చైన్ విత్ అస్
1: మంచి ముత్యపు సరులు మంచునకును లేవు
0: వీ డోంట్ ఫైండ్ ఎవరీ ట్రేస్ ఆఫ్ పర్ల్
1: ఏమి బంగారు దండ మెడకు లేదు
0: దేర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ అవర్ నెక్
1: రత్నాల హారములు రంజిల్లగా లేదు
0: దేర్ ఆర్ నో డైమండ్స్ వాట్ సో ఎవర్
1: పచ్చల పేడలు పుతకలేదు
0: దేర్ ఆర్ నో ప్రెషస్ స్టోన్స్
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు
0: దేర్ ఇస్ ఎ చైన్ రౌండ్ యువర్ నెక్
1: ఏ రత్నములు కాదు ఏ ముత్యములు కాదు ఏ నరము కాదు కానీ మానవుల యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ చైన్ ఆఫ్ పర్ల్స్ ఆర్ డైమండ్స్ ఆర్ గోల్డ్ బట్ వీ హావ్ గాట్ ద చైన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మనం చేసేటువంటి కర్మలు అన్ని కూడాను సక్రమమైనటువంటి గాను పవిత్రమైనటువంటి గాను చేసినప్పుడు మనకు అన్ని పవిత్రములే లభిస్తుంటాయి
0: వెన్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ గుడ్ అండ్ సేక్రెడ్ విల్ సర్టన్లీ ఫేస్ గుడ్ రిజల్ట్స్
1: కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము ఇంతవరకు పోయినప్పుడు మనకు అర్థం కానటువంటి విషయం అవుతుంది
0: ఇన్ స్పిరిచువల్ పాత్ వి ఆర్ యెట్ టు అండర్స్టాండ్
1: మొత్తం పైన ఈ వచ్చిన సంవత్సరము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తుంది
0: ఎవ్రీ ఇయర్ దట్ కమ్స్ టు అస్ విల్ సర్టన్లీ గివ్ అస్ గుడ్ థింగ్స్
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఈనాడు కాదు
0: ఇయర్ 2000 ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే
1: ఈనాడు 2000 సంవత్సరం ప్రారంభమైనది అంతే
0: ఇట్స్ ఓన్లీ కమెన్స్మెంట్ బిగినింగ్ ఆఫ్ 2000
1: 1999 యొక్క సంవత్సరం అంత్యమైంది
0: ఇస్ ఎన్ ఎండింగ్ ఆఫ్ ఇయర్ 1999
1: 2000 సంవత్సరం ప్రారంభమైంది
0: బిగినింగ్ ఆఫ్ ఇయర్ 2000
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది రాబోయేటువంటి జనవరికే ఇది 2000 సంవత్సరం అని చెప్పవచ్చు
0: వీ కెన్ సే దిస్ ఇస్ ది బిగినింగ్ 2000 ఇయర్ ఆన్ ది బేస్ ఆఫ్ జనవరి 1st
1: కనుక ఇది 2000 సంవత్సరం యొక్క ఫలితంగా మనం భావించరాదు
0: వి కెనాట్ కన్సిడర్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఇయర్ 2000
1: ఇది 1999 యొక్క సంవత్సరం యొక్క ఫలితంగానే మనం విశ్వసించాలి
0: ది రిజల్ట్స్ ఆఫ్ ది 2000 ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఇయర్ 1999
1: కనుక ఇందులో చాలా వరకు దేశమునకు వ్యక్తులకు తమ యొక్క ఫలములకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగానే ఉంటుండాలి
0: దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ టైమ్ ఫర్ ఆల్ నేషన్స్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్
1: కేవలము ఈ జనవరి కనుక ఈనాడు ప్రారంభమైంది ఇవంతా దేనివల్ల సంబంధిస్తున్నాయి
0: వాట్ ఫార్ హౌ డస్ ఇట్
1: సోలార్ సూర్య ప్రతిబింబం చేత లభించేటువంటి ఈ కాలములు
0: ద టైమ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సోలార్ లైట్
1: కనుక ఈ 200 సంవత్సరం లోపల ఈ సోలార్ పద్ధతులు కొంత మారిపోతున్నాయి
0: There's going to be certain changes in solar life.
1: ఈ మార్పు కలిగేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడాను ఈ 3 నెలలు కూడాను కొంచెం కాలం తీసుకుంటుంది.
0: The solar changes take place within span of 3 months.
1: అయితే కేవలం కాలమును మాత్రమే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించకూడదు.
0: We don't need to wait for that time.
1: మానవుని యొక్క ప్రయత్నం కూడాను దీనికి అత్యవసరం.
0: Human effort is essential.
1: మానవుని యొక్క కర్మలు కూడాను చాలా ప్రధానము.
0: Human actions are important.
1: ఈనాడు మానవుని యొక్క చేష్టలు చాలా విపరీతంగా మారిపోతున్నాయి.
0: Human actions are peculiar.
1: మానవుని యందు ఉండవలసినటువంటి మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్
1: ప్రేమ అనేటువంటి ఎక్కడా కనిపించడం లేదు
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్
1: సత్యము అనేటువంటిది వినిపించడం లేదు
0: వీ డోంట్ లిసన్ టు ట్రూత్
1: ధర్మం అనేటువంటిది చేయటం లేదు
0: రైటియస్నెస్ ఇస్ నాట్ డన్
1: శాంతి ఏ రీతికి మనకు లభిస్తుంది
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్
1: కనుక భగవంతుడే దీనికి సంపూర్ణమైనటువంటి స్వరూపము
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ రైటియస్నెస్ అండ్ పీస్
1: మనము ఒక గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్లి బంగారు పని చేసే వాడి దగ్గరికి వెళ్లి బంగారు చేతికిచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు
0: వెన్ యూ హ్యాండ్ ఓవర్ గోల్డ్ టు ఎ గోల్డ్ స్మిత్ వాట్ డస్ హి సే
1: అయ్యా ఈ బంగారుతో నాకు ఒక నగ చేయించు
0: ఇఫ్ యు ఆస్క్ ది గోల్డ్ స్మిత్ ఐ వాంట్
1: ఈ బంగారుతో నాకు కొన్ని గాజులు చేయించు
0: మేక్ సమ్ బ్యాంగిల్స్ ఫర్ మీ
1: ఈ బంగారుతో నాకు ఒడ్డాణం చేయించు
0: ఐ వాంట్ ఎ వెయిస్ట్ బెల్ట్ విత్ దిస్
1: గోల్డ్ ఈ విధంగా పలికి ఆ బంగారము ఈ యొక్క స్వరూపాలుగా తీర్చిదిద్దుతున్నాడు
0: అండ్ యూ వాంట్ ద గోల్డ్ టు బి మేడ్ ఇన్ జ్యువెల్స్ ఆఫ్ యువర్ చాయిస్
1: భగవంతుడు హిరణ్య గర్భుడు
0: గాడ్స్ నేమ్ ఇస్ హిరణ్య గర్భ
1: ఈ యొక్క బంగారు వంటి వాడు
0: గాడ్ ఇస్ గోల్డ్
1: ఆ బంగారును భగవంతుడు అనేటువంటి బంగారం మన హృదయంలో పెట్టుకుంటే
0: Then we have that golden God in our
1: heart. బంగారు చేత శాంతి అనేటువంటి నగరం మనం చేయించుకోవచ్చును సత్యం అనేటువంటి నగరం చేయించుకోవచ్చును ధర్మం అనేటువంటి నగరం చేయించుకోవచ్చును ఈ యొక్క పనులన్నీ కూడాను ఈ బంగారుతోనే పనులు జరుగుతున్నాయి
0: విత్ గోల్డెన్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ హ్యావ్ ద జ్యువెల్స్ ఆఫ్ ట్రూత్ ద ఆర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద జ్యువెల్ ఆఫ్ పీస్
1: బంగారు లేకుండా నగలు కాలేదు
0: Without gold you cannot make ornaments.
1: దైవం లేకుండా నీ యొక్క శాంతి నీకు లభించదు.
0: Without God you can never be peaceful.
1: నీ సత్యం నీకు ప్రాప్తించదు.
0: You cannot be truthful.
1: నీ ధర్మం నీవు ఆచరించలేవు.
0: You don't perform righteous acts.
1: కనుక ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని ద్వారా లభించేటువంటివి.
0: They are all God's gifts only.
1: కనుక నీ భగవంతుడు బంగారం వంటి వాడిగా నీవు తీసుకోవాలి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ గోల్డ్.
1: దీన్ని ఒక దృష్టి అని ఉంచుకుని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అని పిలుస్తుంటాను పిల్లలు.
0: కీపింగ్ దిస్ వ్యూ ఓన్లీ స్వామి సేస్ బంగారు బంగారు గోల్డ్ గోల్డ్
1: అనగా అందరి ఎందుకు ఈ హిరణ్య గర్భుడున్నాడు.
0: గోల్డ్ గాడ్ డివైన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కాబట్టి దీని సత్యాన్ని గుర్తించి నా యందు భగవంతుడున్నాడు అనేటువంటి దీన్ని విశ్వసించినప్పుడే నీకు సర్వ విధములకు సుఖములు చేకూరుతాయి.
0: When once you have got the firm faith, this truth is in you, you are bound to be successful.
1: కాని హృదయం నందు ఉన్నటువంటి యొక్క దైవ స్వరూపాన్ని చింతించటం విస్మరించారు.
0: But we have forgotten to think of God within us.
1: బాహ్యమైన ఫలితముల కోసమని ఆశిస్తున్నాడు.
0: We are expecting for outer rewards and results.
1: ఇది అసాధ్యము అసాధ్యము.
0: It is impossible, impossible.
1: కనుకనే మొట్టమొదట నీవు దైవత్వాన్ని విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధములుగా కూడా దైవత్వాన్ని స్మరిస్తూ ప్రచార ప్రబోధం సల్పుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలను అందిస్తూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ డేస్ ఇట్ ఇస్ భారత్ దట్ హస్ ప్రొపగేటెడ్ ద స్పిరిచువల్ పాత్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: భారతీయ ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది.
0: The ancient culture of Bharat is great and valuable.
1: కాని ఆ యొక్క సంస్కృతి యొక్క తత్వాన్ని ఎవ్వరు కూడా విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: But nobody thinks of this ancient
1: విద్యార్థి
0: కూడా
1: ఈ సంస్కృతిలో ఏమాత్రమూ ప్రవేశించడం లేదు.
0: Students also do not understand the sanctity of Indian culture.
1: కనుకనే వారికి ఈ సంస్కృతి పద్ధతి కూడా వారికి అర్థం కావటం లేదు.
0: So they do not know the cultural procedure.
1: ప్రాచీన సంస్కృతి మహాఫలవంతమైనటువంటిది.
0: ది ఏన్షియల్ కల్చర్ ఇస్ హైలీ ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్.
1: మహాపవిత్రమైనటువంటిది,
0: హైలీ సెక్రెట్,
1: దివ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది. ఇలాంటి పవిత్రతను అయిన మన సంస్కృతిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటన్ దట్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: మహాభారత యుద్ధం నందు జరిగినటువంటి యొక్క ఫలితములకు చక్కని ఆదర్శం తీసుకోండి.
0: యూ కెన్ టేక్ ఆల్ ది ఐడియల్ దట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ మహాభారత్ వార్.
1: అర్జునుడు, ధర్మజుడు, భీముడు, నకులు, సహదేవుడు ఈ పంచపాండవులు కూడాను భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ ద ఫైవ్ బ్రదర్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఫాలోడ్ గాడ్.
1: ఫస్ట్ గాడ్,
0: దే కెప్ట్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్.
1: నెక్స్ట్ వరల్డ్,
0: దెన్ దేర్ లైస్ ద వరల్డ్
1: లాస్ట్ ఐ అన్నారు వాళ్ళు.
0: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
1: కానీ కౌరవులు అట్ట కాదు.
0: కౌరవ్స్ ఆర్ నాట్ లైక్
1: ఫస్ట్ ఐ.
0: దే కెప్ట్ ఐ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: నెక్స్ట్ వరల్డ్,
0: నెక్స్ట్ వరల్డ్
1: లాస్ట్ గాడ్ అన్నారు.
0: గాడ్ ఈస్ గివెన్ ద లాస్ట్ ప్లేస్.
1: కనుకనే వారు గాడ్ అంతా కూడా కోల్పోయినారు.
0: సో దే లాస్ట్ గాడ్.
1: అందరూ లాస్ట్ లైఫ్ నే జీవితాన్ని కోల్పోయారు.
0: సో దే లాస్ట్ దేర్ లైఫ్.
1: కనుకనే ఈనాటి మానవులందరూ కూడా మొట్టమొదటి దైవాన్ని ముందు ఉంచుకోవాలి.
0: Therefore everyone of us will have to give first place to God.
1: దైవాన్ని ముందు ఉంచుకుంటే ఏ యొక్క విప్లవము రాదు మనకు.
0: If you keep God in front, you will not have any revolution.
1: కనుకనే ఇటు దైవత్వాన్ని హృదయంలో మనం స్మరించుకుంటూ
0: we have to think of God.
1: దైవత్వాన్ని చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
0: We have to carry on this life sojourn thinking of God in full faith.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేశం వేరు, దేహం వేరు కాదు.
0: In fact, desha, country, deha, body are not different.
1: పంచభూతములే దేహం నందు ఉంటున్నాయి.
0: The five elements in the country are
1: present. దేహంలో ఉన్నటువంటి పంచభూతములే దేశం నందు ఉంటున్నాయి.
0: The five elements in the body are present in
1: దేశం. దేహమునకు రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
0: In fact, the body and the motherland are object.
1: రెండు కూడాను అవినాభావ సంబంధములే.
0: They are interrelated.
1: ఈ రెండును అన్యోన్యాశ్రయములే.
0: They are interdependent.
1: ఇలాంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to know this truth.
1: ఈనాటి యువకులే భవిష్యత్ యొక్క భారత నాయకులు.
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ ఫ్యూచర్ లీడర్స్.
1: కనుకని భవిష్యత్తు బాగుపడాలంటే
0: ఇఫ్ యూ వాంట్ ద ఫ్యూచర్,
1: ఈనాటి యువకులు దైవత్వంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని
0: యూత్ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తద్వారా తన నిత్యకర్మను తాను ఆచరిస్తూ రావాలి.
0: అండ్ టేక్ టు డైలీ యాక్టివిటీ.
1: అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: దెన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: దేశం మీకంటే ప్రత్యేకమైనది కాదు.
0: And country is not different.
1: దేశంలో నీవు ఒక భాగము.
0: You are part in this country.
1: కనుక దేశము నాది అనేటువంటి ఒక భావమును నీవు పూర్తి దృఢం చేసుకోవాలి.
0: Have the strong feeling that this country belongs to me.
1: ఈనాడు నేషనల్ భావం అనేటువంటిది లేకుండా ఉంటుండాలి పిల్లలు యందు.
0: Among students today there is no patriotic spirit or national feeling.
1: దేశం యొక్క విశ్వాసమే లేదు ఈనాడు.
0: They don't have any faith in their country.
1: దేశం యొక్క అభిమానమే ఈనాడు లేదు.
0: They have no sense of attachment to
1: the దేశము. ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ ఇస్ మై రిలీజియన్.
1: ఎదగొట్టి నుడువ నేరని బ్రతికిన పీడింగొకండు వసదొనగలడా?
0: ఇఫ్ యు కెనాట్ ఛాలెంజ్ రైజ్ యువర్ హెడ్ సేయింగ్ దిస్ మదర్ ల్యాండ్ మై మదర్ టంగ్. ఏ దేశమైనను
1: ఆ దేశ అభిమానాన్ని కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ పెట్రియాటిక్ స్పిరిట్.
1: ఆ దేశాభిమానము కోల్పోయి,
0: హావింగ్ లాస్ట్ పెట్రియాటిక్,
1: విదేశాల యొక్క అభిమానాన్ని పొంది,
0: అటాచ్డ్ టు ఫారెన్ ల్యాండ్,
1: మానవుడు రెండింటికి భ్రష్టపడినటువంటి వాడైపోయినాడు.
0: మ్యాన్ ఈజ్ లాస్ట్ ఇన్ బిట్వీన్.
1: ఇలాంటి మానవత్వానికి ఏ రీతిగా దివ్యత్వానికి కాగలరు?
0: How do you expect such a man to know the divinity?
1: Prema swarupulara.
0: Embodiments of law.
1: Bhagavantudu sarvadharudu.
0: God is the basis.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Sarvajnudu.
0: He is omniscient.
1: Sarvabhutantaratma.
0: And he is indwelling in all creatures.
1: Sarvatra unnadi okkate Bhagavantudu.
0: God is all pervasive.
1: Lenidini ani cheppanga galaru gaani unnadini ani cheppanga nevartaramu.
0: You can deny that which is not present. How do you decide that which is existing? Unnadokkate
1: daivam ennatikini.
0: God is ever present.
1: లేని దయ్యను లోకంబు మానదయ్య.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఇస్
1: ఈ జగత్ అనేటువంటిది ఏమాత్రం జగత్ కాదు.
0: అండ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ద సెన్స్
1: దైవం లేని జగత్తే కాదు ఇది.
0: ఇట్ కెనాట్ గో వరల్డ్ వితౌట్ గాడ్.
1: కనుకనే ఇది ప్రత్తి లేకుండా వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఇది వెండి లేకుండా టంబ్లర్ కాలేదు.
0: వితౌట్ సిల్వర్ యూ కెనాట్ టంబ్లర్.
1: దైవం లేకుండా మానవుడు కాలేదు.
0: వితౌట్ గాడ్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానే కాదు, ఇది ఒక ఆకారంగా ఉంటున్నావే కానీ ఈ ఆకారాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
0: యు గో బై దిస్ ఫార్మ్.
1: ఆకారం నిజమైనది కాదు.
0: ఫార్మ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఏనాటికైనా ఇది మార్పు చెందేటువంటిది.
0: వన్ డే ఆర్ ద ఫార్మ్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దేహాన్ని సత్యంగా నీవు భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ దిస్ చేంజబుల్ ఫార్మ్ ఎస్ ట్రూత్.
1: ఈ దేహి అయినటువంటి ఒక దైవత్వాన్ని సత్యంగా భావించు.
0: అండర్స్టాండ్ ది ఇన్వెలర్ గాడ్, కన్సిడర్ హిమ్ ట్రూ.
1: దేహమునందే దేహి ఉన్నాడు.
0: The indweller is present in the body.
1: చావు పుట్టుకల లేనట్టి శాశ్వతి ఉండు.
0: God is permanent, eternal.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: He has neither beginning nor end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot perish. You cannot kill him. You cannot inhale him.
1: సాక్షిభూతుడై ఉండు దేవదేవుడు.
0: God is an eternal witness.
1: సర్వత్రకు సాక్షిభూతుడుగా ఉన్నాడు.
0: God is an eternal witness in this universe.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: Know this truth.
1: ఎలాంటి పనికి పరిస్థితులు ఏంటో దీన్ని గుర్తించక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు నో దిస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, 2000 సంవత్సరం ప్రారంభమైంది అనుకుంటున్నాం మనము.
0: వి థింక్ దట్ వి పాస్ త్రూ మెనీ ఆఫ్ ఇయర్స్ అండ్ దిస్
1: అడ్వెంట్ 2000 సంవత్సరం ఎప్పుడు వచ్చినాయి మనకు?
0: When did you get them?
1: 1999 సంవత్సరం గడిచిన తర్వాతే కదా 2000 వచ్చాయి.
0: యు గాట్ దిస్ ఇయర్ 2000 ఆఫ్టర్ ది పాసింగ్ ఆఫ్ ఆఫ్ ది ఇయర్
1: 1999.
0: Do you mean say the year by gone?
1: Avanni cheriye idu 2000 samvatsaramlaindi.
0: We have gone through the past years and reached the present.
1: Kaani manam bhavistunnamu.
0: But we
1: British vardi English vardi date lu anukuntunnamu.
0: We consider that the new year is a British.
1: Avinemane bedam avakasam ivvakurdu.
0: Don't give scope for such thoughts.
1: Aa rendinti yokka ekatvame manavattamu.
0: Human life is the combination of
1: anni desamane endukundu humanity okati gaane untundali.
0: Humanity is one in all countries.
1: Manu anniki kunnu okke jaate.
0: We belong to one race.
1: మతమే,
0: వన్ రిలిజన్,
1: అదే హ్యూమానిటీ.
0: అండ్ దట్ ఇస్
1: అదే మానవ జాతి.
0: దట్ ఇస్ హ్యూమన్ సొసైటీ,
1: మానవ సైపత్యము.
0: అండ్ దట్ ఇస్ హ్యూమానిటీ.
1: కనుక ఈ సత్య సంకల్పాన్ని హృదయం ఉంచుకొని
0: డెవలప్ దిస్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: మానవుడు,
0: హ్యూమన్ బీయింగ్,
1: అరుదైనటువంటి వాడు మనం విశ్వసించాలి.
0: షుడ్ కన్సిడర్ హింసెల్ఫ్ యాజ్ రేర్.
1: కాలము విలువైనటువంటిగా భావించాలి.
0: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: హృదయము మృదువైనటువంటిదిగా తలంచాలి.
0: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ నెక్టర్.
1: ఈనాటి ఆ మధురమైన మనసునందు కూడా విషమైనటువంటి యొక్క మాటలుగా వస్తున్నాయి.
0: ద నెక్టర్ ఇన్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజనస్ థాట్స్ టుడే.
1: ఈ మాటలకు కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: విష సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పోవటం చేతనే ఇది విషముగా మారిపోయింది.
0: ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ సెన్చువల్ ప్లెజర్ విచ్ ఇస్ ఎ పాయిజన్.
1: కాదు కాదు, ఇది
0: ఇట్ షుడ్ బి సో.
1: మనసు చాలా మధురమైనటువంటిది.
0: మైండ్ ఇస్ నెక్టరైన్.
1: ఇట్టి మధురమైనటువంటి మనసును మనం పాయిజన్ గా మార్చుకుంటున్నాం.
0: మైండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సో స్వీట్ హెస్ బికమ్ పాయిజనస్ నౌ.
1: హృదయము మృదువైనటువంటి దాన్ని కఠినంగా మార్చుకుంటున్నాం.
0: హార్ట్ ఇస్ సో సాఫ్ట్ టెండర్ అండ్ డెలికేట్ హెస్ బికమ్ సో హార్డ్.
1: అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిగా మనం విశ్వసిస్తున్నాము.
0: And we consider time infinite.
1: Kalame bhagavaswarupudu.
0: Time is God.
1: Dinni puraskarinchukoni kalaayana maha kala kalaayana maha kala pramana maha kala atitaayana maha kala swarupaayana maha kala nimita anta kalame.
0: Everything is time. God is the master of time. God transcends time.
1: కనుక మన కాలాన్ని మనం విశ్వసించుకుంటా పోతే మనం ఏ దేన్ని విశ్వసించి కాయాన్ని విశ్వసిస్తావా?
0: If you don't have faith in time, do you have full faith in your body?
1: కాయం అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఇస్ టెంపరీ.
1: కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
0: ద బాడీ గ్రోస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ టుడే సెక్రెట్ డే.
1: యద్భావం తద్భవతి. మన భావన పురస్కరించుకునే ఈ విధంగా మారుతూ ఉంటాయి.
0: యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద ఫీలింగ్.
1: కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
0: The 2000 years passed by are not bad anyway.
1: చాలా ఉన్నతమైన ఆదర్శాన్ని అందిస్తుంది.
0: This year will take you to noble heights.
1: దివ్యమైన భవిష్యత్తుతం భవతత్వాన్ని ప్రబోధిస్తుంది.
0: This year 2000 will propagate the divinity.
1: కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది.
0: ఇట్ విల్ ఆల్సో ఫాస్టర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడాను ఏకమైపోతారు.
0: వెరీ సూన్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్.
1: ఎవరు మనకు దేశమే మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు.
0: హూమ్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వర్స్ట్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్.
1: కనుక మనకి ఎవరు కూడాను ద్వేషులు లేరు.
0: వీ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: ఎవరు కూడాను విరోధులు కారు.
0: None are our enemies.
1: అందరు కూడా అన్నదమ్ములే.
0: All are brothers.
1: Brotherhood of man, fatherhood of God.
0: We should believe in brotherhood of man and fatherhood of God.
1: అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు.
0: You are going to witness that unity very soon.
1: కానీ మీరందరి హృదయాలు కూడాను పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి.
0: But fill your sacred hearts with sacred thoughts.
1: ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటి జగత్తులో ఏదీ లేదు.
0: There is nothing that you cannot achieve without prayer.
1: ప్రార్థన హృదయాన్ని కూడాను కరిగిస్తుంది ప్రార్థన.
0: In fact, prayer melts every heart.
1: కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్రకాలం లోపలే పూర్తి పరిహారం కూడా అవుతుంది.
0: అవర్ సిన్సియర్ ప్రేయర్ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
1: సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి.
0: లెట్ అస్ ప్రే హోల్ హార్టెడ్లీ ఫర్ ది సేఫ్టీ సెక్యూరిటీ.
1: నేను నా వారు నా కుటుంబము నా బంధువులు నా మిత్రులు మాత్రమే కాదు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ బి నారో మైండెడ్ కన్ఫైనింగ్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైన్. లెట్ ఎవ్రీబడీ హ్యాపీ. లెట్ ఆల్ కంట్రీస్ బి హ్యాపీ.
1: సమష్టి స్వరూపము
0: దిస్ ఆల్ కాస్మిక్ ఫామ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి.
0: వాట్ యు ఆర్ సపోజ్ టు గ్రో ఇస్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రం ద్వేషానికి అవకాశం లేదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెన్ నాట్ బి హేట్రెడ్.
1: ఇంతకు పూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఎర్లియర్ అట్లీస్ట్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ నౌ.
1: కనుక ఆనాడు గోపికలు కూడా చెప్పారు.
0: గోపికాస్ నో దే సెడ్
1: ప్రేమ

0: ప్రేమావేశముతో ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
1: In this barren human heart which is bereft of love, sow the seeds of love in this heart with all the temporary motion of love, with all the rain of love. Let the rivers of love flow incessantly. In this barren land bereft of love, sow the seeds of love. Water with love. Let there be flow of love.
0: అందరికీ పంచాలి.
1: We have to share with everyone.
0: మీరు అనుభవించాలి.
1: And you too enjoy
0: it. ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is this gift of this new year? The selfless, true, sacred love.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రేమను లౌకికమైన దాంట్లో ప్రవేశపెట్టి తద్వారా అనేక చిక్కులకు గురి అవుతున్నాడు.
1: But man is making use of this love for the mundane purposes.
0: Karuna is selfless love.
1: It should be selfless.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Karuna is selfish love manakoddu.
1: Don't have selfish,
0: selfish
1: love.
0: Fish. Durgandham.
1: Selfish love is foul, very bad. Like fish.
0: Selfless.
1: You should be selfless.
0: అలాంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్లెస్ లవ్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: వారు ఏమైనా భావించుకొని,
1: లెట్ దెం ఫీల్ యాజ్ దే లవ్.
0: వారు ఏమైనా తలంచుకొని,
1: లెట్ దెం థింక్ యాజ్ దే లవ్.
0: దీనికి వెరవనక్కర్లేదు. నీవు
1: డోంట్ బీ బాదర్డ్.
0: నీ ప్రేమను పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ లవ్ సేక్రెడ్.
0: అప్పుడే జగత్తంతా పవిత్రంగా అవుతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బీ సేక్రెడ్.
0: కనుక ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఏ ఫలితాన్ని, ఏ ఆనందాన్ని, ఏ విధమైనటువంటి దీన్ని అందిస్తుందో అని చాలా మంది ఆపోహలు పడుతున్నారు.
1: మెనీ ఆర్ కన్సర్న్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, రివార్డ్స్ వి గెట్ దిస్ ఇయర్.
0: ఈ బాధలు లేవు.
1: నో సఫరింగ్ అట్ ఆల్.
0: అని వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇంత ప్రపంచం లోపల ఈ సుఖ దుఃఖము లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌఎవర్ దిస్ బీయింగ్ ఎ మండేన్ వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ జగత్తుకు ఏది కూడా చెడ్డది కాదు.
1: నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధలు లేకపోతే సుఖం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది?
1: విదౌట్ దిస్ ఇంటర్వల్ యూ కెనాట్ ఎంజాయ్.
0: వస్తుంటాయి పోతుంటాయి అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
1: ఆల్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: దీనికి మనం వెనవనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: ప్రేమతో దాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ప్రేమ కింద మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపుడు కావాలి.
1: బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి.
1: దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్.
0: ఎందుకోసం మూడు పర్యాయం చెప్తున్నారు శాంతి శాంతి శాంతిని?
1: వై డు యు సే దిస్ వర్డ్ శాంతి పీస్?
0: శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి.
1: Peace is required at three levels, the physical, psychological and also spiritual.
0: You are not one person but three.
1: So Bhagavan says you
0: are
1: not one but
0: you three. Think you are physical body.
1: The one you think you are is physical
0: even
1: body.
0: The others think you are, that is mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atma.
1: The one you really are is Atma.
0: కలిగిన మూడింటి ఎందుకు శాంతి మనకు కావాలి?
1: వీ నీడ్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్.
0: ఈ మూడింటికి కాదు, 3000కు కాదు, 3 కోట్లకు కాదు, 30 కోట్ల అన్నిటికీ ఒక ప్రేమనే సమాధానం.
1: లవ్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఐదర్ ఫర్ 2000, 3000 ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: ఒక్క ప్రేమతో సర్వమును కూడా మనము అనుభవించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేనే సాక్షి.
1: భగవాన్ ఇస్ ది విట్నెస్ అండ్ ప్రూఫ్ ఫర్ దాట్.
0: నా యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
1: భగవాన్ హ్యాస్ దట్ ఇన్ఫినిట్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరడానికి ఏ ఇన్విటేషన్ పంపించారు? కాదు కాదు, నా ప్రేమనే, నా మీపై ఉన్నటువంటి, మీకు నాపై ఉన్నటువంటి ప్రేమనే ఇద్దరు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేసింది.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్. నో ఇన్విటేషన్ ఇస్ సెంట్. వై? బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ.
0: మీ ప్రేమ నాపైన ఉంది, నా ప్రేమ మీపైన ఉంది.
1: యూ లవ్ భగవాన్ అండ్ భగవాన్ లవ్స్ యూ.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ సమావేశమునకు మూల కారణం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దిస్ లవ్ బ్రాట్ యూ హియర్ టు దిస్ అసెంబ్లీ.
0: కనుక ప్రేమ చేత మనం ఏమైనా సాధించవచ్చనే సత్యాన్ని గుర్తించి నేటి నుంచి ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: విత్ లవ్ వీ కెన్ అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఏమైనా ద్వేషమో అసూయో డంబమో ఆడంబరమో వస్తే దాన్ని తించివేయండి.
1: kill, cut off that pomp and show aggrandizement, hatred.
0: ఇది నా క్వాలిటీస్ కాదు ఇవన్నీ.
1: These are not my qualities.
0: ఇది animal qualities.
1: They are animal qualities.
0: కాబట్టి నేను మానవుడు.
1: I am a human being.
0: మానవుడికి ఏంటి? ప్రేమనే ప్రధానము.
1: As a man, love is important.
0: సత్యమే ఆధారము.
1: Truth is the basis.
0: ధర్మమే మన యొక్క జీవితము.
1: Righteousness is our life.
0: ఈ మూడింటిని ఏకత్వం చేసుకుంటే శాంతి మన యొక్క హక్కు.
1: When once we unify these three, you will have peace.
0: కనుక మీరు దేశం యొక్క ఐకమత్యాన్ని మీరు ఆశించి
1: stand for the unity of your country.
0: ప్రతి ఒక్కరి ఒక్క క్షేమాన్ని కూడా మనం విశ్వసించి
1: pray for the progress welfare of everybody.
0: మీ స్వార్థాన్ని దూరం నెట్టి
1: give up selfishness.
0: ప్రార్థన చేయండి.
1: Pray.
0: అప్పుడే మనం జన్మించినందుకు ఒక ఆదర్శం అవుతుంది.
1: దాట్ విల్ బి ఎన్ ఐడియల్ లైఫ్.
0: మానవుడు తిని తిరిగి నిద్రించే కోసం జన్మించలేదు.
1: వి ఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: దేశానికి ఒక ఆదర్శాన్ని కూడా అందించాలి.
1: వి హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఆ ఆదర్శం ఏమిటి మీరు అందించాలి?
1: వాట్ ఇస్ దట్ ఐడియల్?
0: సర్వులకు మన చేతన ఎంత వరకు సహాయం చేయాలి?
1: వి హావ్ టు సర్వ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: భగవాన్ వాంట్స్ us to keep these two things very precious, highly sacred, and భగవాన్ వాంట్స్ us to lead a peaceful life.
0: ప్రేమ ముదిత మనసు కహే.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాయి.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఇస్ జాయ్ అండ్ బ్లిస్ హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందమునే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ యాజ్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రికెట్.
0: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖమునకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాజ్ టు వై హీ సాడ్ బికాస్ sadness is not natural to man, therefore they want to find out the reason.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాజ్ టు వై సార్ వై ఆర్ యు నాట్ క్రయింగ్ వై ఆర్ యు నాట్ సాడ్.
0: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావం.
1: చీర్ఫుల్నెస్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ హిస్ వెరీ నేచర్.
0: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
1: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
0: అస్వభావమునకే ఆశ్చర్యం.
1: సర్ప్రైజ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ అన్ న్యాచురల్.
0: కనుక ఆనందము సుఖము అనేటువంటిది మానవుని యొక్క స్వభావం అని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ బ్లిస్ అండ్ జాయ్ ఆర్ హిస్ వెరీ నేచర్.
0: కారణమేమనగా ఈ ఆనంద సుఖమును అందించే నిమిత్తమై అందుకునే నిమిత్తమై ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
1: Body is covered by likes and dislikes.
0: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
0: భుజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ అండ్ రసో విష్ణువు.
1: భోక్తా దేవో మహేశ్వర.
0: ఇట్ ఈజ్ మహేశ్వర హూ పార్టేక్స్ దిస్.
1: అన్నం బ్రహ్మ రసో విష్ణు.
0: ద సాలిడ్ ఫుడ్ ఇస్ బ్రహ్మ.
1: భుజించేటువంటి అన్నము బ్రహ్మతో సమానం.
0: ద ఫుడ్ పార్టేకన్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ.
1: రసము దీని యొక్క ఎసెన్స్ అంటారు, అనగా త్రాగే నీరు, ఇంకా అనేక రకమైనటువంటి భుజించేటువంటి పదార్థముల యొక్క సారములు. ఇది విష్ణు స్వరూపం అన్నారు.
0: ద వాటర్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫుడ్స్ టేకన్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: భోక్తా దేవో మహేశ్వర.
0: ద గాడ్ హూ ఈజ్ పార్టేకింగ్ ఈజ్ మహేశ్వర.
1: అనగా మేము భుజించేటువంటి అన్నము శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించాలి.
0: దట్ మీన్స్ ద ఫుడ్ విచ్ వి ఆర్ పార్టేకింగ్ మస్ట్ గివ్ అస్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్
1: అని దేనితో ప్రోత్సింపబడుతుండాలి.
0: అండ్ విత్ వాట్ వర్ యూ డూయింగ్ ప్రోత్సాహం?
1: వృతం సత్యముతో ప్రోత్సింపబడుతుండాలి.
0: ఇట్ వాస్ డన్ విత్ వృతం అండ్ సత్యం.
1: కనుక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైన త్రికాల జ్ఞాన త్రిలోక స్వరూపులు త్రిమూర్తులైనటువంటి మీరు ఈ ఋతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది త్రీ ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది ఋతం అండ్ సత్యం.
1: ఋతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే ఋతం గ్రో ఇన్ అస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వీ అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును ఋతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు ఋతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకుని ఈ ఋతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ ఋతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయ యాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారం చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ సేక్రెడ్ హార్ట్ ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి, స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క రుతము ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది రుతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో దివ్యత్వముతో పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ దట్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ బుద్ధి ఈజ్ ఫార్
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: దిస్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ బుద్ధి విచ్ ఈస్ ఆర్డినరీ అండర్స్టూడ్.
1: అస్త 8 స్వాస్థ అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ అండ్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: రుతము సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ రుతం అండ్ సత్యం ట్రూత్.
1: ఇంకా యోగము మహత్తరమైన శక్తి మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణా శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: అండ్ ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్రా వాస్ డిఫీటెడ్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాస్ డిఫీటెడ్.
1: ఇది సత్య రుతంతో కూడినటువంటి నిర్ణయము.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ రుతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: Shankara was extremely pleased with her capacity to decide properly.
1: Intato poka ubhaya bharati ninnayanusaramu neevu shankarulu variki dasudu kavali shishyudu kavali sanyasamunu swikarinchamani aadeshinchindi.
0: She ordered that according to the agreement Mandana Mishra should become a disciple of Shankaracharya and accept this sanyasatva.
1: Mata satyamu anaga చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే రుతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసము స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షీ ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేక్ అప్ సన్యాస.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు లోకంలో స్త్రీజాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: సో భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసం అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయురాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలు పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షీ రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యమ లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: దీనిని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందు ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram the he has accepted.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: This person who has renounced everything, he heard it.
1: మనసులో చాలా బాధ, ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: Okka stree nan intade maata anatama ani thanalo oka vidhamaina deshaanni kudunu abhirudhi parchukunnadu.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: Tirigi taalu snanam chesi vache samayam lopala నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరి వేశాడు.
0: వెన్ షీ వాజ్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్ ఫ్రమ్ ద రివర్ ది మొమెంట్ షీ అప్రోచ్డ్ హిమ్ హీ త్రూ అవే that particular jerk at her feet, declaring, look at my renunciation, I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారములని అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: Parigatti vachi ame striya purushuda aneetundi vicharana gnaname cheyakunda padamula paina paddadu.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: Na doshamunu chaminchamannadu.
0: Forgive my fault, he said.
1: Sahajanga manavunaku anni vidhamulaintundi yokka bandhanaku moola karanamu abhimana ahankaramule.
0: It is the attachment and ego which bind man for everything. That is the very basis of all bonding.
1: Nenu aneetundi ahankaramu naadi ane mamakaramu ee rendu poyinappudu neevu neevu gaane nilustavu.
0: If you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: Ee vidhamainatundi ahankaram mamakaramulanta kudanu aaharam chetane kooduthuntayi.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: Ee dushtamaina leka durarjitamaina aaharamu manavuni aneka vidhuluga kudanu ajnanamlo munchutundi.
0: The food acquired by unfair means, unfair earning, that will be
1: pavitramaina bhavamunu anichagottundi.
0: That will suppress all good feelings in man.
1: Ekkada ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడాను మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడాను వర్ణించలేరు. పితృఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్, వైల్ రామచంద్ర కుడ్ గో టు ఫారెస్ట్ టు సాటిస్ఫై and fulfill the wishes of his father only for 14
1: years. దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name.
1: ఇటువంటి ప్రతిజ్ఞల యందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం యందు ఏ చరిత్ర యందు కూడాను కానరారు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying down on the bed of arrows.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: పాండవాస్ అకంపెనీడ్ బై ద్రౌపది కేమ్ టు దిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatuvanti bhishmudu dharmajunaku bhimunaku arjunaku nakula sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: edi dharmam edi adharmam edi nyayamu edi anyayamu edi akramu edi anacharamu అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman laugh? Is it not something
1: yanta vinaya vidhetanu anubhavinchi andinchavasinatundi ee stree ee vidhamga navvindeni bhimudiki kopam vachindi kandalu kadirinchadu.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: Arjunaku kannulu erravadipoyayi.
0: Arjuna's eyes became red shot.
1: Dharmadudu tala vanchukunnadu.
0: Dharmaja bent down his head.
1: Nakula Sahadevulu chala vicharapadutunnaru.
0: Nakula and Sahadeva were very much worried.
1: Pandavulu yokka gauravam pratishthalante kudanu ee vidhamainatundi yokka deento kevalamu oka avamanam fall avutundade ani kudanu andulo okarukokaru vicharana chestu vacharu.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi
1: was wrong. Aamaku minchinatvanti oka pativrata ee jagattunandu kanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
0: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్.
1: ఆమె కారణం లేని కార్యం చెయ్యదు.
0: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
1: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
0: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
1: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్. And he told and he asked Draupadi, Amma, come here, come closer to me.
1: Nee navvuku karanam emito chakkaga vivarinchi nee patulaku artham ayyatattiga bodhinchabannadu.
0: Kindly tell as to why you have laughed. Let your husbands understand clearly.
1: Pitamaha, idu naa dosame kaani అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ హూ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయములు పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: Nee bodhananta durmargulaku dushtulaku atyavasaram.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: Appudu Bhishmudu cheptunnadu.
0: Then Bhishma told her,
1: Draupadi, nenu kauravula vaipuna nenu undinatvanti vaadanu. Naa aaharam antai kudanu kauravulu pettina atvanti aaharame. నేను వారి పలుపుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మం ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాస్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force.
1: Kanuka aaharam yokka prabhavamu enta goppaga untunnado meer chakaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyamunu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of 5 husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవ.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ 5 పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ 5 చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ 5 లైబ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క 5 ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ 5 లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్
1: వాళ్ళకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: Inaati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagirettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees sari. She would always be contented.
1: Anaka manakunna danitone manam tripti padali.
0: We would always be contented with whatever we have.
1: Kanukane Draupadi nirantaram kudunu triptigane undetundi.
0: She was always a contented person.
1: Karanam emiti?
0: What was the reason?
1: Manavaru asantriptiki karanamu uddalani tejischi leni danike aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have something.
1: Lopati leni danini aashinchatam ledu.
0: She
1: never danini vadatam ledu. Unna danni anubhavistuntadu.
0: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకొని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ all these things come by the food that you partake.
1: Kanuka ee aahara niyamam anetundi manobuddhulaku atyavasaram entundi.
0: Therefore the discipline relating to food is extremely important for mind and intelligence.
1: Manasu yokka tattamu chaala vichitram.
0: The very nature of mind is rather
1: kanuka ee shastramlanniyu e vidhanga deeni ninnayinchayante.
0: That is why the scriptures have described mind.
1: Manavudu indriyamulanu anusarinchatam cheta pasu ayipothunnadu.
0: By following the senses, man becomes an animal.
1: Manavudu manasunu anusarinchatam cheta manishi avutunnadu.
0: By following the mind, man becomes a man.
1: Manavudu buddhini anusarinchatam cheta mahatattvamu kaliginatunte vaadu avutunnadu.
0: Man
1: mahaniyudu avutunnadu.
0: Man by following intelligence becomes a great man.
1: Manavudu aatmanu anusarinchinatunte vaadu brahmavit brahmaiva bhavati tane brahmaga maarutunnadu.
0: By following atma man becomes brahma.
1: Kanuka manam indriyamunu anusarinchatam chetane pashuvuga maarutunnam.
0: We are becoming animals by following senses.
1: Kaani manasunaina anusarinchi manavudiganaina nilu.
0: At least we should follow mind and remain human beings.
1: Buddhini anusarinchi mahaneedu kaakapoyinappatikini manusarinchi manasunu anusarinchi manavudiganaina jeevinchu.
0: By following intelligence you may not become great, but at least follow the mind and remain a human being.
1: Aithe chaala mandi ikkada sandehinchavachunu manasu kuda chaala cheddade kada ani.
0: Many people may get a doubt. Even this mind could be rather
1: wicked. Manasu eppudu parishuddhamainatundi.
0: Mind is always pure.
1: Itivaipani indriyanni anusarinchatam chetane malinyanni pondutundali.
0: When it follows the senses,
1: indriyamulu sekarinchinatundi visheshamagrini manasuku andistundayi.
0: These senses go on supplying the mind.
1: Manase manasu ye matramu vishayanni sekarinchatam ledu.
0: Mind by itself does not get attached to anything at all.
1: Manasu indriyaniki master.
0: Mind is the master of senses.
1: Kanuka ee yokka manasu yokka followers ainaatundi indriyalu aneka vishayanni swikarinchi ee manasu andinchatam chetare manasu chakkaga kurchoni bhonchestundadi.
0: These senses which are the followers of the mind collect all the vishayas, all sense objects and supply to the mind.
1: Ee manasu బుద్ధిని కూడా నువ్వు కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రము సంప్రదించటం లేదు ఈ మనసు. ఇంద్రియాలిచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్ దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. But it is not doing that at all, therefore it is getting into problem.
1: Kanuka manamu ee gadachina dinamulanta kudanu sharira indriya mano buddhulu ee naligintini gurchi manamu chakkaga gurtinchukuntam.
0: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: Ee naliginti ekka ekatvasmaina swaroopame kshetramu annaru.
0: This kshetram, it refers to a combination of all these four.
1: ee kshetramu kevalam jadamainatundi manasu jadamainatundi indriyamulu jadamainatundi leka dehamu jadamainatundi aithe ee jadamainatundi danini gurinchi ee naadu telusukunnam aithe ee jadamainatundi vaati yokka swabhavanni ee reethiga control cheyesedindi ade kshetrajnudu.
0: This క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్ ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్ బాడీ ఈజ్ ఇనర్ట్ సెన్సస్ ఆర్ ఇనర్ట్ మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం
0: అండ్ విల్ హావ్ టు జస్ట్ నో అబౌట్ క్షేత్రజ్ఞ బిట్వీన్ దిస్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ దేర్ ఆర్ సర్టన్ సటిల్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి నో
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్
1: అవి ఏ త్రిగుణములు
0: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్ త్రీ క్వాలిటీస్ త్రిగుణాస్
1: సత్వ రజో తమో గుణములు
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు చాలా విచిత్రమైనటువంటివి చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దినం మనం తెలుసుకున్నాం నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు కనుక అలాంటి విషయాన్ని రేపటి దినం చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్ హౌ వాట్ రోల్ దే ప్లే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్

0: చెప్పి ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట, అట్టి చదువులు చదివి ఆర్యులౌట, చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With slight knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైన ఈ యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైన ఈ యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ ఎన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఎన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamul yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందుకూడను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అని ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్. ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ మెంట్ దాట్ విచ్ ఎండోస్ యు ద ఫ్యాకల్టీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: ఒక్క పదార్థం చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ది ఎంటైర్ క్రియేషన్ అవుట్ ఆఫ్ వన్ మ్యాటర్.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: Similarly, for the creation, it is a combination of God and nature.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: So it is ignorance to consider nature separate.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యూ దట్ దేర్ ఈస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్.
0: అంతర్భూతమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హస్ గాట్ దిస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దే కెనాట్ బి ఫైర్.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ విండ్ యు డోంట్ ఫైండ్ ఫైర్. ఈ
0: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆపోజిట్స్.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: With all the 24 faculties of nature together with creator,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: All these 24 are taught as విషయము.
0: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం కలిపి
1: ద నేచర్, ఇండివిజువల్ అండ్ గాడ్ హావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ద ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ. 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు,
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: దేర్ఫోర్ ది హ్యూమన్ లైఫ్ హస్ గాట్ ఆల్ దిస్ 26.
0: మానవుడియందే ప్రకృతి, పురుష, జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: Is only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండే.
1: The individual is present in the body and in the heart. There is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యూమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యూ విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్.
0: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ
1: చిత్రగుప్తుడు?
0: చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is Chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది ఏ రేడియేషన్?
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గావిస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే
1: బికాస్
0: జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుక మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience the three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ యూ ఎంక్వైర్ ఇన్ ఎ డిఫరెంట్ వే
0: మోక్షము అనేటువంటిది
1: ద లిబరేషన్
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి ఎక్వైర్డ్ సెపరేట్లీ.
0: నమోక్షో నమస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం, శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో,
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: వెన్ యూ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: దట్ ఈస్ లిబరేషన్.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: ద మూమెంట్ యు నో ద ట్రూత్, ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ,
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్ థింగ్స్.
0: సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచినే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్
1: That is the mind, lower mind.
0: Super mind.
1: Super mind.
0: Illuminated mind.
1: Illuminated mind.
0: Higher mind.
1: Higher mind.
0: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
1: When you cross all, it is only in the state of over mind, you will realize all the
0: facts. కనుక మనస్సుకు అతీతుడు కామని,
1: So one should be beyond the mind.
0: సంఖ్యతో కూడినటువంటి అంత కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని,
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini nee viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
1: When you withdraw from the world, you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattam anetundi aatmatattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: the true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: it is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: sarvatra current wires anta manam veskunnam,
1: we have put on the electric wires everywhere,
0: kaani aa wire lo undinanta varakunu vidyut shakti manike ematramu gocharinchadu,
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: బల్బు పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: Where you keep the bulb, you get the illumination.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: The moment you take away the bulb, you don't see the current.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుంది.
1: It has not gone anywhere, it is there.
0: నీవు బల్బు పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బు పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb, there is
0: current. బల్బు తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుంది.
1: The moment you take away the bulb, there is current.
0: కాబట్టి మన దేహములు బల్బు వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self, there is
0: ee dekhamaneetvanti yokka bulb pettinappudu kuda vidyut shakti untundani aatmane.
1: When the body, the bulb is connected, there is a self.
0: Ee deham cheerinchina tarvata kuda akkade aatma shakti untundani.
1: The moment body decays, still there is a self.
0: Raaka pokalu lenatvanti aatma tattvamu.
1: The self neither comes nor goes.
0: Kevalam deha branch cheta gurtinchinattugaanu ani lenappudu poyinattugaanu manam bhavistunnam.
1: Because of body attachment, we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ, ఎప్పటికైనా ఒకటి దినము, ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టుని వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై, బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు, తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof ani hoopite nimuru pothundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatvanti paachini manam ememo yantra tantramalato gaani japa japa janalato gaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: Therefore, the heart that is pure is covered by sensual pleasure, the moss.
0: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: With the hands, indulging good activities, we should brush aside the moss.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: To see the fire covered by the ash, with namasmarana, chanting the name of the Lord, you should blow off. Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva katirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్నా,
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: 24 తత్వములు ప్రకృతివి,
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: రామదాస్ చెప్పాడు.
1: దిస్ వాట్ హీ సెడ్,
0: మాయకు లోనవును,
1: సబ్మిట్స్ హింసెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
1: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattvamulanu chakkaga manam artham chesukunte,
1: when you understand the 25 traits clearly,
0: 26 tattvam maname ayipotam.
1: We become the 26.
0: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
1: the nature within us, the five senses, inner senses,
0: dooram chesukunnataku veelu kaadu,
1: it's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali,
1: but we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali,
1: we should observe discipline.
0: Neemamu lenappude,
1: when there is no discipline,
0: manam ee indriyamulanu sakravena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudunu tama tama neemamunu anusaristu neemanusaranga pravartistunnayi.
1: Day, night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నీ నియమం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits,
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: నియమం
0: అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
1: హ్యూమన్ బీయింగ్స్ షుడ్ రికగ్నైజ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ది డిసిప్లిన్ ఇస్ నాట్ ఫాలో.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
1: ఎ ఫార్మర్ ఇన్ ఇంగ్లాండ్,
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: ఈస్ డూయింగ్ బిజినెస్ మిల్క్.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
1: హీ అబ్జర్వ్స్ ఆల్ ది రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అతను సత్య హృదయుడు.
1: He has got all truth in his heart.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలన తీసి అమ్ముతూ వచ్చాడు.
1: He draws milk from the cows and sells them.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: But he observed the change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
1: Those that noticed the change in the quality of the milk
0: సత్యరీతి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: దే రిపోర్టెడ్ దట్ ఈస్ నాట్ సెల్లింగ్ గుడ్ మిల్క్.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: దేర్ ఆఫ్టర్ కోర్ట్ ప్రొసీడెడ్.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: ద ఫార్మర్ వాస్ సమన్ టు ద కోర్ట్ అండ్ జడ్జ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
0: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: దిస్ ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ వాట్ హ్యాడ్ ఆల్ హ్యాపెన్డ్.
0: కానీ దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి,
1: దట్ జడ్జ్,
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్, అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్.
0: ఈ కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చేరడానికి మూల కారణం ఉన్నదని,
1: ఇట్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి,
1: ఈ డిసైడెడ్ సో.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము. ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి, నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: So he was drawing the water, the milk out of the udder of the cow.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: So it was not possible for him to draw milk at proper time.
0: అప్పుడు ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరం కూడాను సరైనట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయంలో చేరినటువంటి వారికి,
1: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
1: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: కనుకనే ఆహారము నుండి, పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుట్టుండాలి?
1: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుతామో,
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: So out of the water we drink, gross portion is excreted.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: The subtle portion transforms into blood.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: The subtlest portion is the life.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Therefore this power of life in water.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
1: We see in the world, if anyone faints,
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: So as we drink, as we eat, we should have good feelings.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
0: మనం భుజించేక ముందుగా,
1: బిఫోర్ ఈటింగ్,
0: అవమానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
0: పంచ ప్రాణములకు కూడా అర్పితము చేసి,
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
0: అది ప్రసాదంగా భుజించడం చేత,
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్,
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని,
1: దెర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్య దర్శన. టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటి వెల్,
0: భుజించేక ముందుగా,
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
0: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మహావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్,
0: ఎందుకోసం అర్పితం చేయమని.
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్:
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి,
1: అండ్ ద మెటీరియల్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు,
1: when there are three are not pure,
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ఇన్ us.
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
2: It's not possible to inquire how the material is brought, whether it is stolen or bought.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
2: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్నెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో.
2: What feelings that the cook has at that time.
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావం ప్రవేశిస్తుంటాయి.
2: If the cook has bad feelings, the cooked food also will have bad.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటి కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
2: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
2: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
2: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థన చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
2: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
2: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
2: సమ్ ఫూల్ స్టూడెంట్స్ టేక్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఎ రొటీన్.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
2: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్. The moment they go home, they don't pray and lead a life in
0: way. ఈ నాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి తెలుసిన?
2: You know how the dining today?
0: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
2: As children studying here in Vrindavan, Prashantilam and Anantapur campus, they have no chance to watch TV.
0: Avi chustu vaati bhavamtone veedu bujinchutam cheta aa thoughts ee veediki vastunnayi.
2: Parents serve food to their children in front of TV. Therefore they have TV feeling.
0: Aa isthlo baita poyinappudu pillalu cheyadaniki moola kaaranam ide.
2: This is the only reason why students are spoiled in vacation.
0: Endukatte tine aaharam ye maatram kuda bhagavat arpitam gaavinchatam ledu.
2: Because food eaten is never offered to God.
0: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్ సేపు కొట్లాడుతున్నాయి.
2: Therefore, as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
2: Therefore, Sankhya explained very clearly the purity of food.
0: ఎందుకంటే పంచపాండముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
2: The food is the inner current for all the five life principles.
0: దేహమే ఆహారం యొక్క స్వరూపము.
2: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
2: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
2: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
2: ద బాడీ ఇస్ ది సెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఆహారమే
2: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
2: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్నే భుజిస్తుండాలి.
2: And hence food consumes
0: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
2: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
2: The body is the form of
0: food. భుజించేది కూడా అన్నమే.
2: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
2: So Sankhya taught that food is very important.
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
2: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
2: In very small these things, very important things are present.
0: చిన్నదిగా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
2: If you neglect because they are fractional, they become gigantic.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
2: We find the pests attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
2: The pests will destroy the entire wood.
0: కనుక చిన్నదిగా దాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
2: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు, ఉత్తమమైనటువంటి భావములు పెంపొందింప చేసుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్, హై థాట్స్, నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
2: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
2: The Nyaya explained clearly the difference between atom.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deen teesaraledu.
2: Sankhya did not bring in this word.
0: Prapanchamanta anumayamaina swaroopame.
2: The entire world is full of atom.
0: Prati padarthamu anumayame.
2: Every matter is full of atom.
0: Prati vishayamu anumayame.
2: Everything is full
0: of atom. Panchabhootamulu anumayame. పంచభూతములు అణుమయం.
2: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు తిరిగి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
2: దెన్ వీ షుడ్ వై షుడ్ వీ నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణుమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
0: అణువే భగవత్ స్వరూపము.
2: ఆటమ్ ఇస్ ది వెరీ ఫామ్.
0: దీనిని అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
2: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనంలో కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
2: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
2: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatvanti satya swarupanni,
2: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
2: Is manifested in yoga darshana.
0: Nyayam,
2: the nyaya,
0: ee nyayam aneetundi,
2: this nyaya
0: satya swarupamu,
2: is true form.
0: Nyayame satyam.
2: Justice is truth.
0: Satyame nyayam.
2: Truth is justice.
0: అది ఏ ప్రకృతి?
2: That is nature.
0: ప్రకృతి సత్య స్వరూపము.
2: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
2: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
2: Nature is not deceiving you.
0: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
2: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
2: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
2: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
2: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
2: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎంటర్స్, ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
2: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
2: ఇట్ విల్ హావ్ ద ఫామ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
2: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
2: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
2: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
2: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
2: ఇఫ్ యూ పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
2: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ వాటర్.
0: జలములో భేదం లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
2: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
2: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
2: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
2: వెన్ ది బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
2: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్,
0: చెప్పలేము.
2: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
2: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
2: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
2: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ ది వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
2: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
2: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
0: సత్య మార్గమును అనుభవిస్తుంది.
2: ఇట్ విల్ ఎంజాయ్
0: విజయ విజేతను అనుభవిస్తుంది.
2: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
2: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
2: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
2: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
2: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
2: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
2: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
2: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
2: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
2: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
2: దేర్ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
2: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
2: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు
2: as they enter into the body with 5 sheets
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
2: It either becomes sacred or unsacred.
0: కనుక ఈ పంచకోశములు అనేటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore the body with 5 sheets we should develop sacred thoughts.
0: అహంకారమునకు
2: for ego,
0: ఆడంబరములకు
2: for form,
0: అసూయకు
2: jealousy,
0: అశాంతికి
2: restlessness,
0: అక్రమములకు అనాచారములకు అవకాశములు అందించరాదు.
2: We should never give scope to wrong actions and wrong thoughts.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు మనం తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
2: The moment they get in, we should throw it out as we pluck out the thorn.
0: ఒక్కొక్క చినుకు రాలుతుందాయి.
2: That వర్షం drops
0: కాని డ్రాప్ ఒక్కొక్కటే.
2: But there are drops
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
2: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
2: Therefore if we give scope to these small feelings
0: ప్రారంభములో పల్లె దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
2: Therefore we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు
2: to develop good thoughts
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
2: వీ షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
2: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లిస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
2: వెన్ యు రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యు కెన్ అండర్స్టాండ్ దట్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
0: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
2: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
2: We are all the children of same mother.
0: అదే భూదేవే తల్లి.
2: That is mother earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
2: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే,
2: creeper
0: వేరు వేరు.
2: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
2: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
2: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
2: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
2: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడాను లేదు.
2: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివే వాడి యొక్క మనోభేదములే దీనిలో ప్రతిబింబిస్తుంటాయి.
2: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెంట్.
0: నిశ్చలంగా ఉండి జలము లోపల
2: ఇన్ స్టడీ వాటర్
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
2: ఎదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా?
2: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
2: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
2: బట్ సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
0: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
2: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావమును పురస్కరించుకుని
2: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: ఆఫ్ మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
2: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
2: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
2: యు సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
2: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
2: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తత్ భవతి.
2: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
2: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 16th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 21st ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ డీల్స్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత, విచ్ ఇస్ సాంఖ్య యోగ, ద చాప్టర్ ఆన్ జ్ఞాన ఆర్ విజ్డమ్, బై అండర్స్టాండింగ్ విచ్ as he says one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: Sankhyam anaga jnanam. Sankhyam actually means

0: ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ ఉంది.
1: ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్ వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్.
0: అర్జుని యొక్క బలహీనతను శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు,
1: కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున,
0: కల్మష విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు.
1: హి అడ్వానిస్డ్ అర్జున విత్ ద వర్డ్ కల్మష విధం వెరీ వెహెమెంట్లీ.
0: కల్మషం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: కల్మషవదం మీన్స్ టిమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీన్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణం ఏమిటి?
1: అర్జున,
0: మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు.
1: అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
0: కర్మణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు.
1: ఇట్ ఈస్ ఆల్సో యూజ్ ద వర్డ్ కార్పణ్య దోష
0: అనగా కుపనుడి యొక్క భావమే కార్పణ్యం.
1: కార్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ నేచర్ ఆఫ్ కుపణ ఆర్ మీన్ పర్సన్.
0: కుపనుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థం ఉంటున్నారు.
1: ది మీనింగ్ ఆఫ్ కుపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్.
0: అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరి అయినటువంటివి కావు.
1: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
0: కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు.
1: ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్
0: లేక దరిద్రుడు కాదు.
1: హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్.
0: కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు.
1: ది వర్డ్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ.
0: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని తను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇదనికి సమన్వయం అవుతుంది.
1: ఇంటర్ప్రిటింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్ ఇట్ మీన్స్ దట్ హీ ఇస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
0: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
1: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్సెడ్ ఇన్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ.
0: సంయోగముతో ఏర్పడేటువంటి మోహం.
1: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
0: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
1: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్.
0: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
1: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరీన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్ఫ్.
0: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
1: Man's life is full of association and then separation.
0: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యందు చేరినటువంటి భారత యుద్ధం.
1: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
0: ఇది సంధి స్థానం.
1: It was a point of sandhi.
0: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
1: Sandhi refers to a time when two డిఫరెంట్ టైమ్స్ జాయిన్ టుగెదర్
0: ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటి తండ్రి.
1: తండ్రి రెఫర్స్ టు ఎ పాయింట్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ సారో అండ్ జాయ్.
0: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే తండ్రి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
0: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ తండ్రి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలం లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
1: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
0: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
1: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
0: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖం ఏమాత్రం అపేక్షిస్తాడు.
1: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
0: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
1: సిస్టమ్ ఇస్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
0: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
1: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
0: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్.
0: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
1: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: గుడాకేశ అనగా ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు.
1: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్.
0: ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
1: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇరువురికి మధ్య అంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
1: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్.
0: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
1: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
0: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
1: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
0: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
1: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
0: ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనరెక్ట్నెస్.
0: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఏ ఉపాధి విచ్ ఏ జీవ హ్యాస్ టు టాన్.
0: ఇది కేవలం వస్త్రం వంటిది.
1: దిస్ విల్ బి కంపేర్ టు సంథింగ్ లైక్ ఏ క్లోత్.
0: ఈ మలినమైనటువంటి వస్త్రములు పాతబడినటువంటి వస్త్రములు విసర్జించి నూతనమైన పరిశుద్ధమైన వస్తువులు ధరించుకోవటము మానవుడు సహజం.
1: ఇట్ ఈస్ నాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
0: ఇక్కడ వస్త్రం అనగా కొంత వరకు మనం విచారించవలసినటువంటి విషయం.
1: వీ హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
0: అయితే మరిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
1: లీవింగ్ డర్టీ క్లోత్స్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్స్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఏ న్యూ బాడీ.
0: ఇది పాత వస్త్రం అనే దానిగా నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ ప్రూవ్డ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ వర్న్ అవుట్ క్లోత్.
0: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
1: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎ ఫ్యూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
0: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
1: ఇఫ్ యూ థింక్ దట్ ది బాడీ ఇస్ సంథింగ్ లైక్ వర్న్ అవుట్ క్లోత్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్ యూ మే సే దట్ ఇస్ వర్న్ అవుట్ క్లోత్ అండ్ దిస్ వుడ్ బి లెఫ్ట్.
0: ఇట్టు పాత పడక పూర్వమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రములు వదలనట్టే కదా.
1: If in the during the youth or during the man before old age itself, if people die, would it could amount to leaving the new class itself, isn't it?
0: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదిలినప్పుడు ఇది పాత వస్త్రము వదిలినట్టు ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
1: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఏ వర్న్ అవుట్ క్లోత్.
0: ఇది కొత్త వస్త్రము,
1: దిస్ ఇస్ ఏ న్యూ క్లోత్.
0: ఇది మన దృష్టిలో,
1: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
0: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
1: Krishna has offered a beautiful example to illustrate this.
0: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
1: సపోజ్ అట్ ఎ టైమ్ వెన్ వి హావ్ గోన్ ఆన్ ఏ టూర్ ఆర్ ఏ పిల్గ్రిమేజ్, వి హావ్ పర్చేస్డ్ ఏ పీస్ ఆఫ్ షర్టింగ్ క్లాత్.
0: ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం.
1: వి హావ్ బ్రాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ బేర్.
0: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేకొచ్చిన సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
1: ఆఫ్టర్ 5 or 6 ఇయర్స్ యూ వెన్ యూ ఆర్ జస్ట్ పుటింగ్ ది క్లోత్స్ అరైవ్ యూ కేమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ పీస్.
0: తక్షణమే జ్ఞాపకం వచ్చింది, అయ్యో నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
1: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
0: I got the shirt darinchadu.
1: You wore that new shirt.
0: He was in a prayer hall and he came
1: to the prayer hall and to sit down he bent a little.
0: He was wearing
1: the back, the shirt was torn.
0: కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
1: యు మే బి థింకింగ్ దట్ ఇట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్.
0: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
1: వాట్ ఈస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్ బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిల్ న్యూ.
0: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
1: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాజ్ ఆఫ్ కోర్స్ న్యూ,
0: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాత.
1: బట్ ద క్లోత్ వాజ్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
0: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
1: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ,
0: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
1: But the, actually, it must be of old time.
0: ఇది జన్మాంతరం తో జన్మ జన్మములు ఎందుకు దీని యొక్క స్వయం ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
1: This has come down from birth after death, taking the life as a continuous principle.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
1: One more small example for this.
0: ఒక పెద్ద మనిషి,
1: quite a grown-up person.
0: ఒక మంచి యువకుడు, ఇద్దరు ఉన్నారు.
1: Another youth. There are these two people.
0: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు.
1: The youth who is in his 25th year has struck 25 times on a stone.
0: 20 times on a stone. కానీ ఆ రాయి పగలలేదు.
1: But that did not break.
0: కానీ కస్తూరిట్లాంటి ఆయన వచ్చి 2 సుత్తులే కట్ల వేశాడు, అది పగిలిపోయింది.
1: A person like Kasturi came and with a hammer he gave 2 strokes that was broken.
0: 20 samvatsaram yuvakudu 20 veeku vesinappudigini ee gundu pagalaledu, kaani 20 samvatsaram yokka vruddudu 2 veeku vesthalke pagilipoyindi. Ini unde kuttiki maatrame enti, athanu balavantuda lek ithanu balavantuda ani manam vicharinchali.
1: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years and he gave 2 strokes that was broken. What is the reason for this?
0: Manamu, ee yokka uttulu vesinatundi 2 debbalanu maatrame manam enchukuntunnam.
1: We are counting only the 2 strokes which are given by
0: ee 2 debbalaki adi pagilindani manam bhavistunnamu.
1: We think that it has given away only for 2 strokes.
0: Kaadu, 22 debbalaki adi pagilindi.
1: But it has ఈవెన్ వే ఫర్ 22 స్ట్రోక్స్
0: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
1: ఆఫ్టర్ బీయింగ్ గివెన్ 20 స్ట్రోక్స్ బై ద యూత్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ అండ్ నెక్స్ట్ వెన్ 2 స్ట్రోక్స్ ఆర్ గివెన్ బై ద ఎల్డర్లీ పర్సన్ దట్ గేవ్ వే.
0: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
1: సిమిలర్లీ a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
0: ee jannamulo ee vidhamaina vyakti uddhartham kaakapurame deenini poorthi gaavichukunnadu.
1: In this birth, before he attained old age, he got fulfillment.
0: adhe vidhamugane manam ee jannamulo undinatvanti oka vayas pramanamunu chittavachyamulanu manam pramananga teesukuntunnam.
1: We are taking the life and the prowess and the strength of this birth alone into account.
0: Kani Bhagavantudu drishti lopala jarigipoyinatvanti yokka pramanamunu jarigipoyinatvanti yokka paristhitulanu jarigipoyinatvanti phalitamunu dani aadharanga teesukuntadu.
1: But in the eyes of the Lord, he considers all the past lives, past efforts and past consequences.
0: Adhe vidhamugane nayana ee dehalanta kodunu jeenamaipoyinatvanti ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
1: దీస్ బాడీస్ విల్ కమ్ టు రూయిన్ అండ్ దిస్ హస్ హ్యాపెండ్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఏజెస్ అండ్ నంబర్ ఆఫ్ బర్త్ అండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దిస్ హస్ హ్యాపెండ్.
0: కనుక ఇవి జీర్ణించిపోయినటువంటివి ఏ విధంగా కూడా జీర్ణించిపోతాయి.
1: దీస్ ఆర్ వర్న్ అండ్ సడన్లీ దే విల్ బి రూయిన్
0: అన్నాడు. మొదలు ఒక మాంసపు ముద్దగా పుడుతుంది. తిరిగి కోమలంగా పెరుగుతుంది.
1: During the growth, it becomes a beautiful body.
0: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
1: Becomes attractive and grows.
0: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందుతుంది.
1: Ultimately, it becomes ugly also.
0: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
1: This body is one which undergoes a number of changes and ultimately it will get worn out.
0: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
1: This will be subject to a number of changes.
0: కనుక ఇది పరిణామంతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
1: This is full of changes and an inert thing.
0: అయితే మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
1: One may get a doubt, well, this is talking, this is doing work and this is living, how can you call this as inert?
0: గడియారానికి కీ ఇస్తే మూడు ముట్లు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగీ గంటలు అయితే చెప్తుంది.
1: Can you wind the watch? The three hands will be moving and at the particular hour, they will be doing the bell also and all this will be going on.
0: ఇది బాగా కదలంత మాత్రమే, గంటలు కొట్టినంత మాత్రమే ప్రాణము కదని మనం చెప్పడానికి వీలవుతుందా?
1: జస్ట్ బికాస్ దిస్ హ్యాండ్స్ మూవ్ వాచ్ వర్క్ కెన్ యూ సే దట్ దిస్ హ్యాస్ లైఫ్?
0: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ వైండింగ్ దిస్ వాచ్ వర్క్ అండ్ ఇట్ యూ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
0: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
0: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
1: Without being worn, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
0: కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
1: Then the next question is, well, this body is growing. Watch will be only working.
0: But ఇది జడమైతే ఈ పెరగటం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జనం పెరగదు కదా.
1: ఇఫ్ దిస్ ఇస్ అన్ ఆర్ట్, హౌ కెన్ ఇట్ గ్రో? కెనాట్ థింగ్స్ డు నాట్ గ్రో.
0: ఇచ్చివాడ తిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
1: ఇఫ్ యూ వాష్ ది అండ్ యూ స్వీప్ ది ఫ్లోర్ అండ్ కలెక్ట్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎ డస్ట్బిన్, ఈవెన్ దట్ షీప్ ఆల్సో గ్రోస్.
0: కనుక దీనికి దిన్నము కూడాను ఈ ఘీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెత్తను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
1: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్,
0: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
1: We are putting the food inside and therefore it is growing.
0: దిబ్బ పెరిగినంత మాత్రం ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
1: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
0: దీనికి చైతన్యవంతమైన దైవంతమే దీనికి ఆధారం.
1: The basis for this particular body is divinity, which is full of chaitanya.
0: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని ఈ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
1: Remembering this principle of life, you discharge your duty.
0: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు.
1: Can you call Arjuna as an ignorant person? It looks as though there is no meaning.
0: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
1: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality he has not got any appointment.
0: Okkokkaru tamatama yokka shaktini tamatama yokka talamunu okkokka margam lopala darini specialize chestuntaru.
1: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
0: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
1: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
0: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
1: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్, హి డజంట్ హావ్ ఇట్.
0: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
1: Similarly, some people may be in writing books and in writing poetry.
0: Chitri silpamu ilanti yokka margamlo kuda tama yokka divi shakti abhivruddhiga vinchukuntuntaru.
1: Similarly, in painting and sculpture etc., they may be developing their own
0: capabilities. Manam ponakkaledu mana institute nunde aneka mandi samstaps untuntaru.
1: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
0: Okaru physics lokala chaala agyam isthanu nunde.
1: One person would have achieved excellence in the area of physics.
0: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
1: The other person might be in chemistry.
0: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
1: The third person might be in mathematics.
0: ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
1: Another person in biology.
0: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
1: They might have achieved extraordinary accomplishments in that particular area, but not they do not know any other thing.
0: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్ ఫర్ వేద.
0: వేదములు కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
1: సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్.
0: ఈ వేదమును వల్లించట లోపల మన కామావధానికి సాటి వేది మరొకటి లేదు.
1: ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ కామావధాని ఈజ్ యునిక్.
0: వేదములో మహాపాండిత్యం తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
1: ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అంటే,
0: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో నెట్టి కృష్ణుడు భార్య అంటాడు.
1: బట్ ఇన్ ది వర్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత, హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
0: లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
1: ఇన్ వర్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
0: కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతుంటారు.
1: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ అదే
0: విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చర్.
0: మిగిలినటువంటి విషయంలో ఇతనికి ఏమాత్రము తెలియదు.
1: ఇన్ ది అదర్ ఏరియా హి డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
0: అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
1: ఇన్ ఆల్ ఫీల్డ్స్ having complete mastery and complete proficiency, there is only one person and that is
0: the sarvajnudu ani peru.
1: That's why he has been described as sarvajna, omniscient.
0: Ee sarvajnudainatundi vaade sarvashaktimayudiga kuda untadu.
1: Only a person who is omniscient is omnipotent.
0: Sarvashaktimayudainatundi vaade sarvavyaptuga kuda untadu.
1: Only a person who is omnipotent is all pervasive.
0: Kaluka sarvajnatvamu సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
1: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ దిస్ గాడ్.
0: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
1: కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అస్ యువర్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
1: ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యూఆర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఈ మోహము చాలా ప్రమాదం ఉపయోగించేటువంటి
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ రాదర్ డేంజరస్.
0: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
1: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ మోహము తప్ప అన్యము ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యమును ఏమాత్రము అంగీకరించదు.
1: సో దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: ఒక చిన్న కథ,
1: వన్ స్మాల్ స్టోరీ.
0: ఒకనొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
1: అన్ఫార్చునేట్లీ అట్ వన్ అపాన్ ఎ టైం దేవేంద్ర వాస్ బి బోర్న్ యాజ్ ఎ ఫిఫ్త్ ఫాదర్.
0: అయితే ఇతను ఈ భూలోకము లోపల పద్దెగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు.
1: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ పిగ్ హీ వాస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైం ఇన్ వాషింగ్ వాటర్.
0: ఈ బురద లోపలనే తానొక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు.
1: హీ వాస్ లివింగ్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఇన్ దిస్ మడీ వాటర్ ఇన్ ఆరల్.
0: ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచాడు.
1: నారద వైల్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే హీ హ్యాపెన్ టు జస్ట్ సీ దేవేంద్ర.
0: నారదుడికి జాలి కలిగింది.
1: ఇట్ వాస్ పిటీ అపాన్ హిమ్.
0: అక్కడికి తిరిగి తెలి, ఓ దేవేంద్ర ఏం నీ అవస్థ, ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపము విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
1: నారద స్టాప్ దే ప్రొవైల్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర వాట్ ఎ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ టు
0: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడు బురదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు.
1: Walk very sympathetically, telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life.
0: దానికి దేవేంద్రుడనే పని చెప్తుందని, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు.
1: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ యువర్ జస్ట్ టెలింగ్ నారద వై ఆర్ యూ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్.
0: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
1: He was telling, the joy that I get in this muddy water, I don't think I will be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
0: ఇలాంటి ఆనందమును నీవు అద్దుతగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
1: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
0: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రుడకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తింది.
1: దేవేంద్ర who are under the spell of the illusion of attachment did not realize the importance and the gravity
0: of the vyaktiki edi kuda nu kanipinchadu.
1: One who is under the spell of moha or attachment, he would not be able to.
0: Maya shakti.
1: This is a powerful maya shakti.
0: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకున్న వాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్, యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుక నీ మొట్టమొదటి అర్జునుకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
1: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
0: Atma Vidya nu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
1: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
0: Atma Vidya ni bodhinchaka kartavya karmalanu deka dharmamuno bodhinchakam cheta ivi sakkamuga thanu chesukoledu, nirvartinchaledu.
1: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties relating to the body.
0: Anukuni deeni yokka keelakamunu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka nanupadesham cheyadaniki unukunnadu.
1: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
0: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
1: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిసనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అయితే ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెన.
0: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను, అది సరి అయినటువంటి మార్గంగా, సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
1: When we are listening to భగవద్గీత, we feel so happy, so joyous, and it looks as though that
0: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తి.
1: But when we undertake practicing what we have learned in భగవద్గీత, the real problems, the real difficulties come.
0: మనము దేనిని విన్నామో, దేనిని చదివినామో, దాంట్లో మనం ప్రవేశించాలి.
1: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
0: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desamainatvanti oka sriranga pattanam cherukunnadu.
1: Krishna Chaitanya, while going on a pilgrimage, reached sriranga pattanam in south.
0: Akka sriranga pattanam lopala devalayamulo aneka mandi cherinaru.
1: In sriranga pattanam, in the temple, a number of people had assembled.
0: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
1: ఏ పర్టికులర్ పండిట్ వాస్ స్పీకింగ్ అండ్ ఎక్స్పోనింగ్ భగవద్గీత.
0: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటుంది.
1: దిస్ పండిట్ వాస్ రీడింగ్ భగవద్గీత, ది డిసైపుల్స్ వర్ రిపీటింగ్ ఇట్ అండ్ ది పండిట్ వాస్ గివింగ్ కామెంటరీ. దిస్ వే ఇట్ వాస్ గోయింగ్ ఆన్.
0: ఏదో ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంఠదారాలు కారుస్తున్నాడు.
1: వన్ పర్టికులర్ డిసైపుల్ వాస్ ఫౌండ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ షెడ్డింగ్ టియర్స్ ప్రొఫ్యూజ్లీ.
0: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
1: ఆల్ ది అదర్ పీపుల్ కీపింగ్ ఎ స్మాల్ బుక్ ఆఫ్ భగవద్గీత విత్ దేమ్, దే వర్ రిపీటింగ్ ఇట్ అండ్ దే వర్ లిసనింగ్ వెరీ అటెంటివ్లీ.
0: భగవద్గీత పుస్తకాన్ని అస్తమనంతో పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటం, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
1: పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ భగవద్గీత ఆన్ ద డిసైపుల్, దేర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వర్ డిఫరెంట్, దేవర్ లావింగ్, దేవర్ బికమింగ్ సీరియస్ అండ్ ఇట్ వాస్ చేంజింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ వాస్ రెస్పాండెడ్.
0: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
1: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫ్రెండ్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
0: ఇది కనిపెట్టాడు చైతన్య.
1: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
0: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాల్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు
2: ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
3: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్, ఐ డు నాట్ నో సంస్కృత్, ఐ కెనాట్ ప్రొనౌన్స్, ఐ కెనాట్ రిపీట్ ది శ్లోకం.
2: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గం పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునే దానికంటే నేను అన్ని విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తల తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
3: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ది చారియట్.
2: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడ నొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెనుక వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నాను అన్నాడు.
3: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాజ్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
2: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన భక్తుడు.
3: కృష్ణ చైతన్య అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
2: కృష్ణులో ప్రవేశించాడు.
3: He has entered into principle of
2: Krishna. ప్రేమ తత్వములో సంచారం చేస్తున్నాడు.
3: He has been traveling in the principle.
2: మహాభారత యుద్ధములో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
3: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
2: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
3: He is experiencing all that.
2: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
3: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
2: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తల లోపల చేరదు.
3: Even now, when it is being expounded, some people go on writing something in the books, and some people will be having their books. And if you can't...
2: నిజముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు, చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతపోతల్లో ప్రవేశించడు.
3: The one who wants to get his heart కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ టు ది
2: బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది.
3: ఇట్ ఈస్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్, నాట్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్.
2: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకునే ప్రయోజనం ఏంటి?
3: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
2: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మంత్రంలో చేర్చుకుంటే మంత్రము ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
3: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
2: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
3: వాట్ ఎవర్ యూ హియర్ ప్రింట్ దెమ్ ఆన్ యువర్ హార్ట్.
2: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
3: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
2: అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
3: దట్స్ వై ది అదర్ డే స్వామి సేడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
2: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
3: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
2: Kanuka Arjuna, neevu ee vidhamainatundi oka laukikamainatundi sambandha paathavyam undakai vagachi vicharinchi kevalam sokichatam prayojanam ledu.
3: Therefore Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
2: Neevu antarmukhamga nee oka hrudayanni tippuko.
3: You introvert your mind.
2: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
3: Then only you will be able to understand all the things which I am expounding.
2: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
3: You are grieving for people for whom you should not be.
2: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
3: అశోచ్యం అన్యశోచః చేస్తే
2: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
3: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యు ఆర్ జస్ట్ గ్రీవింగ్.
2: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
3: యూ షుడ్ యు ఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
2: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండదు నీ హృదయం.
3: దట్స్ వై యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానము ముందు పారద్రోలాలి.
3: Remove and drive away this ignorance from your heart.
2: దీనికి నాలుగు విధం పది విధ ఎనిమిది విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
3: There are eight stages for this particular.
2: ఈ దేశము నుండి హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉడిగే ఉంటుంటావు.
3: So long as there is a remnant of it in your heart, you will be full of ignorance.
2: శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
3: ఓన్లీ వన్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యూ బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
2: కనుక నీవు ఈ ఎనిమిది శేషములను కూడా నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
3: దెర్ఫోర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
2: మొదటిది వాసన.
3: వన్ ఈస్ వాసన.
2: రెండవది అగ్ని.
3: సెకండ్ ఈస్ ఫైర్.
2: మూడవది రుణము.
3: థర్డ్ వన్ ఈస్ డెత్.
2: నాలుగవది రోగము.
3: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
2: ఐదవది ద్వేషము.
3: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
2: ఆరోది రాగము.
3: సిక్స్త్ వన్ ఈస్ అటాచ్మెంట్.
2: ఏడవది విచారము.
3: సెవెంత్ ఈస్ వరీ.
2: ఎనిమిదవది విషము.
3: ఎయిత్ ఈస్ పాయిజన్.
2: ఈ ఎనిమిది ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
3: అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ యు హావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెష్ ఫ్రమ్ సారో.
2: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
3: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
2: ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
3: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్, ఆన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ విల్ డెవలప్ ఇంటూ ఎ బిగ్.
2: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
3: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇట్.
2: రోగం అంతా నయమైపోయింది.
3: దిస్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
2: ఏదో కాళ్ల పైన కొంచెం వాపు ఉంటుండాలి.
3: దెర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
2: కానీ ఆ శేషం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
3: After coming back from hospital to house, if you give up diet, then it may become...
2: Kaluka, roga sesham yematram kudaru untundakoddu. Agni sesham yematramu untundakoddu.
3: There should not be any remnants of either disease or fire.
2: Inga runa seshamu. Appu bada.
3: Then the next one is the death.
2: Amta teri poyindi. Edo inka 1 rupayalu matram appu undetante potti perugutu potundi.
3: Discharge all my debt, but there is only 1,000 rupees. But on that interest starts accumulating.
2: కనుక ఆ 1,000 రూపాయలు కూడా నువ్వు పూర్తి తీర్చేసేయట.
3: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
2: అదే విధమని శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
3: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
2: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
3: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
2: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
3: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
2: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు.
3: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యు.
2: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
3: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
2: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
3: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
2: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే రెండు మూడు దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించడమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
3: దేర్ఫోర్ యు నాట్ టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 days ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ జస్ట్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ ఇఫ్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్య యోగం విల్ అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ ఫుల్.
2: ఒక్కొక్క పదాన్ని కూడా ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
3: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
2: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
3: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
2: ఫైన్. ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం.
3: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
4: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagwan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or Wisdom.
5: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: టుడేస్ డిస్కోర్స్ భగవాన్ బాబా టెల్స్ అస్ టు రికగ్నైజ్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇన్ అదర్స్. ఆర్ ట్రూ సాధన ఇస్ టు కాన్స్టెంట్లీ కంటెంప్లేట్ ఆన్ గాడ్ విత్ అ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ హార్ట్. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara,
2: embodiments of love.
1: Panileka dinamanta paruto maatadi ఇది సాధనయని ఎచ్చినారా?
2: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? డూ యూ థింక్ సో?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత ముక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెల్లీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: థ్రైస్ ఎ డే
2: డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రియందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధనారా?
2: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్ బ్రీతింగ్ ఫుల్ వెల్, డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర ఎందు ఇది సాధన అని ఎంచినారా?
2: వితౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ డూ యూ థింక్ దట్ యువర్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: కాలమంతయు గతగాను గడిపవచ్చు.
2: You can spend any length of time.
1: ఇది సాధన కాదు.
2: This is not spiritual practice.
1: కాలమంతయు ఊరక గడపలేలా?
2: Why should you waste your time?
1: ఇప్పుడైనను దైవంబు నిలుగోయా.
2: At least now onwards, know God, understand Him.
1: ఇది సాధనని ఎంచు నీవు ఎంచవయ్యా.
2: Consider this as the spiritual practice, sadhana.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రపంచమంతయు కూడాను ఉన్నది ఏది?
2: What is it that is in existence all over the world?
1: ఏ కించిత్తైన కూడాను శక్తి లేదు.
2: In fact, there's no fraction, no element of power or శక్తి there.
1: ఎందు చూచినను, ఎక్కడ చూచినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతం ఎందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
1: ఎవ్రీవేర్. కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
1: పురుషుడనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
2: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: ద డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: ద డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
1: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్చాంతంగా ఉండాలి.
2: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
1: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్. అంతే
1: గాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: భగవంతుడు క్రిమికీట కాదు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే,
2: వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతు

0: God. There is God in you.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
0: To get this answer that God is in you, you meditate.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: అచ్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి జ్ఞానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాదు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఫాలోయింగ్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: Nirantaram kuda nu Krishnuni dushistune vachadu.
1: He went on accusing Krishna continuously.
0: Kali atti kamsanaku darshanam ichadu.
1: And God has given his manifestation to such Kamsa.
0: Kanuka bhagavantuni chudataniki sadhana cheyanakkaledu.
1: Therefore we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపవాసముల వల్ల సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: హౌఎవర్ వి అడాప్ట్ సో మెనీ ప్రొసీజర్స్ అండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ విద్ ఇన్. ఇట్ మే బి ది హాల్యూసినేషన్ వాట్ ఎవర్ మే బి, బట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: But it's not possible for anybody to see God without purity of heart.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: In order to see God, one should have purity of their heart.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: Therefore we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
0: Itti pavitramaina hrudayam nimittamai prati manavudu kudanu daivanni prarthistunnadu.
1: We pray to God so that our hearts would be sacred.
0: Kani prarthinchinatuvanti varike dinadinamunaku tomutu untunte paatra ee vidhanga shining istundo atane mee hrudayam anetvantidi nirmalamai pothundi.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts, just as you clean your utensils.

0: సెల్స్ ఎవ్రీడే దట్ షైన్ బ్రిలియంట్లీ.
1: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై, పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీ సర్వసాధనలు చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సర్టన్లీ అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
0: ద మూమెంట్ హార్ట్ ఈస్ సేక్రెడ్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఒక ధ్యాన రూమంతో కూర్చుంటే కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సిట్ ఫర్ మెడిటేషన్.
1: సర్వత్రా చూడాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ అండ్ సీ హిమ్ ఎవ్రీవేర్.
1: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ ఇన్ యూ.
1: నీ చుట్టూ ఉన్నాడు.
0: ఈస్ అరౌండ్ యూ.
1: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాల.
0: టు సీ సచ్ గాడ్ యూ ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
1: కానీ మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
0: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
1: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
1: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నా యందు నీ యందు సర్వలే యందు కూడా ఉన్నటువంటి వాడు, సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
1: కానీ ఇట్టి ధ్యానం ఎవరు కూడా చేయటలేదు.
0: నో వన్ ఈస్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
1: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
0: దే లిసన్ టు వర్డ్స్ ఆఫ్ మెనీ పీపుల్, దే గో త్రూ సర్టన్ బుక్స్ అండ్ ట్రై టు ఫాలో దెమ్ ఇన్ దేర్ మెడిటేషన్.
1: ప్రేమ స్వరూపురారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
0: Therefore, in order to see God, the heart should be pure.
1: తండ్రిగా కనిపిస్తుంటాడు.
0: God appears in the form of mother.
1: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
0: And we feel that God has appeared in the form of mother.
1: తండ్రి
0: appeared in the form of father.
1: అప్పుడు ఫాదర్కు చాలా సిగ్గేస్తుంది.
0: And naturally the physical father will feel shameful, ashamed of.
1: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మనే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
0: The reply would be like this: that which is present, the self atma is present everywhere, is verily the very same here, atma and not the father.
1: కాని మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్
0: బట్ వి ఆల్సో ఫైండ్ ది సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్.
1: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
0: అండ్ హీ కాల్స్ ద వన్ దట్ గెట్స్ ఇన్ టు ద డోర్ స్టెప్ క్లెయిమ్స్ హర్ యాజ్ హిస్ వైఫ్.
1: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్యను కాదు.
0: హీ సేస్ ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
1: నేను ఆత్మస్వరూపుణ్ణి.
0: ఐఎమ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆత్మ.
1: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
0: ఐ హావ్ టేకెన్ అపాన్ దిస్ వెస్చర్ ద బాడీ టు సీ యూ.
1: కనుక నేను నీ భార్యను కాదు.
0: ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
1: చిన్న పిల్లవాడు వస్తాడు.
0: A tiny taught child comes close to you.
1: Kani na kumara ani avu muddu pettukuntaru.
0: And she wants to kiss him, calling him my dear son.
1: Aa pillavadu swapnamlo vachi chivulo cheptadu.
0: And the boy appears in the dream and whispers in the ear.
1: Amma nenu niku kurugu kadu.
0: And he tells mother, I am not your son.
1: Nenu nee garbhamlo cheri daivani chustu vacharu.
0: I am in your womb. And in fact, I am seeing God.
1: ఈ విధంగా సంబంధ బంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
0: Therefore, all the relationship is between the spirit and atma, the self itself.
1: జీవ బ్రహ్మం ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
0: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
1: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే దేవుడే దేవుడే.
0: And he is God, verily God only.
1: Atti gaade lekapothe meeru manushulu ee reethiga tayaravutaru.
0: Without the existence of God, how can you be humans at all?
1: Modale cheppadu nenu ee jagat lopala avataranga vastunnanu.
0: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
1: Kanuka taanu ikkada digi vachese munduga నేను అందరికీ ప్రామిస్ చేశాను.
0: అండ్ హి ఆల్సో సెడ్ బిఫోర్ ది డిసెంట్ దట్ ఐ వుడ్ సర్టన్లీ కమ్ అండ్ అపియర్ టు ఎవ్రీబడి. హి మేడ్ ఎ ప్రామిస్.
1: కనుక నేను అందరి ఎందుకు ఉండేటువంటి ప్రతిబింబమే కానీ నేను ఈ సంబంధ బాంధవ్యములకి నేను ఎప్పుడు కట్టుబడలేదు.
0: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్ టు ఎనీవన్.
1: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
0: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
1: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి? ఆత్మస్వరూపము.
0: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: కృష్ణ నా కృష్ణ,
0: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
1: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
0: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
1: కనుక ఇట్టి సాక్షాత్కారం వాళ్ళకు జరగడానికి కారణం ఇదియే.
0: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
0: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
0: ఇఫ్ యు కన్సిడర్ ది సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: కనుక జగత్తులో మనం చూసేటువంత ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
1: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
0: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
1: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
0: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
1: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
0: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
1: మారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
0: In the whole world they have demonstrated the relationship they had with God. Some called him as brother, some called him as uncle. They had that intimate association and relationship.
1: నాకు గోచరమయ్యే దీని కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
0: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
1: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
1: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వమే.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
1: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
0: హౌఎవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
1: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుంటుంది.
0: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
0: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
1: అందుకోసమనే రామకృష్ణ పరమహంసకు కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
0: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ worshipping goddess.
1: Kani okanaadu Ramakrishnaku kanipinchi, Ramakrishna nee oka pichivaadiga tayaravutunnavu.
0: One day the goddess said, Ramakrishna, you seem to be a madcap.
1: Neeku aa roopamlo kanipinchindi evaru, ee roopamlo kanipinchindi evaru ani taanu prashninchochadu.
0: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
1: ఈ ఫార్మ్ అంతా కూడాను కేవలం మా కల్పితమే కాని ఈ కాదు.
0: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
1: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మాత్రం ఏమాత్రము నీకు గోచరం కాదు.
0: Therefore, in order to see God, ఇట్ ఈస్ ఓన్లీ ది నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మా విచ్ ఇస్ ఎసెన్షియల్ అండ్ నో అదర్.
1: ఎవరిని చూసినా కూడా ఇది దైవమే దైవమే అని భావించు.
0: హూ సో ఎవర్ యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్ యాజ్ గాడ్.
1: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషకుడు అని ఈ రకంగా మనం భావిస్తూ ఉంటుంటాం.
0: వీ కన్సిడర్ వన్ యాజ్ ద ఫార్మర్, వన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్. వీ ఐడెంటిఫై విత్ వేరియస్ వొకేషన్స్ ప్రొఫెషన్స్.
1: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: హౌఎవర్ వీ షుడ్ గో ఆన్ రిమైండింగ్ అవర్ సెల్వ్స్ దట్ హూ సో ఎవర్ వీ కమ్ అక్రాస్ ఈస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: నిర్గుణుడు నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
0: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, గాడ్ హ్యాస్ నో ఫార్మ్, హీస్ ఫార్మ్లెస్ అండ్ అట్రిబ్యూట్లెస్.
1: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
0: Therefore, human is the very reflection of the divine.
1: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
0: we should consider every human as God.
1: అతన్ని గౌరవించి,
0: we should respect him.
1: అతనికి సంతోష పెట్టాలి.
0: And make everyone happy.
1: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి మీకు కనిపించి మీకు అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ హౌఎవర్ హీ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ మిరియడ్ ఫార్మ్స్ ఇన్ ఇన్ఫినిట్ ఫార్మ్స్ అండ్ ఈజ్ సర్వింగ్ యూ.
1: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
0: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
1: Radha yokka sister undetundi aime.
0: One sister of Radha.
1: Chandrika ari. Chandrika.
0: Chandrika.
1: Aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
0: And she appeared to Radha in all forms.
1: Sister Lopal Ravagane, ana talpu vesindi.
0: The moment sister gets in, she used to bolt the door.
1: Appudu Radha cheppetundi Chandrika.
0: Then Chandrika said,
1: Sister, neevu kevalam nannu mosam cheyadaniki vachavu.
0: Sister, you have come here to deceive me.
1: You are not my sister.
0: You are not my sister.
1: You are my Krishna.
0: You are my Krishna.
1: Krishna ee roopanga vachi nannu mayalu chesi indulo mayalo munchutunnadu.
0: Krishna has come in this form and is deluding me.
1: Kanuka ninnu nenu nammanu vellu.
0: I am not going to believe you. Better you return.
1: Okanaadu
0: one day
1: bhartana marchite bhari kuda maarutundi kada ani aame bhartanu techundi endiga bhartanu.
0: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
1: Chuchindi.
0: She watched him.
1: Idi evaru na Chandrika bhatta.
0: Who is he? He is the husband of Chandrika.
1: Kani itanu na bhatta kadu.
0: He is not my husband.
1: Ani cheppi atanto aanandanga maatladutundadi.
0: And she was conversing with him happily.
1: Appudu ayana రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
0: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్ టు హిమ్.
1: మనం ఇద్దరు బయట వెళ్దాము.
0: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
1: జగత్ చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
0: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
1: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
0: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
1: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
1: అప్పుడు దాన్ని గుర్తించి,
0: దిస్ ఈస్ రియలైజ్డ్,
1: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
0: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
1: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
0: షీ కన్సిడర్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాస్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
1: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
0: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
1: కానీ చంద్రిక భర్తను కాదు.
0: బట్ నాట్ ద చంద్రిక
1: అని చెప్పాడు.
0: హీ సెడ్ సో.
1: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
0: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్, could transform himself into Krishna.
1: Andu indu indire sandeham varadu.
0: Never doubt that I am here and I am not there.
1: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
0: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
0: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడి.
1: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
0: ఆల్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
1: నేను మోహస్వరూపుడై పుట్టాను.
0: అండ్ ఐఎమ్ హియర్ ద వెరీ ఫార్మ్.
1: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
0: And you are this moha, the illusion, and Krishna is divine. Therefore, God is present as the individual self in every human being. Therefore, we should not consider ourselves as ordinary humans.
1: భగవంతుని చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
0: We need a definite path to reach God.
1: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు కూడా నేను కనిపిస్తున్నాను.
0: Therefore I have taken this form and I am seen in all forms around.
1: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
0: Therefore only two exist, the individual and the universal.
1: మిగిలిన రూపనామములన్నీ కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
0: All the names and forms are the very reflections of Krishna.
1: Reflection, reaction, this sound.
0: Reflection, reaction and resound.
1: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
0: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
1: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
0: Therefore I am cosmic power.
1: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక గృహములు కాని, నేను ఒక సత్రం కాని కాదు.
0: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
1: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
0: This is the way how things were revealed and they accepted.
1: ఈ సత్యమును గోపికలు ఒక రాధా అవతారం తెలియదు.
0: This truth is recognized and experienced by gopikas and Radha alone.
1: వీరందరినీ నేనే కల్పించిన వాడను.
0: And in fact I made you all.
1: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టి అందరు కూడా మనకు చిక్కుతారు.
0: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
1: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
0: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
1: మీరు ఒకతూరి మధురకు వెళ్లి చూడండి.
0: అట్ వన్ టైమ్ యూ గో టు మధురా అండ్ సీ.
1: ద్వారకు వెళ్లి చూడండి.
0: గో టు ద్వారక అండ్ సీ.
1: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
1: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
0: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
1: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
0: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారకా లాంగ్ అగో.
1: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
0: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
1: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
0: We should not consider God as ordinary human.
1: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడు జీవుడిగానే భావిస్తారు.
0: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
1: ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
0: In fact, there is no individual in this world.
1: ఇప్పుడు నేను చెప్తున్నాను.
0: Bhagavan is telling you.
1: కానీ నేను భగవంతుని అని అనుకుంటున్నారు మీరు.
0: And you think Bhagavan is Bhagavan, God.
1: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడే.
0: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
1: మీరు వేరుగా భావించకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
1: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
0: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని స్వరూపములే.
0: వీఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
1: అని భావించండి. తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
0: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యూఆర్ డివైన్ యూ సర్టన్లీ సీ గాడ్.
1: దీన్ని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అని పెట్టారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
0: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ అస్ డివైన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఇప్పుడు ఈనాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
0: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ది డివినిటీ ఇన్ డెప్త్ వీ కన్సిడర్ పీపుల్ బేసింగ్ ఆన్ అవర్ రిలేషన్షిప్ కాలింగ్ సమ్ వన్ యాజ్ మదర్ ద అదర్ వన్ యాజ్ ఫాదర్ ద అదర్ వన్ యాజ్ ద చైల్డ్.
1: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యంగా వచ్చేసేస్తున్నారు.
0: వి ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
1: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
0: గాడ్ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పరబ్రహ్మన్.
1: కనుక ఇటు సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగా మనం తీసుకుంటే చాలా మోసం.
0: బట్ ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఫిజికల్ రిలేషన్షిప్ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
1: కట్టగలబడికి చంద్రికను లేదు.
0: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఐదర్.
1: చంద్రిక భర్త అసలే లేదు.
0: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
1: కేవలము ఈ రాధ బ్రహ్మచర్య నిమిత్తమై ఆమె హస్బెండ్ కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ షో ద డెల్యూషన్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ షీ హాస్ షోన్ ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
1: అందువలననే గోపికలను ఎవరిని కూడా ఏ విధంగా కూడా తాను టచ్ చేయలేదు.
0: Therefore, he has not touched any Gopika.
1: వారందరూ కూడాను పరకాయ స్వరూపులు.
0: In fact, they have that parakaya that beyond the body.
1: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: There are none other than God.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one, scholars interpret in different ways.
1: కానీ ఒకటి ఒకటే.
0: But one is one.
1: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
0: But when you add 3, you say 4.
1: The 4 ettaipindi.
0: How do you get this 4?
1: Moodu ankalu chechetappudike 4 ayindi.
0: When once you add 3, it totals to 4.
1: Ee vidhanga maname nenu chechukuntu pothunname kaani.
0: By this we are go on adding.
1: Kaani ivi chechechuntivu kaadu, koorchedi vittidi kaadu.
0: It is not the one to be added.
1: Daivamu jeevudu ani rendu antunnaru. Jeevude ledu.
0: The God and the individual, no.
1: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
0: The individual self is the cosmic self. Then why is it that we die?
1: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు వీళ్ళు.
0: Since we have not recognized and experienced the atmic self, we cannot declare so.
1: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
0: Therefore the one who has recognized, totally understood, God will be so close to him.
1: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
0: దోస్ దట్ డు నాట్ హ్యావ్ సచ్ అన్ అండర్స్టాండింగ్ విల్ కన్సిడర్ ఇండివిజువల్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్.
1: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ది ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: నేను నీవే నీవు అని.
0: ఐఎమ్ యూ అండ్ యూఆర్ ఐ.
1: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
0: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
1: రెండవది లేదు కనుకని.
0: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్.
1: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
1: అని చెప్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది డిక్లరేషన్.
1: ఇది వేదవాక్యము.
0: దిస్ ఇస్ ది వేదిక్ డిక్టమ్.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా అది నేనేను.
0: ఐఎమ్ దట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం ఎవరు?
0: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
1: అతనే గాడ్.
0: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
1: కానీ తత్వం అసి.
0: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
1: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
0: However, God manifests in different forms.
1: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
0: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
1: కానీ అతను పరుల వాడు కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
1: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
0: So when once I say, you are mine, it means you are attached to him. He is not separate from you.
1: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
0: This truth is not understood by everybody.
1: కానీ గుర్తించినంత మాత్రమే వారు సాక్షాత్కరిస్తాడు.
0: A very recognition of this fact will give him the experience.
1: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
0: As they do not unfold this truth, they consider the individual self separate from the cosmic self.
1: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
0: To make one into 100, what should you do?
1: 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇటువంటి 10, 10, 10, 10. ఇటువంటి 10 పదులు చేస్తే.
0: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
1: కానీ ఇవన్నీ కూర్తూ వచ్చేటువంటివి కానీ.
0: They will be added on and on.
1: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
0: But they don't mix with it.
1: కనుక మనం కోరవలసింది ఒక్కటే.
0: What we desire, should desire is only
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
0: We should not observe differences between Rama and Krishna. They are not separate.
1: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వానికి దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
0: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
1: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పక భగవంతుడు వేరే లేడు.
0: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సెటిల్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుడిలో పుట్టినది.
0: Therefore, the dual feelings are in you and not in God.
1: కాని భగవంతుడు వేరుగా లేడు.
0: God is not separate from you.
1: God నీలోనే ఉన్నాడు.
0: God is in you.
1: నీవే God.
0: You are God.
1: అట్లా లేకపోతే వేదములంతా కూడాను తత్వం అసి అని ఎందుకు చెప్తాయి?
0: Why should Veda declare this way, తత్వం అసి?
1: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
0: Why should Veda declare ఏకమేవా అద్వితీయం బ్రహ్మ?
1: నేను ఒక్కడే ఒకడు.
0: ఐఎమ్ ఓన్లీ వన్.
1: రెండు కాదు.
0: నాట్ టూ.
1: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
0: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
1: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
0: నాట్ టూ దట్ యు సీ.
1: ఇద్దరు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
1: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
0: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: అది క్రమక్రమేణా సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
0: అండ్ దిస్ is made apparent, cognizable to seekers.
1: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
0: And Rama also doubted Sita.
1: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
0: Sita, you spent 10 months long period in Lanka.
1: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
0: Has Ravana seen you any day?
1: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
0: And she said, I have not seen him any day.
1: Ravana pratyekanga ledu.
0: Ravana is not separate.
1: Ravana Sita tone untunnadu.
0: And in fact he is with Sita only.
1: Sita Ravanudu iddaru kodunu okkate.
0: Sita Ravana are one and the same.
1: Kani Ravanuki oka vidhamainatundi pichchi pattinche nimittam.
0: Because of the madness of Ravana,
1: atanni pichchi pattinche nimittamu,
0: in order to make him mad,
1: ఆ విధంగా పరికరయ్యారు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
0: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సపరేట్.
1: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
0: రామ ఇస్ ఆల్సో నాట్ సపరేట్.
1: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
1: ఆ హృదయము సీత కనిపించింది.
0: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
1: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
0: సో రామ ఇస్ నాట్ సపరేట్.
1: రావణుడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
0: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్. ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
1: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
0: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
1: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
0: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ that you and God are one and the same.
1: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
0: When once you experience a unity, God will be one with you.
1: కనుక oneness అనేటువంటిది కావాలి.
0: This oneness is very much essential.
1: Dualism కాకూడదు.
0: It should never be dual.
1: కనుక ఈ dualismను మనం తెచ్చిపెట్టుకోకూడదు.
0: So we should never be dualistic.
1: ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు, మీరు వేరు చేయకండి.
0: We should never go by this duality. You are not separate from others.
1: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
0: If you consider yourself separate, how is that you desire to be God?
1: కనుక నీవు ఏదేదితో భగవంతుడు కావాలని కోరుతున్నావు?
0: You desire to be God.
1: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
0: Your feeling, your heart should be one.
1: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
0: Then you will understand the unity, oneness with the divinity.
1: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి oneness కావాలి.
0: Therefore this oneness is absolutely essential to be one with God.
1: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
0: All students of mathematics will be knowing well.
1: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
0: How many you add to one in order to make 10?
1: పది ఒకటి చేస్తే పది అవుతుంది.
0: If you go on adding 1, 1, 10 like that, you will get the number 10.
1: ఒకటే మీరు పెట్టుకోండి, పది ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
0: If you have got only one, how can you make it 10?
1: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
0: Therefore if you go on adding, you will make a total of 10.
1: కానీ 10 కానే కాదు.
0: And in fact it is not the reality either.
1: 10 కి నైపతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి, సత్యం ఒక్కటే.
0: Without this one you cannot get 10. Therefore this one is the reality, the truth.
1: కాబట్టి ఆ ఒకటిని నీవు బుద్ధంగా పెట్టుకో.
0: Therefore be with that one.
1: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అయిపోతాయి.
0: You can add on zeros to that and increase the number.
1: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
0: A zero has no value.
1: హీరో ఒక్కడే.
0: But hero is only one.
1: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువలిజం పెరగనే పెరగదు.
0: When once you desire for the hero, there will never be any dualistic temperament.
1: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
0: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే. Then you never feel that you are separate from him.
1: ఈ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
0: You may keep any number of photos there. It doesn't mean that God is dual or plural.
1: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అన్ని సాయిబాబాలి.
0: All photos are only one Sai Baba.
1: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో మనం టోటల్ చేసుకోకూడదు.
0: We should not make it a grand total by adding.
1: కాని ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
0: When once you know this oneness, you will know the truth.
1: కనుక oneness ని మీరు పెట్టుకోండి.
0: Therefore go by this oneness alone.
1: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
0: Whatever Bhagavan is telling is the truth of truths. Parama Satya, supreme truth.
1: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
0: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
1: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడా అసత్యములే.
0: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
0: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ద డివోటీస్ టు బి.
1: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
0: And in fact all the devotees will know that God is one.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
0: Then once you have that total faith, you can understand and experience the truth.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: Make every effort to inquire truth and know the truth.
1: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
0: When once the truth is known, there will be no doubts.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
0: Therefore know the truth.
1: అందుకోసమే ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
1: దూషణ భూషణ తిరస్కారం పురస్కారములు అన్ని కూడా లోకానికే కానీ మీకు కాదు.
0: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
1: Tushana bhushana tiraskaram anni kudanu manu kalpinchukunnatundi padamule.
0: And the praises and the blames are of your own making, nothing original.
1: Neenadu virodhiga untuntadu.
0: Today one may be enemy.
1: Mani repatiki meer iddaru snehithudiga kavachchu.
0: And tomorrow he may be your friend.
1: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండినటువంటి ఫ్రెండ్సే కానీ దూరమైన వారు కాదు.
0: Therefore you are all one, you are not separate, you are not different.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: You have been praying to God with all the depth, profundity of love.
1: కనుక అతి నమ్మకమని మీరు పెంచుకోండి.
0: And that kind of love you should develop and foster.
1: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
0: Then you will be able to understand everything else. Don't give scope for any doubts.
1: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
0: Never entertain doubts.
1: Doubts అంటే అది dualism చేయనటువంటిది.
0: Where there is doubt, it means it is duality.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది, అది dualism.
0: Because of the doubt there is duality, he and I, dualism.
1: He and I రెండు లేనే.
0: In fact, there are nothing like two, he and I.
1: All I.
0: Everything is this I-ness only, I alone.
1: అటువంటి భావాన్ని, ఏకత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
0: And we should go with this non-dual feeling, the feeling of oneness.
1: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
0: When one, that feeling of non-dualism, oneness arises. Understand that all are one, only one, not two. Ekam advitiyam, no two, no second.
1: Inga bel bhavinchukunnapude sarainatvanti oka artham telustundi.
0: Once you go in this direction, you will know the correct meaning.
1: Enni gantalu unnai? 12 gantalu untunnaru.
0: There are 12 hours.
1: 12 kani 12 levu.
0: In fact, there are no 12.
1: ఒకే గంట,
0: ఓన్లీ వన్ అవర్.
1: 12 దాటితే ఒకటి వస్తుంది.
0: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
1: 1 దాటితే 2 వస్తుంది.
0: ఆఫ్టర్ 1 hour ఇట్ ఇస్ 2 o'clock.
1: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
0: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్ యూ కమ్ అక్రాస్ అనదర్ 1.
1: రెండవది ఉండదు అని నీవు భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ అ సెకండ్ 1.
1: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెనక్కి వస్తుంది.
0: However, for our living, you may need the dualism, the second.
1: కనుక రెండవది లేనే లేదు.
0: There's nothing like the second.
1: నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
0: భగవాన్ sometimes inquires, what's the time now?
1: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
0: They reply, స్వామి, it is 12 o'clock in the night.
1: నైటా డేనా అని నేను అడుగుతాను.
0: భగవాన్ puts another question, is it day or night?
1: Hey, Swami, night 12 o'clock.
0: Then they say, Swami, it's night 12 o'clock.
1: Night 12 o'clock, day 12 o'clock. It's 12, 12, 12, 12, and it's 10 o'clock.
0: And if you just add night 12 o'clock, day 12 o'clock,
1: what would come?
0: Do you find 24 hours like that?
1: 24 hours like that. Day and night are out of all. 24 hours.
0: How do you know that 24 hours? Because of the day and night.
1: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
0: దేర్ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
1: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
0: దెన్ హౌ మెనీ అవర్స్ యూ
1: ఫైండ్? గడియారంలో కనిపించేటువంటి 1 to 12 వరకు.
0: యు ఫైండ్ దేర్ ఓన్ ద క్లాక్ ఓన్లీ 1 to 12.
1: కాబట్టి 12 hours అని చెప్పిన చెప్పాలి.
0: దేర్ఫోర్ సే 12 hours.
1: నువ్వు 24 hours అని చెప్పకూడదు.
0: యూ కెన్ నాట్ సే 20 to 24 hours.
1: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
0: బట్ రైల్వే పీపుల్ కాల్ ఇట్ 24 hours.
1: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ ద రైల్వే స్పెండ్ దర్ లైఫ్ బేస్డ్ ఆన్ టైం.
1: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
1: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
0: ద డే దిస్ నైట్. డే అండ్ నైట్.
1: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయ్యింది నైట్.
0: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
1: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
0: Day and night are one and the same.
1: So it ekatvanni meer bhavinchukoni anniti enduku ekatvanni meeru visheshinchandi.
0: Therefore we should go by this oneness and understand it ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: దైవం ఒక్కడే,
0: గాడ్ ఈజ్ వన్.
1: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
0: When once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences. Therefore, in order to give up these differences, we should have this oneness. Therefore, this oneness is a primordial, important principle. This oneness is the truth of truths. Hold on to this supreme truth.
1: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
0: అండ్ స్టే దేర్ వన్ బట్ డోంట్ గో టు టూ.
1: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వం ఒక్కడే అనేది దేవశాయానికి అంతా గుర్తవుతుంది.
0: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్ యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాతో వాదించకండి.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువలిజం oneness, better you give it up, but never argue that God is dual or two.
1: కాని దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
0: Never consider divine God as two, dual.
1: Dual. కాని ఏకమే కాని dual కాదు.
0: God is non-dual, one, he is never dual, two.
1: కాని నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
0: I am one and one and one alone.
1: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
0: And you are the only one born.
1: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారా?
0: బట్ హియర్ వీ సే దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ హియర్.
1: నేను ఒకడే,
0: ఐఎమ్ వన్,
1: ఒకటే ఒకటి నేను,
0: ఐఎమ్ ఓన్లీ వన్,
1: రెండు కాదు,
0: నాట్ టూ
1: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
0: అండ్ యూ షుడ్ ఆర్గ్యూ విత్ ఫర్మ్ ఫెయిత్ లైక్ దాట్.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ నాన్ డ్యువలిజం.
1: ఏకత్వం సర్వజీవత్వం.
0: దిస్ వన్నెస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, జీవత్వ.
1: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
0: Therefore, you should develop this oneness, ఏకత్వ, more and more.
1: ఏమిటి ఇది?
0: What is this?
1: పూల బంచ్.
0: Bunch of flowers.
1: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే ప్రేమము.
0: But according to Swami, it is only single flower.
1: One flower.
0: Only one flower.
1: ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంత ఒక బంతి మాదిరి అయిపోయింది.
0: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటు ఎ బంచ్.
1: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది.
0: వెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్, పదార్థ.
1: కానీ ఇది ఆధారం కాదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ సో.
1: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇది అనేకము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెనీ.
1: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
0: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
1: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
0: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
1: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
1: అన్ని ఒకటే అయిపోయినాయి.
0: All flowers are just one.
1: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
0: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
1: కానీ ఇది సపరేట్ కాదు.
0: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
1: అన్ని ఒకటే.
0: ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
1: ఇట్ని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
0: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్డ్. All of them have joined together and made into one. In fact, there are not many.
1: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
0: And if there is one person, we call just is one human being.
1: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ అంటారు.
0: When many join there, we call it a group.
1: కనుక ఆ గ్రూప్ కును ఒక వరకును ఎంత భేదం ఉంటుంది?
0: What a difference is there between the single person and a group?
1: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
0: In a group there may be any number of people.
1: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
0: Whom you can claim as your own?
1: ఏది కాదు.
0: You cannot accept any.
1: అన్ని నావే అంటే నేను కాదు పోగొంటా.
0: When you say all are mine, you may find the other one denying that statement.
1: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
0: Therefore, we should go by this oneness, not by multiplicity or plurality.
1: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
0: But we go by this diversity, we demonstrate it, we experience it.
1: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
0: Oneness need not be shown because only one that exists.
1: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
0: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
1: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
0: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: సెపరేట్ గా చూపలేకూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సెపరేట్.
1: పాండవులంతా ఎవరు?
0: హు ఆర్ దే?
1: ఒక్క పాండవులంతా కూడా కేవలం ఒక కుంతీదేవి పుత్రుడి.
0: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
1: ఒకే మదర్,
0: ఓన్లీ వన్ మదర్.
1: కానీ 5 మంది కుమారులు.
0: బట్ యు ఫైండ్ 5 సన్స్ పాండవాస్.
1: కానీ 5 అక్కడ ఉంటుంటే నీ ఒకడే చెప్పగలవు?
0: దర్ 5 సన్స్, హౌ డు యు సే దర్ వన్?
1: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోతారు, పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
0: ఫర్ వరల్డ్లీ పర్పస్ we may represent by numerical value, but yet we are one only.
1: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
0: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
1: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
0: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్, యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
1: నేను ఒకడే.
0: ఐఎమ్ ఓన్లీ వన్.
1: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
0: ఇఫ్ దట్ పర్సన్ ఈస్ గాట్, yes, I am also the same person.
1: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
0: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
1: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
0: వెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ సో ఎక్స్ప్లెయిన్ ఎవ్రీబడి ద హోల్ వరల్డ్.
1: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు. కానీ
0: టుడే యూ మే నాట్ అండర్స్టాండ్ వెల్.
1: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ దిస్ వన్నెస్, ఇట్ విల్ బి వెరీ వెల్ క్లియర్లీ అండర్స్టూడ్.
1: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదట మనం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వి షుడ్ ఎస్టాబ్లిష్ అవర్ సెల్వ్స్ ఇన్ దట్ వన్నెస్.
1: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: రెండు కాదు.
0: నాట్ టూ.
1: ట్రూత్ అంటే ఏమి? ఉంటుంది.
0: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
1: ఇది హ్యాంకర్ చీఫ్.
0: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
1: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి. కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
0: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్, వీ థింక్ ఇట్స్ మెనీ.
1: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
0: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
1: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
0: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
1: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి. కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్, ప్లెంటీ, బట్ ది క్లాత్ ఈజ్ వన్.
1: కనుక అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
1: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బికాస్ ది థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఏ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వై.
1: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి, కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: యూనిటీ మనకు కావాలి.
0: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
1: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కానీ ఆల్ ఆర్ వన్.
0: బట్ ఆల్ ఆర్ వన్.
1: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
0: వేర్ ఆర్ యూ స్టడీంగ్?
1: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నారు.
0: Say that we are studying in Sat Sai Baba's college.
1: Kani pillalanta veru veru kanipistunnaru, kani andaru okate.
0: Though we find many students, in fact they are one studying in the same college.
1: Ee vidhanga ekatvanni pochukodaniki meeru tagina prayatnam cheyali.
0: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Raya, Krishna Jai.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పటికి అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెంపరీ ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్టేటప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity, and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పరిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులు అయినటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: Students of those days were those who would be thrown into a state of delight at the mere listening of the commandments contained in the Taittiriya Upanishad.
0: Swarthamato parathamanu vissarinchi oka niradambaramaina jeevitamunu gadipeti ee naatu vidyarthulaku ee sadupadeshamulu oka vichitramuga kanipinchutunnaru.
1: Today's students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
0: Inaru nirvirama kushiche nirantara tapatrimalato antuleni aasalato akkanu kaani aavedanato turutukutunnatvanti ee naati vidyarthulaku dikkunu chupe chakkari deepikalu aanaadi subodhalu.
1: Today, students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts, and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
0: Inaadi aadhunika vidya aavaginjanta chadivinappudu gummadakayanta ahankaram bayaleerutunnadi.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
0: Iti ahankara rupulainatundi inati vidyarthulanu aasa annatundi mitimiri poyadaneatundi spashtamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
0: Konedi vankai kosuradigedi gummadakai.
1: You are buying a brinjal but you hope to get the taste of a pumpkin.
0: Tanayaka vidya shaktulu atyalpamainatuva untunnayi aasinchedi ghanamainatuvi yokka phalitam aasistunnaru.
1: What you are acquiring today are after all nothing, but what you seek for is something grand and great.
0: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
0: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం తెంచివేయాలి.
1: That link which exists between a job and education should be snapped.
0: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
0: మనసును నిర్మలము గావించుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవలు చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today's students should aspire to get that degree of skill which will then make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
0: Napoleon pade hecharinchetundi vaadu be clear, rest will follow annadu.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
0: Mani yokka hrudayam nirmalamuga unnappudu yetti kaaginainappudu manamu సులభంగా సాధించగలము.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
0: ప్రాచీన కాలం నుండి విద్యార్థులు తమ యొక్క జీవితమును కేవలం ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
1: Students in the ages gone by would regard their life as insignificant.
0: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలిక అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
0: కానీ ఈనాటి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి అయినప్పుడు తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
0: Simple life and higher study.
1: Simple life and higher study.
0: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of students.
0: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
0: ప్రాచీన కాలములకు ఆధునిక కాలములకు ఎంతటి వ్యత్యాసం ఏమిటో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
0: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
0: కాని విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
0: అగ్ని కాలదు,
1: fire does not burn by itself.
0: రాజుల గలవి కాదు.
1: Now the king, kings cannot possibly partake of this fire.
0: నీళ్ల నానదు,
1: fire does not sink in water.
0: చోరుల వశము కాదు.
1: Now can it keep laying his hands on fire.
0: ఇట్టి విద్య మనము కేవలం సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
0: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువాహారములు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
0: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునేందుకు సాధ్యం కాదు.
1: But vidya is something which can't be shared.
0: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొనది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
0: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూపుతున్నటువంటి సమయమున అందరూ మిత్రుల వలె వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
0: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
0: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
0: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవమాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
0: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
0: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
0: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
0: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today students do make an effort to inculcate friendship of this nature.
0: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their wants, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket. And then you have any number of friends coming and greeting him, hello, hello.
0: తండ్రి అధికారం విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లిన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, ఇఫ్ దే వర్ టు లూజ్ ఆల్ దేర్ వెల్త్ అండ్ యు కెన్ నో లాంగర్ సీ దిస్ క్యాష్ ఇన్ ద పాకెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, దెన్ దే వుడ్ బిడ్ యు గుడ్ బై అండ్ మేక్ ఎ గెట్ అవే.
0: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చున.
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present-day education system?
0: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
0: అహంకార పడకున్నలుగా.
1: Don't be egoistic, O man.
0: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and where the person comes, look ahead and look backwards.
0: మమకారము వరకు నీకు.
1: And you realize that attachment is also something to
0: break. ప్రతిదిన వారొకడు లేడు.
1: Nobody can possibly live peacefully with
0: this. ఇజనాదని కలుగుదువా వెంటనెవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
0: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాడి.
1: Oh, certainly, oh playful thing, you certainly are going to die of your own sins.
0: Kanuka, manavattam yokka visishtakanu gurtinchukunnataku vidyarthulu prayatninchatam ledu.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
0: Kevalam ee naati vidyarthulanu naastika bhavam nundi nilipothunnadi.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగిపోవటం చేత కేవలం పూర్తి సాంకేతిక శాస్త్రం కాని ఆధునిక శాస్త్రం కాని ఆధ్యాత్మిక శాస్త్రం కాని అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical, and the spiritual path.
0: Seeing is believing, antaru scientists.
1: Scientists maintain that seeing is believing.
0: Kani, ee padam yokka antaratham enti?
1: But what is the meaning of these words?
0: నిజముగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
0: చూచిన దానిని విశ్వసించాలి అన్నారు.
1: What you see should be believed. This is what they say.
0: చూచేది ఏమిటి?
1: What is it that you are seeing?
0: మన కన్నులు చూస్తున్నాయి.
1: What is it that is making you see with your eyes?
0: కన్నులు నమ్మవచ్చున?
1: Can we possibly trust our eyes?
0: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
0: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
1: Can we possibly trust this as being true?
0: పోని. మనసు, ఆత్మ, ఆనందము, దుఃఖము అనేటువంటి పదములు ఉపయోగపెడుతున్నాం.
1: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
0: ఇవన్నీ మనకు కంటికి కనిపిస్తున్నావా?
1: Are we able to see them with the help of our eyes?
0: లేక అనుభవించుతున్నామా?
1: Or are we experiencing them?
0: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
1: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it? How are you?
0: కంటికి కనిపించినటువంటి మనసు ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
1: The mind is beyond your sight. How are you able to believe in the mind?
0: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
1: So what is the truth here, seeing or experiencing?
0: ఇక్కడ అనుభవమే కాని చూడటం కాదు.
1: In this case, it is experience which counts, not mere seeing.
0: మరొక విషయం.
1: Another thing.
0: పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా కూడాను ఈనాడు మిల్కీవి అంటారు, అనగా పాలు పొంతలు. పాలు పొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
0: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
0: నమ్మిన వారెంతమంది?
1: And how many really believe in this?
0: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them are hardly
0: one or two. ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow the scientific method probably believe in that.
0: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contained in the Milky Way, are they being seen by the common layman?
0: ఈ చూడలేనిటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
0: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలను భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
0: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
0: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
0: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If the scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from his
0: mind? ఇదంతా సైంటిస్ట్ చెప్పినటువంటి విషయమంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
0: Kanuka idi akkamulenti vaadanalo kevalam vyaktigatamainti yokka ahankaramto ee vidhamainti yokka maatramu praveshistunnaru adhika janam.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
0: Vishwasam annatundi okkate kaani మూఢ విశ్వాసమని, తెలిసిన విశ్వాసమని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by
0: విశ్వాసమే లేకుండినా మనకు శ్వాసమే ఉండదు.
1: Without విశ్వాసం or faith, you cannot possibly have this process of
0: existence. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
1: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
0: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
0: కనుక ప్రతి విద్యార్థిని మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
0: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust
0: somebody? జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
0: దీనిని ఆధ్యాత్మికం కూడాను అణురణీయాన్ మహతోమహీయాన్ అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
0: సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవకాశమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the earth.
0: అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణం.
1: The conglomeration of any number of atoms gives you a salt.
0: అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వం.
1: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
0: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కానీ ద్వేషము కానీ లేదు.
1: What you call is the spiritual path and what you believe in the scientific method.
0: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
0: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
0: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
0: భగవత్ సృష్టి అయినటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు జరిపి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: Nature which is the creation of God is explored by the scientist.
0: సృష్టిని మాత్రమే కాను పరిశోధనలు జరిపేటువంటి వాడు ఈ సైంటిస్ట్.
1: He merely carries out experiments and observations.
0: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: The scientist aims at the creation of God which is nature. The
0: సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంటే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
0: చెట్టును పెంచదలిచినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవలను కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: One who wishes to bring up, to grow a tree, has to water the roots, not the branches or the twigs.
0: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
0: ఇది ఏ నాటికి సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: This is what is happening and this is something which is not the true state of affairs.
0: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the atma jnana.
0: Chitta shuddhi nimittamai manamu aneka prayatnalu cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
0: Manamu sampadinchinatuvanti yokka vidya shaktini kani leka dana shaktini kani bhuja shaktini kani samajamlo praveshapetti sahaja manavulaku దీనిని అందించటము తగిన కృషి చేయాలి.
1: The skills that we have acquired, the physical process that we have, and our own innate strength should be directed towards the well-being of our fellow men.
0: పట్టు చేయక మన శక్తిని కూడా సద్వినియోగపరచక మనము అనుభవించక పోయినా ఇది కేవలం వృధా అయిపోతుంది.
1: We don't do that, we don't direct our efforts towards the service of others. Then we are only frittering and wasting away.
0: Vandina annamunu taanaina dinali parulukaina pettali rendu leka moosi pettina paasi pothundi.
1: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise the food that is cooked would decay.
0: Kaani ee naati vidyarthulu yokka paristhiti ee vidhamaina sthitile inde untundani.
1: But today students find themselves in such a
0: samayam unnatvanti yokka divya shaktini తాను ప్రయత్నపూర్వకంగా గుర్తించట కానీ తాను కోరుకోవటం
1: లేదు.
0: పరులు చెప్పిన దానిని అనుసరించటం
1: లేదు.
0: తాను చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others. Thereby, he is wasting away his faculties and his capacity.
0: Manavudu chala viluvainatuvanti vaadu.
1: Man is an extremely valuable entity.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
0: Ituvanti manamu gurtinchadaniki tagina prayatnam cheyali.
1: It is this innate value of man that we must try to understand.
0: ఈ నాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలెను శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
0: మనం ఈ నాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: Today we certainly are laying great stress on increasing on our being clever.
0: Knowledge without action useless.
1: But not on character. Knowledge without action is useless.
0: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
0: Kanka mana telivitegalu telivitegalani garavigutunname kani nijamga mana telivitegalu enta matram.
1: We pat ourselves on being clever, but how far are we being clever?
0: ఈ తెలివితేటలు దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
0: కాదు కాదు, నిజముగా విద్యా వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
0: వివేకముతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and atmatattva.
0: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
0: కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక, దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned. Now are we putting it to good use?
0: Parama lobhiga vidu tayaravutunnadu.
1: He becomes a perfect miser.
0: Sadgunamulaku gheetu rani tyagam.
1: The true hallmark of a good character person is sacrifice.
0: Durgunamulaku gheetu rani lobhamu.
1: In the same way you can determine bad qualities by a miser.
0: Kanuka ee lobhatvaniki manam longi దివ్యమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice in us.
0: లోకమందెవడైనా లోభిమానవుడున్నా,
1: if in this world there was to exist a perfect total miser,
0: లోకమందెవడైనా లోభిమానుని చంప,
1: if in this world if one was to kill such a person,
0: కొట్టవలదు వాని తిట్టవలదు.
1: You need not take such a person to task, the second one. Nor should you ridicule him.
0: Paika madiginanta bhakkunata sarcha.
1: This person has this trait in him that he now would part with anything that he has. But the moment you ask him for money,
0: adhi vidhamgane manamu aneka shaktulanu sadhistunnamu.
1: This person if he asked of his wealth would immediately collapse.
0: Ee shaktulanu sadvinyogapatchamani korinappudu taa aa samastha yende palgonadu.
1: Today they are acquiring skill and you are asked to pass with your skill.
0: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోర్చుకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
0: Ivanni manasika sthiti yokka lakshanamu.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
0: Ini satviyoga pachu nimittamai satsangamlo praveshinchamantunta.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
0: Aneka mandi kalaachalalu hostellu undinanta varaku kudanu chaala viniya vidhetalato విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in a hostel, behave with a great sense of responsibility, humility and obedience.
0: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
0: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది, ఇలాంటి మార్పు
1: లేకుండా.
0: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం
1: చేయాలి.
0: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
0: Kalukani aanati guruvulandaru kudanu ee shishyulaku vishala prapanchamulo praveshinchitaku puramu aneka subodhanu salputu vacharu.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
0: mokka bodata satyanna pramada kavyam satyamunaku yetti pramadam kudanu raakudadu.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
0: Dharmana pravada tavyam. Dharmamulaku etti pravadam kudanu sambhavinchakoodadu.
1: Second, Dharma likewise should not come to any harm.
0: కుశలాన్ని సమతవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు.
1: So also, for your own safety and security, there should be no harm.
0: భూత్యైనా ప్రమతవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
1: So also, the elements should not be endangered.
0: స్వాధ్యాయ ప్రవచనాభ్యం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనగా మనం చేసేటువంటి ఆచరణకును, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
1: So also to your thoughts and to the path that you seek for yourself should come to no harm or distress.
0: సత్యం వద ధర్మం చర, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు.
1: Speak truth, follow dharma.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవాని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
1: If you are the mother, the father, the guru, the guest as God himself, such were the dictums given to the students.
0: తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు వచ్చి మీ యొక్క దేహమును అందించింది.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
0: తన రక్తంలోని భాగములు కూడా నీకు పంచి తాను భాగం వహించింది.
1: She gives her own blood and makes you what you are.
0: అలాంటి తల్లి దైవ సమానము.
1: Such a mother is the same as God for you.
0: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
0: this place. అనేక మంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైనా పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు.
1: There are parents who undergo any amount of hardships, even to the extent of not teaching, so that their children
0: might prosper. ప్రత్యక్ష దైవం.
1: Such a father is the very manifestation of God for you.
0: కేవలం దేహం ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as a soul base.
0: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
0: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
0: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడా ఒక స్థానము అందించి మనల్ని గౌరవిస్తాడు.
1: And then you have the visitor or the guest. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
0: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి.
1: సో దీస్ ఫోర్ పీపుల్ హూ హావ్ రియల్లీ గివెన్ యూ సంథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ యువర్ మదర్, ఫాదర్, గురు అండ్ ది గెస్ట్.
0: కనుకని ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: దేర్ఫోర్ ది గురుస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ ఎగ్జార్ట్ వుడ్ టెల్ దిస్ పీపుల్ స్టఫ్
0: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోయి లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Have to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guest of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
0: ఇది విద్య యొక్క లక్షణం కానీ,
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ క్వాలిటీ.
0: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: ఆఫ్ విద్య ఆర్ ది ట్రూ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియములు నిగ్రహం కలిగించుకుని తద్వారా తమ జీవితాన్ని సమాజంలో వినియోగించాలి.
1: సో స్టూడెంట్ ది ట్రూ స్టూడెంట్ షుడ్ బి వన్ హూ హావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హూ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్ అండ్ మేక్ హిస్ లైఫ్ యూజ్ఫుల్.
0: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
0: ఏది తలకినా ఏది చూచినా ఏది పలికినా ఏమి చేసినా కూడాను స్వార్థం అనేటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుంది.
1: ఎవ్రీ థాట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోడెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
0: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: You must try and take up the study in of that sacred education, which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
0: Theenaadu prapanchamulo praveshinchinatvanti yokka ashanti akrama anagara asatyamainatvanti paishachika pravartulanu anichukatu sariyainatvanti margaanni meeru praveshinchandi.
1: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
0: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
1: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
0: దైవ శాస్త్రముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరియైనటువంటి త్యాగమును పూనాలి.
1: Be brave, be courageous, take upon yourself the goal so that you may lead your life in a worthwhile way.
0: విద్యార్థులు త్యాగశీలులు ధైర్య సాహసం కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
1: What the world needs today is not a new society.
0: నూతన ధర్మం కాదు.
1: Not a new code of
0: conduct. నూతన మార్గం కాదు.
1: Not a new path.
0: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
1: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice and love, and students who would have a pure heart, a selfless
0: nirankusha pravartananu kontha varaku anagatukkeyatvanti yokka vidyarthulu kavali.
1: They should be able to curb the evil tendencies.
0: Nirahankaranni unali.
1: They should have a sense of no ego.
0: Appude ee prapanchamulo praveshinchinatvanti yokka ashantini manamu చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ దెన్ కెన్ యూ పాసిబ్లీ డిస్పెల్ దిస్ అశాంతి ఆర్ ల్యాక్ ఆఫ్ పీస్ విచ్ ఇస్ పర్మియేటింగ్ ఆల్ అరౌండ్ us.
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: ఆల్ ద వైల్ ఇట్ ఇస్ సెల్ఫిష్నెస్. This is this devil. We have to drive this devil away.
0: ఇప్పుడు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: So long as you have this selfish motive, dharma can never attain the
0: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి తమ యొక్క అంగములను ఏ మార్గమునందు ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: Students must try to inquire which is the best way of making them their organs function.
0: మన భారతదేశం యొక్క గడిచిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
0: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past, there certainly were any number of people, kings, mighty ones at that.
0: ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valorous, the valiant ones, any number of them are also
0: there. విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టులు లేకపోలేదు.
1: They were also scientists of a high caliber.
0: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of high
0: caliber. సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the valorous ones, the valiant heroes, still the country became subservient.
0: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
0: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
0: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
0: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
0: ఈనాటి యంత్రములు కేవలం పొట్టకూటి యంత్రములు.
1: అండ్ టుడేస్ మెషినరీ ఇస్ సంథింగ్ విచ్ గివ్స్ యు లైవ్లీహుడ్.
0: వీటికి మనము స్వాధీనం. మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: వీ టెండ్ టు ఫాలో దీస్ అండ్ టెండ్ టు ఫర్గెట్ అండ్ లూజ్ ట్రాక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎవర్లాస్టింగ్.
0: మన ఉచ్ఛ్వాస విశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
0: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is the సోహం mantra.
0: నీ దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస విశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
0: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: యూ హ్యావ్ దిస్ గ్రేట్ లెసన్ బీయింగ్ గివెన్ టు యూ దట్ ఓవర్ ఎ డే యూ చాంట్ యూ అటర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ సోహం 21,060 టైమ్స్.
0: కనుక నీ శ్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
1: దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ ప్రాసెస్ ఈజ్ యువర్ గాడ్. బిలీవ్ ఇన్ దిస్.
0: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
1: సో ది గురుస్ ఆర్ ది టీచర్స్ మస్ట్ అండర్టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ ది టాస్క్ ఆఫ్ గైడింగ్ ది స్టూడెంట్స్ ఆన్ సచ్ లైన్స్.
0: విద్యార్థులు కేవలము లేత లతల వంటి వారు.
1: ది స్టూడెంట్స్ ఆర్ లైక్ ది టెండర్ క్రీపర్స్.
0: దానిని వదిలిపెట్టిన ఏ విధమైన మార్గాన్ని అయినా అవలంబించవచ్చును.
1: ఇఫ్ యూ ఆర్ టు లూజ్ hold of them, the creeper might take any form or shape.
0: దీని సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ క్రీపర్స్ అండ్ సీ టు ఇట్ దట్ ఇట్ నరిషెస్ ఇట్సెల్ఫ్.
0: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
1: స్టూడెంట్స్ ఆర్ లైక్ ది రూట్స్ ఆఫ్ ఎ ట్రీ.
0: భవనమునకు పునాది వంటి వారు.
1: దే ఆర్ లైక్ ది బేసిస్ ఆఫ్ ఫౌండేషన్.
0: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
1: ఆఫ్ ఎ మ్యాన్షన్. టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ సిటిజన్స్, టుమారోస్ లీడర్స్ అండ్ టుమారోస్ మెన్ ఆఫ్ అథారిటీ.
0: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
1: బట్ టుడే వి హావ్ దిస్ కేస్ వేర్ ది గవర్నమెంట్ హాస్ నో రైట్ వాట్స్ ఎవర్ టు షో ద పాత్ టు ది స్టూడెంట్స్.
0: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు.
1: Nor does the government have the right to be dictated to by the students.
0: కారణమే మనగ మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
1: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
0: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is only during a childhood that we must make an effort to take care of the future.
0: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్ హ్యాస్ టు బి ఫోర్త్ కమింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ విద్య.
0: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
1: స్టూడెంట్స్ హావింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ మేక్ షూర్ దట్ వెన్ యూ వాక్ అవుట్ వెన్ యూ గో ఇన్ ద వరల్డ్ యువర్ ప్రోడక్ట్ ఫ్రమ్ దట్ యువర్ బిహేవియర్ వుడ్ బి సచ్ హ్యాస్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: కృతజ్ఞత లేకపోయినను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు.
1: దిస్ ఈస్ ద గ్రాటిట్యూడ్ దట్ యూ కెన్ పాసిబ్లీ షో టు ది ఇన్స్టిట్యూట్. యూ మే నాట్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ బట్ ఫర్ హెవెన్స్ సేక్ డోంట్ బికమ్ అన్గ్రేట్ఫుల్ రిచెస్.
0: పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
1: డోంట్ గెట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద బ్యాడ్ అండ్ ద వికెడ్ అండ్ ద ఈవిల్ అండ్ లూజ్ సైట్ ఆఫ్ ఆల్ ద సేక్రెడ్ థింగ్స్ దట్ యు హావ్ లెర్న్డ్.
0: వేరు పురుగు చేరి వృక్షంకు చెదచును.
1: అన్ ఇన్సెక్ట్ కెన్ పాసిబ్లీ గెట్ ఇన్ ద రూట్స్ అండ్ రూయిన్ ద ఎంటైర్.
0: చీడ పురుగు చేరి చెట్టు చెదచు.
1: ఇన్ ద సేమ్ మేనర్ an insect can possibly bring down a huge mighty tree.
0: Kinchitundu cheri gunavantu cherchuda.
1: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
0: Mee bhavamulu vishalamainattiga teechiddukondi.
1: Try and make your vision a broad
0: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ నారో మైండెడ్నెస్.
0: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పి చెప్పకూడదు. సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువే ఉంటుంది.
1: కాలింగ్ ourselves the educated ones but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
0: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావనను మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
1: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
0: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
0: tainted. If meru daivam be daggara,
1: God is nearer to you than your own mother.
0: Sanhitudu tandri kanna chala,
1: he is dearer to you than your own father.
0: Atti atma maracha abburu paapamu,
1: if you are to forget such an atma, certainly you are going to accrue sin.
0: Kanuka tandri vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయి తత్వాన్ని మీరు మరచితిలా మీరు ఇంక ముందుకు రారు.
1: సాయి హాస్ లుక్డ్ ఆఫ్టర్ యూ విత్ లవ్ యాజ్ ఎ మదర్ వుడ్, హాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఫాదర్ వుడ్, హాస్ ప్రొటెక్టెడ్ యూ యాజ్ గాడ్ వుడ్, హాస్ టాట్ యూ యాజ్ ఎ గురు వుడ్.
0: నీ శక్తి పైన నీవు ఆధారపడు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ సచ్ ఎ సాయి,
0: కర్ణకోణంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
1: Depend on yourself, don't become subservient to others.
0: Kevalam baita prapanchamlo poyetappatiki anukarana anukarana,
1: the moment you step out into the world you begin to imitate.
0: Vidyarthulara anukarana anetvantidi maha balaheenamaina kriti yokka shakti.
1: Students, imitation connotes a weakness.
0: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశములకి ఉపకారం
1: చేయగలడు.
0: ఇలాంటి బలహీనుల వల్ల దేశములకి ఉపయోగం కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: సో యు మస్ట్ ట్రై అండ్ మేక్ రూమ్ అండ్ నరిష్ ఫీలింగ్స్ విచ్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ దేర్ లైఫ్ బికమ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అండ్ బ్యూటీ.
0: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూపనామములు కూడా మారుతుంటాయి.
1: యాజ్ యు గో ఇన్ టు ద వరల్డ్ యు ఫైండ్ ఎ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ కమింగ్ ఇన్ యువర్ ఓన్ మేకప్.
0: ఇలాంటి విద్యార్థులు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
1: When I see such students, I am given to a great sense of
0: నిజముగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
1: I also feel, is this one a man or an animal?
0: నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: If he is really man, then he should set himself right by one word.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికి అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
0: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటారు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటారు.
1: If a student were to remain as a student, how attractive he would be. How
0: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
0: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ బోన్స్ తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నారు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, side burns, giving you the appearance of a beggar.
0: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
1: Today you call yourself man, but does mustache give you the status of man?
0: రాట్టికి మీసములు లేవా?
1: The rat also has a mustache.
0: కాక్రోచ్కి మీసములు లేవా?
1: The cockroach also has a mustache.
0: అది కూడా పురుషుడేనా?
1: Can you call them man?
0: పురుష లక్షణం ఇదే.
1: Are these the qualities of man?
0: కాదు కాదు, కేవలం ఒక విధమైనటువంటి ఒక దుర్గుణముల లక్షణం.
1: Certainly not. These are the qualities of a low nature.
0: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
0: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
0: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They share themselves keen and come. The moment they go back, they start going.
0: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుంది.
1: Now such dogs are also few in number.
0: కానీ ఒక్కడుంటే చాలా.
1: But even one such dog is enough.
0: Manchika.
1: This is not
0: an institute ko sariyanikki gauravam kaadu.
1: This is not desirable or good and does not do well.
0: Kevalam pillalu yokka dosham maatrame kaadu.
1: Does not do the institute any good.
0: Ee talli tattulu kuda nu adhikaraluga untunnaru.
1: This is not the sole mistake of the student. The parents are also.
0: Ilanti pravartanalo undinatvanti yokka vidyarthulanu ee pavitramaina vatavaranamlo priyamainatvanti vidyarthulanu ee vidhamaina swechchaga vadale pettadamu talli tattulu yokka tappu kuda.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
0: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, my words are not in our control. We cannot possibly tell them anything.
0: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
0: కుమారం కానీ మరెవరైనా కానీ సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెటవ్ ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
0: house. Kalukane Prahladu cheppadu kamalaachu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
0: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
0: Suralakshakunu chusu chukkulu chukkulu.
1: That which tends to see good things
0: are the shayiki mrokku siramu siramu.
1: And that head is that which bows down in obedience.
0: Vishnuvarninchu veenulu veenulu.
1: That which listens to the good
0: are the ears. Madhuvini tagalina manamu manamu. Kanuka indulo vidyarthulaku taginatvanti yokka vishayam okkate.
1: So what the students have to see in this is one thing.
0: Kumbhitidavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరుమని అడి తండ్రి తండ్రి.
1: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హూ రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
0: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గములో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
1: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పార్ట్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెం టు గుడ్.
0: విద్యార్థుల కడమార్గం పట్టుటకు మూడు విధముల వ్యక్తి యొక్క తప్పు తండ్రిది.
1: సో టుడే ఇఫ్ ద స్టూడెంట్స్ హావ్ గాన్ అస్ట్రే, ద ఫాదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆన్ త్రీ కౌంట్స్.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురు లక్షణం.
1: సో ద పేరెంట్స్ ఆల్సో హావ్ టు టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ సన్ ఆర్ చిల్డ్రన్.
0: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
1: Students, what has gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
0: మనము విద్యాలయములకు పోటము కేవలము గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: gunamulu abhivruddhi kavalante manaku kalaacharalu akkarledu
1: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: Kamsuni college yandu Sri Krishnudu chadivena.
1: Did Krishna at any time study in the college called Kamsa?
0: Hiranyakashipu college yandu Prahladu chadivena?
1: Or did Prahlada study in the college of Hiranyakashipu?
0: Ee jagatvyaptini galpitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
1: What is it that marks them out so that they have acquired such a name and fame?
0: Durbuddhula talalunna.
1: If you have the evil tendencies in your mind.
0: Doorulu vinu chevulunna.
1: If you have the ears listening to the bad.
0: Ponchi chuchu kanulunna.
1: If you have the eyes to see the
0: pantala vinu chevulunna.
1: To the undesirables and listening to the bad things.
0: Ee gunamulu chudagane dharmam ika bratukadanna.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
0: హాస్టల్లో ఉండినంత వరకును తల ఉంచుకుని నడుస్తుంటారు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
0: వాక్. దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
0: head. నిరంతరం కొడును బజార్ను బస్ స్టాండ్ను చూస్తుంటారు.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: ఇది కాకి దృష్టి.
1: This is the sight endowed to a crow.
0: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: Such is a sight which you must control.
0: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియా దోషము, మనో దోషమును దూరం చేయకూడదు, ప్రవేశించకూడదు.
1: There should be no trace of bad in your sight.
0: హాస్టల్లో ఉండినంత వరకును తల ఉంచుకుని నడుస్తుంటారు.
1: As long as you are in the hostel, you bend your head down and
0: కానీ దురదృష్టం.